ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 29వ తేదీన ఫ్లోరసిస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

మను తిద్దవచ్చు మరి వంపు లేకుండా తిద్దవచ్చు రాయి తిన్నగాను మనసు తిద్దగలయా మరి వంపు లేకుండా మనసు తిద్దగలరా మరి వంపు లేకుండా ఉన్న మాట తెలుపుచు.

0: ప్రేమస్వరూపులారా. మనిషి అనగా మనస్సు, మనసు అనగా సంకల్పముల యొక్క చేరిక. సంకల్పముల యొక్క ప్రభావమే చర్యలు, చర్యల యొక్క ఫలమే మన నిత్య జీవితములో మనం అనుభవించే సుఖ దుఃఖములు. కనుక మానవుడు ఉన్నతమైనటువంటి భావమును కలిగి ఉండాలి, అప్పుడే పవిత్రమైన చర్యల్లో పాల్గొంటాడు మానవుడు. మానవుడు ప్రప్రథమములో నేనెవరి కోసం జీవిస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి. ఇది ఎంతమాత్రమైనది? నేను నా కోసమే జీవిస్తున్నాను కానీ అన్యుల కోసం కాదని వ్యక్తి జవాబిస్తాడు. మరొక పర్యాయం, నీవెవరి కోసం జీవిస్తున్నావని ప్రశ్నించినప్పుడు తాను అనేక విధములైనటువంటి సమాధానం ఇస్తున్నాడు. అయ్యా, నా ఆకలికి నేనే భుజిస్తున్నాను కానీ అన్యులు భుజించిన నా ఆకలి తీరదు కదా. నా రోగములకు నేనే ఔషధం సేవిస్తున్నాను కానీ నా నిమిత్తమే అన్యుల ఔషధం సేవించినా నా రోగం నివారణ కాదు కదా. నా కాలు విరిగిన నేనే కట్టుకట్టుకోవాలి కానీ నా నిమిత్తమై మరొకరు కట్టుకొట్టుకున్నా నా బాధ తీరదు. ఇంతే కాదు, ఒక మంచం పైన ఇరువురు పరుండినప్పుడు ఇరువురికి వేరువేరు కళలు వస్తాయి కానీ ఇరువురికి ఒకే కళ రాదు. ఈ విధమైన ఆధారములను పురస్కరించుకుని మానవుడు తన నిమిత్తమై తాను బ్రతుకుతున్నట్టుగా భావిస్తున్నాడు. అదే వ్యక్తి మరికొంతకాలమైనప్పటికీ ఒక అధికారి దగ్గరికి వెళ్లి, సార్, నాకు తల్లి తండ్రి భార్య బిడ్డలు ఉంటున్నారు, వీరిని పోషించడానికి నేను ఒక ఉద్యోగం చెయ్యాలి, కనుక నాకు ఉద్యోగం ప్రసాదించాలని అడుక్కుంటాడు. తనము తన నిమిత్తమై తాను బ్రతుకుతున్నాడని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తనకు ఒక ఫ్యామిలీ ఉండదని, తనకు తల్లిదండ్రులు భార్యాబిడ్డలున్నారని, వీరి నిమిత్తమై తాను ఉద్యోగం చెయ్యాలని, దీనికోసం నేను బ్రతుకుతున్నాననేటువంటి యొక్క విషయము స్పష్టంగా అర్థం చేస్తాం. అదే వ్యక్తి మరికొన్ని ఆధారములు తీసుకుని ఫ్యామిలీ నిమిత్తమై కుటుంబ నిమిత్తమై తాను బ్రతుకుతున్నట్టుగా ఎన్నో విధమైనటువంటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చూపుతాడు. అయ్యా, మన బెంగళూరుకు సమీపం లోపల చాలా విచిత్రమైనటువంటి యొక్క ఇది జరుగుతున్నది, కోర్సు జరుగుతున్నది, మీరు వస్తారా అని తన మిత్రుడు తను ప్రశ్నించినప్పుడు అతను ఏమని జవాబిస్తాడు? అయ్యా, నాకు ఆఫీసులో లీవ్ అయిపోయింది, నేను రావడానికి వీలు కాదు, నాకు ఈ ఆఫీస్ అనేటువంటిది ఒక పెద్ద బంధకంగా ఉంటుండాలి, క్షమించాలి అని చెప్తాడు. అదే వ్యక్తి తన బిడ్డకో తన భార్యకో జబ్బు చేసి హాస్పిటల్లో చేర్చినప్పుడు తన జీతం కూడా నష్టంపైన తాను లీవ్ తీసుకుని ఆసుపత్రిలో వెళ్లి వారిని చూసుకుంటుంటాడు. లీవు లేదని చెప్పినటువంటి వ్యక్తి తన కుటుంబ నిమిత్తమై తన జీత నష్టం పైన కూడాను తాను లీవ్ తీసుకుని వారిని చూసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అదే వ్యక్తి ఆకలి కొని అన్నం తట్ట ముందు కూర్చున్నప్పుడు తన కుమారుడు బజారులో ఏదో రైలుకి ఒక బస్సు కింద పడ్డాడనేటప్పటికీ ఆకలి మర్చిపోతాడు, తట్టను విసిరివేస్తాడు, బజారులో పరిగెత్తుతాడు. చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తన కుటుంబ నిమిత్తం కూడా తాను బ్రతుకుతున్నాడు. ఇదే వ్యక్తి గ్రామమునకు ఏమైనా ఆపత్తు సంభవించినప్పుడు, ఏ కలరానో ఏ ప్లేగు ఏ విధమైనటువంటి యొక్క బాధలో సంభవించినప్పుడు గ్రామం యొక్క క్షేమ నిమిత్తం కూడాను తాను అనేక విధమైనటువంటి త్యాగమును సలుపుతాడు. కారణమేమిటి? గ్రామము క్షేమంగా ఉండినప్పుడే తన కుటుంబము తాను కూడా క్షేమంగా ఉండగలదు. మానవుడు సమాజంలో పుట్టాడు, సమాజంలో పెరిగాడు, సమాజ నిమిత్తమై బ్రతుకుతున్నాడు, సమాజంతోనే ఆధారంగా జీవిస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు తాను తన కుటుంబం వరకు ప్రయాణం చేస్తున్నాడు కానీ సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు. సమాజం యొక్క క్షేమంలోనే తాను తన కుటుంబం యొక్క క్షేమము అణిగి ఉన్నది. ఈ మానవుడు కూడాను సమాజ నిమిత్తమై బ్రతుకుతున్నానని, సమాజ క్షేమమే నా యొక్క క్షేమమని, సమాజ క్షేమంలో నా క్షేమం కూడాను ఒక భాగమని భావించటము మానవులకు ప్రధానమైన కర్తవ్యం. భౌతికమైన నైతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలను మాత్రమే విచారణ జరుపుతున్నాడే కాని అనంతమైన ఒక సమాజం యొక్క సుక్షేమ నిమిత్తమై మానవుడు అధికంగా విచారించటం లేదు. ప్రతి మానవులకు తినే తిండి వల్ల, త్రాగే నీరు వల్ల, పీల్చే గాలి వల్ల అనేక విధములైనటువంటి యొక్క రోగములు సంభవిస్తున్నాయి. ఈనాడు మన సబ్జెక్ట్ అయినటువంటి ఈ విషయంలో మనం చక్కగా విచారించినప్పుడు ఒక్క భారతదేశం నందు మాత్రమే కాదు, ఈ ఫ్లోరైడ్ అనేటువంటిది అమెరికా, జర్మనీ, చైనా, ఇండోనేషియా, టెంజేనియా, ఈ యొక్క ఇంకా అనేక దేశముల లోపల కూడాను ఈ యొక్క వ్యాధి అభివృద్ధిగా ఉంటున్నది. అమెరికాలో కూడాను, ఇరాన్, ఇరాక్ లో కూడాను, టర్కీ, లిబియా ఇలాంటి దేశముల యందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క వ్యాధి అభివృద్ధి అవుతున్నది. ఈ విధమైనటువంటి వ్యాధి అనేక దేశములందు ఉండినప్పటికీ ఆ దేశీయులు కూడాను కొంత శ్రీమంతులు అవటం చేత దానిని లెక్క చేయక దానికి తగినటువంటి యొక్క పరిహారమైనటువంటి యొక్క మందులు సేవించుకుంటూ దానిని ఏమాత్రం కూడా కేర్ చేయకుండా వదిలిపోతుంది. దానివల్ల ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధులు అధికమైపోతూ వస్తున్నాయి. ఈ త్రాగే నీటి లోపల చాలా అధికంగా వస్తుంటుండాలి. ఒక లీటర్ మంచినీటి యందు ఒక మిల్లీగ్రామ్ ఫ్లోరోసిస్ ఉండినప్పుడు అది చాలా ఉత్తమంగా ఉంటుంటాయి. ఇది ఒకదానికి ఒక లీటర్ ఒక గ్రీమ్ కంటే అధికమైనప్పుడు మనలో అనేక విధమైనటువంటి రోగములు అభివృద్ధి అవుతాయి. ఇది 4-5 మిల్లీగ్రాములు పెరిగినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ట్యూత్ అనే దంతముల యొక్క ఫ్లోరోసిస్ అధికమైపోతుంది. ఇప్పుడు మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇంకా అనేక దేశముల యందు కూడాను అనగా రాష్ట్రముల యందు కూడాను ఈ వ్యాధి అధికంగానే ఉంటుండాలి. మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, శ్రీకాకుళము, ఇంకా తెలంగాణ లోపల మెదక్, మహబూబ్ నగర్, నల్లకొండ ఇలాంటి ప్రాంతముల యందు కూడాను అధికంగా ఉంటుండాలి. కుటుంబంలో ఉండినటువంటి యొక్క కర్నూలు, కడప, గుంటూరు ఇత్యాది పట్టణం యందు కూడాను అధికంగా ఉంటుండాలి. 1.5 నుంచి కూడాను 10 మిల్లీగ్రాముల వరకు కూడాను పెరిగిపోయింది. 1 కిలో మిల్లీగ్రామ్ నుంచి 300 మిల్లీగ్రాములు ఉంటున్నాయి భూమి నుండి పుట్టేటువంటి యొక్క ఫ్లోరిన్. ఇంతే కాదు, అనేక ప్రాంతముల యందు అల్యూమినియం ఫ్యాక్టరీస్ అంతా పెడుతున్నారు. ఈ అల్యూమినియం ఫ్యాక్టరీస్ లోపల ఫ్లోరైడ్ అనేటువంటి దాని పదార్థములు అమితంగా వాడుకుంటుంటారు. గాలిలో చేరి సర్వత్రా వ్యాపించి తద్వారా కూడాను ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి రోగానికి కొంత తోడ్పడుతూ ఉంటుండాలి. ఈ ఫ్లోరోసిస్ అండ్ ఫ్లోరైడ్ అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి గట్టి ప్రదేశాల్లో పోయి ప్రవేశిస్తుండాలి. అనగా ఎముకలు, దంతములు ఇత్యాది ప్రదేశంలో పోయి ఇది చేరిపోతుండాలి. ఇది చేరి మిగిలినటువంటి యొక్క ఫ్లోరైడ్ ఇది కేవలము మూత్రం ద్వారా బయటపోతుండాలి. ఇది క్రమక్రమేణా కొన్ని గ్రామంలో అధికంగా ఉండటం చేత ఈ యొక్క పల్లెజనులు దీన్ని సరైనటువంటి రీతిగా తెలుసుకునలేక తాము తాగే నీళ్లలో వల్ల నడుములు వంగిపోతున్నాయి, కాళ్లు సొట్టబోతున్నాయి, అనేక రకములైనటువంటి యొక్క ఎముకలు కొంత మడతలు పడుతూ వస్తున్నాయి. ఇవే కాకుండా దీనికి తోడుగా కొన్ని క్రిములు కూడాను ఇందులో ప్రవేశిస్తుంటున్నాయి. ఇది మైక్రోస్ అనేటువంటి యొక్క పురుగులు, ఈ బ్యాక్టీరియాస్ అనేటువంటి పురుగులు, ఇంకా అనేక రకమైనటువంటి పురుగులు ఇందులో ప్రవేశించి సీరియా, మైక్రోబ్ ఇవి కేవలము సర్వత్రా సంచరిస్తూ ఉంటుంటాయి ఈ క్రిములు. కానీ మరొక రకమైనటువంటి పురుగులు ఉంటున్నాయి, అది వైరస్ అనేటువంటి పురుగులు. ఇది ఉన్న చోటే ఉండి అమితంగా దీనిని ఆరోగ్యాన్ని చెడుతూ వస్తుంటుండాలి. ఈ వైరస్ అనేటువంటి క్రిములు మరింత ప్రమాదకరంగా ఉంటుండాలి. ఈ వైరస్ క్రిములు ఈ యొక్క గాలి యొక్క దీనివల్ల సర్వత్రా వ్యాపించి మన బోనుల్లో ఎందు కూడాను ప్రవేశించి అనగా ఎముకలు ఎందు ప్రవేశించి మానవుని యొక్క ఆరోగ్యాన్ని అనేక విధములుగా క్షీణింపచేస్తున్నాయి. అయితే దీనికి తగినట్టుగా కొన్ని ఆహారములు మరింత ఈ రోగాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఈ యొక్క ఆహారములు చేపలు, మాంసము, తర్వాత నల్ల ఉప్పు, ఎర్ర ఉప్పు, ఇంకా నల్లని టీ, కాఫీ ఇవంతా కూడాను ఈ రోగాన్ని మరింత పెంచుతూ వస్తున్నాయి. ఈ ఫ్లోరైడ్ అనేటువంటి దానిని మరింత అధికం చేసి ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధిని పెంచుతూ ఉన్నాయి. దీనికి నివారణ ఏమిటి? దీనికి సాధ్యమైనంత వరకు కొన్ని రకములైనటువంటి యొక్క పదార్థములు మనం మార్చుకోవాలి. మన పండ వ్యాధికి తాంబూలం కూడాను అమితంగా చెరుపు చేస్తూ ఉంటుండాలి. కొన్ని అంగడిలో అమ్మేటువంటి మందుల ద్వారా కూడాను ఈ యొక్క రోగము మరింత పెరుగుతూ వస్తుండాలి. కనుక దీనికి నివారణకరమైనటువంటి యొక్క ఆహారం కూడాను కొన్ని ఉంటున్నాయి. పులుపు రకమైనటువంటి పదార్థములు అధికంగా భుజించాలి. అనగా నిమ్మకాయ, నిమ్మపండు, ఆరెంజి, చింతపండు అధికంగా ఉంటుండాలి. టమాటో, పొటాటో, విటమిన్ సి, ఇంతే కాదు దీనికి తగినటువంటి బోన్స్ కంటే సరైనటువంటి యొక్క ఇచ్చేది కాల్షియం కూడాను అధికంగా భుజించాలి. అప్పుడు కొంతవరకు ఈ రోగము నివారణ కావడానికి అవకాశం ఉంటుండాలి. ముఖ్యంగా ప్రజలు అనగా పల్లె ప్రజలు పులుపును అధికంగా వాడుతూ రావాలి. దీనితో పాటు ఆకుకూరలు అధికంగా తీసుకుంటే ఇందులో కొంత కాల్షియం కూడా అధికంగా ఉండవటం చేత ఈ రోగము అంత పెరగడానికి వీలు ఉండదు. ఆరోగ్యమునకు అనారోగ్యమునకు మనం తీసుకునే ఆహారములే మూలాధారము. ఈనాడు మానవుడు పాలు పెరుగు తన ఇంటిలో ఉండినప్పటికీ పల్లె ప్రజలు ధన నిమిత్తమై ఈ పాలు పెరుగును అమ్ముకొని కేవలము ఒక ఉపయోగ లేనటువంటి యొక్క పదార్థాలు భుజిస్తున్నాడు. అనేటువంటి వ్యాధికి పాలు పెరుగు కూడా చాలా సహాయం చేస్తుంది నివారణకు. కొంతమంది ఆధునిక యువకులంతా కూడాను ఈనాడు పాలు లేకుండా నల్లటి టీ ఎర్రటి టీ త్రాగుతున్నాడు. ఫ్లోరోసిస్ అనేటువంటి యొక్క వ్యాధిని మరింత పెంచుతుంది. పల్లె ప్రజలు నల్ల ఉప్పు ఎర్ర ఉప్పును ఉపయోగిస్తున్నారు. ఇది మంచిది కాదు, దీంట్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుండాలి. దీని ప్యూరిఫై చేసినటువంటి తెల్ల ఉప్పును ఉపయోగించుకోవాలి. విధమైనటువంటి ప్రచార ప్రబోధలు ప్రభుత్వం ద్వారా జరిగినప్పుడే కొంతవరకు ఈ రోగములు నివారణ గావించడానికి వీలవుతుంది. అన్నింటికంటే ముఖ్యము ఆహారంతో పాటు దైవానుగ్రహం కూడా ఉంటుండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక యుగంలో దైవ చింతన అనేటువంటిది అత్యంత దూరమైపోతుంటుండాలి. ఈ దైవ చింతన చేయకుండా అనేక విధమైనటువంటి ఆటంకములు కూడాను మానవుడి యందు ఆవిర్భవిస్తుంటున్నాయి. దైవ భావము మదిలోన కలపకుండా రెండు గుణములు వెంటాడుచుండునరు నీ. ఒకటి ఏమిటి? లక్ష దోషాలు తనలోన దాచుకునుచు. లక్షలకు దోషాలు తనలో ఉండినప్పటికీ ఆ దోషాన్ని దాచుకుంటున్నాడు, అది ఒక్క గుణము. పరుల దోషంకు నడుచును బయట పెట్టు. ఎంత చిన్నదైనటువంటి పరుల దోషాన్ని మాత్రం తాను బయట పెడుతుంటాడు. తెలుగు నాడులో చెప్తుంటాడు, తన ఆకులో గాడిది ఇప్పుడు పొరలాడుతుందినా అది కనిపించదట. పరుల ఆకులో ఉన్నటువంటి యొక్క దోము మాత్రమే కనిపిస్తుంటాడు. కనుక మనం మన దోషాలను మనం వెతుక్కోవడానికి తగినటువంటి కృషి చేయకుండా పరుల దోషాన్ని వెతికేటువంటి పాపబుద్ది ఈనాడు అధికంగా పెరిగిపోతున్నాడు. ఈ యొక్క రోగములు కూడా మితిమీడిపోయి మానవత్వాన్ని అనేక రకములైనటువంటి యొక్క చిక్కులు పాలు చేస్తుంది. ప్రయత్నము దైవ అనుగ్రహము రెండూ ఉండినప్పుడే ఈ దోషం నుంచి మనము దూరం కావచ్చు. నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే ఆ కరెంటు ఉపయోగమైనట్టుగా ఆ మానవుని యొక్క ప్రయత్నము దైవ అనుగ్రహము రెండూ చేరాలి. ఇది ఈనాడు తక్కువైపోయినది. ఎన్ని రకములైనటువంటి బలములు ఉండినప్పటికీ ధనకనక వస్తు వాహనాదుల యొక్క పదవులు ఉండినప్పటికీ ఆరోగ్యమే లేకుండినా ఇవన్నీ కూడా నిరుపయోగమైపోతాయి. ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం ఉత్తమమైనటువంటిది, ఇదే మహాభాగ్యం. ఈ భాగ్యము లేని ఎన్ని భాగ్యాలు ఉంటుంది ప్రయోజనమేమి. కనుక ప్రతి మానవునకు పల్లెవాడు కాని పట్టణం వాడు కాని ఆరోగ్యమే అత్యవసరం. ఈ ఆరోగ్య నిమిత్తమై మనం త్రాగే నీరు, భుజించే పదార్థములు, మనము పీల్చే గాలి కూడాను కొంతవరకును పరిశుద్ధమైన స్థితిగా ఉంటుండాలి. మనం త్రాగే నీరు కూడాను మలినమైపోతున్నాయి. తినే ప్రతి పదార్థం కూడాను మలినంగానే ఉంటుండాలి. పీల్చే గాలంతా కూడాను మరింత మలినంగా ఉంటుండాలి. ఎన్ని ఔషధాలు తీసుకుని ప్రయోజనమేమిటి? ఎందుకంటే మలినమైనటువంటి మనసు మరింత మలినమైపోయింది. ఈ మనసును పరిశుద్ధం చేసుకోవాలి. మనసు పరిశుద్ధం ఏ రీతిగా అవుతుంది? పవిత్రమైనటువంటి భావములు మనలో అభివృద్ధి గావించుకోవాలి. పరోపకార సంబంధమైనటువంటి యొక్క చింతనలు మనం పెంచబాధించినటువంటి యొక్క వాక్కును మనం అభివృద్ధి గావించుకోవాలి. అందువల్లనే వేమన చెప్పాడు, నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నాడు. ఈ 18 పురాణముల లోపల వ్యాసులు వారు కూడా రచించారు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం. ఏమిటి? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ రెండింటినీ మనం నేర్చుకుంటే సర్వ పురాణముల యొక్క సారాన్ని కూడా మనము అనుభవించినటువంటి వారం అవుతాం. ఎలాంటి పరిస్థితి ఎందుకు ఇతరులు బాధించకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈనాడు నీవు ఇతరులు సులభంగా బాధించవచ్చును, ఈనాడు నీవు సులభంగా ఇతరులు నొప్పించవచ్చును, కానీ ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగ. ముందు ఉంటుండాలి దీని ఫలితములు. కొండల వలె వచ్చి అడ్డుపడతాయి. సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని మనం అనుభవించాలంటే ప్రస్తుతము మనం పవిత్రమైనటువంటి యొక్క దీంతో పరులను ఆనంద పెట్టి, పరులను సంతోష పెట్టి, పరులకు సహాయం చేసి పరు యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి. కఠినమైనటువంటి పదములు మనం ఉపయోగించకూడదు. కనుకనే యు కెనాట్ ఆల్వేస్ మొబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ మొబ్లైజ్. ఇటు మధురమైనటువంటి వాక్కులతో మనస్సును చల్లార్చుకోవాలి. ఈనాడు నీవు కఠినమైన పదమును ఉపయోగపెట్టవచ్చును, కానీ తాత్కాలికంగా అది నీకు పరమశాంతిని అనుభవించవచ్చును, అందించవచ్చును, కానీ మున్ముందు ఉన్నది దాని యొక్క రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. తను తాను వంచుకోవటమే కాని పరులను వంచడం కాదు. కనుక తనను తాను వంచుకోకుండా చూసుకోవాలి, తన కాన్షియన్స్ కు తృప్తిగా తాను నడుచుకోవాలి. ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి మాణిక్యం. ఈ మానవత్వాన్ని, దీని యొక్క విలువలను మనం ఏనాడు పెంచుకుంటామో ఆయు ఆరోగ్యం యొక్క విలువ కూడాను భగవత్ అనుగ్రహం చేత మనకు ప్రసాదింపబడుతుంది. ఈనాడు మానవుని యొక్క ఆకారం ఉన్నది కానీ మానవుని యొక్క విలువలు లేకుండా పోతుంటాయి. జగతిని జీవించువాడు మనుషుడు కావల మొదట, ధనుతుల దుష్కృతుల పొగడుతుంది వాడే చెవట. ఆత్మవిద్య నేర్చించిన ఆధ్యాత్మానికి అనుగుణుంటాయి. రాజయోగమునకు బాట ఇది ఏ స్థుతులు చెప్పు మాట. ఒకనొక సమయంలో ఒక కవి కూడా చెప్పాడు, ధర్మం ఈ యొక్క దేశంలో నిలిచకుండా పోవడానికి కారణమేమిటి అన్నాడు. దుర్బుద్ధుల తలలున్నా దూరును విను చెవులున్నా పొంచి చూచు కనులున్నా పంచన విను చెవులున్నా వంచిత గుణ చిత్తమున్నా వంచే మనసున్నా ఈ విగుతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. ధర్మము ఈ జగత్తులో నిలవాలంటే దుర్బుద్ధుల తలలున్నా, తనలో దుర్బుద్ధులు లేకుండా ఉండాలి. దూరులు విను చెవులున్నా, వీరిపైన వీరిపైన వారిపైన చెప్పేటువంటి యొక్క ఈ యొక్క తంటాలు ఉంటున్నటువంటి ఆ వినేటువంటి చెవులు మనలో వంచి చూచు మనసున్నా వంచిత గుణ చిత్తమున్నా ఈ విరుగుతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. మానవుని యొక్క గుణములే కాదు, మానవుడు ఎంత పవిత్రమైనటువంటి మానవుడు, ఈ మానవ జీవితం ఎంత గుణవంతమైనటువంటిది. మానవ జీవితానికి మించిన జీవితం మరొకటి లేదు. మానవుడనగా దేవుడే. అలాంటి దైవ స్వరూపమైనటువంటి మానవత్వాన్ని దానవత్వంగా పశుత్వంగా మార్చుకోవటము ఇది మనకు సరి అయినటువంటి యొక్క లక్షణం లక్షణం కాదు.
1: నేను అనుభవిస్తున్నాయి మృగములు మృగ శ్రేష్ఠులు అనుభవిస్తున్నాయి. నీవు మానవుడు మానవ శ్రేష్ఠులు అనిపించు, మృగ శ్రేష్ఠులు అనిపించు. నీకు రైతు ఉంటుండాలి, నీ రైతును మాత్రమే చూడకూడదు, రక్షణ మరొకటి ఉంటుండాలి. రెస్పాన్సిబిలిటీ, రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇది రెండు రెండు వింగ్స్. ఒక్క రెక్క ఉంటే మనకు పైకి ఎగరలేదు ఆ పక్షి, రైతులు ఉంటే మనం నడచలేము ఈ ప్రయాణం. కనుక రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి. మన రైతు ఎట్ట ఉండాలి, ఎదుటి వ్యక్తి యొక్క రైతును కాపాడేటువంటి రైతుగా ఉంటుండాలి ఎంత ప్రధానమో, ఎదుటి వ్యక్తి యొక్క రైతు కూడా అతనికి అంత ప్రధానమే కదా. మెయిన్ రోడ్డు లోపల ఇది అందరికీ సమానమే, కానీ నువ్వు ఒక పెద్ద కర్రను తీసుకుని ఆ మెయిన్ రోడ్డు కసరత్తు చేసుకుంటూ కూర్చుంటే నీకు మెయిన్ రోడ్లో నడిచేకి నీకు నాకు వారికి వీరికి అందరికి రైతే ఉంటుండాలి. కానీ నీ ఎక్సర్సైజ్ మెయిన్ రోడ్లో చేయడానికి అధికారం లేదు. నువ్వు చేసి మేడపైన నువ్వు చేసుకో, రూములో నువ్వు చేసుకో, అంతేకాని మెయిన్ రోడ్ లోపల ప్రయాణికులకు అడ్డం తగిలేటువంటి యొక్క కసరత్తు నీవు మెయిన్ రోడ్లో చేయడానికి నీకు అధికారం లేదు. కనుకనే ఎదుటి వ్యక్తి యొక్క రైతు అధికారంగా ఉండినటువంటి రైతు, అడ్డమ తిరగినటువంటి రైతును నీవు అనుభవించాలి. అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా రైతు ఉండాలి. ఇది మానవుడు చక్కగా గుర్తించవలసినటువంటి విషయం. ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుంటే వాడు పరిపూర్ణ మానవుడిగా జీవించగలడు. కనుక మన ఈనాడు రోగములకు, ఈనాడు అశాంతికి, ఈనాటి బాధలకు, ఈనాటి దుఃఖములకు మూల కారణము మన భావములు, మన చర్యలే మూల కారణం. నిమిత్త మాత్రంగా మనం భావిస్తున్నామే కానీ ఇది చాలా పొరపాటు. నీ దుఃఖములకు, నీ విచారములకు, నీ కష్టములకు ఎవరో కారకులు కాదు, నీకు నీవే కారకులు. కనుక సమాజం యొక్క క్షేమాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకుని సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క ఉడుదుడుకులు జరగకుండా, పెద్దలు సంభవించకుండా, శ్రేయస్సు కలిగే రీతి లోపల మనం ప్రవర్తించాలి. ఈ యొక్క ఫ్లోరైడ్ అనేటువంటి యొక్క దీనిని తగ్గించుకోవాలంటే, ఫ్లోరసిస్ అనేటువంటి రోగాన్ని మనం నివారణ చేసుకోవాలంటే సులభంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుండాలి. మన ఇన్స్టిట్యూట్ లోపల వెంకటేశ్వరరావు అని చాలా దీనిని పరిశోధన జరిపి అనేక విధములైనటువంటి యొక్క దీనికి మార్గములు కూడాను తాను కనిపెట్టాడు. మందులు దీనికి అవసరం లేదు. చెప్పినట్టుగా చింత పులుసు లేక నిమ్మకాయ, ఇంకే విధమైన ఆరెంజ్, ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని పాలు, పెరుగు ఇలాంటివి మనం తీసుకుంటుంటే ఎంతైనా కూడాను ఈ రోగాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఈ ఫ్లోరసిస్ అనేటువంటిది కేవలము ఎముకల ద్వారా సంభవించేటువంటిది కనుక దీనికి తగినంత క్యాల్షియం అనేటువంటి పిల్సు కూడా మనం వాడుతూ ఉండాలి. పల్లె ప్రజలకు ఆకుకూరలు అధికంగా చిక్కుతుంటాయి. ఆకుకూరలు చాలా బాగా భుజిస్తూ ఉంటుంటే ఇందులో చక్కగా ఆరోగ్యం కూడా కుదురుతుంది. ఇందులో ఐరన్ టానిక్ కూడా ఉంటుండాలి. ఈ విధమైనటువంటి కొన్ని ఆహారంలో మార్పు చేసుకుంటే ఎంతైనా కూడా ఈ రోగాన్ని సాధ్యమైన అదుపులో మనం పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా దీనికి అనేక కోట్లు ఖర్చు పెట్టి అనేక విధమైనటువంటి యొక్క దీనికి ప్లాన్ అంతా వేస్తున్నారు. ఈ విధమైన సహాయం చేసినప్పటికీ
0: స్వప్రయత్నం కూడా ఉంటుండాలి కదా. తట్టలో పెట్టినటువంటి అన్నం పొట్టలే చేయాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. పదార్థముల పేరు చెప్పుకుంటూ ఉంటుంటే పొట్ట నిండదు. ప్రభుత్వం చేస్తుండాలని ప్రభుత్వం పైన కూడా పూర్తి మనము మొదలు పెట్టకూడదు. ఈ యొక్క ప్రయత్నం కూడా కొంత దీనికి అవసరం. చెట్టు ఎక్కేటువంటి వానికి కొంతవరకు మనం సహాయం చేయవచ్చు. ప్రయత్నమే లేకుండా ఉంటుంటే ఎంతవరకు మనం వాణ్ణి నెట్టగలము. కనుక స్వప్రయత్నము, గవర్నమెంట్ సహాయము, ఈ రెండు కూడా చేరినప్పుడే మన యొక్క కార్యము పరిశుద్ధిగా ఉంచుకోవచ్చు. మా కలెక్టర్స్, చాలా మంది రెవెన్యూ మినిస్టర్ వీరందరూ కూడా ఈ విధమైనటువంటి రోగ నివారణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్లాన్లు వేస్తున్నారు, సెమినార్లు జరుపుతున్నారు, దీనికి ప్లాన్ అంతా వేస్తున్నారు. ఈ విధమైన సహాయం చేసినప్పటికీ స్వప్రయత్నం కూడా ఉంటుండాలి కదా. తట్టలో పెట్టినటువంటి అన్నం కొట్టలేక చేయాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. పదార్థముల పేరు చెప్పుకుంటూ ఉంటుంటే పొట్టని

0: విధమైనటువంటి యొక్క రోగ నివారణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్లాన్లు వేస్తున్నారు, సెమినార్లు జరుపుతున్నారు, దీని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తీసిన ఏంటంటే కేవలము ఈ యొక్క ట్రీట్మెంట్ వల్లనే మాత్రమే బాగవుతుంది అనేటువంటిది మాత్రం నాకు విశ్వాసం లేదు. బాగు జరిగేటువంటి అంటే అమెరికా ఎందుకు ఆ విధంగా అవస్థలు పడుతుందా, జపాన్ ఎందుకు ఆ విధంగా అవస్థలు పడుతుందా, ఇండోనేషియా కావాల్సిన ధనం ఉంటుందాదే, థాయిలాండ్ ఎంత కావాల్సిన ధనం ఉంటుందాదే, అక్కడ కూడా ఈ ఫ్లోరోసిస్ వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. కానీ దీనికి దైవానుగ్రహం చాలా అవసరం. ఆ అనుగ్రహం అనేటువంటిది లేకుండా పోతే ఎన్ని చేసినప్పటికీ ఇది కేవలము ఒక మందుకు తగినంత ఫలితమే ఇస్తుంది, కానీ పరిపూర్ణ ఫలితాన్ని అందించలేదు. కనుక మందుతో పాటు మాధవత్వాన్ని ఇక్కడ నువ్వు కొంచెం చేర్చుకుంటే మందులు తింటున్నావు మనం ఇప్పుడు దానికి తగినటువంటి డైట్ కంట్రోల్ పథ్యం కూడా ఉంటుండాలి. పథ్యమే దైవ చింతన. ఈ రెండింటి యొక్క పథ్యము దానికి తగిన ఔషధము రెండు ఉండినప్పుడే మనకు సంభవించినటువంటి రోగమును నివారణ గావించుకోగలము. ముఖ్యంగా అధికారులు, ఆఫీసర్స్, ఇంకా డైరెక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు అందరూ చేరారు ఇక్కడ. ఈ మాంసము, మద్యపానము, ఈ రెండింటిని కూడా మనం సాధ్యమైనంత వరకు నివారణ గావించినప్పుడు ఎంతైనా కూడా ఈ రోగాలను మనము అదుపులో పెట్టవచ్చు. ముఖ్యంగా కోరిసిస్ అనేటువంటిది ఈ చేపలు మాంసం వల్లనే అధికంగా పెరుగుతూ ఉండాలి. భూమి నుంచి వచ్చేటువంటిది ఎంత, ఈ భూమి నుంచి కలిగేటువంటి జలము, భూమి నుంచి వచ్చేటువంటి గాలి విషమయమైనటువంటిదిగా ఉంటుండాలి. కొన్ని ప్రదేశం లోపల త్రాగే నీటి ఎందుకు 8-9 కిలోగ్రాములు ఎంత ఉంటుండాలి, కిలోగ్రామ్స్ ఇంత ఉండకూడదు. సరైనటువంటి జలం అనుకుంటుంటే 1.5 or 1 ఇంటూ ఉంటుంటే ఈ జలమును మనం తీసుకోవచ్చు. నమ్ముతారో నమ్మరో కానీ మా ప్రశాంతి నేమిలో ఇది కూడా అనంతపురం జిల్లాలో ఉండేటువంటిదే. ఇదంతా కూడా కేవలం ఉప్పు మట్టి నుంచి వచ్చేటువంటిది ఫ్లోరిస్ ఇక్కడ కూడా ఉంటుండాలి. కానీ ఇక్కడ ఉండినటువంటి ప్రత్యక్ష నిదర్శనము దైవ చింతన జరుగుతూ ఉంటుండాలి. అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి, అనేక విధమైనటువంటి వ్యక్తులు, అనేక భాషలతో కూడినటువంటి వ్యక్తులు, అనేక జాతులతో కూడిన వ్యక్తులు, అనేక ఆహారంతో కూడిన వ్యక్తులు ఇందులో చేరుతున్నారు. డివైన్ వైబ్రేషన్ అనేటువంటిది చాలా ఉంటుండాలి. కనుక నేను మీ వెంకటేశ్వరరావును కూడా వేరుగా పిలుచుకోవాల్సింటే మీరు అడగవచ్చును. మేము వేసినటువంటి బోర్వెల్లో అంతకుడు 1 పాయింట్ లేనే లేదు ఈ ఫ్లోరైడ్. ఒక్క పాయింట్ మాత్రమే ఉంటుండాలి, అది చక్కగా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది, అది ఉండే తీరాలి. 1 లీటర్ అనంతపురంలో ఉంటుండాలి, 3-4 పాయింట్స్ ఉంటుండాలి. పాపం ఆ ప్రజలు ఎంత బాధపడుతుంటారు, వారికి తెలియదు దీనివల్ల వచ్చినటువంటి రోగమని. దీనిని పురస్కరించుకుని కలెక్టర్ కూడా చాలా ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అయినా ఈ జిల్లా లోపల ఈ యొక్క ఫ్లోరోసిస్ అనేటువంటి రోగం లేకుండా ఉండాలని. కనుక రోగం యొక్క నివారణ నిమిత్తమే ఔషధమే కాకుండా ఆధ్యాత్మిక చిత్తం కూడాను అభివృద్ది అయినప్పుడు దేశమంతా సుక్షేమంగాను సుభిక్షంగా కూడాను ఉండగలదని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇప్పటిదాకా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 29వ తేదీన ఫ్లోరసెస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

ప్రతి మానవుడు తప్పనిసరిగా సంకల్పము యొక్క శాసనమును, పనులను విశాల దృష్టితో విచారించటము అత్యవసరము. ఈ విధముగా సంకల్పము యొక్క శాసనాన్ని గుర్తించినప్పుడే మానవుడు సుఖ జీవితమును, శాంతి జీవితమును అనుభవించగలడు. ఈ విధముగా మనశ్శాసనమును అర్థం చేసుకున్న సమయమునందే మానవునియందున్న సమస్త శక్తులు సద్వినియోగము కాగలవు. సంకల్పముల యొక్క శాసనమును సరిగా అర్థము చేసుకున్న సమయమునందే ప్రతికూలమైన సంకల్పములను మానవుడు ప్రతిహితము చేయగలడు. మత్స్యము ప్రవాహమునకు ఎదురీదటం చేతనే తన ప్రమాదమును తప్పించుకోగలుగుచున్నది. అదేవిధముగానే మానవుడు ప్రతికూల సంకల్పములకు విరుద్ధమైన సత్సంకల్పములను అభివృద్ధిపరుచుకున్నప్పుడే తన జీవితంలో ప్రమాదమునకు దూరమై ప్రశాంతికి సన్నిహితమై ఉంటుంటాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శాశ్వతమును విశ్వమాన్యమును అయిన సనాతన ధర్మోద్ధరణకై తాను అవతరించానని స్వామి ఉద్ఘాటించారు. ఇట్టి శాశ్వత ధర్మమును పరధర్మముతో సమ్మేళనము చేయుటను కాని తిరస్కరించుట కాని అనర్థములను కల్పించుటకు కాని తనకు సంకల్పము కాదని స్వామి వచించారు. ఈ సనాతన ధర్మము ప్రపంచమునకంతటికి సంబంధించిందే కాని కేవలం భారతదేశానికి మాత్రమే కాదని స్వామి ఆశయం. సర్వమత సమ్మతాయ నమః అని స్వామిని భక్తులు పూజిస్తారు. 1967లో శివరాత్రి ప్రత్యేక సనాతన సారథి సంచిక కవరు పేజీపై చిత్రం ఏది నిర్ణయింతురు అని స్వామిని కస్తూరి గారు అడగ్గా కాగితంపై ఒక పూర్ణ బిందువును లిఖించి ఆ బిందువుకు పంచముఖ చక్రమును వ్రాసి ఈ పంచముఖములందును పంచమత చిహ్నములను స్వహస్తముతో స్వామి లిఖించి ఇవ్వగా బిందు మధ్యమందు బాబా చిత్రమును కస్తూరిగారు చేర్చి పత్రికను ముద్రింపచేశారు. హిందూ మతమునకు ప్రణవమును, బౌద్ధ మతమునకు చక్రమును, జొరాస్ట్రియన్ మతమునకు అగ్నిని, ఇస్లాం మతమునకు నక్షత్రయుక్త అర్ధచంద్రాకృతిని, క్రైస్తవ మతానికి సిలువ గుర్తులుగా లిఖింపబడ్డాయి. ఈ 5 మతములను ఒకే సత్యము యొక్క ముఖములు. ప్రేమ, పవిత్రత, దానము, త్యాగము, శరణాగతి అను ఈ 5 సత్యము యొక్క పంచముఖములు. దేవుడు లేడని, నీతి కూడదని చెప్పు నాస్తికులు కూడా ఏదో ఒక దానిని నమ్మి ప్రేమింతురు. ఇతరులు తమని నమ్ముటకు సత్యముగా మాట్లాడుతురు. పవిత్రత లేక శుచిగా ఉండుటకు ప్రయత్నింతురు. శాంతిని, సంతోషమును కోరుదురు. ఈ ప్రేమ, శాంతి, సంతోషము భగవత్ స్వరూపమే. భగవానునికి ఈ విశ్వము నిలయము. ఈ ఖండములు లేక దేశములు నిలయమందలి భాగములు. కావున స్వామికి అన్ని దేశములు తనవే, పరదేశమనేదే లేదు అని స్వామి చెప్పారు. బాబా విశ్వరూపుడని తెలుపుటకే శివరాత్రి పర్వదినమందు స్వామి నుండి లింగోద్భవం అవుతోంది. లింగము భగవంతుని గుర్తు. ఆ రూపునికి రూపకల్పనమే లింగము. స్వరూపుడైన స్వామి నుండి లింగోద్భవము బాబా యొక్క అరూపతత్వమును ప్రకటిస్తోంది. స్వామిలో ఉద్భవమగు లింగము తన్ను తానే సృష్టించుకొనుచున్నది. లింగము నుండి స్వామి తనను తాను సృష్టించుకొనుచున్నారు. మైసూరు రాజ్యములోని శ్రావణ బెల్గొల యందలి ఇంద్రగిరి పర్వతంపై బ్రహ్మాండమైన గోసిల నుండి చెక్కబడిన గోమఠేశ్వర నామముతో ప్రసిద్ధిగాంచిన శివలింగమొకటుంది. పుట్టపర్తి సమీపంలో కొత్నఘట్టమని పేరుగల చిన్న గ్రామములో ఒక మహిమ జరుగుతోంది. స్వామి మహిమ విని ఈ కొత్నఘట్టము నుండి 2 బాలురు వ్యయప్రయాసలతో వచ్చారు. ఆ బాలురును సంతోషపెట్టుటకు స్వామి, నేను మీ గ్రామమునందే ఉన్నాను, అచ్చటనే మీరు దర్శించవచ్చునే, ఇంత దూరం ఎందుకు వచ్చారు అని చెప్పుచూ వారి గ్రామమునకు వారిని వెళ్లమని స్వామి చెప్పారు. వారు విచారముతో తమ గ్రామమునకు చేరారు. ఆ ఊర్లోని దేవాలయంలో 12 అంగుళముల ఎత్తుకల చలువరాతి శివలింగంను పానవట్టముపై అమర్చబడి ఉంది. పూర్వము సుమారు 100 క్రిందట ఈ గ్రామస్థుడొకడు కాశీకి వెళ్లి 2 శివలింగములను తీసుకువచ్చి ఒక శివలింగమును కాంతరాజపురమునందును, మరి ఒక శివలింగమును తమ గ్రామమందును ఆలయము కట్టించి ప్రతిష్ఠింపచేశారు. ఈ దేవాలయము దగ్గర ఒక సత్రమును కట్టించి బావిని కూడా త్రవ్వించి స్వామి కైంకర్యమునకును, నిత్య నైవేద్య దీపారాధనకును, సత్రపు ఖర్చునకు భూములను దేవుని పేర దానము చేసి పూజకై పూజారిని కూడా ఏర్పరిచారు. తదాదిగా ఈ దేవాలయమునందు
నిత్య పూజా కైంకర్యములు జరుగుచున్నాయి. స్వామిని దర్శించుటకు పుట్టపర్తికి వచ్చి కొంతకాలము అచ్చటనే భజనలో పాల్గొని నిలయమున పాడునట్టి పాటలను కంఠస్థముగా నేర్చుకుని ఉన్న ఆ ఇరువురు బాలురు తమ గ్రామము చేరిన వెంటనే ఈ శివాలయమున భజన మొదలుపెట్టారు. ప్రతిదినము వీరు పూజా సమయంలో భజన చేస్తున్నప్పుడు గ్రామస్థులు పెక్కుమంది భజనలో పాల్గొంటున్నారు. ఇట్లొక వారం గడిచింది. ఒకనాటి పూజా సమయంలో ఆ శివలింగమునందు సత్యసాయిబాబా చిత్రపటమును, షిరిడీబాబా చిత్రపటమును రెండూ కనపడ్డాయి. ఇప్పటికీ ఆ పటములట్లే లింగమునందున్నాయి. ఆ బాలురకు పరమానందమైంది. స్వామి మహిమకు గ్రామస్థులు మిక్కిలి ఆశ్చర్యం చెందారు. స్వామి పటము లోపల భాగమున ఉన్న ఉంగరములను ఆశీర్వదించి స్వామి ఇస్తారు. నిరంతరము భక్తుడు చూచుచుండవలయున్నది భగవంతుని యొక్క రూపమే అని స్వామి ఉద్దేశము. ఈ కొత్తఘట్ట గ్రామమునందలి శివలింగమునందు షిరిడీ పర్తి బాబాల రెండు రూపములు స్వామి సృష్టించుట ఆ గ్రామస్థులందరూ శివలింగమందు స్వామిని దర్శించుచుందురనే భావముతోనే స్వామి ఆ ప్రకారము సంకల్పించారు. కొత్తఘట్టమునకు పోయి ఇచ్చటి మహిమను దర్శింపుడని పర్తిలో భక్తులకు స్వామి చెప్పేవారు. ఆ గ్రామములో సత్యసాయి జన్మదినోత్సవము అతి వైభవముగా గ్రామస్థులు జరుపుకునేవారు. ఆ లింగమును దర్శించిన వారికి సాయి భక్తి తప్పకుండా కలుగుతుంది. అంత ఏల అన్ని లింగములందును, అన్ని విగ్రహములందును స్వామే నిండియున్నారు. ఆ శివలింగములన్నీ కూడా స్వామియందే నిండి ఉన్నాయి. ఈ సందేశమును కొత్తఘట్ట యాత్రికులకు ఆలయంపై నుండు పక్షులు తమ కూజితముల ద్వారా స్పష్టము చేస్తున్నాయి. 1967 మార్చి 9వ తేదీ శివరాత్రి పర్వదినమున పతాకోత్సవం సమయంలో గంగోత్రి మొదలు సముద్రము వరకు ఎచ్చటనైనను గంగానది పవిత్రమైనదే కాని హరిద్వారము, ప్రయాగ, వారణాసి, దక్షిణేశ్వర్ దగ్గర మిక్కిలి ప్రాముఖ్యత గల గంగానది కలదు. అచ్చట పుణ్యక్షేత్రములుండుటచే ఆ ప్రసిద్ధి గంగకు కలిగింది. అట్లే ఈ ప్రశాంతి నిలయములో ప్రతిదినమును పవిత్రమైనదే అయినప్పటికీ శివరాత్రి పర్వదినమున లింగోద్భవము ప్రత్యక్ష శివుడైన స్వామి నుంచి కలుగుటచేత అత్యంత పవిత్ర దినమగుతోంది. ఆనాటి రాత్రి వేలాది భక్తులు దర్శిస్తుండగా ఒక విశ్వలింగము ఉద్భవించబడింది. వెంటనే చిన్న జ్యోతిర్లింగము కూడా ఉదయించెను. భక్తుల ఆనందముకు మేరయే లేదు. సర్వమునందునూ మంచియే చూడు, మంచినే వినుడు, మంచినే మాట్లాడు, మంచినే చేయుడు. భజన, స్మరణ, జప, ధ్యానాది సాధనలతో ఒక్క అడుగు నా వైపు మీరు వచ్చినా నేను మీ వైపు 10 అడుగులు వచ్చెదను. మీరు పశ్చాత్తాపముతో ఒక్క కన్నీటి బొట్టు కార్చిన ఎడల నేను 100 కన్నీటి బొట్లను తుడుస్తాను, అనగా అంతటి పాపాన్ని హరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశారు.

బొంబాయి సత్యసాయి సేవా సమితి వారు స్వామిని బొంబాయికి రమ్మని భక్తితో ఆహ్వానించారు. వారి కోరిక ప్రకారం మార్చి 16వ తేదీ 1967వ సంవత్సరంలో స్వామి మరల బొంబాయి చేరారు. వేద పాఠశాల విద్యార్థులు 60 మందిని కూడా స్వామి తనతో తీసుకుని వెళ్లారు. మార్గమునందు హంపి శిథిలాలను విరూపాక్ష స్వామిని శ్రీ గణేశ శ్రీ నరసింహ విగ్రహాలను విద్యార్థులకు స్వామి చూపించారు. బొంబాయిలో ఈ విద్యార్థులు స్వామి విరచిత 2 నాటకాలను ప్రదర్శించారు. ఈ నాటకాలలో రాధాభక్తి ప్రశస్తమైనది. కృష్ణుని బాల్య క్రీడలను, రాధాదేవి మధుర భక్తియు, గోవర్ధనగిరి ధారణము, కృష్ణ సందర్శనము వలన యశోదా నందుల ఆనందమును, రుక్మిణీ కృష్ణుల బృందావన గానము, సత్యభామా గర్వభంగము, రాధా మధుర భక్తి నిరూపణము మొదలైన మనోహర ఘట్టాలు, అందలి దృశ్యములు ప్రేక్షక బృందానికి పరమానందము కలిగించాయి. ఇట్లు బోధనల చేతను, రచనల చేతను, ప్రవచనముల చేతను, వ్యాఖ్యానముల చేతను ఆలయములు, పుణ్యతీర్థక్షేత్రములు పండితులను సనాతన ధర్మమునకు మూలస్తంభములనియు, పూర్వ గ్రంథములకు వ్యాఖ్యానములను రచించుటలో కలిగిన పొరపాట్లను సవరించుట తన ఉద్దేశములలో ఒక్కటి అని స్వామి వక్కాణించారు. ఈ వేద పాఠశాల విద్యార్థులే సతీ సక్కుబాయి నాటకము ప్రదర్శించారు. సక్కుబాయి భక్తి ప్రపత్తులు, శ్రీ పాండురంగని భక్తరక్షణ తత్పరత మొదలగు దృశ్యములను భక్తుల హృదయంలో భగవానుని అనుగ్రహతత్వమును హత్తుకునేలా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ గారు ఈ నాటకాన్ని చూసి మిక్కిలి సంతోషించి విద్యార్థులను భవిష్యత్ ధర్మోపదేశకులని శ్లాఘించారు. తరువాత కింగ్ సర్కిల్ అందుండు వల్లభాయ్ పటేల్ సభాస్థలిలో దివ్యోపన్యాసములనొసగి శ్రోతల హృదయ సీమలన జ్ఞానజ్యోతిని వెలిగించారు స్వామి. నిప్పు నీరు ఆవిరిని కలిగింపగా ఆవిరి ఎంతటి బరువునైనా ఎలా లాగునో అట్లే కర్మోపాసనములు జ్ఞానమును కలిగింపగా కర్మ బంధములను త్రెంపి జ్ఞానము మానవుని దైవ సన్నిధికి చేర్చును అని స్వామి ఉద్బోధించారు. 2వ తేదీ విద్యార్థులు లెక్కకు మెక్కుటముగా వచ్చేశారు. వారినుద్దేశించి స్వామి, ఎంతటి ఆకలి ఉన్నను పులి గడ్డి కొరకనట్టు మానవుడు రాక్షస గుణములకు దిగజారకూడదు, అతీతుడుగా ఉండవలను, అత్యాశ స్వార్థము మానవ సంఘమునకు దుఃఖమయముగా ఉనర్చుచున్నవి, అనాదిగా భారతదేశము మానవుని గమ్యస్థానమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపిస్తోంది, కాని ప్రస్తుతం యువకులు తమ దేశ సంస్కృతిని మరచి ద్వేషాసూయలతో వర్గ వైషమ్యాలతో కుమిలిపోతున్నారు. పెద్దలు పరస్పర వ్యాజ్యములతో నీచకృత్యములతో ధనార్జన చేస్తూ పోటీపడి ఒకరినొకరు దూషించుకొనుచు అన్ని ప్రదేశములందునూ అన్ని కాలములనందునూ నీతి బాహ్యులై వర్తించుచు యువకులకు దుర్మార్గదర్శకులై ప్రబలుచుండడం శోచనీయం. అంతర్జాతీయ దృక్పథంతో పాఠశాలలందునూ కళాశాలలందునూ విద్యాబోధన చక్కగా జరిగినప్పుడే భారతదేశమునకు ప్రపంచమునకు ప్రశస్తమైన భవిష్యత్తు కలుగుతుంది, సౌఖ్యమును శాంతియు తృప్తియు చేకూరును అని స్వామి చెప్పారు. యువకులందు స్వామికి ఎక్కువ శ్రద్ధ ఉండేది. స్వయముగా వారి గుణములను సాధనలను తీర్చిదిద్దుతూ వినయ విధేయతలను వారియందు బాబా పెంపొందేలా చేశారు. యువకులే స్వామి శరీరమనియు ఆ కారణము చేతనే వారి క్షేమమునే సదా కాంక్షించి సర్వమును వారికే సమకూరుస్తానని స్వామి చెప్పేవారు. పాఠశాలందును కళాశాలలందును వేదశాస్త్రాధ్యయనకు విద్యార్థి సంగములనేర్పరిచి విద్యార్థిని విద్యార్థులకు జప ధ్యానాది సాధనలందును కూడా రోగులకు దుఃఖబాధితులకు సేవనర్చు విద్యా విధానము ఇప్పించేవారు. సత్యసాయి సేవదళ సభ్యులకు భగవద్భక్తి ఆది నుండి అంత్యము వరకు దృఢముగా ఉండవలనని స్వామి శాసించారు. ఈ దళం వారు శ్రద్ధతోనూ కౌశలముతోనూ సేవాధర్మమును చేయవలనని స్వామి బోధించారు. ఈ దళం వారే పాఠశాలల్లో
సనాతన ధర్మనీతి కొనసాగింపవలనని, ప్రశాంతమును మౌనమును గల వాతావరణమును విద్యార్థులకు యోగ శిక్షణము నొసగుటకు ప్రత్యేక వసతి గృహములను స్థాపించడం సేవాదళ భక్తుల యొక్క బాధ్యత అని స్వామి సెలవిచ్చారు. రోగులను, వృద్ధులను, మనోవైకల్యము కలిగిన వారిని ఎడతెరిపి లేకుండా స్వామి అనుగ్రహించేవారు. భక్తుల గృహములకు వారి ఆహ్వానములను అంగీకరించి దయచేస్తూ భక్తులను ఆనందసాగరంలో తేలి ఆడునట్లు చేయిచు, కోర్కెలను తీరుస్తూ బహుమతులను ఒసగించి తల్లి, తండ్రి, గురువు, దైవం వలె స్వామి తన భక్తులని ఎంతో అనుగ్రహిస్తున్నారు. మార్చి 27వ తేదీన సౌరాష్ట్ర దేశంలోని జామ్నగర్ కు విమానంలో స్వామి పయనించారు. ప్రయాణ సమయంలో తనను గమనించు భక్తులకు అద్భుత ప్రకృతి దృశ్యములను చూపించి వివరించారు. సౌరాష్ట్రమునందు సత్యసాయి విద్యాసంఘములను, భజన మండలులను విరివిగా స్థాపింపచేసి పనిచేయించారు. పూర్వము షిరిడీ అవతారమున ఈ దేశవాసులను ఎట్లు గ్రహించుచుంటినో అట్లే ఇప్పుడునూ భక్తులను అనుగ్రహించుటకై వచ్చి ఉన్నానని, స్వామి అనుగ్రహమున సౌరాష్ట్రము క్రమముగా సాయి రాష్ట్రముగా మారవలనని స్వామి సెలవిచ్చారు. ఈ రాష్ట్రమునందు అంతకు పూర్వమే పెక్కుమంది భక్తుల గృహములలో స్వామి అనుగ్రహ సూచకములగు విభూతి వర్షించుట మొదలగు మహిమలను పడసూపి ఉండుట చేత స్వామి స్వయముగా తన దేశమునకు విచ్చేసరని తెలిసినంతనే గ్రామ గ్రామాల నుంచి ప్రజావాహినులు వచ్చి స్వామి దర్శనం చేసుకుని వారి అనుగ్రహాన్ని పొందారు. జామ్నగర్ మహారాణి రాజమాత బాబాకు స్వాగత సత్కారములను చేసి అమర్ విలాస సౌధమున విడిది ఏర్పాటు చేశారు. జామ్నగర్లో సత్యసాయి సేవా సమితి కార్యాలయానికి స్వామి ప్రారంభోత్సవం చేశారు. లక్షలాది ప్రజలకు దర్శన భాగ్యము నసుగుటకై ప్రజామధ్యమున స్వామి సంచరించి రోగ బాధితులకు, బిడ్డలకు హస్త విభూతి నొసగి అనుగ్రహించుచు ప్రజా సమూహమును బ్రహ్మానంద సాగరమున ఓలలాడించారు. ప్రజల చేత దివ్య సంకీర్తనమును చేయించి జప ధ్యాన నామస్మరణలు జీవునికి ముఖ్యాహారమని స్వామి నొక్కి వక్కాణించారు. మహాసభానంతరం సేవా సమితి సభ్యులకు ప్రత్యేక దర్శనమొసగి భక్తులు భగవానుని చేతి కీలుబొమ్మలనియు, ఆ కారణము చేత నిరహంకారులై కేవలం సేవాతత్పరులై భగవత్ కైంకర్యమును నిశ్చింతగా చేయమని స్వామి వారికి బోధించారు. 28వ తేదీ ప్రాతకాలమున జామ్నగర్ను విడిచి కారులో భావనగర్కు వెళ్లుతూ మార్గమధ్యంలో రాజకోటలో వేలాది మంది భక్తులకు దర్శన భాగ్యం ఒసగి సంతసింపచేశారు స్వామి.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. స్వామి రాణిమాకు ప్రసాదించిన ఆధ్యాత్మిక పాఠాలలో మరికొన్ని తెలుసుకుందాం. జగద్విధాత స్వామి ఏమంటారంటే, ఆధ్యాత్మికం, సాధారణ గృహస్థు జీవితం ఈ రెండు ఉత్తర దక్షిణ ధృవాల వంటివి. రెంటికీ పొందన కుదరడం ఎంతో కష్టం. కాని నువ్వు ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తావో, ఆయన శరణు కోరుతావో, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడపలేవు. గురువు యొక్క ఆదేశానుసారమే నువ్వు జీవితం గడపవలసి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆయన ఎటువంటి రాజీలకు ఒప్పుకోడు. జీవన గమనంలో వచ్చే ఒడిదుడుకులను చిరునవ్వుతో నువ్వు స్వీకరించవలసిందే. ఎటువంటి కష్టనష్టాలకు వెరవకుండా, ఏ విధమైన ఫిర్యాదులను చేయకుండా గురువుగారు చూపిన బాటలో స్థిర చిత్తంతో సాగాలి. లేదంటే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో లేనట్లే అని స్వామి అంటారు. దీనికొక చిన్న ఉదాహరణ చెప్తాను. పూర్వం 1950వ సంవత్సరం ఆ ప్రాంతంలో పుట్టపర్తిలో కనీస వసతులు కూడా ఉండేవి కాదు. ఎండైనా వానైనా ఆరుబయటే నివాసం. కాలకృత్యాలు తీర్చుకుందుకు చుట్టూ ఉన్న కొండలే శరణ్యం. స్నానపానాదులకు చిత్రావతి ఉండనే ఉంది. మనతో పాటు ఆహార పదార్థాలు అన్నీ తెచ్చుకుని అక్కడే ఆరుబయటే ఏ చెట్టు నీడనో రాళ్లు పెట్టి పొయ్యి తయారు చేసుకుని ఆహారం వండుకుని తినాలి. ఇక పండగ పర్వదినాలలో ఈ పనులు మరింత ఎక్కువయ్యేవి. వచ్చిన భక్తుల కోసం ఆహారం తయారు చేయడం, పండగ రోజున ప్రత్యేకంగా మందిరం అలంకరణలు, ఉత్సవాలు చేయడం ఇలా హడావిడిగా సాగేది. అయినా ఏ ఒక్కరూ అలసిపోయినట్లుగా ఉండేవారు కారు. స్వామి సాన్నిధ్యంలో కష్టాలు తెలిసేవి కాదు, అలసటా ఉండేది కాదు. మన పనుల మధ్యలో స్వామి వచ్చి మనల్ని పలకరిస్తూ నడయాడుతూ ఉంటే అంతా ఆనందమే తాండవమాడుతూ ఉండేది. ఏ అలసటా దరిచేరేది కాదు. స్వామి చాలా క్రమశిక్షణ గల అత్యుత్తమమైన గురువు. ఆయన శిక్షణ అంతా కేవలం ఆయన చూపిన బాటలో నడిచేవారికి, స్వామిని అనుసరించేవారికి మాత్రమే సుమా. స్వామి తమ మాటలలో ఒకసారి ఇలా అన్నారు, నేను అందరికీ మార్గదర్శకత్వం చెయ్యను. ఎవరైతే త్రికరణశుద్ధిగా నన్ను శరణు వేడుతారో వారికి మాత్రమే నేను గురువుగా ఉంటాను. నువ్వు నన్ను పూర్తిగా శరణు వేడావు, అందుకని నిన్ను నేను నడిపిస్తాను అని నాతో అన్నారు. అంతేకాదు, స్వామిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించవద్దు అనేవారు. ఎప్పుడైతే మనం స్వామి చెప్పిన విధంగా నడుచుకుంటామో అప్పుడు స్వామి యొక్క ప్రేమ, కరుణ స్వామి తత్వాన్ని అర్థం చేసుకుందుకు దోహదపడుతుందని స్వామి చెప్పారు. మొదటిసారి మేము మా సంగీతం టీచర్ గారితో పుట్టపర్తికి వచ్చాం. పర్తికి చేరుకునేటప్పటికీ అర్ధరాత్రి అయింది. అంతా చిమ్మ చీకటి, చుట్టూ ఖాళీగా ఉన్న ప్రదేశం. అకస్మాత్తుగా ఆకాశంలో ఒక గుండ్రని వెలుగు, దానితో పాటు సంగీతం వినవచ్చింది. మా టీచర్ గారు అది స్వామి యొక్క దివ్య కాంతి అని చెప్పారు. తర్వాత కొంతసేపటికి ఒక పెద్ద టార్చి పట్టుకుని ఒక వ్యక్తి మా వైపు వచ్చారు. చూస్తే ఆయన స్వామి. తినేందుకేదైనా కావాలా అని అడిగారు. మేము అవసరం లేదు స్వామి అని చెప్పగా, సరే రేపు కలుస్తాను అని చెప్పారు. మరుసటి ఉదయం స్వామి నా సోదరీమణులతోనూ మరికొంతమందితోనూ మాట్లాడారు. నాతో ఏమీ మాట్లాడలేదు. తర్వాత 2 రోజులు ఇదే విధంగా జరిగింది. స్వామి నన్ను నిర్లక్ష్యం చెయ్యలేదు, కాని వారందరితో బాగా మాట్లాడుతున్నారు. నాకు ఇది అంతా కొత్తగా అనిపించింది. అసలు స్వామి నాకు చిత్రంగా తోచారు. ఆయన జుట్టు, దుస్తులు ఇదంతా అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చారు. అందుకే నాతో బాగా మాట్లాడలేదు అని అర్థమైంది. ఆయన తన శక్తివంతమైన ప్రేమతరంగాలను, కృపను నాపైన కురిపిస్తున్నారనే భావం నాలో స్థిరపడింది. కొన్ని రోజుల తర్వాత స్వామి నన్ను పిలిచి నా గురించి అడిగారు. నా కార్యక్రమం ఏమిటని ప్రశ్నించారు. నేను 10 రోజులలో తిరిగి వెళ్లిపోవాలని, మా అత్తింటివాళ్లు నాకు 10 రోజులకే పర్మిషన్ ఇచ్చారని చెప్పాను. కాని స్వామి 10 రోజులలో నన్ను పంపించనని, కనీసం 1 నెల రోజులైనా ఉండాలని నిర్దిష్టంగా చెప్పారు. కాని నేను భయపడుతూ అన్ని రోజులైతే నాకు తర్వాత ఇబ్బందులెదురవుతాయని, వెళ్లిపోతానని ప్రార్థించాను. స్వామి నా మాటలు కొట్టిపారేస్తూ,
మీ వాళ్లకు నేను టెలిగ్రామ్ పంపిస్తానులే అని చెప్పారు. చూశారా ఈ సంఘటన? మనం ఒకసారి గురుచరణాలను చేరాక మన ఇష్టాయిష్టాలతో పనిలేదు, గురువాజ్ఞ ప్రకారం మనం నడవాల్సి ఉంటుంది. అటువంటి స్థితి నాకు కల్పించేందుకు స్వామి ఈ రకమైన సంఘటనల ద్వారా నన్ను సమాయత్తం చేస్తున్నారు. ఇది ఒక ముళ్లబాట వంటిది. నువ్వు స్వామిని చేరుకోవాలంటే దానికోసం అడ్డంకులెదుర్కొనేందుకు సదా సన్నద్ధంగా ఉండాలి. అప్పుడే మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించగలుగుతాం. అలా కాక అడ్డంకులకు భయపడి ఆ మార్గం నుంచి తొలగామో మనం స్వామిని చేరే దారిలో వెనకబడిపోతాం. స్వామి నుంచి ప్రసరించే దివ్యతరంగాలు ఎంతో శక్తివంతమైనవి. క్షణకాలంలోనే ఆయన అన్నింటినీ మార్చివేయగలరు. స్వామి మొదటి దర్శనంలోనే నన్ను ఎంతగానో ప్రభావితం చేసి వడిదుడుకులను ఎదుర్కొనేలా సన్నద్ధం చేశారు. పుట్టపర్తిలో ఎట్టి సౌకర్యాలు లేనప్పటికీ పర్తిని వదిలి వెళ్లే ముందర కన్నీళ్లు ఆగేవి కాదు. స్వామి దివ్యమైన ప్రేమ అనే అమృతాన్ని పానం చేశాక ఆయన్ని విడిచి వెళ్లడం అనేది ఎంతో బాధాకరం. ఆ ప్రేమ మనం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల ధైర్యాన్నిస్తుంది. కాని ఆ ప్రేమభావనను నిత్యం మనలో నిలుపుకోగలగడానికి ఎంతో సాధన అవసరం. ఒకసారి నేను పర్తికి వెళ్లే సమయంలో నా భర్త నన్ను ఎప్పుడు తిరిగి వస్తావని అడిగారు. దానికి నేను, నాకు తెలీదు, స్వామి ఆజ్ఞ ఎప్పుడిస్తే అప్పుడు వస్తానని చెబితే నా భర్తకి నా మీద కోపం వచ్చింది. ఇద్దరి మధ్య ఈ విషయమై వాదోపవాదాలు జరిగాయి. అప్పుడు నేను, స్వామిని నేను గురువుగా స్వీకరించాను గనుక ఎట్టి పరిస్థితులలోనూ గురువాజ్ఞ ప్రకారమే నడుచుకోవాలి అని చెప్పాను. తర్వాత పర్తి వచ్చేశాను. సర్వాంతర్యామి అయిన స్వామికి తెలియనిదేముంటుంది? స్వామి నన్ను పిలిచి నాకు నా భర్తకు మధ్య జరిగిన వాదోపవాదాలను చెప్పి నాకు మార్గాన్ని నిర్దేశించారు. నా భర్తకు మరియు ఇతరులకు నా జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతని, ఆయన ఆదేశాలని స్పష్టం చేయవలసిన సమయం వచ్చిందన్నారు. ఇది ఒక ధర్మయుద్ధమని చెప్పారు స్వామి. నేను మొదటిసారి పర్తికి వచ్చినప్పుడు స్వామి మాతో మాట్లాడుతూ తమ యొక్క భగవత్తత్వాన్ని మేము ఇంకా విశ్వసించడం లేదని చెప్పారు. అవును, ఒక మనిషి గొప్ప గొప్ప లక్షణాలను సుగుణాలను కలిగి ఉండవలసింది, కాని స్వయంగా భగవంతుడవుతాడా అని మాకు కొన్ని సందేహాలున్నాయి. అప్పుడు స్వామి, ఇలాంటి అనుమానాలు సహజమే, కాని జీవితమంతా సందేహాలతో గడపకూడదని, తమ యొక్క భగవత్తత్వాన్ని పరీక్షించుకోమని సెలవిచ్చారు. భగవంతుడొక్కడే సర్వాంతర్యామి కనుక ఏకకాలంలో మా నివాస స్థలాలలోనూ దర్శన ప్రాంతంలోనూ కనిపించి తమ సర్వాంతర్యామి తత్వాన్ని, తద్వారా భగవంతుడనే విశ్వాసాన్ని మాలో కలిగించారు. స్వామిని గురువుగా పొంది మనం ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని అనుకున్నాక మనలో అకస్మాత్తుగా ఆ మార్పు రావడం జరగదు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మనలో ఎన్నో రకాల ప్రవృత్తులు, అలవాట్లు ఉంటాయి. అంతేకాక పూర్వజన్మల నుండి సంక్రమించిన కర్మఫలితాలు, వాసనలు, ఇవన్నీ ఒక్క రాత్రిలో మారిపోవు. మనం సాధన ద్వారా ప్రతి నిమిషం మన ఆలోచనలను, చేతలను, మాటలను ఆధ్యాత్మిక మార్గం దిశగా నడిపించే విధంగా మార్చుకోగలగాలి. స్వామి మనం ఏ విధంగా ఈ సాధన చేయాలో మార్గదర్శకాలను ఇచ్చి ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక జీవనంలో మనం ఎల్లప్పుడూ సర్వపదార్థమూలమైన ఆత్మతత్వానికి బద్ధులమై ఉండగలగాలి. మన ఆలోచనలు, మాటలు, చేతలు, పనులు అన్నీ ఆదిశగానే పయనించాలి. అందరిలోనూ ఉన్న భగవంతుని చూడగలగాలంటే ముందు మీ గురువుని దైవంగా గుర్తించాలి. నీలో ఉన్న భగవంతుడిని తెలుసుకోగలగాలి. అప్పుడే నువ్వు దాన్ని సాధించగలుగుతావు అని స్వామి ఒక సందర్భంలో నాతో ఇలా చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా నువ్వు నా అనుగ్రహాన్ని పొందగలిగావు. ఈ నిజతత్వ జ్ఞానాన్ని తెలుసుకొందుకు ప్రయత్నించు. చివరి వరకు ఈ సాధన చేసి పిహెచ్డీ చేయాలి. ఇలా సాధించేందుకు కొన్ని జన్మలు పట్టవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ క్రమంలో నువ్వు ఎంత దూరం వచ్చావో వెనక్కు తిరిగి మాత్రం చూడకు. ఇంకా ఎంత దూరం సాగాలో ముందుకీ చూడకు. నువ్వు వేసే అడుగుపైనే నీ శ్రద్ధ పూర్తిగా ఉండాలి. ఆ విధంగా నీ సాధన సాగాలి అని చెప్పారు.
ఎప్పుడైతే నువ్వు ఈ సాధనా మార్గంలో పయనం మొదలు పెడతావో, స్వామి యొక్క ఆజ్ఞలను నిర్దేశాలను పాటిస్తూ ఆయన యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని అనుభవించగలుగుతావో, అప్పుడు స్వామి మన ప్రతి అడుగులోనూ మార్గాన్ని నిర్దేశిస్తారు, తమ అనుగ్రహ జల్లులను వర్షింపచేస్తారు. ఈ విషయాన్ని విశదీకరిస్తూ స్వామి ఇంకా ఇలా చెప్పారు. ఎప్పుడైతే స్వామి నిజతత్వాన్ని మనం గ్రహించి స్వామి మార్గంలో ఆయనతో నడుస్తామో, ఆత్మపరంగా మనతో స్వామి దగ్గరగా ఉంటారు. అప్పుడు ఇక స్వామి భౌతికంగా మనకి దూరం అవుతారు. ఎందుకంటే మనం స్వామి యొక్క నిజతత్వమైన సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకున్నాం కనుక. స్వామి మన భౌతిక అవసరాలను తీర్చేందుకై రాలేదు. మనని మార్చి ఈ భౌతిక విషయాల నుంచి దూరం చేయడానికై అవతరించారు. ఈ క్రమంలో మనకు ఎన్నో కష్టాలను నిరాశలను కలిగిస్తారు కూడా. ఒకానొక దశలో మనం విరక్తి చెంది, ఓహ్ నాకివేవీ వద్దు, ఈ సంసార బంధాల నుంచి విముక్తుడిని కావాలి, ఈ లౌకిక విషయాల వెంట నేనే ఎందుకు పరిగెడుతున్నాను, ఇక చాలు అనే భావాలు మనలో తప్పక కలుగుతాయి. మనం స్వామి కోసం తలుపులు తెరిచినట్లు ఆయన కోసం సిద్ధంగా ఉండాలి. మనం జీవితంలో స్థితప్రజ్ఞతని అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని బాధలు కలిగిస్తాయి. మనం అనుకున్న విధంగా కొన్ని జరుగుతాయి, అనుకోని సంఘటనలు ఇంకొన్ని ఉంటాయి. వీటికి అతీతంగా ఉండేటట్లు మనం మన మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. ఏది ఎలా జరిగినా సమభావాన్ని ప్రకటించగలగాలి. అలా కాక ఈ ఒడిదుడుకులకు లోనైనట్లయితే సుఖదుఖాలనే ఎత్తుపల్లాలలో పడుతూ లేస్తూ ఎప్పటికీ ప్రశాంతతను పొందలేం. ఈ స్థితిని పొందగలగడం, మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, మానసిక సమతుల్యతను పొందగలగడం అనేది మన ప్రారబ్ధ కర్మల మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో వేర్వేరు గమ్యాలను మనం నిర్ణయించుకుంటూ ఉంటాం. దానితో భగవంతునికి పనిలేదు. స్వామి మార్గంలో నడవాలనుకునేవారికి, స్వామిని గురువుగా భావించినవారు స్వామి ఆదేశానుసారం మన గమ్యాలను నిర్దేశించుకోవాలి. ఈ లౌకికపరమైన గమ్యాలను తుడిచివేసెయ్యాలి. నిరంతరం భగవంతుని ధ్యానించడం, మన కర్మలను భగవత్ ప్రీత్యర్థం చేయడం, కర్మ ఫలితాలను సమంగా స్వీకరించగలగడం, మనల్ని మనం భగవంతునికి అర్పించుకోవడం, భగవంతుడిని పొందగలగడం, ఇవన్నీ మన సాధనల ద్వారా సాధించుకోవాలి. అప్పుడు స్వామి మన కర్మని నిశ్శేషం చేస్తారు. భగవంతుని కోసం మన ప్రార్థన ఎలా ఉండాలో స్వామి ఇలా చెప్పారు. మనం మంచివాళ్లం కనుక మనం కోరుకునే కోరికలనన్నింటినీ భగవంతుడు నెరవేరుస్తాడు. కాని అప్పుడు కూడా నువ్వు ప్రశాంతతను పొందలేవు. అందుకని నిజమైన ప్రార్థన శాశ్వతమైన శాంతిని కలిగించేదిగా ఉండాలి. అది స్వచ్ఛమైన బంగారంలాంటిది. బయటి ప్రాపంచిక విషయాల వలన చెదరనిది. అటువంటి శాంతిని మీకు నేను ఇస్తాను. ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు కనుక అంతా నాకు వదిలేయండి, శరణాగతిని పొందండి అని స్వామి చెప్పారు. ఒక్కొక్కసారి స్వామి మన స్థాయికి దిగివచ్చి మనల్ని సక్రమమైన దారిలోకి మళ్లిస్తారు. ఒకసారి స్వామి ఇలా అన్నారు, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకున్నవారు మనం కోరుకునే కోరికలనన్నింటినీ భగవంతుడు నెరవేరుస్తాడు. కాని అప్పుడు కూడా నువ్వు ప్రశాంతతను పొందలేవు. అందుకని నిజమైన ప్రార్థన శాశ్వతమైన

అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకున్నవారు ఎటువంటి విమర్శలు చెయ్యరాదు. అది వాతావరణం గురించి అయినా సరే, ఇవాళ వేడిగా ఉంది లేదా చల్లగా ఉంది అంటూ ఎట్టి విమర్శ చెయ్యరాదు. ఒకవేళ అది నిజమైనా కూడా ఇలాంటి మాటలు మన త్రోవ నుంచి మళ్లించి ఈ భౌతిక ప్రపంచం వైపు మళ్లిస్తాయి. భౌతికమైన మార్పులు లేక మానసికమైన మార్పులు అన్నింటినీ మనం సమదృష్టితో చూడటం ఒక సాధన. అటువంటి సాధనలో మనం పురోగమించాలి. మానవ జీవితం ఎల్లప్పుడూ కష్టాలతో, ఆందోళనలతో, బాధలతో నిండి ఉంటుంది. అన్నింటినీ సమభావంతో చూస్తూ ఉండడం నేర్చుకోవాలి. ఈ నిత్య సుఖదుఖాలకు విరుగుడు భగవన్నామం. నిరంతర భగవన్నామస్మరణ వలన ఈ విషయవాసనలేవి అంటవు. మన మనస్సుకు ఈ స్థితప్రజ్ఞత అలవడుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగిపోక ఇది అనిత్యమనేటటువంటి భావన గుర్తు తెచ్చుకో. ఇవన్నీ నన్ను దాటిపోతాయి అని భావించు. నిరంతరము నా నామాన్ని స్మరించు. సమస్యను అధిగమించే బలాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. అంతేకాదు, ఈ జగన్నాటకంలో నీవొక చిన్న పాత్ర మాత్రమేనని మరువకు. నీ నిజతత్వమైన ఆత్మతత్వాన్ని ధ్యానించు. అది ఈ అనిత్యమైన సుఖదుఖాల కంటే అతీతమైనది. ఈ నాటకంలో నీ పాత్రను నీవు సక్రమంగా నిర్వర్తించు అని స్వామి ప్రబోధిస్తారు. అంతేకాక మనం త్రికరణ శుద్ధిగా ప్రార్థించినట్లయితే ఈ నిజతత్వాన్ని తెలుసుకునే క్రమంలో స్వామి తమ సహాయాన్ని అందిస్తానని మాట కూడా ఇచ్చారు. ఒకసారి స్వామి మాతో మాట్లాడుతూ మీకు ఏం కావాలి అని అడిగారు. అందరూ భక్తి ముక్తి కావాలని చెప్పారు. కానీ స్వామి, కేవలం నేను ఇలా అడిగానని చెప్పకండి, నిజంగా మీకు ఏమి కావాలో కోరుకోండి అని అన్నారు. మేము మళ్లీ భక్తి ముక్తి కావాలనే చెప్పాం. అప్పుడు స్వామి, మేము భక్తి ముక్తి కోరుకుంటున్నాం కనుక మాకు కఠినమైన పరీక్షలు పెడతానని చెప్పారు. అంతేకాక స్వామి ఇలా సెలవిచ్చారు, భక్తి ముక్తి ఇచ్చే ముందు ఒక తడి టవల్ నుంచి ఏ విధంగా నీటిని పిండుతామో ఆ విధంగా మిమ్మల్ని పిండి పరీక్ష చేస్తానని చెప్పారు. భక్తి ముక్తి యోగాలు ఈ జన్మలోనే మీకు ప్రాప్తించకపోవచ్చు, మరుజన్మలో మీకు లభించవచ్చు. స్వామికి సంబంధించినంత వరకు ఆత్మ అనేది మాత్రమే నిత్యమైనది. శరీరం నశించిపోతుంది, ఇంకో శరీరం ధరించి ఆత్మ నిత్య సత్యంగా ఉంటుంది. కేవలం స్వామికి మాత్రమే ఎప్పుడు ఎక్కడ ఎలా మోక్షజ్ఞానం ఇవ్వాలో తెలుసు. ఇంకో సందర్భంలో స్వామి మాట్లాడుతూ ఇలా అన్నారు, కేవలం సాధన వలన మనం మోక్షాన్ని చేరలేము అనన్నారు. ఆత్మవిచారణ కూడా అవశ్యం అన్నారు. ఆధ్యాత్మిక సాధనలతో పాటు నిత్యం మనం చేసే పనులను కూడా గమనించుకోవాలి. ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోగలగాలి. మన పనులు సరైన మార్గంలోనే ఉన్నాయా, ఈ పని స్వామికి ప్రీతిని కలిగిస్తుందా అంటూ విచారణ చేసుకుని కర్తవ్యం నిర్వర్తించాలి. అప్పుడే మనం సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లు తెలుస్తుంది అని చెప్పారు. ఇంకోసారి స్వామి ఇలా అన్నారు, భక్తులు నా అనుగ్రహాన్ని కోరతారు కాని నా ఆజ్ఞలను పాటించేందుకు మాత్రం విముఖులై ఉంటారు. వారి చిత్తం వచ్చినట్లుగా చేస్తారు. నా ఆజ్ఞలను విచారణ లేకుండా పాటించేవారు, నాయందు పూర్తి విశ్వాసం ఉండి ప్రశ్నించనివాడు నాకు నిజమైన భక్తుడు అని స్వామన్నారు. ఈ విషయమై నా అనుభవం ఒకటి చెప్తాను. నేను ఎప్పుడు బృందావనం వచ్చినా బయటే ఉంటాను. స్వామి చెప్పిన తర్వాతే ఆశ్రమం లోపలికి వచ్చి ఉంటాను. ఒక సందర్భంలో స్వామి ఉదయం నన్ను పిలిచి నిజమైన భక్తుడు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో చెప్పారు. ఒకరోజు నేను నీతో చాలా చక్కగా మాట్లాడతాను, మరుసటి రోజు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావని కఠినంగా మాట్లాడతాను. కాని రెంటినీ నీవు సమంగా స్వీకరించాలి. నువ్వు ఏమాత్రం చెలించకూడదు. నా ఆజ్ఞను పాటించడమే నీ నిత్య కర్తవ్యం అన్నారు. అంతకుముందు నేను ఎలా రెండు విధాలుగా ప్రవర్తించానో గుర్తు చేశారు కూడా. ఆ సమయంలో స్వామి బృందావనంలో లేరు, ఏదో టూరుకి వెళ్లారు. నేను రోజూ ఒక విదేశీ భక్తురాలికి భజనలు నేర్పించేందుకు బెంగళూరు నుంచి బృందావనం వచ్చేదాన్ని. ఒకరోజు అనుకోని విధంగా స్వామి బృందావనం తిరిగి వచ్చారు. ఆ రోజు ఆ విదేశీ భక్తురాలి పుట్టినరోజు. స్వామి రాకతో ఆమె ఎంతో సంతోషపడింది. ఆ రోజుకి సంగీతం క్లాసు వద్దు అని అంది. సరేనని నేను బెంగళూరు వెళ్లడానికి బయలుదేరే సమయంలో
ఆమె నన్ను

ఆగమని చెప్పి ఆమె స్వామి దగ్గరకు వెళ్లి నాకు కూడా దర్శనభాగ్యం కలిగించమని అడిగింది. కాని స్వామి అనుజ్ఞ ఇవ్వలేదు. నన్ను వెనక్కి వెళ్లిపోమ్మని చెప్పారు. నేను ట్రైన్లో తిరిగి ఇంటికి వెళ్తూ స్వామి ఎందుకిలా చేశారని ఆలోచించుకుంటూ ఉన్నాను. ఎందుకు నన్ను దర్శనానికి రానివ్వలేదు? నేనంటే స్వామికి ప్రేమా కరుణా లేదా? లోనికి రానిస్తే స్వామికేమి నష్టం అని అనుకుంటూ పరిపరి విధాలా భావించుకుంటూ ఉన్నాను. కాని వెంటనే నా మనస్సుని అదుపులోకి తెచ్చుకుని, స్వామి నా గురువు, ఆయన్ని నేను ప్రశ్నించకూడదు అని మనసులో అనుకున్నాను. అయితే స్వామి సర్వాంతర్యామి. నా మనసులో జరిగిన ఈ ఘర్షణను అంతా స్వామి చెప్పి, ఒక నిజమైన సద్భక్తునికి ఇలాంటి ఆలోచనలు రాకూడదు అని చెప్పారు. నా విషయంలో ముందు నేను స్వామిని ప్రశ్నించినా, తరువాత అది తప్పు అని తెలుసుకుని మనస్సుని అదుపులో తెచ్చుకున్నాను. కాని అసలు ప్రశ్నించడం అనే ప్రక్రియే ఉండనే కూడదు. ఆయనను ప్రశ్నించడానికి మనం ఎంతటివారం? అలాగే ఇంకో విషయాన్ని కూడా స్వామి స్పష్టం చేశారు. అదేమిటంటే, పర్తికి అనేకసార్లు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన మనం స్వామి అనుగ్రహం పొందలేము అని. నా బోధనలను నువ్వు నిరంతరం అధ్యయనం చేస్తూ పాటించాలి. అప్పుడే సంపూర్ణ కృప నీకు లభిస్తుంది. అంతేకాని నన్ను, ఈ భౌతిక శరీరాన్ని దర్శిస్తే చాలదు. నీవు పర్తికి రావాలనే ప్రేరణ పొందితేనే రావాలి. లేకపోతే రావాల్సిన అవసరం లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గం నిత్యం ప్రేరణను కోరుతుంది. కేవలం నీకు అనిపించింది కనుక నువ్వు పర్తికి రాకూడదు. నువ్వు పర్తికి వచ్చినందుకు నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు అని అనుకోవద్దు అని చెప్పారు స్వామి. ఒకసారి మా అమ్మాయి అత్తగారు ప్రశాంతి నిలయంలోనే ఉండిపోయేందుకు స్వామిని పర్మిషన్ అడిగారు. అప్పుడు స్వామి, నువ్వు ఎందుకు ఇక్కడ ఉండాలనుకుంటున్నావు? నీకో ఇద్దరు కొడుకులున్నారు కదా, వారితో ఉండవచ్చు కదా, ఇక్కడ నిన్ను ఎవరు చూసుకుంటారు అని ప్రశ్నించారు. దానికామే, నాకిక్కడ ప్రశాంతత దొరుకుతుంది స్వామి అని అంది. అప్పుడు స్వామి, లేదు, ఇక్కడ ప్రశాంతత లేదు. నిజమైన ప్రశాంతత ఎక్కడ ఉందో తెలుసా? అది ఈ నీ లోపలే ఉంది అని చెప్పారు. శాంతిప్రదాయి అయిన ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు మనం శ్రమపడాలి, సాధన చెయ్యాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తామో, అప్పుడు శాశ్వతమైన ఆనంద ప్రాప్తి కలుగుతుంది. దానికోసం మనం తెలుసుకోవాలి, నేను ఎవరు, ఈ జగత్తు ఏమిటి అని విచారణ చెయ్యాలి. ప్రశాంతి నిలయంలో మనకు ఈ తాత్విక చింతన అలవడుతుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు కావలసిన వాతావరణం మనకి లభిస్తుంది. స్వామి యొక్క ప్రేమకిరణాలు మనని ఆ దిశగా నడిపింపజేస్తాయి. కాని మనం మన త్రికరణాలను సాధనామార్గంలో ప్రవేశించాలి. నిరంతరం భగవచ్చింతనలో కాలం గడపాలి. ఏ విధంగా పాఠశాలలో టీచర్ బోధించిన విషయాలను ఇంటి వద్ద హోంవర్క్ చేస్తామో, అదే రీతిలో మనం సాధన చెయ్యాలి. దాన్ని సాధించగలిగితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, ఏమి జరిగినా నువ్వు స్థిరత్వంతో ఉండగలుగుతావు అని స్వామి అన్నారు. ఈ సాధన గురించి వివరిస్తూ స్వామి ఇంకా ఇలా చెప్తున్నారు. ప్రశాంతి నిలయం ఆశ్రమం కాదు, అనగా శ్రమలేనిది కాదు. ఇక్కడ నువ్వు శ్రమపడాలి. నీ శక్తియుక్తులను ఉపయోగించి నీ దేహ సంబంధ వ్యామోహాన్ని వదిలించుకోవాలి. మీరు పుట్టపర్తికి వచ్చినప్పుడు ఇక్కడ మంచివారిని చెడ్డవారిని కలుస్తూ ఉంటారు. అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాని వేటి గురించి మీరు ఆలోచించవద్దు. నీ చుట్టూ ఏమి జరుగుతుందో పట్టించుకోవద్దు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది మాత్రమే తెలుసుకోండి. నిన్ను నువ్వు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చావు. ఆ సాధన చెయ్యి. అందరూ నా బిడ్డలే. వారందరూ వేరువేరు స్థాయిలలో వారి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. ఇక్కడ సేవాదళ్ ఒక్కొక్కసారి కొంచెం కఠినంగా ప్రవర్తించవచ్చు. కాని అది వారు కావాలని చేయడం లేదు. పని ఒత్తిడి వలనో లేక మరేదైనా కారణం వలనో చేస్తున్నారు. దానిని మీరు పట్టించుకోకండి. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. ఎవ్వరినీ ద్వేషించకండి. ఎవ్వరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి. ఇతరులను వేలెత్తి చూపించకండి అని స్వామి మన ప్రవర్తన ఎలా ఉండాలో ఎంత సున్నితంగానో చెప్పారు. కనుక మనం మనలోని గురువుని తెలుసుకునేలా చెయ్యమని, స్వామినే మనకు గురువుగా ఉండమని, ఏది చెయ్యాలి
ఏది చెయ్యకూడదో చెప్పమని ఆ పరమాత్మయైన స్వామినే వేడుకుందాం. దీని గురించి వివరిస్తూ స్వామి ఇంకా ఇలా అన్నారు, మీలో ఉన్న ఒక సామాన్య లక్షణం ఏమిటంటే ఏదైనా కష్టం కలిగినప్పుడు దాన్నే తలుచుకుంటూ జీవితం దుఃఖమయం చేసుకుంటూ ఉంటారు. ఈ శరీరమే నేను అనుకుంటూ, ఈ ప్రపంచం, ఈ కష్టసుఖాలే మన జీవితం అని అనుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు. కాని నిజానికి ఇవేమీ శాశ్వతం కాదు. ఈ భౌతికమైన ఒడిదుడుకులు, శరీర సంబంధమైన బాధలు అంతా మాయవంటివి. ఆత్మ, నేను అనేది వీటన్నిటికీ అతీతమైనది. ఎప్పుడైతే మీరు మీ మనస్సును అదుపులో పెట్టుకుని బాహ్యమైన విషయాల మీద కాక మీలోని ఆత్మ మీద మీ ఏకాగ్రతను ఉంచుకుంటూ నా నామస్మరణ చేస్తారో, అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను. మీ కర్తవ్యం మీరు నిర్వహించండి. ఇంక ఫలితాల గురించి ఆలోచించకుండా నాకు వదిలేయండి. నా మీద మీ చిత్తాన్ని వదిలేయండి. మీ కష్టాలను నేను తీరుస్తాను. త్రికరణ శుద్ధిగా మీరు స్వామినే కోరుకున్నట్లయితే మీ బాధ్యతను స్వామే తీసుకుంటారు అన్నారు. స్వామి ఎంత బాగా చెప్పారో కదా. వాస్తవంలో అలా ఉండడం చాలా కష్టమైన పని. కాని మనం స్వామినే సహాయం చేయమని అడగవచ్చు. తప్పక స్వామి మనకి చేయూతనందిస్తారు. మన కోరికలు ధర్మబద్ధంగా ఉంటే స్వామి కరుణ మనపైన తప్పక ఉంటుంది. అందుకోసం మనం సహనంతో ఎదురు చూడాలి. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవాతత్పర భావాలను పెంపొందింపజేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: సాధన అనే ఈ చిన్న కథను విందామా? ఒక గృహస్థుడు దయ ప్రేమ కరుణ కలవాడుగా ఉండేవాడు. ప్రతివారిని ఆదరించి ఆప్యాయంగా పలకరించి సహాయం చేసేవాడు. ఒకరోజు అతడు భోజనం చేస్తున్నాడు. వీధివాకిలి దగ్గర ఏదో చప్పుడయింది. లేచి వెళ్లి చూశాడు. ఒక కుక్క ఇంటిముందు నిల్చుని ఉంది. లోపలకు వెళ్లి కొంత అన్నం తెచ్చి ఆ కుక్కకు పెట్టాడు. రెండవ రోజు కూడా అదే వేళకు ఆ కుక్క వచ్చింది. ఆ రోజు కూడా అన్నం పెట్టాడు. ఈ విధంగా ఒక నెల రోజులు గడిచాయి. ఒక సంవత్సరం వరకు అతను ఆ కుక్కకు అన్నం పెడుతూనే ఉన్నాడు. అతనికి విసుగు పుట్టింది. ఆ కుక్కను ఏ విధంగా వదిలించుకోవాలి, ఏ విధంగా తరిమేయాలి అని ఆలోచించాడు. అది ఎందుకు వస్తుంది అని ఆలోచించాడు. అన్నం తినటానికి. అన్నం పెట్టడం మానేస్తే అది ఇక రాదు కదా అని తెలుసుకున్నాడు. ఆ రోజునుంచి ఆ కుక్కకు అన్నం పెట్టడం మానేశాడు. కుక్క కూడా రావడం మానేసింది. ఈ కథ యొక్క అంతరార్థమేమిటి? అనేక జన్మల నుండి మన యొక్క ఆత్మ యజమానుని ఇంటికి విషయ సంబంధమైన వ్యామోహం అనేటటువంటి ఆకలితో మనస్సు అనే కుక్క ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ మనస్సనే కుక్కను రాకుండా చెయ్యాలి. అంటే దానికి విషయవాసనలు అనే ఆహారం అందివ్వకూడదు.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ ಸಾಯೀಶುನಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗಾ ವೈವಿಧ್ಯಮೈన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరిలో ప్రముఖ గాయని శ్రీమతి పి సుశీల మరియు ప్రముఖ నటి శ్రీమతి అంజలిదేవి గారితో ఇంటర్వ్యూను మీకు అందిస్తున్నాము. సాయిరాం సుశీల గారు, సాయిరాం అంజలిదేవి గారు, మీరు రేడియో సాయి స్టూడియోస్ కి వచ్చి మీ మధుర స్మృతులను పంచుకోవడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. సుశీలమ్మ గారు, మీరు మొట్టమొదటిసారి స్వామిని ఎప్పుడు ఎలా దర్శించారు?
2: ఓం శ్రీ సాయిరాం. నాకు మొట్టమొదట 69 లో ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి కొంచెం ఒంట్లో బాలేక అన్ని చాలా బాధపడుతుండేదాన్ని. అప్పుడు నేను అంజలిదేవి గారితో అంతగా పరిచయం లేదు. ఆవిడ పిక్చర్లో చాలా పాటలు పాడాను. అప్పుడు ఒకసారి వెళ్లి వారింటికి వెళ్ళినప్పుడు స్వామి బాబా గారు వచ్చారట ఇక్కడికి, ఆయన ఎలాగైనా దర్శనం చేయించాలి నాకు, మీరు ఇలా నా కొడుకు ఒంట్లో బాగాలేదు అంటే, అప్పుడు ఆమె అన్నారు, నీ అదృష్టం ఆయన ఇక్కడికి వచ్చారు, మద్రాసుకు వచ్చారు, నేను అడిగి నేను దర్శనానికి వెళ్తున్నాను, ఆయన అడిగి చెప్తాను అని అన్నారు. ఆహా, నా పంట పండింది అనుకున్నాను, ఎంతో సంతోషించాను. అప్పుడు వచ్చే సాయంత్రం సుశీల అని నన్ను పిలిచే కబురు పెట్టించారు అంజలిదేవి గారు. నేను తీసుకురమ్మన్నారు, వెంటనే రేపే వెళ్లాలి, రేపు ప్రొద్దుట స్వామి చెప్పిన పాట కరెక్ట్గా మేము వెళ్లాలి. సరే, నన్ను వచ్చి ఆవిడ పికప్ చేసుకుని ఇద్దరు వెంకటముని గారింట్లో నాకు మొట్టమొదట దర్శనం. నా బిడ్డతో నేను కూర్చున్నాను. కూర్చునేటప్పుడు అప్పుడు స్వామి లోపలి నుంచి వచ్చారు 10 గంటలకి. వచ్చి ఎక్కడ సుశీల, ఎక్కడ సుశీల అన్నారు. అంటే ఆవిడ, ఆమె కూడా ఉన్నారు కానీ నేరుగా నా దగ్గరికి వచ్చి, ఆహా రా అంటే, నువ్వు వచ్చావా అంటే, నా పేరు ఆయన పిలిచారు, సుశీల ఎక్కడ, సుశీల ఎక్కడ అని కూడా వెతుక్కుంటూ వచ్చి నన్ను చూసి దగ్గరకు వచ్చి పాద నమస్కారం ఇచ్చి, సరే నువ్వు వెళ్ళు అంటారు. స్వామి విషయం తెలుసు కదా, అంటే వెళ్ళండి లోపలికి వెళ్ళి. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు స్వామి అదంతా నాకంతా కొత్త. అప్పుడు అంజలి గారు అన్నారు, వెళ్ళు వెళ్ళు వెళ్ళి పిలుస్తున్నారు. అప్పుడైతే నేను వెళ్ళాను లోపలికి. వెళితే అంతా ఆయనే చెప్పేశారు, అంతా ఆయన చెప్పేసి అంతా సరిపోతుంది, నేను నీకు ప్రసాదం ఇస్తాను అని చెప్పి అప్పుడు ప్రసాదం ఇచ్చి బయటకు వెళ్లి అంజలి అంజలి అని వెళ్ళారు. అప్పుడు ఆవిడ స్వామి స్వామి అని ఆవిడ పరిగెత్తుకొచ్చారు. అప్పుడు అప్పటి నుంచి నిజంగా నాకు అదృష్టం కలిసి స్వామిని చూసే అవకాశం నాకు 69 లో ఫస్ట్ వెంకటమ్మని గారింట్లో చూడటం నా బ్రతుకు. ఎంతో నాకు చాలా స్వామికి ఎంతో నేను నమ్ముకున్నాను. స్వామి అన్ని బాగు చేస్తారని అంటే అన్ని బాగు చేశారు. మనకి తెలియదు భగవంతుడు ఏం చేస్తాడో. మనకి కొన్నిట్లో మనకి బాధ అనిపిస్తుంటుంది కానీ తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంటుంది. అట్లాగే నాకు దేవతలాగా ఆవిడ ఆదుకుని నన్ను స్వామి దర్శనం కలిగించి ఆదినారాయణరావు గారు ఆవిడ ఎంతో ఆదరణ చూపెట్టారు. అలా నేను ఫస్ట్ మొట్టమొదట స్వామిని చూడడం జరిగేది.
3: దేవతగా నేను చూపించడం కాదు, అది భగవంతుని సంకల్పం. అది ఆయన సంకల్పం ఏంటంటే ఏదైనా చూడాలి, ఏమైనా ఆ పని జరగాలి అంటే. ఇప్పుడు మధ్యలో ఒక పూజారి ఉన్నాడు కదా, ఆ పూజారి లేని ఏమి జరగదు. అందుకని నాకు ఆ యొక్క ఎదిని సంకల్పాన్ని నాకు కలగజేశారు స్వామి. అలాగే అప్పటి నుంచి ఇంకా సుశీల్ని తీసుకుని మా హస్బెండ్ ఆదినారాయణరావు గారు, అందులో స్వామికి ఆదినారాయణరావు గారంటే ఎంత ప్రేమో నేను చెప్పలేను. ఆదినారాయణ అని ఆ స్వామి నోటంటే ఆ మాట వింటేనే ఎంతో మధురంగా ఉండేదన్నమాట. అప్పుడు నేను కూడా రెండోసారి మళ్ళీ కలుసుకున్నప్పుడు వెళ్ళాము. అప్పుడు సుశీల రాలేదు. ఆదినారాయణరావు గారితో ఏమి, సుశీల ఎలాగుంది, పిల్లవాడు ఎలాగున్నాడు అని మామూలుగా మమ్మల్ని అడిగారు. అంటే ఏంటి సుశీల రాలేదే అని అడగకుండా ఇలాగన్నమాట. అప్పుడు సరే అని తర్వాత మేము వెళ్ళి చెప్పాము. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంది ఈ వెంకటమణి గారింట్లో. ఆ తర్వాత ఆదినారాయణరావు గారు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మన సుశీల్ని అడిగి నాతో ముందు చెప్పారు, ఇలాగా స్వామి సుప్రభాతం చేయాలని ఉంది నాకు, సుశీల పాడితే బాగుంటుంది అనేమో అన్నారు. మీరే అడగండి, ముందు స్వామి అనుజ్ఞ తీసుకోవాలి కదా దేనికైనాను. స్వామి అనుజ్ఞ తీసుకుని అప్పుడు అమ్మాయిని అడుగుదాము అని అన్నాను. అప్పుడు మోహన్ మోహన్ గారు ఉన్నారు, ఆయన భర్త కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇద్దరిని అడగాలి, స్వామి అనుజ్ఞ తీసుకున్నాను. అప్పుడు స్వామి దగ్గరికి వైట్ ఫీల్డ్ లో ఉన్నారు అప్పుడు స్వామి, వెళ్లి అడిగితే చెయ్యి చూద్దాం నువ్వు చేసి తీసుకురా అన్నారు. అన్న తర్వాత అప్పుడు ఇవన్నీ లేవు, ఈ టేపులు డివిడీలు ఇవన్నీ లేవు. హెచ్ఎంఈలో అదే అక్కడ రికార్డ్ చేసి ఫస్ట్ ఈశ్వరాంబ అది సుప్రభాతం అమ్మాయిని అడిగితే, సుశీల్ని మోహన్ గారిని అడిగితే
2: ఇందులో ఏంటంటే ఒక విషయం అంటే సుప్రభాతం పాడేసి ఆయన ట్యూన్ చేయలేదు ఆయన ఆదినారాయణరావు గారు నిజంగా రికార్డింగ్ వచ్చేయమన్నారు. నేను అనుకున్నా రికార్డింగ్ వెళ్ళిపోయాను, వెళ్ళిపోతే అదే ఎంఎస్ఎమ్మ పాడారు కదా అట్లా పాడే అన్నారు. నేను అన్నాను క్యాన్సిల్ చేయండి రికార్డింగ్, ఆ వాళ్ళు పాడింది మనం పాడకూడదు, మీరు ప్రత్యేకంగా చేయాలి, మీరు దానికి ఒక మంచి ఒక ఆగంలో పెట్టి చేస్తే అది చాలా బాగుంటుందండి అని చెప్తే అప్పుడు క్యాన్సిల్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు మంచి రాగాలతోటి ఆర్కెస్ట్రాతో ఎంతో అందంగా చేశారు సుప్రభాతం. ఆర్కెస్ట్రాతో పాడుతుంటే ఎక్కడో తేలిపోతుంటో అంత బాగా చేశారు. అది పట్టుకుని వీళ్ళేమో విడిపోయారు నాతో చెప్పకుండా స్వామికి విడిపిద్దామని వచ్చి వాళ్ళిద్దరే హస్బెండ్ వైఫ్ వాళ్లే మూల కారకులు వాళ్లే ముఖ్యులు.
3: ముందు స్వామికి వినిపించాలా ఏమంటారు ఓకే చేస్తారో లేదో అదొక భయం ఎలా వినిపించారు. అప్పుడు వైట్ ఫీల్డ్ లోనే ఉన్నారు అప్పుడు కూడాను. స్వామి వెంటనే దొరకడం కష్టం కదా, అప్పుడు సరే మొత్తానికి ఎలాగైతేనే మా వారు అటు మగవారందరూ ఉన్నప్పుడు అటు కూర్చున్నారు, ఆడవాళ్ళు ఉన్నప్పుడు సైకిల్ చేసుకుంటున్నాం. ఏటో తెచ్చారు మీరు ఎందుకు ఊరికి అలాగా తెవండి వెయ్యండి అన్నా సార్. నేను చెప్పలేదు లేదు సరే అని అప్పుడు గబగబా ఒక రికార్డు చేసి పట్టుకుని వెళ్ళి స్వామికి ఇస్తే ఎంతో ఆనందించారు. సరే చాలా బాగుంది రికార్డ్ చెయ్యి, పుట్టినరోజుకి ఢిల్లీ చేయొచ్చు చెయ్యేది మన అన్నారు. అప్పుడు మళ్ళీ సుప్రభాతం ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆ అమ్మాయి సుప్రభాతం మన బర్త్డేకి ముందు పాడుతుంది. అది మార్నింగ్ ని ఎప్పుడు అంటే లేడీస్ డే పెట్టారు తర్వాత వచ్చింది అది. ముందు నుంచి కూడా ముందు సుప్రభాతం స్వామి అక్కడ పాడమని చెప్పారు. అప్పటి నుంచి నిన్నటి వరకు పాడుతానే ఉంది. ఇక మీద కూడా అలాగనే జరగాలి. నా యొక్క స్వామి లేరని లేదు, స్వామి ఉన్నారు మన దగ్గర, ఆయనే అన్ని చేయించుకుంటున్నారని నా నమ్మకం. నాది మనందరి నమ్మకం కూడా అలాగనే ఉండాలి. మనం పనిచేసిన వాళ్ళందరం కూడా అది చేశారు. ఇంకా అక్కడి నుంచి ఆదినారాయణరావు గారు పిలిచారు. ఆదినారాయణ పిలిచి ఆదినారాయణ బర్త్డే వస్తుంది కదా సుశీల చేత పాడించుకున్నారు. అప్పుడు సుశీలకి మళ్ళీ ఆయనే ట్యూన్ చేసి ఆయనే రాసి మళ్ళీ స్వామికి చూపించేమంటారు స్వామి అని. స్వామి ఓకే చేసిన తర్వాత అప్పుడు రిహార్సల్ అయ్యి ఇచ్చి అప్పుడు జూలా సాంగ్ ఫస్ట్ జూలా సాంగ్. అప్పుడు ఈ హాల్ అంతా లేదు, పూర్ణచంద్ర హాల్ కూడా అప్పుడు ఎలాగుండేదంటే పైన రేట్లు వేసి ఉండేదన్నమాట, ఫుల్గా లేదు, చిన్న చిన్న కట్టిన్స్ అంతా అనమాట. అందులో జూలా అదే ఫస్ట్ టైం అట జూలా వేశారు. ఆ జూలాలో స్వామి వారు కూర్చున్నారు. ఈమె పాడింది ఫస్ట్ ఏం పాడిందంటే పాలకడిలేలో.

ఇప్పుడు ఒక్కసారి సుశీల గారు స్వామి పాదాల చెంత రమణీయంగా కమనీయంగా పాడిన ఊయల పాట పాలకడలిపై విందాము.

0: ఇది ఆ రోజున పాడుతుంటే నేను యాజ్ ఆర్టిస్ట్ ని నాకు అన్ని తెలిసి ఆ స్వామి ఆ ఉయ్యాలలో ఊపుతూ ఉంటే ఆ 1000 చంద్రులు అక్కడ ఉన్నారా అనిపించింది. ఆ తేజస్సు ఆ ఇది మళ్ళీ అటువంటి ఇది నాకు నేను మళ్ళీ చూడలేదు. అది ఫస్ట్ టైం నేను అంత ఆనందించాను. నేనే కాదు వచ్చిన ప్రజలందరూ చేశారు, కానీ యాజ్ అ పర్సనల్ గా నేను అంత ఇదిగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా అంటాను ఏమో ఏమైనా ఆ రోజున పాడినట్టు ఉండదని చెప్తా ఉంటాను. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆదినారాయణరావు గారు ప్రతిది కూడా ఇంకా సుశీల్ మనసులో పెట్టుకుని అంత స్వామి మీద సాంగ్స్ ఎన్నో సాంగ్స్ చేశారు. ఎవ్రీ బర్త్డేకే ఆదినారాయణరావు మ్యూజిక్ పెట్టాల్సిందే, సుశీల పాడాల్సిందే.
1: బాబా పుట్టిన రోజు ఈ రోజు మంచి రోజు ఆయన చేసిన పాట ఆ జూలాలో ఆ పాట పాడాను.
0: ఉయ్యాల లూగుమా పాడు
1: మొట్టమొదట పాలకడలిపై పాడాను, తర్వాత ఉయ్యాల లూగుమా సత్యసాయి అది రాజేశ్వరరావు గారి మ్యూజిక్ లో రెండు ఆ పాటలు. అందుకే ఆవిడ అంతలా తన్మయత్వం చెందారు అంజలీదేవి గారు.

0: అంతలాగా రాజశ్రావు గారు కూడా చాలా అందులో, ఆయన కూడా తర్వాత చాలా డివోటీ అయిపోయారు.
1: ఆయన డివోటీ అయ్యి ఆదినారాయణరావు గారు ఆయన ఇద్దరు కలిసి స్వామి దగ్గర ఇంకా మ్యూజిక్ చేయడం
0: మధురం.
1: సాయి కథ,
0: సాయి కథ
1: మధురం పాడమ్మా. మధురం మధురం
0: మధురం మధురం సాయి కథ
1: అది కాదమ్మా.
0: అవును అదే
1: ఇంకో
0: మధురం మధురం సాయి కథ. అదే ఎప్పుడు స్వామి వస్తున్నప్పుడు ఎలా దర్శనానికి వస్తున్నప్పుడు ఎప్పుడు ఆ పాట ఆ ఒక్కరైన పాడుతూ వెళ్తుండేవారు మా పక్క చూస్తుంది అందరి గారు.
1: మధుర మోహన అదే నా సిద్ధి సాయి పత్తి సాయి కి అప్పుడు అందులో కూడా ఉన్నది పాట. ఆయన ఆదినారాయణ గారి పాటలు కూడా అందులో ఉన్నాయి.
0: అంత ఆయనే రాశారు సాయి కథ మధురం మధురం మొత్తం కథ. సాయి కథ అంతా ఆదినారాయణరావు గారే చేశారు రాశారు కథ. ఆయన ఎప్పుడంటే రాసుకుంటున్నప్పుడు మనసులో ట్యూన్ అనుకుని దాని ప్రకారంగా రాస్తారు. ఆదినారాయణరావు గారి దగ్గర అది ఒక గొప్ప గుణం. అలాగే

0: కళ్ళల్లో పడాలి చూసి. అంటే స్వామి కూడా అంటుంటారు, నీకు మస్తకంలో ఏం లేదా, పుస్తకంలోనా స్వామి, పుస్తకం చూసి పాడాలి స్వామి అంటుండేదాన్ని. పుస్తకమా, సరే తెచ్చుకో.
1: పాడవు, చాలా ఇష్టం పాట పాడు.
0: స్వామికి చాలా ఇష్టమైన పాట
1: పాట
0: మధురమ్మ. మీకు స్టూడెంట్స్ అందరూ
1: స్టూడెంట్స్
0: ఈసారి అది పాడిస్తుంటారు, మేము వచ్చినప్పుడు ఇంకా పాడిస్తుంటారు స్వామి.

0: పోయి. ఈ పాట స్వామి వారికి ఎంతో ఇంకా చెప్పలేం చాలా ఇష్టం. అస్తమాటికి పాడుకుంటుంటారు ఆయన. ఎంతమంది స్టూడెంట్స్ వస్తే వాళ్ళందరి చేత నేర్పించి వాళ్ళకి ఆ పాట పాడిస్తుంటారు. అంత ఇష్టం ఈ పాట. ఇంకోటి ఇదన్నీ బర్త్డేలకి చేసిన పాటలు ఇవన్నీ. ఇది ఆదినారాయణరావు గారు ఫస్ట్ ఇది సినిమా కోసం దాచుకున్నారట మనసులో. సినిమా కోసం ఈ ట్యూన్ ఆయన రాసుకుంటున్నప్పుడే రాసేస్తారు, మాటలతోటే రాస్తారు ఆదినారాయణరావు గారు. తర్వాత ఒకసారి చాలా అవసరంగా వచ్చి సరే ఈ పాట ఇచ్చేద్దాం స్వామికి చాలా బాగుంటుంది అని చెప్పి ఈ పాట నేర్పించారు. ఆయన దగ్గర ఒక చాలా మంచి స్పెషాలిటీ కట్టింగ్స్ ఉంటాయి ఆయన దగ్గర. అంటే పాట కట్టింగ్స్ మీరు పాడారు కాబట్టి మీకు తెలుస్తుంది, పిల్లలందరూ ఎప్పుడు పాడేవారు. అదే నీవే నా మాత పిత భ్రాతవే సదా సఖుడవు గురు దైవము మరి అంత నీవేగా. అంతవరకు ప్రజెంట్ గా వెళ్తుంటుంది. తర్వాత నీదే మనసు నీదే తనువు నీదే మనసు కట్టింగ్స్ మనసు మనసు కరెక్ట్ గా నీదే తనువు నీదే మనసు అంత నీవేగా. అక్కడ మళ్ళీ మంచి అంతా నువ్వే అన్నట్టుగా. ఇంకోటి ఉంది అణువణువున కణకణమున నిండి ఉన్న సదయ హృదయ అణువణువున కణకణమున నిండి ఉన్న సదయ హృదయ మధుర మోహన. అక్కడంత కాము అంత బాగా ఆయన మనసులో స్వామిని పెట్టుకుని రాసిన పాట. ఇంకా స్వామి
1: ఉయ్యాల అలాగా ఊగుతూ ఉంటే ఆ మధుర మోహనుడు
0: ఆ ఉయ్యాల అలా ఊగుతుంటే స్వామి అది
1: ఆ చూనికి కరెక్ట్ గా ఉండేది ఆ రోజులు. అందులో
0: ఇంకో బర్త్డేకి స్వామి స్వామి బర్త్డే ఊంజల ఉయ్యాల సాంగ్ అంటే ఆదినారాయణ గారు రావాల్సిందే బర్త్డే సాంగ్ జూలా

రోజు అక్కడక్కడే కట్టింగ్స్ అక్కడక్కడే అందంగా ఆయన మనసులో బాబా పుట్టిన రోజు బాబా పుట్టినరోజు చెప్తున్నట్టు అలా కాంతిలు వెరజిల్లుతుంటాయి ఆ పాటల్లో. ఆ పాడే వాళ్ళకి కూడా ఆ ఉత్సాహం తెలియకుండానే రప్పిస్తారు ఆయన ఆదినారాయణరావు గారు. నాకు ఒప్పుకోరు, ఒక కర్షం పొల్లిపోయినా ఒప్పుకోరు. అలాంటిదే ఎన్నో పాటలు ఆయన దగ్గర. ఈ పాట ప్రశాంతి నిలయమే వేదికగా అనుకుని రాశారు చూడండి.

0: ఆయనకి ఎలా తట్టిన చూడాలని అంత డివోషన్ అన్నమాట ఆయనకి. బాబా గారు తప్ప ఎవరు లేరు ఆదినారాయణ రావు గారికి. అంజలి గారు సరే సరే అమ్మ ఈశ్వరమ్మగా వేసి ఎంత ఒప్పించారు ఆవిడ. ఇవన్నీ ఆ జూలా వచ్చినప్పటికీ ఆయనకి ఎక్కువ వర్క్ ఆదినారాయణ రావు గారికి. స్వామికి జూలా పాట రాయాలి.
1: ఇది ఇది అయినప్పుడు స్వామి ఎలా మీతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, దాని గురించి సంభాషించేవాళ్ళు, దాని గురించి
2: ఆనందించేవారు. ఎప్పుడు స్వామి దగ్గర ఉన్నది అదే కదా మెచ్చుకోవడం అనేది ఎదుర్కొంటే ఆయన ఇప్పుడు అనరు కదా. ఆ తేజస్సులోనే అన్ని భావాలు ఉంటాయి, ఆ చిరునవ్వులోనే ఉంటాయి కదా. అది అది ఏమి భావమో ఏమిటో మనకు ముందు అర్థమై చేసుకోవడానికి మనకు పడుతుంది టైం. కానీ తర్వాత మనం ఆలోచన స్వామి యొక్క ఆ హావభావాలు బట్టి ఆనందించారు ఈ పాటని. అది
0: అదొకటి. ఇంకో పాట ఆయనకి స్వామికి చాలా అందరాని అందరాని చంద మామవని తెలుసు అందుకో చూచు ఎందుకో నా మనసు అందరాని చంద మామవని తెలుసు. ఆ కనిపిస్తా

0: அப்படியே வேடு கோடம் சுவாமி வெளுத்துட்டே
1: நீர் அடிக்கே ஏன் தனக்கு ரியாக்ஷன் ஏமிச்சேது அண்ணேவரே அண்ணன் அடிக்காரு கதை இப்படு தானிக்கு இதே சாட்சியம் ஜவாபு ఇందులో ఎన్ని ఉన్నాయి కదా ఇలా వస్తాం వెళ్తాము అందినట్టు అందుతూనే ఉంటారు అన్ని ఆ భావాలన్నీ స్వామి భావాలన్నీ అందులోనే
0: ఆయన మనసు నిజంగా కారుణ్య జన్మరండి ఆదినారాయణరావు గారు స్వామి కోసమే పుట్టారు ఆయన నేను కూడా దానికోసమే పుట్టినట్టు నేను కూడా నాచేదాన్ని పాటలు పాడి నిజంగా అది తలుచుకుంటుంటే ఏమిటి ఇట్లాగా అని
2: ఆ పాలకడిపై పాడుతున్నప్పుడు స్వామి ఒక అనుభవాన్ని ఇచ్చారని ఇందాక
0: అదే మూడు సార్లు అస్తమానం పాడుతూ ఉండేది ఆయన స్వామి దగ్గర పాలకడలిపై అని గబగబా లేచారు అప్పుడు స్వామి జూలై అయిపోయిన తర్వాత లేచి ఇలా ఇలా తిప్పారు సృష్టించి ఒక పాలకడలిపై మీద ఒక సృష్టి ఒక బొమ్మ ఇచ్చారు ఒక డాలర్ దాంట్లో సముద్రం సముద్రం మీద శేషసాయి ఆ శేషసాయి ధర్మం మీద స్వామి వేసి చేసి ఇచ్చేసారు నాకు ఇప్పటికే తలుచుకుంటే అస్తమానికి పాలకడలిపై పడుతుండేది అది మూడు సార్లు పడాను అదే స్టేజ్ మీద
1: పూర్ణచంద్రహాల్లో
0: మూడు సార్లు పడాను ఆ పాట.
2: మీరు ఇన్ని సంవత్సరాలు పాడారు కదా స్వామి ముందర మీరు మర్చిపోలేనిది ఏదన్నా ఒక పాట వరకు కళ్ళు మూసుకుంటే మీకు గుర్తుకొచ్చే ఒక సందేహం?
0: అన్ని పాటలు గుర్తుంటాయి కదా, అందుకే స్వామి అంటుంటారు నీకు మస్తకంలో ఏం లేదా పుస్తకంలోనేనా సరే పట్టరండి పుస్తకం చూసి పాడు అంటే నాకు ఆ పాటలు పాడడం తప్ప ఆ భావంలోకి వెళ్ళిపోయి పాడాడు. ఆ పుస్తకం ఉంటే తప్పులు పాడకుండా పాడాలి. అన్ని పాటలు నాకు ఏ పూర్వ జన్మ ఫలము ఇప్పుడు మీరు అడగలేదు కానీ నేను పాడాను ఈ పాట. అంటే ఆ పాటలు అలాంటి పాటలు దివి నుండి భూమికి దిగి వచ్చారు పాట రాశారు ఆదినారాయణరావు గారు. అది ఇంకా మేము రికార్డు కూడా ఇవ్వలేదు. ఆయన ట్యూన్లు చేయడం, నేను వచ్చి స్వామి దగ్గర పాడేయటం అట్లాగా మన రాజేశ్వరరావు గారు కూడా చేశారు. పుట్టపర్తి క్షేత్రానికి పోదాము అని ఒక పాట వచ్చారు. అది ఇప్పుడు దాకా రికార్డింగ్ అవ్వలేదు. అలాంటి పాటలు చాలా ఉన్నాయి ఇంకా. అంటే స్టూడెంట్స్ అంతా అప్పుడు రికార్డ్ చేసి గ్లోబల్ రేడియోలో వేసేవారు. ఆ పాటలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి.
1: సాయమయం
0: జగము.

తర్వాత స్వామి మీద ప్రపత్తి చేశారు, ఆయన రాశారు ఆదినారాయణరావు ప్రపత్తి రాసి స్వామి వారింటికి వచ్చినప్పుడు వీరింటికి వచ్చారు. ఆదినారాయణరావు గారింటికి వచ్చినప్పుడు రిహార్సల్ చేసి రెడీగా పెట్టాం, స్వామికి వినిపించిందే వారు రికార్డ్ చేయరు. అప్పుడు ఆ ప్రపత్తి స్వామికి వినిపించి అది ఓకే అన్నాక అప్పుడు మేము రికార్డింగ్కి వెళ్ళాం. అప్పుడే ఘంటసాల గారు కూడా వచ్చారు, స్వామి మీద ఏదో పాటలు రాసి అప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన పాడారు ఘంటసాల గారు. అలాగే నేను ఘంటసాల గారు కూడా ఈ స్టేజ్ మీద పూర్ణచంద్ర హాల్లో మేమిద్దరు ఒకే స్టేజ్ మీద పాడించారు. స్వామి ఆయన పాడుతున్నప్పుడు నన్ను కూడా రమ్మని పాడమన్నారు. అలా అప్పుడప్పుడు ఏదో చెప్తుంటారు స్వామి అలా తమాషాగా. చాలా పాటలు ఉన్నాయి స్వామి మీద.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని శ్రీమతి పి సుశీల మరియు ప్రముఖ నటి శ్రీమతి అంజలీదేవి గారితో ఇంటర్వ్యూ మీరు విన్నారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియోసాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికీ మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రామ్ కి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు. ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలు.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరు దరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కాని ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు, తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బావుంటుంది కదా, మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖసాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
2: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు, అప్పుడు?
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి, అప్పుడు?
1: కోరినవి లభించకపోయినా, దైవాద్వా కష్టాలు దుఃఖాలు వచ్చి పడినా మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
0: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు. ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
2: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
0: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు.
1: అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం, మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడే కష్టాలు, ఆపదలు, సమస్యలు. వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
2: ఇంకొక కారణం క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
1: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మన ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
2: అదెలాగా?
1: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
0: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే, మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
2: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
1: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యాసంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
3: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగవస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
1: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటివైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే, నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని చెంగుచెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్లారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి, అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను, ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దానిమీద స్వామ్యం, అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
0: అయితే అసలేమీ మక్కువ ఉండకూడదా వస్తువులపై?
1: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువుంటే కష్టమే, మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
3: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లెలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదానివల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీ సార్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
1: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కునిపోయి కష్టపడుతున్నాడు.
2: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
0: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్నవాటితో సంతృప్తిపడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్న దాంతో సంతృప్తిగా బతుకుతూ
1: నీకున్న దానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
3: సరే బాగుంది, కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభమేంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
4: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఇది కోరికలకు కూడా సంబంధించిందే, మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడూ తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవా కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి జల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, నేను మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబర తత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
3: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
2: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
3: మరి కష్టాల మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
4: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడు చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
2: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
4: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు, మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరి, వరి అంటారు కదా స్వామి. కరి ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
3: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడడం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
2: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
4: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
2: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చి పడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
3: ఒకటి, ఓర్పు, సహనం, వీటితో భరించటం. ఓడ్చిన వాళ్లకు ఓడ్చినంత మహదేవా, ఓడ్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు, సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి, స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటిలో ఏదో రాసి ధర్మరాజుకి ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటీ తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే, పగలు పోయి రాత్రి అంధకారం, రాత్రిపోయి పగలు వెలుగు రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
2: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
4: కష్టమే కాని అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవాద్వా వచ్చే కష్టాలను ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
1: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్ళు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కాని ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగా లేదు. అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది. ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
4: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనమెందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్ తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
2: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
4: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
3: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
4: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
3: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
4: నేను ఇంకో రకంగా చెబుతాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానిక సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్నవాడికంటే 15 నిమిషాలు పట్టుకున్నవాడి చెయ్యి నెప్పితో లాగడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే. నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు. ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
3: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి బాతుకి గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలుక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే, నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకొని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా, నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్నదానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నదట. దాంతో చిలక పిల్లకు బుద్ధి వచ్చింది.
4: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు 2 చెల్లెళ్లు, పెద్ద చెల్లికి 1 కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్లమ్మాయికి స్వామి కాన్వెంట్ లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్ళ అమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేను వెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు, స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్, నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం, ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూసావా అక్క, మనం ఇద్దరం ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడమే లేదు, అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా. ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం, పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిందాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంట్. స్వామి కాన్వెంట్ లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిందాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు, పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
3: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నారంటారా?
4: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యుల్ని చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం, ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
2: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
1: అసలు ఇవన్నీ కామం అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం, తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్ళని చూస్తే మాత్సర్యం.
3: అలా ఏం కాదు, ఒక్కోసారి అవతల వాళ్ళు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
4: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకార మమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను. ఆ ఎన్వలప్ను తెరవాలంటే పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకందుతుంది. అహంకారం అనే పై పొర, మమకారం అనే క్రింది పొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థంలోంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే కదా.
3: మరి ఇందాక దుర్గా మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
4: మనసులో ఒకటి తలచడం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తుల మారి నక్కలట్టడంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తుల మారి నక్కవైతే యుక్తుల మారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
3: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే, మనిషి స్వార్థం విడనాడి కోరికలు తగ్గించుకొని ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా తనకున్న దానితో సంతృప్తి చెందుతూ తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ చేతనైనంత సమాజ సేవ చేస్తూ వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ త్రికరణ సిద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్టనష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
2: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహిర అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్య గుణ ప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
4: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఆనందానికి మూలమైనది, ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతి సృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక, తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ తన కుటుంబం కోసం, దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం అందం ప్రకాశించవా? ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక,
1: ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ, కరుణ, వాత్సల్యం, బాధ్యత, ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం, దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేదే నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
3: అవును, కాని ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
4: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే.
1: చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది.

0: కదా, కుటుంబంలో ఆనందం శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
1: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో, త్యాగంతో కష్టించే ఒక తండ్రి మల్లితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కాని ప్రేమ ప్రేమే కదా. స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
2: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్లి పాది జ్వరంతో పడిపోయారట. తింటీ తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గు బియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళ్లలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు. పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మని అడిగాను, అమ్మ నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా. నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా, నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు. ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా? అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను. నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబం అన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ, సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
3: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
1: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి బెండ్ ద బాడీ, మెండ్ ద మైండ్, ఎండ్ ద సెన్సెస్ అంటారు కదా.
3: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
0: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లల్లో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టిమాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తి తత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టి పట్టి చూస్తానని అన్నారు. అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా

0: స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం. జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
1: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఏముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తక్ష్మాతలమున భరత ధాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. ప్రేమస్వరూపులారా, అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శముల చేత ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడాను కంటికి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపము కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపును తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. ఆలోచన యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నారు. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక గణకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు మానకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ది గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిద్దుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయింది. ఈనాడు ఆధునిక యుగం మారటం చేత అనేక రకమైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలని, దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రమూ చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంటే వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడాను భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడాను స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే ఉదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏదీతిగా ఉన్నాయి. అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు, బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ ప్రధానంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు ఈనాడు అతి వినయ విధేయతలే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణము లేని బలము ఉండి ప్రయోజనమేమిటి? గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనమేమిటి? గుణము లేని కలిమి ఉండి ప్రయోజనమేమిటి? ధనం వస్తుంది పోతుంది. కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైన చదువులు పిల్లలకు చెప్పించేటువంటి. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశమునికంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు. ఈనాడు దారిపోయేటువంటి పిల్లలకంతా కూడాను తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవి నేర్పించేది ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకొని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువులు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు ఉంటారు ఫాదర్ ఇన్ లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు, మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలని వారి చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు, రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తించవలసింది మొట్టమొదటి నేను ఇన్ని విద్యను నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను. నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచినే నేను పోషించుకున్నాను. మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను? సొసైటీ నుంచి నేను మంచిగా నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏం మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏం ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చక్కగా మార్చి వస్తున్నాము, కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాటకు వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి ఒక మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏంటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనం సొసైటీని గౌరవించాలి. సొసైటీలో పుట్టాము, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కలాంటి ఇలాంటి మంచి విజయాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని పోషించేటువంటి వారు కూడాను అభిమన్యుడు వచ్చి తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్రవ గర్వ భంజునోద్దామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటుండును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానము నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కడప్పటికీ ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇది నాకు, కుంభ జాతి కురవీరులపై కృగరాజు ఓలివే నిరుగుచు చండ ఖండ నికరున్నతి వారం నాటే అల్దిదల్ బలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి నేను నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: నీవు చిన్నవాడు, ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండది? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన. మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి. ఈ కీర్తిని నిలబెట్టు. ఘనరక్ష శ్రీరక్ష యంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కానీ. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగంలో పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు. వారి ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, నీ కీర్తిని సాధిస్తావో, గౌరవం చేస్తావో, నీకు సరైన పుట్టిన దినము. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. జనుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహము. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు? కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. త్రిమూర్తి అన్నారు, అదే మొట్టమొదటి పిల్లలకు పాఠశాల. ఆశీర్వదించడం కూడాను వేదములో మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ. ఇష్టమొట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, మీద చరిత్ర లేనిది కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ కారణమేమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు రెండు మందలించవచ్చునే కానీ పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్గము తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి. భారతదేశం పవిత్రమైన స్థితిగా రూపొందుతున్న భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెత్తి. కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కానీ అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్19 దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరింది. నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ. దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను. వారం లోపలనే కొట్టం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత ఈనాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కబట్టం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని. ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించాలి. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ప్రజలకు ఉపయోగమయ్యేటువంటిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామముల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు, లోక సమస్త సుఖినోభవంతు అని. కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు. అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారు సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి ఆనందం ఏం కావాలిగా స్వామి. ఇంతమంది దేశస్తులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటారు. ఆమె అట్లా కోరేటువంటిది కాదు. అందరూ సుఖంగా ఉండాలి కదా మనము ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం. ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి? ఆనాటి ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినము పిల్లలకందరికి నీకు టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను. స్వామి స్వామి స్వామి అని 3 పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను, పోవద్దు అన్నాను. పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు. గోకాకు ఏమిటి స్వామి చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పరిగెత్తి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ. అనగా దుర్భావం లోపల ఉంటుంటే ఆయాసకరణమైన మరణం జరుగుతుంటుంది. కానీ ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారింటికి పోతున్నావు, చిన్న కారులో కావాల్సి పోకూడదా అని నేను అడిగితే పాపం వారిని మాట్లాడిచ్చి రావాలని ఆశ ఉంది స్వామి. కారులో కూర్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనేది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలు గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరం అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను. ఆమె కూడా ఇష్టం లేదు. స్వామి మీరు పంచగవసింటి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు? ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాట అడ్డు చెప్పకూడదనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు గౌన్ కూడా ఎంత కావాలా, 2 అణాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది. ఇంకో విలువ కూడా కాదు, ఆ కుట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. 2 అణాల బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికీ చాలా కంటిన్యూ పెట్టింది. మీరు స్వామి ఈ రూపాన్ని చుట్టాలి కదా అని పిలిపించారు ఇక్కడికి. చాలు చాలు, జగత్తుకంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి అన్ని విధాలుగా చెప్పించేసేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు. భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి. హృదయాలు ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది. ఇప్పుడు ఏకాంత భావనగా నిలుస్తుంది. ఏకాంత భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు, ఒకరికి అవకాశమే ఉండదు. అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక ఉత్తమ చోపుల దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికైనా నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైనటువంటి ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలోనైనా అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే. ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు. ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ఎవరేమనుకున్నప్పటికైనా పర్వాలేదు, దోషం లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పామనత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి, మానవత్వం అనగే మానవులందున విప్లవము. ఏదో వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకులో కాకుండా చేస్తారు, ఎప్పుడైనా బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకుని చూచుకో విచారణ చేయాలి. హృదయం ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడదు. ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? ఆత్మ హార్ట్ ప్రేమని ఇంకోటి పోయి చేరడానికి ఇక్కడ స్థానమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. మంచి కోసమని పురస్కారములు అన్ని కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండకమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడనక్కర్లేదు. గోపులు కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నో అను వారికి నో అనురా. అసలు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీంట్లో నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం. నీ నా భర్త చనిపోయినాడు అని చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జంటపక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా శక్తికి జద్ది నాకు పెరిగిపోతూ ఉంటుంటాయి. ఈనాటి వరకు నాకు ఏ వట్టి అంచెలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటిది. కనుక మీరు ఏదో తెలుసో తెలియకునో కొన్ని తప్పులు చేయవచ్చును. తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుకోవాలంటే ఫ్యూచర్ తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఓన్లీ ప్రెజెంట్. కనుకనే ప్రెజెంట్ ని మీరు చూసి ఆనందించండి. ప్రెజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు. కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్, గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ మనం సాధించవలసింది గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి తప్పకడప్పటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. కేవలం నా నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రం విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లెస్. కానీ ఆ యొక్క లవ్ అనేది సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులను మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞ మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమైన ఇంకా ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, పోషిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. కనుక ఈ 19 అనేటువంటి ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా సంవత్సరమైనప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెలల కూడా 19వ తేదీకి అంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి. Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram

ಭಾವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತಿ ಸುಖ ನಿಧಾನ ದಿವ್ಯ ರಾಮ.

0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19th అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా గానీ ఈ 19th ఏనాటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19th ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సులు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్నా, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్న జాజికన్నా సంపంగ లతకన్నా, జున్ను గడ్డకన్నా వెన్నకన్నా, నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్లే ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేట్గా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కు వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు పొద్దున లేవడం కానీ, భోంచేయడం కానీ, ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
2: ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. ఇది డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
2: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి ఆలోచించ వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్నపిల్లల మనసు, వాళ్ళతో వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు,
1: వాళ్ళ దృష్టి.
2: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళాక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదని, కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సర్కిల్లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే అమ్మ మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు అది మంచి ఫుడ్డే. అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
2: అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా స్వామి విషయాలు దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా కూడా ఉన్నారు.
1: అందుకే స్వామి ముఖ్యంగా బాల వికాస్ స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి అని చెప్పంటే బాల వికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాల వికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాల వికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు, అదే బాల వికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాల వికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ళ ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
2: అవును, బాల వికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాల వికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేమి చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు, మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాల వికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇదవుతుంది పిల్లలకు కూడా.
1: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా, పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు అది చేసి వాళ్ళకి చెప్తావు కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ ఇక స్టూడెంట్ కిందే లెక్క కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు, ఈశ్వరమ్మ గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే తినాలి, నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరు పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి, వాడెవడో పక్కవాడు పిల్లడు మనం ఎందుకు చెప్పాలి నాకేంటి అవసరం అనుకోలేదని ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్పడం, నువ్వు మంచిగా మాట్లాడాలి నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లల్లోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాల వికాస్ అని స్వామి పెట్టారు కానీ స్వామి చిన్నతనంలోని ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని.
2: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు. చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ ఇంకొంచెం స్వామి గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని
2: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి

0: భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ ఇంకా ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోలేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని, అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు, అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల, మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ, అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఎంతో గౌరవించేవారని స్వామి చెప్తూ ఉంటారు.
1: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది, పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు,
0: అంటే మిగతా పనులన్నింటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది, ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
1: అవును, సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది, ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
0: ఏదైనా
1: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
0: అవును, స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ, మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి, అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచేయాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తుపెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాలని మనం వారి మాటల్లోనే ఇప్పుడు విందాం.
1: తప్పకుండా.
2: ఇప్పుడు మన ప్రెజెంట్ సినేరియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్ లో తల్లి తండ్రి ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్లకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు, తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్లను కూర్చోపెట్టి వీళ్లతో మాట్లాడటానికి కానీ లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చెయ్యి అంటారు తల్లిదండ్రులు, ఎందుకు చెయ్యాలి ఇలా అనే వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్ గా, అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో, టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో, టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు, ఆ పరంగా ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
3: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతను గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువలను అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించ

0: దానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైం లేక వాళ్ళని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళెవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు. మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి. పిల్లలు ఇలా ఉన్నారు, ఎంత చెప్పినా వీళ్ళు వినరు, ఇలాగే ఉంటారు అని డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, పదిసార్లైనా కానీ పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా కానీ చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు. వినే వరకు చెప్తారు, విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
1: ఇప్పుడు పేషెంట్స్ గురించి విన్నాం కదా, ఈ పేషెంట్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనూ తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు, నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం, కానీ సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే, ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది.
2: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యండి, ఇది మంచి అని, కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా వాటిని అమలుపరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కోపగించుకో, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కోపగించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక 1000 వంతు 1000 వంతు ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
1: ఇది చెప్తున్నప్పుడు నాకు మొహమ్మద్ అని ఒక కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరిని మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది. ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమి ఇదో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే, ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకరిలో మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకరిలో మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
2: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గాని లేకపోతే షేరింగ్ మనకి ఉన్నది పంచుకోవడం గాని వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకు అలవాటు చెయ్యాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉండడం అంటే ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో, మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గాని మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ ఆ కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మరి ఎందుకు సమాజం నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు, ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఇంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబ్బుకమని ఎవరికైనా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకోండి, రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి, ఇదిగోటి ఇది నాది ఇది నీది నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చేయాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా వరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చిన సార్ అది మన హ్యాపీనెస్ తప్పించి అదేదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
1: స్వామి ఏం చెప్పారంటే, పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేనిస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే పిల్లలు పుట్టగానే పెరగగానే అది వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళ దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
2: అతి గారాభం వల్ల,
1: అతి గారాభం వల్ల పిల్లలు అలాగే ఉంది. అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తున్నాము, సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు. ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము, సో వాళ్ళకి అది ఎలా వస్తుంది ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే, పిల్లలు తప్పు చేస్తే అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళని మంచి దారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
2: అందుకే స్వామి చెప్తారు కదా, దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి, ఇప్పుడు చూడండి చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటి ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పూట స్కూల్కి వెళ్ళి వస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను ఓకే తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదని చెప్తాం, మన ఆప్షన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద ఏకదానిలో అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత గాని వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
1: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికీ అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్ళి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్ళి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అనమాట. అప్పుడు గురువు అడుగుతారు, ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చివాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమి చేయలేరు అని ఒక హితబోధ చేస్తారనమాట.
2: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి కానీ, నీతిగా బతకడానికి కానీ, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్టండి, నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు, అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గాని, నేను వేసుకున్న ఇల్లు గాని, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గానీ మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం. స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కాకపోయినా నువ్వు ఉందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే రేపు ఉదయం నేను నాది నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్నిళ్ళు ఉంటే పెద్దిళ్ళు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతా మనకి చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో గానీ, శక్తితో గానీ, టైంతో గానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోటి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకం అవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాప భీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్తున్నారు.
1: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినప్పుడు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్న దాంతో ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్న దాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ ఒక విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్న దాంతో ఎలా బతకాలి అది నేర్చు, అది ఒక ఆ ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
2: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకుని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్లి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి, నీకు ఎందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకు తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాక్క స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉంది వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి. అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఎప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట.
1: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
2: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది. ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది అప్పట్లో పుట్టపర్తుల్లో ఏమీ లేని టైంలో, ఇది మామూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటీ ఆవిడ, ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవారు. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడ ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారు, ఆవిడ స్వామి ఇలా ఏదో ఒక్క వారానికి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకి బాగుంటుంది కదా, మగవాళ్ళు అయితే ఎలాగో బయటకు వెళ్లి వాళ్ళు ఆడవాళ్ళు అప్పట్లో వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకి ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలో. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది కొండ మీద ఉన్నట్టు ఉండి నిలయంకి. అంటే అప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రాళ్లు ఇసుక సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనమాట. అప్పుడు ఈశ్వరమ్మ గారు కూడా మోసేవారట, అందరు అనేవారట అమ్మ మీరెందుకు మోయడము అని. అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు, నేనేం చెయ్యొచ్చు ఏం చేయకూ, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నది ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పెర్మనెంట్ గా వచ్చారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి అదైతే పడట్లేదండి ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్నీ చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది, వీళ్ళని జాయిన్ చేసుకోండి, వీళ్ళకి అంత ట్రీట్మెంట్ ఇవ్వండి, బాగైనంత వరకు ఇక్కడే ఉంచండి, ఆ తర్వాత పంపించండి, ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవాట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
1: అవును,
2: ఆవిడ చేయి పట్టుకొని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవాట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారి ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
1: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈరోజు అందరూ గొప్ప వాళ్ళుగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళుగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
2: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా, మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా తల్లులదే అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడ ఎలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
1: అలాగే అమ్మ, మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం కాని వాళ్లని తీర్చిదిద్దటం కాని తల్లి బాధ్యత అది, అదైతే మనకందరికీ తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ ఇటువంటి పిల్లల్ని పెంచే ఆ ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే, ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం వారు పొద్దున్నగా వెళ్తారు రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
3: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది, కానీ మనము యాక్చువల్గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళు ఉంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్లకు లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం, మన వాసనా బలాలు ఎంత గొప్పవి ఎంత పటిష్టమైనవి అంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తం అవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థ స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలు అన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు నాకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థలు, కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ఇది చేస్తే, ప్రొటెస్ట్, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే పడుకునేటప్పుడు, నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్. దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
4: ఇంత గొప్పగా కూడా చెప్పారు ఆవిడ. కానీ ఇప్పటి
1: కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికి వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు. నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అని ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం. గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
2: సో మనం దానివల్ల అపకారమే తప్ప
1: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు మంచిని పెంచుకుందాం, మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
2: బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా, తల్లిదండ్రులు ఏంటంటే మీరు బాగా చదువుకోండి. స్వామి అడుగుతుంటారు ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్, మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారు తప్ప ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాలు కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు, కానీ మనం అది నేర్చుకుని దాని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మనని స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
1: అలాగే
3: ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ వ్యక్తి ఎవరి కొడుకునియా ఎవరి మనవడినా ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. బలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, బలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బు అంటారు, ఆ విధంగా. కానీ ఇవన్నీ బహుతాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి శీల సంపదతోటి మన వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి వ్యక్తిత్వ వికాసానికి గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు పాదాంబురుహధూళి పాపంబు నడిగించి నా అహల్యను తీర్చినట్టి కనులు శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులని ఆయన చెప్పలేదు విశ్వామిత్రుడు, ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు, దశరథ కుమారులు అని చెప్పి చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, నీ ఇదిని చూసి ఆనందిస్తాడు. కాని నువ్వు ఎక్కడ నుంచి నీ ఇదేమిటి, మా పెద్దలు నేతులు తాగారు, మా నువ్వు మూతుల వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో గాని ఎక్కడ గాని ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పి చెప్పారు.
2: చాలా చక్కటి విషయాలు అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే, మనం పిల్లల్ని బాగు చేయాలన్నా, తద్వారా సమాజం బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికీ మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని, మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాలని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో చిన్మయి శీర్షిక పేరిట ఆదిశంకరుల వారి జీవిత విశేషాలు, వారి గుణగణాలు, వారి రచనలు మరియు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జీవిత విశేషాలు, వారి గుణగణాలు, రచనలే కాక ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆధ్యాత్మిక మహోద్యమ విశేషాలను ఒక తులనాత్మక పరిశీలనగా ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు మీకు అందిస్తారు.
1: భగవాన్ బాబావారి అపారమైనటువంటి అనుగ్రహ ఆశీస్సుల చేత చిన్మయి శీర్షికతో ధారావాహికగా రేడియో సాయివారు, డిజిటల్ స్టూడియో వారు ప్రత్యేకాంశాలను ప్రసారం చేస్తున్నారు. అందులో అంతర్భాగంగా నేడు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుణ్ణి శక్తిగా ఆరాధించేటువంటి మార్గాలున్నాయి. వాంగ్మయి, జ్యోతిర్మయి, చరాచరమయి, నిత్యానందమయి, ఈ రకంగా భగవతత్వాన్ని పరాశక్తిగా అభివర్ణించి ఆరాధించడం అనేటువంటిది ఒక సంప్రదాయం. ఇదే దృక్పథంలో భగవాన్ బాబావారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రప్రథమంగా తెలుసుకోవాల్సిన విశేషం ఏమంటే, స్వామి యొక్క ఉపన్యాసాలన్నీ కూడా అంతరార్థ వివరణలతో కూడి ఉంటుంది. ఒక ప్రక్కన కథాగమనము, వేరొక ప్రక్కన అంతరార్థ వివరణము, రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. ఈనాడు సమాజానికి అంతరార్థ వివరణం చాలా అత్యవసరం. ఆ కారణం చేతనే వారు చెప్పారు, కాల సందిగ్ధ విగ్రహ దిత్తులయ్యుంట భాష్యార్థ గుప్తముల్ పలుకు కొరకు. ఈనాడు విపరీత ధోరణులు సమాజంలో ఉండడం చేత పెడర్థములు విపరీతార్థములు తీసుకుంటున్నారు. కనుక యథార్థమును అంతరార్థమును వివరించవలసిన అవసరం ఉండడం చేత భగవాన్ బాబావారి దివ్య ప్రసంగాలలో అన్నిటికీ అంతరార్థాలు పూర్తిగా ఉంటాయి. అంతరార్థమనే మాట తెలుసుకుందాం. అంతర్ ప్లస్ అర్థము అంతరార్థము, అనగా విశేషమైన అర్థం ఉన్నది, విశిష్టమైనటువంటి అర్థం ఉన్నది, అది ఒక రకం. రెండవది అంతర్ ప్లస్ అర్థము, అంతరార్థము రెండవ వివరణగా కూడా మనం కూడా తెలుసుకోవచ్చు. అంతర్ ప్లస్ ఆ ప్లస్ అర్థం అంతరార్థం. అంతర్ ప్లస్ ఆ ప్లస్ అర్థం, ఇక్కడ ఆ అనగా సంపూర్ణము అని అర్థం. అంటే పరిపూర్ణమైన సంపూర్ణమైన అంతరార్థ వివరణము అని అర్థం కాగలదు. కనుక అంతరార్థం అంటే లోపలర్థము, విశిష్టార్థము. అంతర్ ప్లస్ ఆ ప్లస్ అర్థం అంటే సంపూర్ణమైన పరిపూర్ణమైన సమగ్రమైన వివరణము అని మనకు అర్థమవుతుంది. రెండవ అంశం ఏమంటే, బాబా గారు అంతరార్థాలు తెలియజేయడం మూడు రకాలుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకటి ఆది భౌతిక అంతరార్థాలు, రెండు ఆది దైవిక అంతరార్థాలు, మూడు ఆది ఆధ్యాత్మిక అంతరార్థాలు. మూడు రకములైనటువంటి అంతరార్థాలు ఉన్నాయి. ఏమిటవి అని పరిశీలిస్తే, ఆది భౌతిక అంతరార్థము, భౌతిక ప్రపంచంలో మనకు అవసరమైనటువంటి అంతరార్థ వివరణము భగవాన్ బాబావారి యొక్క సందేశాల్లో ఉంటాయి. అంటే జీవితంలో ఎలా బ్రతకాలి. ఉదాహరణ చూడండి, రామకథారస వాహినిలో శ్రీరామచంద్రమూర్తిని గురించి వివరిస్తూ మన నిత్య జీవితంలో ఏ నీతి నియమాలను, ఏ ధర్మాలను మనం అనుసరించవలనో భగవాన్ బాబా వివరిస్తారు. కృష్ణుని యొక్క ప్రేమతత్వం చెప్పేటప్పుడు కూడా మన జీవిత మార్గాన్ని, ధర్మ మార్గాన్ని మనకు సూచిస్తారు. కనుక ఆదిభౌతిక అంతరార్థం అనగా ధర్మ మార్గ జీవితము, ధర్మ మార్గ జీవన విధానము అని తెలుస్తుంది. అది ఒక రకమైన అంతరార్థాలు. రెండు ఆది దైవిక అంతరార్థము. ఏది ఆది దైవిక అంతరార్థం అంటే, దైవ విశ్వాసంతో ధర్మ మార్గంలో జీవించడమే ఆది దైవిక అంతరార్థము. స్వామి చెప్పేవన్నీ కూడా దైవ విశ్వాసాన్ని పెంచుకో, విశ్వాసమే నీ శ్వాస ఉండవలే, భగవంతుడు నీ భారాన్ని వహిస్తాడు, భగవంతుడే నీ జీవితాన్ని నడిపిస్తాడు అని చెప్పడంలో దైవ విశ్వాసం నెలకొల్పేటట్లుగా వారి అంతరార్థ వివరణ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇదే ఆది దైవిక అంతరార్థం. ఇక మూడవది ఆది ఆధ్యాత్మిక అంతరార్థం. ఏది ఆది ఆధ్యాత్మిక అంతరార్థం అంటే, ధర్మ మార్గంలో జీవించు, దైవ విశ్వాసంతో జీవించు. ఆధ్యాత్మానికి వచ్చాడు కల్లా వాసనాక్షయము, మనోలయము, మనోనాశనము, ఆత్మానుగతము, ఆత్మానుభవము, ఆ స్థాయికి చేరుకోవాలి. అది ఆధ్యాత్మిక వివరణం. ఈ రకంగా భగవాన్ బాబా వారి యొక్క ప్రసంగాలలో అంతరార్థాలు మూడు రకములుగా ఉంటూ ఉంటాయి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక అని ముందుగా తమకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు భగవాన్ బాబా సత్యసాయి బాబా అని మనం ఆరాధిస్తుంటాం. సత్యసాయి అనేటువంటి పదం మనం చూసుకున్నట్లయితే, సాయి అన్న నామము ఋగ్వేదము, ఋగ్వేదము సాయి అనేటువంటి నామము. ఇంకా సాయి అనే నామంలో మనకు మూడు అక్షరాలు కనపడతాయి. ఏమిటి? సకారము, అకారము, యకారము. సకారము సామవేదమునకు, అకారము అధర్వణ వేదమునకు, యకారము యజుర్వేదమునకు సమానము. అనగా సాయి ఋగ్వేదము, సాయినామంలో ఉన్న మూడు అక్షరములు కూడా మిగిలినటువంటి మూడు వేదములు, సామవేద యజుర్వేద అధర్వణములు, ఇవి అన్నీ కలిపి చతుర్వేద సారము సాయినామంలో ఉన్నది. కనుక సాయి అని మనం కీర్తించేటప్పటికీ, సాయి అని మనం ఉచ్చరించేటప్పటికీ చతుర్వేదమును స్మరించినట్టుగా అర్థమవుతుంది. అయితే బాబా అని కూడా అక్కడ ఉన్నది. సాయి నామానికి మరొక అర్థం ఉన్నది. సా అనగా దివ్యమైన, ఆయి అనగా తల్లి, అంటే జగజ్జనని, విశ్వమాత అని అర్థం వస్తుంది. ఇక బాబా అనగా తండ్రి, జగత్పిత, జగన్నాథుడు అని అర్థం వస్తుంది. కనుక సాయిబాబా నామంలో ఇటు మాతృతత్వము ఉన్నది, ఇటు పితృతత్వం కూడా ఉంటూ ఉన్నది. అంటే 1972 నా జ్ఞాపకం వస్తున్నది, భగవాన్ బాబా వారు బెంగళూరులో బృందావనంలో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఒకరోజున అన్నారు అందరిని ఉద్దేశించి, రేపు మీ అందరికీ హూ ఇస్ సాయిబాబా చెప్తానన్నారు. సాయిబాబా ఎవరో మీకు చెప్తానన్నారు. ఇంకా చూడండి, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మళ్లీ స్వామి ఉపన్యాసం వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు చూసుకుని ఎదురు చూస్తున్నారంతా. సాయంత్రం స్వామివారు 5 వస్తే మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను 2:30 వెళ్లి కూర్చున్నా, మళ్లీ సీటు రాదేమో అని 72 సంగతి చెప్తున్నాను. చెప్తున్నారు అక్కడ సాయిబాబా అనగా ఏమి, సా ప్లస్ ఆయి ప్లస్ బాబా సాయిబాబా. సా అనగా దివ్యత్వము, ఆయి అనగా మాతృతత్వము, బాబా అనగా పితృతత్వము. సాయిబాబా దివ్యత్వముతో కూడుకున్నటువంటి మాతృతత్వము, పితృతత్వము, తల్లి తండ్రి సమన్వయము సాయిబాబా నామం యొక్క అంతరార్థంగా స్వామి చెప్తూ ఏమి చెప్పారో గమనించండి దయచేసి. సా అనగా దివ్యత్వము, అంబా అనగా తల్లి, శివ అనగా తండ్రి, సాంబ శివ అనగా తల్లి తండ్రి దివ్యత్వంతో కూడుకున్నటువంటిది. కనుక సాయిబాబా ఈజ్ ఈక్వల్ టు సాంబ శివ అని చెప్పారు ఆ సభలో. చేతులతో కరతాళధ్వనులు చరిచారండి, చేతులు మంటగొట్టిపోయి ఉంటాయి, దిక్కులు పెక్కటిల్లేట్టుగా భక్తులు ఆ కరతాళధ్వనులతో పరిసరాలంతా మారు మ్రోగిపోయినాయి. అంతగా ఆనందపడ్డారు. ఇప్పుడు తమకు చెప్పవచ్చేది ఏమి అంటే, సాయిబాబా అంటే అర్ధనారీశ్వర తత్వము, సాయిబాబా అనగా తల్లి తండ్రి సమన్వయము సమన్వితము అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఈ రెండు ఆయనలో ఉన్నాయి. ఒక్క లీల చెప్పి విషయానికి వస్తాను. కొడైకెనాల్ ఉండగా స్వామి పాదాలకు దగ్గరగా కూర్చోవడం, ఆ అదృష్టం నాకు కలిగింది. ఒకనాడు వారి యొక్క ఎడమ పాదాన్ని గమనించాను నేను. ఆ ఎడమ పాదం పైన పట్టాలు, ఆడవాళ్ళు పట్టాలు వేసుకుంటారు కదండి, ఆ పట్టాలు వేసుకున్నటువంటి ముద్రలు వారి పాదాలపై నాకు కనపడ్డాయి. అంటే ఈ కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు ఈ కళ్ళజోడు ముద్రలు కళ్ళ దగ్గర ఎలా అయితే కనపడతాయో, పాదములకు అవి వేసుకునేట పట్టాలు వేసుకున్నట్టు ఆ పట్టాల ముద్రలు కూడా కనపడతాయి. స్వామి పాదాలుగా ఆ ముద్ర నాకు కనపడదు, స్పష్టంగా చూశాను. కానీ కొద్దిగా ధైర్యం చేసుకుని కుడిపాదం కూడా చూశాను. అక్కడేమైనా భద్ర ఈ పట్టాల ముద్రలు ఉంటాయేమో కనపడలే. పో నోరు మూసుకొని ఉండలేక అన్నాను, స్వామి ఇక్కడ పట్టా ముద్ర కనపడుతూనే ఉంది, ఈ రెండవ పాదం పట్ట ఎక్కడ జార విడుచుకున్నారు, ఎక్కడ జారిపోయి ఉంటుంది స్వామి అని తెలివితేటలతోనే మాట్లాడాను అనుకున్నాను. అప్పుడు బాబా అన్నారు, ఏమడా పిచ్చివాడా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అర్ధనారీశ్వర స్వరూపమయ్యా, రెండు పాదాలకి పట్టాలు ఎలా ఉంటాయి, అమ్మవారున్న పాదాన్ని పట్టం ఉంటుంది, అయ్యవారున్న పాదాన్ని పట్టా ఉండదు కదా, అర్ధనారీశ్వర స్వరూపం స్వామి చెప్పారు. అది కొడైకెనాల్లో ప్రత్యక్షంగా నేను చూశాను, నేనే కాదు అక్కడ ఉన్న 30-40 మంది విద్యార్థులు చూశారు, పెద్దలు చూశారు. అంటే భగవాన్ బాబాని ఒక మాతృతత్వంగాను ఒక జగత్పిత భావంతోనూ అర్ధనారీశ్వర స్వరూపంగా సాంబ శివునిగా మనం ఆరాధించడం నేర్చుకోవాలి. ఇలా మనం ఆలోచించినప్పుడు భాగవతంలో విషయాలు మీకు తెలియజేస్తాను. రెండు మహత్తర గ్రంథాలు ఉన్నాయండి మనందరికి కూడా ప్రధానమైనది, ఒకటి శ్రీదేవి భాగవతము, రెండవది శ్రీమద్ భాగవతము. రెండు భాగవతాలే, రెండు రచించింది వేదవ్యాసుడే, మహర్షి వేదవ్యాసుడు రెండు గ్రంథాలు రాశాడు, శ్రీదేవి భాగవతం రాశాడు, శ్రీమద్ భాగవతము రాశాడు. ఇక్కడ భాగవతం రెండు గ్రంథాలకు సమానమే, అది దేవి భాగవతం, ఇది శ్రీమద్ భాగవతం, రెండు భాగవతాలే. బాబాగారు భాగవతం అంటే ఏం చెప్పారు, ఒకసారి అన్నారు పండితులు అందరూ ఉండగా, దివాకర వెంకటాధాని గారు, జమునుడికి మాధవాశ్రమ గారు, చెరుకుమల్లి కామాధాని గారు, జంజాల బాపయ్య శాస్త్రి గారు, అబ్బో దిగ్దంతులు పండితులు ఉన్నారు అక్కడ. వాళ్ల ముందు అడిగారు, భాగవతం అంటే ఏమి చెప్పండి చూస్తాము అన్నారు స్వామి. ఏముంది స్వామి, భగవత్ కథ భాగవతం అన్నాడు జమునుడు మాధవాశ్రమ గారు. సరిలేదు బంగారు అన్నారు, అవధాని నీవు చెప్పు చూస్తామన్నారు. అప్పుడు అవధాని గారు అన్నారు, స్వామి భగవంతుడు గూర్చినటువంటి కథలు భగవత్ తత్వమును తెలియజేసేది భాగవతం అన్నారు దివాకర్ వెంకటాధారి గారు. సరిలేదయ్యా అన్నారు, ఈ పండితులు చెప్పిందంతా సరిలేదని చివరికి స్వామి అన్నారు, మనం భాగవుతాం గనక అది భాగవతం అన్నారు. మనం భాగవుతాం, ఏదైతే బాగు చేస్తుందో అది భాగవతం అని అర్థం. ఈ అర్థం ఎవరన్నా చెప్పగలరా, ఈ అంతరార్థం వివరణ ఎక్కడన్నా ఉన్నదా, అది సత్యసాయిబాబా గారికే సాధ్యము. ఎందువల్ల, మనని బాగు చేయడానికి వచ్చాడు గనుక, ఆ భాగవతం వల్ల మనం బాగవుతాం అన్న విషయాన్ని సూచించినట్లయింది. ఇంకోసారి అర్థం చెప్పారు, భా గా వా తాము ఇన్ని అక్షరాలున్నాయా, భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులను కలిగినదే భాగవతము అని వివరించారు. ఎంత చక్కని వివరణ చూడండి. కనుక శ్రీదేవి భాగవతంలో అన్నాదే, శ్రీమద్ భాగవతంలో అన్నా మనం భాగవతం భక్తి వైరాగ్య సముపేతమైన మహత్తర గ్రంథం అని అర్థమైంది. ఇంకా రెండవ సమానమైన మాట ఒకటి, ఇది శ్రీమద్ భాగవతం, అది శ్రీదేవి భాగవతం. శ్రీ కూడా కామన్, రెండిట్లో కూడా సమానంగానే ఉంది. ఇక శ్రీ అంటే అర్థమేమి, శ్రీ అనగా నశించే తత్వము, మార్పు చెందే తత్వము, ప్రకృతి అని అర్థం. మనం చూచేటువంటి ఈ చరాచర సృష్టి అంతా కూడా శ్రీతత్వము. సృ అనే ధాతువు నుంచి, సృ హింసాయాం అనే ధాతువు నుంచి శ్రీ అనే అక్షరం వచ్చింది. కానీ శ్రీ అనగా ప్రకృతి, నేచర్ అని అర్థం. కనుక శ్రీదేవి భాగవతం అంటే అర్థమేమన్నమాట, ప్రకృతిలో ఉన్న దేవి పరమాత్మతత్వము. భాగవతము అనగా అర్థమేమి, భగవంతుని కలది, భగవంతుని కలిగినది అని భాగవతం అర్థం, వ్యుత్పత్తి అర్థం. కనుక శ్రీదేవి భాగవతం అంటే అర్థం ఏంటన్నమాట, భగవంతుని కలిగినటువంటి శ్రీ ప్రకృతి అని అర్థం. మరి దేవి ఎవరు, దేవి అంటే దివ్ అనే ధాతువు నుంచి వచ్చింది దేవి అనే పదం. దివ్ అంటే ప్రకాశము. కనుక శ్రీదేవి భాగవతం అంటే అర్థమేమైందన్నమాట, ఈ సృష్టిలో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి పరమేశ్వర తత్వము, అనగా పరమాత్మను ప్రకృతిగా ఆరాధించడమే శ్రీదేవి భాగవతం యొక్క తత్వ సారము. ఇక తర్వాత వచ్చింది శ్రీమద్ భాగవతము. శ్రీ ప్రకృతి మత్ అంటే కలది, భాగవతము భగవంతునితో చేరినది. ఇప్పుడు శ్రీమద్ భాగవతం అంటే అర్థం ఏంటి? ప్రకృతిలో ఉన్న పరమాత్మ. అనగా పరమాత్మను ప్రకృతిగా ఆరాధిస్తే శ్రీదేవి భాగవతం అయింది. ప్రకృతిలో ఉన్న పరమాత్మను గురించి ముచ్చటిస్తే శ్రీమద్ భాగవతం అయింది. ఇదండి వ్యవహారం. కనుక శ్రీదేవి భాగవతం పరమాత్మ సృష్టి ఎలా ఉందో ఆలోచించండి. ముందుగా తమకు విన్నవిస్తున్నాను, ఈ సమస్తం ఈనాడు మనం జరుగుతున్న క్రియలు చూడండి ఒక్కసారి, నమ్మ శక్యం కానటువంటిది. ఎలాంటి పథకాలున్నాయి, ఎలాంటి భవనాలున్నాయి, ఎలాంటి ఆధ్యాత్మిక ఉద్యమం సాగుతున్నది. ఎక్కడో మారుమూల ప్రపంచంలో, మారుమూల ప్రపంచంలో సల్వడార్ వంటి దేశాలలో, మెక్సికో, లాటిన్ అమెరికా వంటి దేశాలలో బాబా నామం బాబా కార్యక్రమాలు సాగుతున్నాయి. అర్జెంటీనాలో సత్యసాయి విద్యా సంస్థలు నిర్వహింపబడుతున్నారు, యూనివర్సిటీ స్థాయి వరకు కూడా. ఎక్కడ దేశాలు ఆలోచించండి, యావత్ ప్రపంచం కూడా సాయి ఆధ్యాత్మిక మహోద్యమ కొనసాగుతూనే ఉన్న ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. అవి స్వామి యొక్క కార్యక్రమాలు. సింగపూర్లో మీరు చూస్తే వృద్ధాశ్రమాలు సత్యసాయి సంస్థలు నిర్వహిస్తున్నాయి, వికలాంగులకు సత్యసాయి సంస్థలు నిర్వహిస్తున్నాయి. నేను స్వయంగా చూచాను, కొన్ని వేల మంది వృద్ధులకు శరణాలయాన్ని నిర్వహిస్తున్నారు మన సత్యసాయి సంస్థల వారు. ప్రభుత్వం గుర్తింపును కూడా పొందారు. శ్రీలంకలో జాఫ్నా అంత బాంబులమయం అది, అక్కడ 6,000 మందికి ఉపాధ్యాయులకు మానవ శిక్షణా తరగతులు నిర్వర్తించారు. మలేషియా, ఇండోనేషియా వంటి ముస్లిం దేశాలలో వాళ్ళందరూ కూడా మన సత్యసాయి సంస్థల కార్యక్రమాలలో పాల్గొంటారు ముస్లింస్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పరమాత్మ యొక్క శక్తి, ఆ సాయి శక్తి? అదే శ్రీదేవి భాగవతము. శ్రీదేవి భాగవతం అంటే భగవాన్ బాబావారి యొక్క ఉద్యమము. శ్రీదేవి భాగవతం అంటే బాబావారి యొక్క విద్యా సంబంధమైన కార్యక్రమములు, జ్ఞాన సంబంధమైన కార్యక్రమములు, సేవా సంబంధమైన కార్యక్రమములు, సాంఘిక ఆధ్యాత్మిక ధార్మిక నైతిక కార్యక్రమాలన్నీ కూడా శ్రీదేవి భాగవతం అని మనం చెప్పుకోవాలి. ఈనాడు శ్రీదేవి భాగవతం అంటే ఏమిటి? సత్యసాయి కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్న భాగవతం అది. ఆనాడు మహిషాసురుడు సంహరింపబడ్డాడు, నికుంభుడు నిరంభుడు సంహరింపబడ్డారు దేవీ భాగవతంలో, కరెక్టే. ఇవాళ ఎవరిని సంహరించాలే? ఇక సంహరిస్తే మిగిలేదెవరు? అలా కాకుండా, సంహరణ కాకుండా సంస్కరణ పెట్టారు. ఏ రకంగా అయితే దేవీ భాగవతంలో ఆ ప్రకృతి శక్తి ప్రకాశిస్తున్నదో, సాయి శక్తి వర్ధిల్లుతున్నది ఈనాడు ప్రపంచ వ్యాపితమై. ఎక్కడన్నా చూసుకోండి, ప్రపంచ తెలుగు మహాసభలు మలేషియాలో జరిగాయి. అక్కడ సత్యసాయి సాహిత్యాన్ని గురించి ప్రత్యేక పరిశోధన ప్రసంగ పాఠాలను అందించారు కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్. అందులో పాల్గొన్నారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఎంత భాషా పరిశోధన సాగుతున్నది, స్వామి యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి చూడండి. కనుక సుందరమైన భవనములు, అత్యంత మధురమైన సాహిత్యము, అత్యంత ఆవశ్యకమైన సాంఘిక కార్యక్రమములు, సేవా కార్యక్రమములు, ఇదంతా సాయి శక్తి. అది ఈనాటి శ్రీదేవి భాగవతము అని తమకు తెలియజేస్తున్నా. ఇంకా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా, నేను నేనే సుమా. వీటిని జరిపించే నేను నేనే, ఐఎమ్ ఐ అని ఆ విశుద్ధాద్వైత సామ్రాట్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, అద్వైత చక్రవర్తి శంకర భగవత్పాదులు, విశుద్ధాద్వైత సామ్రాట్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎన్ని చేసినా నేను నేనే అనేటువంటి అద్వైత స్థితిలో ఉంటారు స్వామి. అది శ్రీమద్భాగవతం. బాబా తత్వము శ్రీమద్భాగవతము, బాబా మహత్కర మహత్తర కార్యక్రమములు శ్రీదేవి భాగవతం. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు ఇటు దేవి భాగవతము శ్రీమద్భాగవతము రెండు కూడా సత్యసాయి బాబా వారి యొక్క జీవితంలో వారి యొక్క కార్యక్రమాలలో స్పష్టంగా మనకు అవగాహన అవుతుంది. ఒక తులనాత్మక పరిశీలన చేసినట్లయితే మనకు అర్థం అవుతుంది. అది చాలా అవసరం కూడా. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. కొన్ని లక్షల మంది వస్తారు ప్రపంచ మహాసభలకు, సత్యసాయి సంస్థల ప్రపంచ సమ్మేళనానికి లక్షలాది మంది వస్తారు. ఎట్లా ఆ ఇన్ని లక్షల మందికి ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, మళ్లీ సాయంకాలం అల్పాహార విందు, రాత్రి మళ్లీ పసందైన విందు, హాయే ఇన్ని లక్షల మందికి జరుగుతుంది? అందకపోవటం గాని ఆహార సంబంధమైన విషయములలో ప్రమాణాలు తగ్గటం గాని ఫుడ్ పాయిజనింగ్ గాని ఏకడలి లక్షల మంది ఎలా జరుగుతున్నది? స్వీట్లు హాట్లతో సహా పెడతారు ఇన్ని లక్షల మందికి, అది ఎక్కడైనా సాధ్యమా? పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంటాయి, అది ఇంకెక్కడైనా జరుగుతుందా? ఆలోచించండి. అదే శ్రీదేవి శక్తి, అదే శ్రీదేవి భాగవతము, అదే సాయి శక్తి. ఆయి అనగా మాతృత్వము, ఆయి అనగా దేవి, శ్రీ సాయి అనగా శ్రీదేవి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడ సాధ్యం కాదు. అంతేకాదు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. ఈ సమ్మేళనం జరిగిన అన్ని రోజులు సమ్మేళన మరుసటి పెడతారు ఇన్ని లక్షల మందికి, అది ఎక్కడైనా సాధ్యమా? పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంటాయి, అది ఇంకెక్కడైనా జరుగుతుందా? ఆలోచించండి. అదే శ్రీదేవి.

ఉంటాయి. ఈ సమ్మేళనం జరిగిన అన్ని రోజులు సమ్మేళనం మరుసటి క్షణం నుంచి అతి శుభ్రంగా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు కాలుష్యం కాని మాలిన్యం కాని మచ్చుకైనా కనపడదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఇన్ని లక్షల మంది సంతృప్తి ఎలా కలిగింది? ఇన్ని లక్షల మంది ప్రయాణం చేసి వస్తారు, విదేశాల నుంచి వస్తారు. ఒక దోమ కుట్టినట్టు గాని, ఒక నల్లి కుట్టినట్టు గాని, ఒక తేలు కుట్టినట్టు గాని, ఒకడు జబ్బు పడ్డట్టు గాని, ఒకడికేదో ప్రమాదంలో ఇరుక్కున్నట్టు గాని, రైలు కింద పడ్డట్టు గాని, బస్సు గల్లంత అయినట్టు గాని ఏమీ లేదు. ఒక్కడు పెళ్లి కొడుకులాగా వస్తాడు, పెళ్లి కొడుకులాగా వెళ్ళిపోతాడు. చిరునవ్వుతో వస్తాడు, చిరునవ్వుతో వెళ్తాడు. అక్కడి నుంచి తీసుకురావటం దగ్గర నుంచి, వాళ్ళ స్వస్థానం దగ్గర నుంచి తీసుకురావటం, ఇక్కడ వాళ్ళని చక్కగా ఆనందంగా ఉంచడం, తిరిగి స్వస్థానానికి చేర్చటం, అది స్వామివారి యొక్క బాధ్యత. ఎలా జరుగుతోంది? అదే శ్రీదేవీ శక్తి, శ్రీ సాయి శక్తి అని తెలియజేస్తున్నాను. అంతేకాదు విద్యా సంబంధమైన విషయాలు చూడండి. మొన్ననే మన వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు, 3 రోజుల క్రితం, ఇటీవల సత్యసాయి యూనివర్సిటీని సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన పరిశీలక బృందం వచ్చింది ఢిల్లీ నుంచి. ఆ పరిశీలక బృందం యూనివర్సిటీని అంతా చూచారు. చూచి వారు అన్న మాటలు చెబుతున్నాను, మాకు డబ్బు అక్కర్లేదయ్యా అన్న ఏకైక యూనివర్సిటీ శ్రీ సత్యసాయి యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా మాకెంత ఇస్తావు, మాకెంత ఇస్తావు అని అడిగేవాళ్లే. మీకు ఇంతే ఇస్తామని వాళ్ళు అంటాం, మాకంత కావాలని వాళ్ళు అంటాం. ఇది మనం చూస్తూనే ఉన్నాం. నువ్వు ఇచ్చేది ఎంతయ్యా, మాకు అక్కర్లే. మీరు పరిశీలించడానికి వచ్చారు, పరిశీలించండి, చూడండి, నేర్చుకోండి. ఇది సత్యసాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు చెప్పిన మాట. ధనంతో ప్రమేయం లేదు, మాకు కొండంత అండవున్నారు భగవాన్ బాబా. ఆయన ఉండగా మీరు ధనం ఇచ్చేదేమిటి? అందులో స్వచ్ఛందంగా, యాదృచ్ఛితంగా, ఉచితంగా, సముచితంగా, అద్భుతంగా, జ్ఞాన సంబంధమైన అధునాతన విద్యను అందించేటువంటిది సత్యసాయి యూనివర్సిటీ. దానికి గ్రాంట్లు మాకెందుకు? ఇది ఆశ్చర్యపోయిన నమసక్యం కానటువంటిది. ఆ యూనివర్సిటీ పరిశీలక బృందం అంతా చూశారు, అన్ని విభాగాలు చూసి చివరికి అంటున్నారు, ఇది అత్యంత అరుదైన, మహా విలువైన, భారతదేశంలో నెలకొల్పబడిన ఏకైక విశ్వవిద్యాలయము శ్రీ సత్యసాయి విద్యాలయం అని నిర్ణయించారు. నిర్ణయించినంతటితో ఆగల, దేశంలోని ఇతర యూనివర్సిటీస్ కూడా ఈ ప్రకారం ఉండాలని రాశారు అందులో. అంటే అందరికీ ఆదర్శవంతంగా, అనుసరణీయంగా, ఆచరణయోగ్యంగా, తలమానికంగా, కోహినూరు వజ్రంగా మెరిసిపోతున్నదన్నమాట శ్రీ సత్యసాయి యూనివర్సిటీ. దేనివల్ల? దేనివల్ల? శ్రీదేవి శక్తి, శ్రీ సాయి శక్తి. ఇదే శ్రీదేవి భాగవతం అంటే. ఆలోచించండి, హాస్పిటల్స్ చూసుకోండి, ఏదన్నా చూసుకోండి, ఏ దేశానికి వెళ్ళండి, చిన్న పల్లెటూరులో 10 ఐ క్యాంపులు జరుపుతారు. చిన్న పల్లెటూరులో కొన్ని చోట్ల రోజు నిత్యాన్నదానం చేసే ఉన్నాయి. శ్రీకాకుళం అంటే మారుమూల జిల్లాలో, శ్రీకాకుళంలో నిత్యాన్నదానం. అంతేకాకుండా పేదవారికి అమృత కలశం అని చెప్పి ఒక నెల రోజులకి సరిపడా గ్రాసం వాళ్ళకి ఇస్తారు భోజనాలు చేయడానికి. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అంతా? శ్రీదేవి శక్తి, శ్రీ సాయి శక్తి. అదే శ్రీదేవి భాగవతము. అందువల్ల ఈనాడు శ్రీదేవి భాగవతము, శ్రీమద్ భాగవతము సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీదేవి భాగవతం అధ్యయనం చేస్తే మనకు తెలిసేది ఏంటంటే, ప్రకృతి అంతా పరమాత్మయే, విశ్వమంతా విశ్వేశ్వరుడే, జగత్తంతా జగదీశ్వరుడే, లోకమంతా లోకేశ్వరుడే, ఉన్నదంతా ఈ ప్రకాశమానమైన ఆకర్షణీయమైన ప్రకృతి అంతా పరమేశ్వరుడే అన్న విషయం తెలియజేస్తుంది శ్రీదేవి భాగవతం. కొండలైనా, లోయలైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రములైనా, సమస్త చరాచర సృష్టి, పంచభూతములు అంతా ప్రకాశించి ఆకర్షణీయమైన ఆ దేవి తత్వము తెలియజేసేదే శ్రీదేవి భాగవతం. బాబా గారు ఎంత

త్రిగుణిత భువనే వ్యాప్తం దైవం. ఎంత మహానుభావుడు, ఎంత సుందరంగా చెప్పారు చూడండి. నాయనా, సూర్యుని యొక్క వెలుతురు ఏదనుకుంటున్నావు? దైవమే. నీ కంటి చూపులో ఉన్న కాంతి ఏది? దైవమే. చంద్రునిలో ఉన్నటువంటి ఆ శీతల కిరణములు ఏమి? దైవమో. ఈ మూడు లోకములలో వ్యాపించున్నది దైవము. ఇదే శ్రీదేవి భాగవతం అంటే.

மண்டல ஹசிதம் தெய்வம் பாராவாரஸ்வேதம் தெய்வம் பாஸ்கர பிம்பே அந்த ஆகாசாமல காத்திரம் தெய்வம் ஆ மலைய மாறுத்தந்தோ ஆ மலைய வீச்சிக்கலலோ ஆ பயிருகாலிலோ உன்னதி தெய்வம் ஐயா. சூரிய மண்டலம்லோ சந்திர மண்டலம்லோ நட்சத்திர மண்டலமும் அந்தா தெய்வமே. ஈ விஸ்வமந்தா வியாபிச்சுனது தெய்வமே. சமுத்திரமந்தா தெய்வமே. ఇంతకన్నా దేవీ భాగవతాన్ని ఇంత చక్కగా చెప్పగలవారు ఎవరన్నా ఉన్నారా? మహత్తర గ్రంథం అంతా అసారాన్ని ఇందులో చెప్పేశాడు స్వామి. 9 రోజులు చదువుతావో, 4 రోజులు చదువుతావో, జీవితకాల పర్యంతం చదువుతావేమో, అయినా నీకు సారము అర్థం కావాలని లేదు. శ్రీదేవీ భాగవత సారము అంత తేలిక నీకు అర్థమవుతుందనుకున్నావా? కాదు, భగవంతునికి శక్తి దాన్ని చాలా సూక్ష్మంగా సులభంగా మనకు అర్థమయ్యే రీతిలో భగవాన్ బాబా వారు చెప్తున్నారు పోష

దైవమే. అంటే సృష్టి దైవమే, పోషణ దైవమే, ప్రళయము దైవమే. ఇంకా చెప్తున్నారు,

0: అంబే చెప్తున్నారు. శైలే శైలే విహరం దైవం, ఆ పర్వతాలలో విహరించేది ఎవరయ్యా? దైవమే. విపినే విపినే వ్యాప్తం దైవం, కారడవులలో లోయలలో పర్వత సణువులలో వృక్ష సంపదలలో జీవించేది ఎవరయ్యా? దైవమే. గ్రామములలో ఉన్నవాడెవరు? పరమాత్మయే. నగరములలో వసించేవాడెవరు? పరమాత్మయే. ఈ రకంగా దేవీ భాగవత తత్వాన్ని ఎంత సూక్ష్మంగా తెలియజేస్తూ ఉన్నారో అది తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంకో సందర్భంలో అన్నారు, ప్రథమంలోనే తమకు విన్నవించాను, ప్రకృతి అంతా పరమాత్మగా ఆరాధించున్నటువంటి తత్వము శ్రీదేవి భాగవతము. ప్రకృతి అంతా పరమాత్మయే. దీన్ని చెప్తున్నారు, చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. నక్షత్రాలన్నీ బ్రహ్మే, సూర్యుడు బ్రహ్మ, చంద్రుడు బ్రహ్మ, నీరు బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి బ్రహ్మ. స్వర్గం అంటావో వైకుంఠం అంటావో ఏదన్నా అనుకో, మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లి బ్రహ్మ, తండ్రి బ్రహ్మ. భాగ్యమన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, మన సంపదలంతా బ్రహ్మే. మన ధనధాన్యాదులు, నిధి నిక్షేపాదులు అంతా బ్రహ్మమే. మన కలిసి వచ్చేటువంటి అదృష్టము సమస్తము బ్రహ్మమే. జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ, సమస్త జీవరాశులు బ్రహ్మే. ఆ జీవరాశులలో ఉన్నటువంటి జీవి కూడా బ్రహ్మ. పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, పుట్టుక బ్రహ్మము, మనం బ్రతకడం కూడా బ్రహ్మమే. గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రళయము నాశనము కూడా బ్రహ్మే, ఆఖరికి గృహిణి కూడా బ్రహ్మమే. చూడండి, కాలమంతయు బ్రహ్మ, ఈ సృష్టి బ్రహ్మ, కాలమంతా బ్రహ్మే, సృష్టి కూడా బ్రహ్మమే. ప్రకృతంతయు బ్రహ్మ, ఆ శక్తి బ్రహ్మ, ఈ ప్రకృతి అంతా బ్రహ్మమే. ఆ పరాత్పర శక్తి, ఈ నడిపించే శక్తి కూడా బ్రహ్మం, ఎనర్జీ డివైన్. సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ, సర్వము బ్రహ్మమే, ఆఖరికి ఈ సభ కూడా బ్రహ్మమే. సత్యమును దెల్పు మాట, ఈ సాయి మాట, సత్యమును దెల్పు మాట, ఈ సాయి మాట. ఈ దేవీ తత్వాన్ని ఆ రవిచంద్రులలో, ఆ తారకలలో, ఆ తల్లిదండ్రులలో, ఆ సంపదలో, ఆ నిధి నిక్షేపాదులలో సమస్తము పరమాత్మయే అని తెలియజేసేటువంటిదే శ్రీదేవీ భాగవతము అని తెలియజేసేదే శ్రీ సాయి దివ్యశక్తి అన్న విషయాన్ని మీకు విన్నవించుకుంటున్నాను. అంతా బ్రహ్మము అని చెప్పడంలో మనకేం తెలుస్తుందన్నమాట, సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇది శృతివాక్యం. సర్వం ఖల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే, ద వన్ వితౌట్ ది సెకండ్, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఏకం ఏవా అంతే, ఉన్నదొకటే. కనుక దేవీ భాగవతం సారం అంతా ఏకత్వాన్ని నిరూపించే దివ్యత్వమే. బాబా గారు అంటారు, ఏరా నేను అందరినీ నమ్ముతాను, మీరు నమ్మట్లేదు అని స్వామి చెప్పారు. నేను నమ్ముతున్నాను, మీరేమో నమ్మట్లేదు. అంటే స్వామి ఎందువల్ల అని అడిగాం. మీరందరినీ నమ్ముతున్నారు, మాకు ఆ నమ్మకం ఉండటం లేదు, ఎందువల్ల అని అడిగాం. దాని బాబా గారు అన్నారు, నేను ఎందుకు నమ్ముతాను తెలుసా, మీలో ఉన్నది కూడా నేనే కదా, మీలో ఉన్నది కూడా నేనే, అది నాకు తెలుసుకనే నమ్ముతాను, నీకు తెలియదు అనడం నమ్మట్లేదన్నారు. సమస్తము తాను, అంతా నేనే అన్న భావం ఉన్నవాడు భగవాన్. అలా కాకుండా నాకే నాకే అన్నది మనం, అంతా నేనే అన్నవాడు భగవాన్. అందువల్ల శ్రీదేవీ భాగవతము, శ్రీ సాయి దేవీ భాగవతము ఏం తెలియజేస్తుంది, సర్వం ఖల్విదం బ్రహ్మ, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అంత బ్రహ్మతత్వము అనేటువంటి తెలుస్తుంది. మనం ఇటీవలే మూడు రోజుల క్రితం దసరా ఉత్సవాలు జరుపుకున్నాం. దసరా ఉత్సవాలు ఎప్పుడు వస్తాయండి? అశ్వయుజ మాసంలో వస్తాయి. అశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి రోజున దసరా ఉత్సవాలు మనం ప్రారంభిస్తాం. అశ్వయుజ అంటే అర్థం ఏమిటి? శ్వా, శ్వా అంటే రేపు, నా అంటే ఉండనిది, రేపు ఉండనిది అంటే మారేది, అంటే నశించేది ఏది? ప్రకృతి. కానీ ప్రకృతిని ఆరాధించే మాసము ఆశ్వయుజ మాసం. ఈ ఆశ్వయుజ మాసంలోనే మనం దేవి నవరాత్రులు జరుపుతాం. అందువల్ల దేవీ శక్తిని ఉపాసించేటువంటి మాసమే ఆశ్వయుజ మాసము. ఆ దేవిని ఆరాధించేటువంటి మాసమే, ఆ యొక్క కాలమే శ్రీదేవి నవరాత్రులు, సత్యసాయి దేవీ నవరాత్రులు. సత్యసాయిని శ్రీదేవిగా ఆరాధించేటువంటి ఆ పుణ్య పవిత్ర దినములు దేవీ నవరాత్రులు అని మీకు తెలియజేస్తున్నాను. అందుకే అన్నారు, అశ్వేన యుజ్యతే ఇది అశ్వయుజం అన్నారు. అశ్వేన యుజ్యతే ఇది అశ్వయుజం అనగా మారేటువంటి ప్రకృతి. ఈ మారే ప్రకృతి ఆరాధనే శ్రీదేవి నవరాత్రులు. అంటే అయితే మళ్ళీ ఇంకొకటి ఉన్నది, సంవత్సరంలో మొదటి భాగంలో ఒక నవరాత్రులు ఉన్నవి, రెండవ భాగంలో వేరే నవరాత్రులు ఉన్నవి. మొదటి భాగం అంటే మార్చి ఏప్రిల్ మాసం, మార్చి ఏప్రిల్లో చైత్ర మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు ఉన్నవి. అవి ఎప్పుడు జరుగుతాయి? సంవత్సరాది నుండి శ్రీరామనవమి దాకా ఉంటుంది. అవి వసంత నవరాత్రులు. అశ్వయుజ మాసంలో ఇప్పుడు జరిగేవి శరన్నవరాత్రులు. అవి నవరాత్రులే, ఇవి నవరాత్రులే. ఇవి అశ్వయుజ మాసంలో జరిగేవి కనుక ప్రకృతి పరమైనది. అశ్వం చెప్పానుగా, శ్వ అంటే రేపు, నా అంటే ఉన్నది. అశ్వేన యుజ్యతే ఇది అశ్వయుజం, మారే ప్రకృతి సంబంధమైనవి శరన్నవరాత్రులు. ఇందులో దేవి ఉపాసన చేత సర్వం కలివిదం బ్రహ్మ అని గుర్తిస్తాం. మరి సంవత్సరం ప్రారంభంలో సంవత్సరాది నుంచి వచ్చేటువంటి ఆ వసంత నవరాత్రులు చైత్ర మాసంలో వస్తాయి. ఏమిటి చైత్రం అంటే? చిత్ ప్లస్త్ర చైత్ర. ఈ చైత్ర చిత్ ప్లస్త్రకు అన్ ప్రత్యయం చేస్తే చైత్రము అవుతుంది. అన్ ప్రత్యయం కలపాలి దానికి. చిత్ ప్లస్త్ర అన్ ప్రత్యయము చైత్ర. కనుక ఈ చైత్రము అంటే అర్థమేమి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. చైత్రం అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానం, జ్ఞానంతో భగవంతుడిని మనం పొందే సమయం, జ్ఞానంతో భగవంతుడిని ఆరాధించేటువంటిది. అందువల్ల జ్ఞానంతో నువ్వు పొందుతున్నావు కనుక అప్పుడు దాని విషయాన్ని ఏం చెప్తున్నారు? అహం బ్రహ్మాస్మి. కనుక వసంత నవరాత్రుల్లో ఉద్దేశము అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమని గుర్తించాలి. శరన్నవరాత్రుల్లో సర్వం కలిదం బ్రహ్మ అని గుర్తించాలి. దసరాలో మనం అనుసరించేది ముక్తి మార్గము. కాని చైత్రమాసంలో వసంత నవరాత్రుల్లో మనం అనుసరించేది జ్ఞాన మార్గము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞాన మార్గం ద్వారా, జ్ఞానం ద్వారా అహం బ్రహ్మాస్మి అని గుర్తింపచేసేవి వసంత నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేవి. సర్వం కలివిదం బ్రహ్మ అని గుర్తింపజేసేది ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటిది. ఈ విషయాన్ని నేను తమకు తెలియజేస్తున్నాను. ప్రకృతి అంతా బ్రహ్మం. ఇంకా రాత్రులు, నవరాత్రులు, అవి వసంత నవరాత్రులు, ఇవి శరన్ నవరాత్రులు. రాత్రులు అందులో నవ, తొమ్మిది రాత్రులుట. రాత్రి అంటే ఏమి? చీకటి. ఏ దేశంలో కూడా ఏమన్నా రాత్రివేళ మాకు బాగా వెలుతురు వస్తుందని ఎవరు అండవు. వాడి కంటికి ఏదో రోగం వస్తే తప్ప. రాత్రిపూట నీకు వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? చిమ్మ చీకటి. దీపాలు వేసుకుంటే అది వేరే సంగతి. సహజంగా చీకటి రాత్రి అంటే. కనుక ఈ రాత్రి అనగా చీకటి, ఈ చీకటి అనగా అజ్ఞానము. జ్ఞానమనే ప్రకాశం చేత చీకటి వైదొలుగుతుంది. అందువలే రాత్రి అని పేరు పెట్టారు. కనుక జ్ఞానజ్యోతి వలన అజ్ఞానాంధకారము నుండి విముక్తి చేయినదే రాత్రి దేవీ ఉపాసన. ఇంకా నవరాత్రులు ఎందుకన్నారు? నవరాత్రులు, నవ అనగా తొమ్మిది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే నవ ఆవరణలున్నాయి మన దేహంలో, శరీరానికి తొమ్మిది రంధ్రములున్నవి, ఈ చెవులు ముక్కులు ఇవన్నీ కూడా నోరు, ఇవన్నీ రంధ్రాలు, నవరంధ్రాలు. తోలు తిత్తిది తూటులో తొమ్మిది, తుస్సు మనుట ఖాయం, తొమ్మిది రంధ్రాలున్నాయి. ఈ రంధ్రములు ఒక ఆవరణము, ఒక ప్రదేశమునకు దారితీస్తాయి. చెవి రంధ్రము లోపల ఆవరణము, కన్ను లోపల ఆవరణము, కనుక నవ ఆవరణములు తొమ్మిది ప్రదేశం దేహంలో ఉన్నాయి. ఈ నవ ఆవరణములో ఉన్నటువంటి మాలిన్యమును తొలగించి, అపవిత్రతను తొలగించి దివ్యమై భవ్యమై నవ్యమై పవిత్రము గావించుకునేటువంటి నిమిత్తమై నవరాత్రి అన్నారు. అందువల్లే దసరా మహోత్సవాలలో యజ్ఞ ప్రారంభంలో నవ ఆవరణ యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. ఆ యజ్ఞంలో, యజ్ఞ సమయంలో మొట్టమొదటి జరిగేది నవావరణ యంత్ర ప్రతిష్ట. ఏమిటి నవావరణములో? తొమ్మిది రంధ్రములు పవిత్రం చేసుకున్నట. దీని ద్వారా అజ్ఞానం నుండి వెలుపలికొచ్చి, ఎలాగా? జ్ఞానజ్యోతి ద్వారా. ఎక్కడ జ్ఞానజ్యోతి? మన మనసులో. అజ్ఞానం ఎక్కడుంది? మనసులో ఉన్నది. మనసులో ఉన్నటువంటి తమోగుణ సంబంధమైన అజ్ఞానమనే అంధకారము తొలగవలను అంటే జ్ఞానజ్యోతి, దేవీ జ్యోతి, సాయి జ్యోతి మనసులో వెలిగించి జ్ఞాన ప్రకాశమును అందుకున్నటే శరన్నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు అని అర్థం. ఈ శ్రీదేవి నవరాత్రుల్లో కొన్ని రోజులు చాలా ముఖ్యం. సప్తమి, అష్టమి, నవమి, దశమి ఇవి చాలా ముఖ్యం అంటారు. సప్తమి చాలా ముఖ్యం. ఎందువల్ల? మన శరీరం అంతా సప్త ధాతువుల చేత నిర్మాణమైంది. రక్తము, మాంసము, మజ్జ, ఎముక ఇలాంటి సప్త ధాతువులతో నిర్మాణమైంది. ఈ సప్త ధాతువులతో నిర్మాణమైన దేహము పవిత్రము గావించుకునే నిమిత్తమై సప్తమి రోజున దేవిని ఆరాధిస్తాం. ఇక తర్వాత అష్టమి. అష్టమి అంటే ఏమి? అష్ట మదములు మనకున్నవి. ఒక మదం కాదు, బహుశా కలి ప్రభావం చేత ఇంకా ఎక్కువ కలిశాయేమో కూడా. ఇది ఓల్డ్ పద్ధతి ప్రకారం ఎనిమిదే, ఇప్పుడు మోడర్న్ కనుక 80 అయినాయేమో. ఈ అష్టమదములు ఉన్నాయి. ఏమిటవి? విద్యామదము, ధనమదము, సౌందర్యమదము, కులమదము, అన్ని మదాలే. ఈ అష్టమదములు తొలగించుకునే నిమిత్తమై దుర్గాష్టమి, దేవిని ఉపాసించి అష్టమదం నుంచి బయటికి రావడం. ఇక నవమి, మహర్నవమి. నవమి అనగా ఏమి? నవావరణములు పవిత్రం చేసుకున్నది. ఇక విజయ దశమి. దశమంటే ఏమి? పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు వీటిని పవిత్రం చేసుకునుట, శుద్ధి గావించుకునుట, వాటిలో కల్మషమును తొలగించుట, సన్మార్గంలో ప్రవర్తించుట, సేవా కార్యక్రమంలో పాల్గొనుట, సద్గోష్ఠి ఎందు కాలమును గడుపుట, సచ్చింతను చేయుట, సదాచారంను ప్రవేశించుట, ఇదే దశేంద్రియముల యొక్క పవిత్రము. ఆ కారణం చేత విజయ దశమి అని మనం చెబుతాం. ఇది శరన్నవరాత్రుల్లో, శ్రీదేవి నవరాత్రుల్లో ఉండేటువంటి అంతరార్థము అని తమకు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ అంతరార్థాలు బాబా గారు చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు అష్టమి, సప్తమి, నవమి ఇవన్నీ మనం తెలుసుకున్నాము. దేవి అంటే తెలుసుకున్నాం, శ్రీమద్ భాగవతం అంటే తెలుసుకున్నాం, బాబా గారు భాగవతం అని చెప్తారు, ఇవన్నీ మీకు తెలియజేశాను. ఈ అంతరార్థాలు ఎక్కడున్నాయని మీరు అడుగుతారేమో. అంతరార్థాలు వేదంలోనే ఉన్నాయి. వేదంలోనే అంతరార్థాలు ఉన్నాయి, మనం తెలియటం లేదు. ఎందువల్ల? మనం బాహ్యం చూచి భ్రమించిపోతున్నాం. భ్రమలో ఉన్న మనకు బ్రహ్మ అందడు. వేదంలో ఎక్కడున్నది? వేదంలో రెండు ముఖ్యమైనటువంటి వేదాంగములు ఉన్నవి. ఏమిటవి? నిరుక్తం అని ఒకటి, కల్పము అని ఒకటి. నిరుక్తి, కల్పం ఈ రెండు కూడా వేదంలో ఉన్న భాగాలు. ఉదాహరణకు భారతీయ నిరుక్తి. ఈ నిరుక్తంలో వేదం యొక్క పదముల యొక్క అర్థం చెప్పారు. వేదంలో ఏ ఏ పదములైతే వాడతామో ఆ పదముల యొక్క అర్థాలు స్పష్టంగా నిరుక్తం చెప్పింది. ఒక డిక్షనరీ లాగా ఏమర్థం చేసుకుంటావో కాదురా, దీని అర్థం ఇది, వ్యుత్పత్తి అర్థం ఇది అని చెప్పింది నిరుక్తం. ఇంకా కల్పం ఏం చేసింది? ఇక్కడ ఉన్నటువంటి ఈ పదములన్నీ కూడా చిత్రీకరింపబడినది. అంటే ఉదాహరణ, సత్యము రాముడుగా చెప్పవచ్చు, ప్రేమను కృష్ణుడుగా చెప్పవచ్చు, శక్తిని దుర్గగా చెప్పవచ్చు. చూశారా? కనుక ఈ సృష్టి స్థితులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్తున్నారు. అనగా తత్వమును చిత్రీకరించి వైయక్తిక రూపంలో తెలియజేసేదే కల్పము. కనుక నిరుక్తము కల్పము కూడా వేద వైదిక భాషలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని, అవి ఏ రకంగా చిత్రీకరింపబడేవో వివరించేటువంటివి వేదాంగంలో ఉండేటువంటి భాగము, దాన్ని బాబా వారు చెప్తున్నారు. ఈ అర్థాలు ఎక్కడంటే బాబా వేద పురుషుడు ఆయన. ఆ యజ్ఞంలో ఆయన కూర్చుంటే తెలుస్తుంది మనకు. ఆ సభా వేదిక పైన, ఆ పూర్ణచంద్ర సభా మండపంలో అంతమంది ఋత్వికుల మధ్య సింహాసనావిష్టుడై కూర్చున్న బాబా సాక్షాత్తు వేద పురుషుడే. అది ఎలా చెప్పగలవు అంటారేమో. వేద విదుడైన వాడు చెరుకుమల్లి కామాధాని గారు, చెరుకుమల్లి కామాధాని గారు జ్యోతిష్ శాస్త్రంలో మహానుభావుడు, వాస్తు శాస్త్రంలో మహానుభావుడు, బ్రహ్మజ్ఞానంలో చాలా గొప్ప పేరున్నవాడు శ్రీ కుప్ప శివరామ భైరాయ శాస్త్రి గారు. నాలుగు వేదములు కూడా అవకోశను పట్టాడా అనిపించుకున్నారు శ్రీ రేమిళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు. ఆంధ్రదేశం అంతా కూడా తన ఆ వైదిక సంప్రదాయంతో, వేద వాంగ్మయంతో చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడు శ్రీ ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు. వారంతా బాబా అని చూచి, మేం చేసేది వైదిక యజ్ఞలు, యజ్ఞములు, యాగములు, బాబా వేద పురుషుడు అని చెప్పారు. మహామహాపండితులు యజ్ఞములు నిర్వహించేవారే బాబాని వేద పురుషుడుగా గుర్తించారు, వేద పురుషుడుగా ఆరాధించారు. అందుకని ఆ తత్వాన్ని తమకు తెలియజేస్తున్నాను. ఆ వేద పురుషుడు గనుక వేదవాంగ్మయము తన స్వరూపము గనుక వేదము తన నుండి ఆవిర్భవించింది. అందుకే వేదములకు ఏమని పేరు? ఈశ్వరీయములు, అపౌరుషేయములు అని పేరు. ఇతర గ్రంథాలు ఎవరు రాశారో చెప్పవచ్చు, గ్రంథకర్త పేర్లు చెప్పవచ్చు, ఏ కాలములలో అవి రచయింపబడినవో చెప్పవచ్చు. వేదవాంగ్మయం ఎవరు రాశారు? వేదాలు రాసింది ఎవరు? ఎవరు రాయలే. భగవంతుడి నుంచి వచ్చినటువంటి అందులో ఈశ్వరీయములు, అపౌరుషేయములు, శృతులు, స్మృతులు అని చెప్పారు మన వైదిక వాంగ్మయం గురించి, సనాతన ధర్మాన్ని గురించి. ఆ ప్రకారంగా స్వామి అంతరార్థాన్ని వివరించడం మనకు జరుగుతూ ఉంటుంది. అయితే ఇక కొన్ని మరికొన్ని విషయాలు తమకు తెలియజేయాలి. మన భజనలలో కూడా శక్తి స్వరూపిణీమా, జననీమా, సాయిమా అని స్త్రీనామాలతో స్వామిని సంబోధించడం మన భజనలో మనం వింటూ ఉంటాం. దీనిలో భగవాన్ పురుషుడు కదా, స్త్రీనామాలతో స్వామిని భజన చేస్తున్నారేమిటి? దుర్గాలక్ష్మీ సరస్వతి సాయి జగన్మాత అంటారేమిటి అనుకుంటాం. ప్రారంభంలోనే తమకు తెలియజేశాను, భగవాన్ అర్ధనారీశ్వర తత్వము, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రకృతి పురుషుడు రెండింటి యొక్క సమన్వయము, పాజిటివ్ నెగటివ్ వైర్ల నుంచి కరెంట్ వచ్చినట్టుగా బాబాలో ఉన్న ప్రకృతి పరమాత్మ తత్వములు, ప్రకృతి పురుష తత్వము రెండు కూడా ఈ కాంతిని, ప్రకాంతికి, జ్యోతికి, పరంజ్యోతికి కారణమవుతూ వచ్చింది. అందువల్ల ఈ నామములలో ఈ స్త్రీ శబ్దాలు కూడా ఉంటూ ఉంటుంది. ఇక్కడ స్త్రీ అంటే సాక్షాత్తు మనం లింగభేదంగా చూడకూడదు. ఇక్కడ స్త్రీ శబ్దం అంటే పరాశక్తి, ఆదిశక్తి, ఆకర్షణ శక్తి, కాంతి, ఈ అర్థాలు మనం తీసుకోవాలి. అమ్మవారికి చాలా పేర్లు ఉన్నాయి. కళ్యాణి, కామేశ్వరి, త్రిపుర సుందరి, త్రిలోకేశ్వరి, త్రిభువనేశ్వరి, కాత్యాయని, దుర్గా, కాళీ, శ్రీమహాలక్ష్మి, ఇవన్నీ అమ్మవారికి పేర్లు. ఆ రోజుల్లో నిన్న అమ్మనటి వరకు మన ఆడపిల్లలకు అందరికీ అమ్మవారి పేర్లు పెడుతూ ఉండేవాళ్ళం నిన్న మొన్నటి దాకా. ఇప్పుడు సంగతి చెప్పనక్కర్లేదు. ఆ పేరు అర్థాలు పెట్టేవారికి తెలియదు, ఆ పేరు కలిగిన వారికి అక్కర్లేదు. పూర్వం అంతా అమ్మవారి పేరు పెడుతుండేవారు. ఈ రకంగా అన్నా సరే అమ్మవారిని తలుచుకుంటున్నాం, దేవి ఆరాధించినట్టు అవుతుంది అని దేవుళ్ల పేర్లు పెట్టుకుంటుండేవారు.
1: ఇప్పటిదాకా మీరు ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో చిన్మయి శీర్షికలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు. ఈ శీర్షిక తరువాయి భాగాన్ని మీరు రేపు ఇదే సమయానికి వినగలరు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

చంద్రుడన్నన బ్రహ్మ జలము బ్రహ్మ చంద్రుడన్నన బ్రహ్మ జలము బ్రహ్మ స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ భాగ్యమన్నను బ్రహ్మ వాలజ్యమది బ్రహ్మ జీవరాశులు బ్రహ్మ జీవి బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ పుట్టించుటది

ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి

భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సందేశ సౌరభాన్ని వెదజల్లుతూ అవతారోద్యమ సేవకు అంకితమై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల విభాగం పలుకుతోంది మీకు హార్దిక స్వాగతం. పంచమ వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారాల రూపేణ అందిస్తోంది మీకు సాయి భగవానుని దివ్య ప్రేమామృతం. ఆస్వాదించండి, ఆచరించండి, ఆనందించండి.

0: ఈ విశాల ప్రపంచమునందు ఎందు చూచిన మానవత్వం అనేటువంటిది అనేక విధములైనటువంటి ఒక ఉడుదుడుకుతో అల్లకల్లోలముతో జీవిస్తూ ఉన్నది. ఒక సమస్యను తీర్చడానికి ప్రయత్నించినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు మరింత జటిలమైనటువంటివిగా పుట్టుచూ ఉన్నది. దీనికి కారణమేమిటి? వ్యక్తికి సమాజమునకు ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యము ఈనాడు సరైనటువంటిదిగా లేకపోవటమే కారణం. ప్రప్రథమంలో మనం గుర్తించవలసినటువంటిది నాలుగు. మొదటిది, అనేక విధములైనటువంటి యొక్క సమస్యలతో ఉండినటువంటి యొక్క దీనిని క్షణములో నివారణ గావింపదగినటువంటిది ఒక్కటి. మొదటిది పరమేష్టి, రెండవది సృష్టి, మూడవది సమష్టి, నాలుగవది వ్యష్టి. పరమేష్టి, సమష్టి, సృష్టి, వ్యష్టి ఈ నాలుగు కూడాను భిన్నములైనటువంటివి కావు. దేహములో అనేక విధములైనటువంటి అంగములు చూస్తున్నాము. ఇవి చేసేటువంటి పనులు కానీ దీని రూపములు కానీ భిన్న భిన్నముగా ఉండినప్పటికీ అన్నీ చేరినదే ఈ దేహం. ఇది చెయ్యి అనుకుంటున్నాము. ఈ చేతిలోనే తిరిగి ఒక హస్తం ఉంటుండాలి. ఈ హస్తములకు కొన్ని వ్రేళ్లు ఉంటున్నాయి. ఈ వ్రేళ్లు, హస్తము, చెయ్యి అని మూడు పదములు వేరువేరుగా ఉండినప్పటికీ ఈ మూడు చేరి ఒక్కటే. అదే విధముగానే మొట్టమొదట పరమేష్టి అనేటువంటి తత్వము గుర్తించాలి. ఈ పరమేష్టి తత్వాన్ని గుర్తించినప్పుడే సృష్టి యొక్క రహస్యం మనకు అర్థమవుతుంది. సృష్టి యొక్క రహస్యమును అర్థం చేసుకున్న తర్వాత సమష్టి స్వరూపం మనకు సాక్షాత్కరిస్తుంది. సమష్టిని సాక్షాత్కరించిన తర్వాత వ్యష్టి మిగిలిపోతుంది. ఈ పరమేష్టిని గుర్తించడం ఏ విధంగా? వ్యక్తి తన సహజమైనటువంటి యొక్క గుణములను, సత్ప్రవర్తనను అభివృద్ధి పరుచుకొని పరమేష్టిని ఆరాధించి సమష్టిని ఆశ్రయించి సృష్టిని అనుభవించడమే ఇది సరి అయినటువంటి జీవితం యొక్క అంతరార్థము. ఈనాడు ప్రకృతిని మనం అనుభవించాలి. ప్రకృతిని మనం అనుభవించాలంటే సమష్టిని మనం ఆశ్రయించాలి. సమష్టిని ఆశ్రయించాలంటే ప్రకృతిని విశ్వసించాలి. ప్రకృతిని విశ్వసించాలంటే పరమేష్టి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే విధముగానే మనము మన జీవితమును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టవాలన్నా ఈ సమష్టి స్వరూపంలో మనము దీనిని సాధించడానికి పూనుకోవాలి. సమష్టి అనగా అనేక విధమైన సమస్యలు, సమాజములు ఇందులో మనము ఏర్పరచుకున్నాం. అనేక మంది వ్యక్తులు చేరినటువంటిదే ఇది ఒక సమష్టి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక దివ్యత్వానికి మూల కారణమైనటువంటిది. ఈ సమష్టి స్వరూపం చేత మనము ఏకత్వాన్ని అనుభవించడానికి అవకాశం అవుతుంది. ఇప్పుడు ఒక్కటే ఉదాహరణము. ఈ వాతావరణం నందు, ఈ ప్రదేశమునందు అనేక దేశముల వారు, అనేక సంస్కృతుల వారు, అనేక సిద్ధాంతముల వారు, అనేక రూపనామముల వారు ఉంటున్నారు. కాని అందరి యొక్క సమష్టి తత్వం ఏమిటి? ఆ సాయి తత్వం పురస్కరించుకుని మీరందరూ ఏకమై ఉన్నారు ఇక్కడ. కనుక ఈ భిన్నత్వం నందే ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏకత్వమును గుర్తించాలంటే సమష్టి తత్వాన్ని పెంచుకోవాలి. దైవము, దైవము, దైవము, ఎవరు దైవము, ఎక్కడ దైవము, ఏ రీతిగా ఉంటాడు దైవము? దీనికి మూడే మూడు వేదము మంత్రములు ఉపదేశించింది. అనగా సత్యం బ్రూయాత్, ఇది నైతికమైనటువంటి విలువ. ప్రియం బ్రూయాత్, ఇది ధార్మికమైనటువంటిది. సత్యమప్రియం, ఇది ఆధ్యాత్మికమైనటువంటిది. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమునకు మూడింటికొను సత్యమే ప్రధానము. నైతికంగా మనము సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలకాలి. ఈ సత్యం ఎట్ట ఉండాలి? ప్రియం బ్రూయాత్, ఈ సత్యం ప్రియమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈ ప్రియమైనటువంటి సత్యంతో కూడినప్పుడే నభ్యూజాత్ సత్యమప్రియం, ఇంకా అసత్యమైనటువంటిది మన నుంచి రాదు. కనుకనే అసత్యము రానటువంటిది, ప్రియముతో కూడినటువంటిది సత్యము. ఆ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వమును గుర్తించిన వారవుతారు. అన్వేగకరం వాక్యం సత్యం ప్రీతిహితం చేయత్తే, ఇదే భగవద్గీత యొక్క ఉపదేశము. సత్యమైనప్పటికీ ఇతరులను బాధించేటువంటి సత్యాన్ని మనం చెప్పకూడదు. ఇతరులు ఆనందిస్తారే అనేటువంటి ఉద్దేశంతో అసత్యాన్ని కూడా నువ్వు చెప్పకూడదు. అనుద్వేగకరం వాక్యం, ఆ సత్యం కూడా నువ్వు ఒక కఠినమైనటువంటిదిగా ఉండకూడదు. ఆ సత్యం కూడా నువ్వు ప్రియమైనటువంటిదిగాను, మృదువైనటువంటిదిగాను, మధురమైనటువంటిదిగాను ఉంటుండాలి. సత్యం ప్రీతి హితం చేయత్తు, ఇష్టమైనటువంటిదిగా ఉంటుండాలి. కనుకనే సత్యం బ్రూయాత్, మనం నైతికమైనటువంటి విలువను మనం సాధించవలనన్నా సత్యం మార్గంలో ప్రవేశించాలి. నైతిక విలువను ఈ సత్యమే మనం కాపాడుతూ వస్తుంది. ఇంకా రెండవది, ఈ సత్యాన్ని మనం ఏ విధంగా ప్రియం బ్రూయాత్, ప్రియముతో ఉండాలి, ప్రేమతో ఉంటుండాలి. ఈ సత్యము ప్రియమైనటువంటిదిగా ఉండినప్పుడే మానవత్వం వికసిస్తుంది, వ్యక్తిత్వం వ్యక్తమవుతుంది. కనుకని నబ్రూజాత్ సత్యం అప్రియం. కనుకని ఈ ప్రియమైనటువంటి మాటల చేత ఇతరుల యొక్క దీనిని ఏమాత్రమో అనుసరించక ప్రియమైనటువంటి దాంట్లో మనం పలుకుతూ వస్తాం. ఈ సత్యమునందే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మూడింటి యొక్క సమ్మిళితమై ఉంటుండాలి. దీనికి మరొక ఉదాహరణము, పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము అని మూడు మార్గములు వేదాంతమునందు. పారమార్థికం అంటే ప్రత్యేకం కాదు, వ్యావహారికమంటే ఈ యొక్క ప్రపంచకు సంబంధించినటువంటిది కాదు, ప్రాతిభాషికమంటే దీనికి ఏదో ఇంకొకటి అట్టడుగులు పడినటువంటిది కాదు. మూడింటి యందు ఏకత్వమే ఉంటుండాలి. ఒక సముద్రం ఉంటుండాలి, ఈ సముద్రంలో అలలు రేగుతుండాలి, ఈ అలల నుంచి నురుగు వస్తూ ఉంటుండాలి. సముద్రంలో ఏ చల్లదనము, ఏ తీపి, ఏ పలచన ఉంటున్నదో అలల్లోన నురుగులో కూడా అదే గుణంలో ఉంటున్నాయి. అదే విధంగానే ఈ సముద్రంలో ఉన్న జలమే అలలు ఎందు కూడా ఉంటుండాలి, అలల నుంచి ప్రారంభించినటువంటి నురుగునందు కూడా ఉంటుండాలి. కనుకనే ప్రాతిభాషికమన్నా, వ్యావహారికమన్నా, పారమార్థికమన్నా మూడింటి యొక్క ఏకత్వమే. లౌకికమైన జగత్తులో జీవించినటువంటి సమయంలో ఇది వ్యావహారికం అంటున్నాము, మానసిక సంబంధమైనటువంటి యొక్క జీవితంలో అనుభవించే సమయంలో పారమార్థికము అంటున్నాము, తలంపుల యొక్క దీంతిలో మనం జీవించే సమయం లోపల ఇది ప్రాతిభాషికము అంటున్నాము. పేర్లు వేరువేరే కానీ యథార్థం ఒక్కటే. కనుకనే భగవత్ తత్వం అనేటువంటి దాన్ని గుర్తించాలనుకుంటే మొట్టమొదట సామూహ్యం అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి. కనుకనే పరమేష్ఠి అనేటువంటి దాని నుంచి మనం సృష్టిలో ప్రవేశించి సమష్టితో కూడి వ్యక్తిత్వాన్ని సార్థకం చేసుకోవాలి. కనుకనే వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము నిజంగా అనుభవించడానికి ప్రయత్నించాలి. వ్యక్తియే లేకపోతే, వ్యష్టియే లేకపోతే సమష్టికి అవకాశమే లేదు, సమష్టియే లేకపోతే సృష్టి లేదు. ఒక్క వృక్షము వనము కాలేదు, ఒక్క వ్యక్తి సమాజం కాలేదు, ఒక్క ఇల్లు గ్రామం కాలేదు. అనేక ఇండ్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది, అనేక మనుషులు చేరినప్పుడే సమాజం అవుతుంది, అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది. వనములో ఉన్నటువంటిదే ఈ చెట్లు, ఈ చెట్లతో ఉండినటువంటిదే వనం. వ్యష్టితో ఉన్నటువంటిదే సమష్టి, సమష్టితో చేరినటువంటి వాడే వ్యష్టి. కనుకనే వ్యష్టియే లేకపోతే సమష్టియే లేదు, వృక్షమే లేకపోతే వనమే లేదు. కనుకనే ఇవన్నీ కూడా నువ్వు వేదాంత పరిభాషనందు అనేక రకములైన మార్గములను ప్రజలకు బోధించే నిమిత్తమై ఈ రకమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చారు. కానీ కట్టకడప్పటికి సర్వం ఒక్కటే. కనుక ఏకత్వం చేతనే మనము ఈ యొక్క సమష్టి తత్వాన్ని అనుభవించి తదుపరి సృష్టిని కూడా మనం అర్థం చేసుకుని పరమేష్టితో మనం ఐక్యమవుతాం. జీవుడు దేవుడు అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఒక చిన్న పదంతో మనం ఆలోచించవచ్చు. వేష్టి జీవి, సమష్టి దేవుడు, అనేకత్వంతో కూడినటువంటిది దైవత్వం, ఏకత్వంతో కూడినటువంటిదే మానవత్వం. కనుక మానవత్వానికి దైవత్వానికి భేదం ఏమిటి? అనేకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని మనం దర్శించాలి. దానిని విశ్వ విరాట స్వరూపము అన్నారు. అంతా ఇప్పుడు చూస్తున్న శిరస్సులంతా కూడా విశ్వ విరాట స్వరూపమే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అనేక శిరస్సులు, అనేక పాదములు, అనేక హస్తములు ఉన్నటువంటిది ఏమిటది? అదే దైవత్వం. దీని యొక్క అంతరార్థం ఏమిటి? అందరూ కూడా నువ్వు దైవస్వరూపులే. కేవలం నీ వ్యక్తిత్వంగా నీవు బాధపడటం చేతను, అనుభవించడం చేతనే ఈ సమస్య యొక్క తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. వ్యక్తిత్వాన్ని నీవు మర్చిపోవాలి, సమస్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. కనుక దేహాభిమానం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క అశాంతికి మూల కారణము. కనుక నీ దేహాభిమానం అనేటువంటిది పెట్టుకుని ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక పనిముట్టు. ఈ పనిముట్టు ద్వారా నేను అన్ని పనులు చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణము, దీనిని ఒక పనిముట్టుగా తీసుకుని ఈ శబ్దం మీకు అందరికీ వినిపింపజేస్తుండాలి. కనుక ఈ యొక్క పనిముట్టు ఒక్కటే, వినే చెవులు అనేకంగా ఉంటున్నాయి. కనుక నీ వెస్ట్ ద్వారాని సమష్టిలను అనుభవించడానికి వీలవుతుంది. మనకు కన్నులున్నాయి, కన్నులు ఒక్కటే, కానీ చూచేది భిన్న రూపాలని చూస్తున్నా. అయితే ఇన్ని భిన్న రూపములు చూస్తుండాలి, లక్షల మైళ్ళు ఉండినటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తుండాలి, కానీ తనను తాను ఈ నేత్రము చూడలేకపోతుండాలి. ఇదే విధంగానే మానవుడు అన్నింటినీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అన్నింటినీ తెలుసుకున్నాడు, కానీ తనను తాను తెలుసుకోలేదు. అదే వచ్చింది దోషం. ఆ దోషం చేతనే భిన్నత్వం అభివృద్ధి అవుతుండాలి. తనను తాను తెలుసుకుంటే ఇంకా భిన్నత్వం అనేదే ఉండదు, ఏకత్వం అవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను తనను తాను తెలుసుకునే నిమిత్తమై ఈ యొక్క సృష్టి యందు సమష్టిలో ప్రవేశించి ఈ యొక్క పరమేశ్వరుని మనం దర్శించాలి. కనుక ఈ సమష్టి యొక్క సమావేశము ఎందుకోసం జరుపుతున్నాము? దీని లోపల మూడు చాలా ప్రధానమైనటువంటిగా ఉంటుండాలి. సమస్తలో ఉండినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావాలు ఏ రీతిగా ఉంటుండాలి? చంద్రుని వంటి మనసు, అనగా చల్లదనంతో కూడిన హృదయము. ఇంకా మన యొక్క మనసు ఏ రీతిగా ఉంటుండాలి? వెన్న వంటి మనసుగా ఉంటుండాలి. ఇంకా మన కర్మలు ఏ రీతిగా ఉంటుండాలి? మన మాటలు ఏ రీతిగా ఉండాలి? తేనె వంటి మాటలుగా ఉండాలి. వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనసు, తేనె వంటి పలుకు, ఈ మూడు ఉండినప్పుడే నీవు సరి అయినటువంటి వ్యక్తిగా రూపొందుతావు. కానీ ఈనాటి పలుకులు కఠినమైన పలుకులుగా ఉంటున్నాయి. ఈనాటి మనసు కేవలము ఒక విధమైనటువంటి దుర్మార్గ బుద్ధితో కూడినట్టుగా ఉంటుండాలి. ఇది వెన్న వంటి మనసుగా ఉండాలి, శిలా హృదయుడు కాకూడదు. ఈ ఆధ్యాత్మికమునకు మూల మార్గం ఇవి మూడే. వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనసు, తేనె వంటి పలుకు, ఇదే మన ఆధ్యాత్మికము. ఇది త్రిపుటి యొక్క ఏకత్వము. త్రిపుటి, ఈ త్రిపుటి ఎక్కడ ఉంటుందో అక్కడంతా ఈ పరమేశ్వరుని సాక్షాత్కరిస్తుంటారు. కనుకనే దీనికి సాధ్యమైనంత వరకు కూడాను దేహాభిమానం కొంతవరకు తగ్గించుకుంటూ ఆత్మాభిమానం పెంచుకొని మన నిత్య జీవితం లోపల వెస్ట్ నుంచి సమస్తలో ప్రవేశించి సమస్త నుంచి కూడా సృష్టిని చూచి సృష్టి ద్వారా మనం పరమేశ్వరులో ఏకం కావాలి. కనుకనే వేదాంతము పరమేష్ఠి సృష్టి సమష్టి వ్యష్టి, ఇదే మన యొక్క గట్టి ముక్తి, సంతృష్టి యొక్క జీవితము. ఈ సంతృష్టి మనకు కావాలంటే ఈ వ్యక్తిని సమష్టిలో ప్రవేశపెట్టాలి, ఏకాంతంగా జీవించేటువంటి దాన్ని పూర్తి దూరం చేయాలి, పది మందితో చేరాలి, పది మందిలో ఉండినటువంటి మంచిని మనం పెంచుకోవాలి, పెంచుకున్న మంచిని పంచిపెట్టాలి. పెంచుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. 100 రూపాయల నోటు చేతిలో పట్టుకుని ఆకలి ఆకలి అంటే నీకు ఆకలి తీరుతుందా? ఆ 100 నోటు అంత చిల్లరగా చేసి దానికి ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి తరువాతనే ఆకలి తీసుకోవచ్చు, తీసుకోవడానికి వీలవుతుంది. ఏకత్వంగా ఉంటే ప్రయోజనం లేదు. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడాలి. దీనినే భగవద్గీత కూడా బోధించింది. సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. సర్వధర్మాం పరిత్యజ్య, నీకు దేహాభిమానమైనటువంటి ధర్మములు త్యజించు. ఇవన్నీ త్యజిస్తే ఇంకేమిటి ఉండేది నాకు? పిచ్చివాడ, అవన్నీ కూడా ఒక నయా పైసా విలువతో కూడినటువంటివి. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. అర్జున, సర్వధర్మములు వదిలిపెట్టి అరణ్యంలో ప్రవేశించి ఆలుబిడ్డను ఇడిచిపెట్టి కాషాయ వస్త్రం ధరించి సన్యాసి కామని నేను చెప్పటం లేదు. ఆ విధంగా త్యజించడానికి ఎవరి కూడా ప్రయోజనం లేదు. ఆ విధంగా త్యజించకూడదు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నీ కర్మలు నీవు ఆచరించు, అన్ని కర్మలు ఎందుకు దివ్యమైన భావాన్ని నీవు వహించు. దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఇండియా లోపల 1 రూపాయికి 100 దమ్మిడీలు అంటారు. అయితే ఈ 100 నయా పైసాస్ 1 రూపీస్, 100 రూపీస్ కు 10,000 నయా పైసాస్ వస్తాయి. ఈ 10,000 నయా పైసాస్ తీసుకుని మూట కట్టుకుంటే భారంగా ఉంటుంది. ఇది భారంగా ఉంటుంది, భద్రంగా ఉండదు. ఇంత మూటను ఎవరైనా చూస్తే దొంగలు వచ్చి దోచుకుని పోతారు. దీనిని భద్రము చేయడానికి వీలు కాదు, బరువును మోయటానికి సాధ్యం కాదు. పిచ్చివాడ, ఇంత బరువును ఎందుకు ఎత్తుకుంటావు? దీన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు? నీకు దాచుకోవలసినటువంటి దాన్ని నేను ఇస్తున్నాను, తీసుకో. మాం ఏకం శరణం వ్రజ, నాకు శరణాగతిగా నేను ఇచ్చేసేస్తాను నీకు. ఎట్ల శరణాగతి? ఈ 10,050 నాకు ఇచ్చేసేయి, 100 రూపీస్ నీకు నేటిస్తాను. ఈ 10,000 నయా పైసాస్ ఎంత బరువు? ఇదే వేళనే 100 రూపీస్ నోట్కు వస్తుంది.
1: 100 rupees
0: నోట్ ను సులభంగా దాచిపెట్టుకోవచ్చును, లైట్ గా దాన్ని ఎత్తుకుని పోవచ్చును. కాబట్టి ఈ 10,000 నయా పైసాలు నాకు ఇచ్చేసి ఆధర్మం ఈ ధర్మం ఆధర్మం అనేటువంటి ఈ నయా పైసాలంతా ఎందుకు మూట కట్టుకుంటావు? ఈ 10,000 నయా పైసాలు నాకు ఇచ్చేసి 100 rupees నోట్ నీకు ఇస్తాను, ఇది ఏమాత్రమైనా నీకు నష్టమా? నష్టం లేదే, కష్టం తగ్గింది, భయం తగ్గింది, ఆనందం హెచ్చింది. ఈ మూట నీ దగ్గర ఉండినంత వరకు భయముంది, భారముంది, నీవు దీన్ని దక్కించుకునేటువంటి ఒక శక్తి లేకుండా పోతుంది. తద్వారా నీవు అశాంతిని కూడా పొందుతున్నావు. శాంతి దూరం కావాలంటే ఈ భారాన్ని తగ్గించుకోవాలి. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే దీనికి లైట్ అనేటువంటి ఒక విలువైనటువంటి ఒక సమత్వమైనటువంటి ఒక సత్వాన్ని నీవు పొందాలి. 10,000 నయా పైసాలకు సరితూగేటువంటిది 100 rupees నోటు. కనుకనే నీవు ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి దాంట్లో అనేక చింతలతో ఉంటున్నావు. ఏమిటి ఆ చింతలు? పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, సావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, ఇవన్నీ చింతలే. మనకు ఇంత చింతలతో కూడినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతసంగా ఉండాలంటే ఎట్లా వస్తుంది సంతోషం? కనుక నీ ఈ చింతలంతా దూరం చేసుకునేటువంటి సంతోషాన్ని నీ పొంద. సర్వ చింతల బాపెడి సాయి ప్రేమ. ఎడైన జనులారా, ఇంతకన్నా నువ్వేరెద్ది ఎరుగపరతు కాదు సద్గుణ గణ్యులవు సభ్యులారా. కనుక మనం ప్రాపంచికమైనటువంటి సర్వమును చింతనే. పెండి పెండి పెండి, పెండిలో చింత లేదు కదా అని మీరు అనొచ్చును, కానీ అప్పటికప్పటికి మాత్రం సంతోషంగా జగత్తును మరిచి ఉంటావు. సెకండ్ డేనే ప్రారంభమవుతుంది అది యోచనలు. ఈ యోచనలు కనపడవు. సంతోషంగా బ్యాండ్ మేళాలతో కొడుతుంటే ఆనందంగా పీటలపైన తూగుతుండేటువంటిది నీకు కనిపిస్తుంది. కనుక ఈ మంగళకరమైనటువంటిది కూడా ఒక చింతనే. నీకు కుమారుడు కావాలి, కుమారుడు అది కూడా చింతనే. భార్యకు నవమాసంలో అయితే ప్రసవం ఏ రీతి అవుతుందో ఏమిటో, ఎప్పుడు పుడుతుందో ఏమిటో, ఏ విధమైనటువంటి కథ, ఇదంతా చింతనే. వింత కూడా చింతనే, సంతోషం కూడా చింతనే, అన్ని చింతలే ఈ ప్రకృతిలో. ఈ ప్రకృతి యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుండకుండా ఉండినంత వరకు ఇవి చింతనే. అర్థం చేసుకుంటే మా సర్వము సంతోషమే. కనుక అండర్స్టాండ్ చేసుకోవటం ఇదేని అండర్స్టాండ్ చేసుకోవాలి, పరమేష్ఠిని అండర్స్టాండ్ చేసుకోవాలి. దానిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఇంకా అన్ని చింతలు కూడా దూరం అయిపోతాయి. నీకేం కావాలి? నాకు గులాబ్ జామ్ కావాలి. నీకేం కావాలి? లాడు కావాలి. నీకేం కావాలి? మైసూర్ పాక్ కావాలి. నీకేం కావాలి? జిలేబీ కావాలి. ఇంకోరికి నీకేం కావాలంటే కీరు కావాలి. కానీ ఇవన్నీ జిహ్వ చాపల్యం యొక్క పేర్లే, కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే. కనుక చక్కెర యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకుంటే మైసూర్ పాక్ అయితే ఏమి, గులాబ్ జామ్ అయితే ఏమి, చక్కెర అయితే ఏమి, పాల్కోవైతే ఏమి, అంతా ఒక్కటే. కనుకొని స్వీట్స్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెన్స్ గా ఉంటుండాలి, కానీ షుగర్ ఒక్కటిగానే ఉంది. అదే రీతిగానే భగవంతుడు ఒక్కటే, అందరి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే. వేదాంతం సర్వం కలివిదం బ్రహ్మ, అంత బ్రహ్మమయమే. దీనినే సైంటిస్ట్ కూడా సేమ్ ఇది సరైనటువంటి పదమును ఉపయోగపెడుతూ వచ్చాడు ఐన్స్టీన్. ఈ సైంటిస్ట్ కూడా ప్రపంచంలో రెండు ఉంటున్నాయని వాదిస్తూ వచ్చారు. ఏమిటి? ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ అన్నారు. కానీ ఐన్స్టీన్ దాన్ని ఒప్పుకోలేదు. మ్యాటర్ లేక ఎనర్జీ లేదు, ఎనర్జీ లేక మ్యాటర్ ఉండదు. సర్వము ఒక ఎనర్జీ శక్తియే. ఈనాడు ఈ 200 సంవత్సరం నుంచి పాశ్చాత్య దేశం లోపల సైన్స్ అభివృద్ధి అవుతూ వచ్చింది. ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడాను, ప్రాచీన కాలం నుంచి కూడాను, మన భారతీయ సంస్కృతి యందు, పవిత్రమైన ఋషులు యందు కూడాను దీనిని ఏనాడు అర్థం చేసుకున్నారు. కనుక రామదాస్ కూడా చెప్పాడు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. పోతను కూడా చెప్పాడు, ఏనాటి వాడు అతను, అంతా బ్రహ్మమయం, ఈ జగమంతా బ్రహ్మమయం. ఈనాడు వీళ్ళు చెబుతున్నారు అంతా శక్తిమయమని. వీళ్ళు పుట్టక పూర్వమే చెప్పారు శక్తిమయమని మనం భారతులు. ఈనాడు వీరు ఏదో ఒక సైన్సిస్ట్ తెలుసుకున్నట్టుగా ఒక పేరు, ఒక ఇది, ఒక పరిమితము చెప్తూ వస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణము, నేను 15 సంవత్సరములకు పూర్వము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో బెంగళూరులో డైరెక్ట్ గా ఉంటున్నాడు భగవంతం. అప్పుడు అక్కడ ఒక సైంటిస్ట్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లోపల కొన్ని కొన్ని మీటింగ్లంతా పెట్టుకుని మాట్లాడుతూ వచ్చారు. ఈ దీంట్లో ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడు, సూర్యుని యొక్క ఏజ్ని గురించి దీనికి ఒక పరిశోధన చేశాను, అని చెప్పి ఏదో ఎన్నో మిలియన్ అని పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఒకటి పెట్టి కావలసిన సున్నలు చూస్తే ఎన్నో మిలియన్ అయిపోతాయి. ఎందుకు ఈ అవస్థ పట్టము? అనాది అని చెప్తే పోదా? అంటే అనాది అని చెప్తే ఇది అనాగరికత. 100 మిలియన్లు అనేటువంటి వయసు అని చెప్తే ఇది సైంటిస్ట్. ఎందుకంటే నంబర్ చెప్తున్నాడు. నంబర్ చెప్పినంత మాత్రం ఇన్ని 1000 సంవత్సరం కింద ఈ నంబర్ ఎంత తెలుసు తనకి? ఇదే భ్రమ, ఇదే మూర్ఖత్వము. అనాది అని చెప్పడం మూర్ఖత్వం అంటున్నారు. అనాది అనేటువంటిదే సరైన కరెక్ట్ వర్డ్ ఇన్ని మిలియన్ ఇయర్స్ అంతా చెప్పటమే అదే రాంగ్ ఆన్సర్. ఈనాడు రాంగ్ ఏ రైట్ అయింది, రైట్ ఏ రాంగ్ అయింది. ఈనాటి పరిస్థితులు అంతా ఈ విధంగా మార్పుతూ వస్తుంది. కనుక మన ప్రాచీనులు అనాది కాలం నుండి కూడాను పరమేశ్వరిని అర్థం చేసుకోవటం చేతనే సర్వము వారికి సులభంగా చెప్పగలుగుతూ వచ్చారు. కారణం ఏంటి? పరమేశ్వరి ద్వారా సృష్టి రహస్యాన్ని గుర్తించారు. ఈ సృష్టి రహస్యం ద్వారా సమష్టిని అభివృద్ధి పరిచారు. ఈ సమష్టి స్వరూపంలో వ్యక్తిత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించినటువంటిదే తన్ను తాను తెలుసుకోమని చెప్పటము. సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. సెల్ఫ్ అంటే ఏమిటి? తనను తాను తెలుసుకోవటము. అది అందరికీ సాధ్యం కాదు. అయితే దీనికి ఏ చదువు ఉండనక్కర్లేదు, ఏ డిగ్రీలు పొందనక్కర్లేదు, ఏమైనటువంటి శక్తి సామర్థ్యం ఉండనక్కర్లేదు. ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే నేనెవరు, నేనెవరు, నేనెవరు, ఈ దేహమా కాదు, ఈ మనసా కాదు, ఈ సెన్సెస్ కాదు, మరి ఎవరు? ఈ విధంగా సులభమైన మార్గం లోపలే తాను ఎవరంటే దీన్ని అన్నిటికీ ఒక మాస్టర్ అనేటువంటి వాడిగా తెలుపుతుంది. నేను నా దేహము, నా బుద్ధి, నా మనసు అనుకున్నప్పుడు నేను ప్రత్యేకంగా ఉన్నాను దీన్ని అన్నిటికీ. మాస్టర్ బాడీ, మైండ్, సెన్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ నేనని భ్రమిస్తున్నావు. నిజంగా నిన్ను నీవు తెలుసుకునేటువంటి దాంట్లో అబద్దం అనుకుంటున్నావు. ఇగ్నరెన్స్ అనేటువంటిది, ఈ అజ్ఞానం అనేటువంటిది ఉండటం చేతనే మనం ఇన్ని అమాయకత్వంలో మునిగిపోతున్నాము. పోవాలనుకుంటే ప్రజ్ఞానాన్ని పెంచుకోవాలి. చక్కని ఆదర్శం ఉంటుండాలి. దేహంతో ప్రారంభమయ్యేది ఒక జ్ఞానము, భౌతిక జ్ఞానము. మనసుతో ప్రారంభమైనటువంటిది సుజ్ఞానము. హృదయంతో ప్రారంభమైనటువంటిది ఆత్మజ్ఞానము. భౌతిక జ్ఞానము, జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఈ మూడింటికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. కనుకనే ఈ మెటీరియల్ నాలెడ్జ్ అనేటువంటిది దేహానికి సంబంధించినటువంటి, దీనికి అన్నిటికీ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుండాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, దీనికి అక్కడ రీసౌండ్ వస్తుండాలి. మాట్లాడకపోతే రీసౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఫోటో తీసిన అంటే తక్షణమే రిఫ్లెక్షన్. కనుకనే ఈ యొక్క దీని అంతా ఒక అద్దం ముందు పోయి చూస్తే మన రియాక్షన్ ఒకటి ఉంటుండాలి. ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది అనాది కాలం నుంచి ఉండేటువంటిది ఈ ప్రకృతి యొక్క సంబంధం. ప్రతి మ్యాటర్ ఎందుకు కూడాను ఒక విధమైనటువంటి ఎనర్జీ ఉంటుండాలి. ప్రతి మ్యాటర్ ఎందుకు కూడాను ఒక విధమైనటువంటి అయస్కాంతం ఉంటుండాలి. ప్రతి మ్యాటర్ ఎందుకు కూడాను లేజర్ కిరణాలు ఉంటున్నాయి. ప్రతి మ్యాటర్ ఎందుకు కూడాను ఎనర్జీ అనేటువంటిది అనేక రూపాన్ని ధరిస్తుంటుండాలి. చూడండి, ఒకటి ఇప్పుడు చెయ్యి ఉంటుండాలి. ఇది లైఫ్ హ్యాండ్ అంటున్నాము. ఈ టేబుల్ లైఫ్లెస్ మ్యాటర్ అంటున్నాము. కానీ లైఫ్ హ్యాండ్ తీసిపోయి లైఫ్లెస్ టేబుల్ కొట్టడానికి నొప్పి వచ్చేసేసింది. ఈ పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? నీవు డస్క్ ను కొట్టావా? డస్క్ నిన్ను కొట్టిందే. నీవు కొట్టినప్పుడు డస్క్ నొప్పి ఉందో లేదో ఎవరికి తెలియదు. కానీ నీవు నొప్పి పడుతున్నావు అంటే డస్క్ నిన్ను కొట్టింది. నీవు డస్క్ ను కొట్టలేదు, డస్కే నిన్ను కొట్టింది. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా చూసినప్పుడు అది మనం అనిపించినట్టుగా కనిపిస్తుంది. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. ఈ రియాక్షన్ అనేటువంటిది లేకుండా, రీసౌండ్ లేకుండా, రిఫ్లెక్షన్ లేకుండా ఉంటానంటే దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. కనుక మొట్టమొదట మనము ఈ సమావేశంలో, ఈ కాన్ఫరెన్స్ లోపల గుర్తించవలసినటువంటిది పరమేశ్వరి తత్వాన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. ఈ పరమేశ్వరి లక్ష్యం మనకు ఎట్లా ప్రాప్తిస్తుంది? గుడ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ. ఈ బ్యాడ్ కంపెనీ వల్ల మనకు బ్యాడ్ థాట్స్ ఏ వస్తాయి. కనుక గుడ్ కంపెనీతో చేర్చే గుడ్ థాట్స్ మనకు డెవలప్. నీవు డస్క్ ను కొట్టలేదు, డస్కే నిన్ను కొట్టింది. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా చూసినప్పుడు అది మనం అనిపించినట్టుగా కనిపిస్తుంది.

0: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల మనకు బ్యాడ్ థాట్స్ ఏ వస్తాయి. కనుక గుడ్ కంపెనీతో చేర్చే గుడ్ థాట్స్ మనకు
1: డెవలప్
0: అవుతాయి. కంపెనీ వల్ల అభివృద్ధి అయినప్పుడు గుడ్ మ్యాటర్ ఏ మనలో ప్రవేశిస్తుంది. అది ఏ సృష్టి యొక్క రహస్యము? సృష్టిలో సర్వము మంచిదే, చెడ్డ పదార్థం అనేటువంటిదే లేదు. ఆ సత్యాన్ని నీవు గుర్తించాలి. ఏది చెడ్డది కాదే, అంతా మంచిది. ఏదో నీకు మాత్రం కొంత చెడ్డ కావచ్చును, ఆ చెడ్డ ఇంకొకరికి మంచి కావచ్చును. నిజంగానే చెడ్డ ఉంటుంటే అందరికీ చెడ్డనే కావాలి, కానీ అందరికీ చెడ్డ చెడ్డ కావటం లేదు. కొందరికి చెడ్డ, కొందరికి మంచి అవుతుంది. కనుక ఇది సత్యం కాదు. సత్యం అనేటువంటిది అందరికీ ఒకటిగానే ఉంటుండాలి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఎంతమంది అయినా కూడా చెప్పుకోని అది ఒక్కటిగానే రావాలి. 2+2=4 ఇది పాకిస్తాన్ వాళ్ళు చెప్పని, రష్యన్స్ చెప్పని, చైనీస్ చెప్పని, బ్రిటిష్ చెప్పని, అమెరికా చెప్పని, ఇండియన్స్ చెప్పని, ఎవరు చెప్పినా గానీ ఇది రైటే రైటే రైటే. దేశకాల పాత్రకు అతీతమైనటువంటి ఒక తత్వము ఈ సత్యము. ఏ దేశం వాళ్ళకైనా సత్యం సత్యమే. ఈ సత్యాన్ని ఒక్కటిగానే భావించి మనము నిత్య జీవితంలో కూడా దీన్ని అనుభవిస్తూ రావాలి.
2: భజన బినా సుఖ

0: రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో ఈరోజు స్వామి సందేశ సారమైన సమస్తలోకా సుఖినో భవంతు అనే దివ్య వాక్యమే అంతఃసూత్రంగా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మీకందిస్తున్నాం.
1: ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతిలోనే పరమాత్మను దర్శించి ఒకరికొకరు తోడుగా వసుదైక కుటుంబంగా నిలిచి జీవన సౌఖ్యాన్ని జీవన లక్ష్యాన్ని సాధించాలనే సందేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తున్నాం.
0: భగవత్ సృష్టిలో భాగమని గ్రహించి ప్రకృతితో సహజీవనం చేయటమే శ్రేయస్కరమని, ప్రకృతితో చెలగాటం వినాశకరమని చెప్పారు మన భగవాన్. పరమాత్మను చేరుకోవాలంటే ప్రకృతి ఆరాధన తప్పనిసరి అన్నారు.
1: మనిషి ప్రకృతి ప్రాధాన్యతను, వ్యక్తిగా తన కర్తవ్యాన్ని, సమష్టి కృషిలోని ఆనందాన్ని, ప్రయోజనాన్ని గుర్తించాలి.
0: 24 గంటల తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవం సందర్భంగా రేడియో సాయి సగర్వంగా అందిస్తున్నటువంటి నేటి ఆసక్తిదాయకమైన విజ్ఞానదాయకమైన కార్యక్రమాల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల ఈ అంశాలనే స్పృశిస్తూ సాగుతోంది. నేటి కార్యక్రమాల కదంబంలో ప్రప్రథమ పుష్పంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి తత్వాన్ని ప్రేమామృత వృష్టిగా అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.
2: స్వామి సామీప్యాన్ని అనుభవించి సాయి సంస్థల్లో సేవలందిస్తూ సాయి సన్నిధి బృందంగా స్వామి చేత పిలువబడిన స్వామి విద్యార్థులు భగవాన్ పాదాల వద్ద సమర్పిస్తున్న కదంబంలోని సురభిల పారిజాతం, నాదబ్రహ్మకు నీరాజనం అనే సంగీత కార్యక్రమం. ఇందులో శ్రీయుతులు శ్రీనివాసులు, రవికుమార్, అశ్వత్ నారాయణ్, అనిరుద్ధ్, ప్రభాకర్లు పాల్గొంటున్నారు.
3: ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనందరికీ ఎంతో చిరస్మరణీయమైన సుదినం. ఇది రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవ శుభదినం. సాయి భగవానుడి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మనం ఎన్నో సందేశాత్మకమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ముఖ్యంగా వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి తత్వాల మధ్య గల అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ సమస్తలోకా సుఖినో భవంతు అన్న మహోన్నత ఆశయాన్ని ఫలింపచేసుకోవడం ఎలా అన్న అంశంపై ఈ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వ్యష్టి సమష్టిలో అంతర్భాగమై ఉన్నట్లు, సృష్టి పరమేష్టి రెండు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని స్వామి వివరించారు. సృష్టిలో పరమేష్టి అంతర్లీనమై ఉన్నాడు. కానుపించడి జగతిలో కానరాక అందు వెలుగొందు చైతన్యమాత్మరూపు, మణులయందలి సూత్రము మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు అన్నారు స్వామి. అయితే ఈ కనిపించే జగత్తులో కనిపించని పరమేష్టి తత్వాన్ని, దివ్యత్వాన్ని ఎలా అనుభూతికి తెచ్చుకోవాలి, ఎలా దర్శించాలి? అందుకు స్వామి సూచించిన మహోత్కృష్టమైన సాధనం భక్తి సంగీతం. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు అంటూ గానము ద్వారానే భగవంతుడిలో లీనం కావచ్చు అని వివరించారు భగవాన్. స్వామి గానప్రియులే కాదు, సంగీతమే స్వామి నుండి ఆవిర్భవించింది. స్వామి శ్వాసయే సామవేదంగా రూపొందింది. ఇక్కడ నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తోంది. ఒకరోజు సాయంకాలం స్వామి భజన హాల్లో పిల్లలతో మాట్లాడుతున్నారు. అది ఆ రోజుల్లో భజన సాయంత్రం 6 గంటలకు మొదలయ్యేది. భజనకి కొద్దిసేపు ముందు స్వామి అక్కడ నిలబడి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఇంతలో భజనకి సమయం అయినట్టుగా గడియారం గంట మోగించింది. వెంటనే స్వామి పిల్లల వైపు చూసి భజన ప్రారంభించవలసిందిగా సైగ చేశారు. వెంటనే పిల్లలందరూ, దాదాపు అందరూ కళ్ళు మూసుకుని ఓం అంటూ ప్రణవోచ్చారణ మొదలుపెట్టారు. అప్పుడు స్వామి నవ్వుతూ తన ఎదురుగా కూసిన ఒక విద్యార్థిని చూసి, చూడ్రా వీళ్ళెంత అమాయకులు, సాక్షాత్తు ప్రణవస్వరూపుణ్ణి నాదబ్రహ్మని ఎదురుగా పెట్టుకుని వీళ్లు కళ్ళు మూసుకుని ప్రణవోచ్చారణ చేస్తున్నారు, వీళ్ళెంత అమాయకులు అన్నారు.
4: అవును, ఈ నాదబ్రహ్మ స్వరూపమైన స్వామి ముందర మనందరికీ భజన పాడే అవకాశం దొరికిందంటే ఎంత భాగ్యమో మనది. ఈ భాగ్యం దొరికిందంటే మనకు అది మనం చేసిన ఏమి మంచి పనులు కాదు, అది స్వామి ప్రేమయే దీనికి
3: మూల కారణం
4: కదా, అందరూ అగ్రి అవుతారు దీనికి. ఈ స్వామి ప్రేమ అంటే మనలాంటి పిల్లల్ని మాత్రం కాదు, ఎంతో మందిని అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అని
3: హృదయ పరివర్తన తెచ్చింది స్వామి ప్రేమ.
4: స్వామి ప్రేమే అదే పాసిబుల్ అన్నమాట, స్వామి ప్రేమయే అది దానికి మూల కారణం. అంటే మనలాంటి పిల్లలు మాత్రం కాదు, మనం అందరం వినుంటాం శ్రీరంగపట్నంలో ఇప్పుడు స్వామి మందిరం చూసుకుంటున్నారు ఒక హాలగప్ప గారు యాక్చువల్లీ ఈ లైఫ్ లోనే ముందర ఆయన పెద్ద డెకాయిట్ అని
3: బందిపోటు దొంగ
4: అలాంటి వారినే స్వామి ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఇక్కడ పిలిచి పుట్టపర్తికి పిలిచి మళ్ళీ ఆయన లైఫే మారిపోయింది స్వామి. అది స్వామి ప్రేమ వల్లే. ఏ పోలీసు కానీ ఏ మిలిటరీ కానీ ఇది చేయలేరు, కానీ స్వామి ప్రేమే ఇది చేస్తుంది. సో ఇలాంటిది అంటే బందిపోటు దొంగలను మాత్రం కాదు, మనలాంటి పిల్లలను మాత్రం కాదు, ఆస్తికలు నాస్తికులు
3: యోగులు భోగులు అందరూ స్వామి ప్రేమకి దాసులైపోయారు.
4: కరెక్ట్.
3: నాకు ఈ సందర్భంలో నాస్తికులంటే జ్ఞాపకం వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో నల్లి ధర్మారావు గారని ఒక కమ్యూనిస్ట్ నాయకులు, హేతువాది ఉన్నారు. ఆయన గొప్ప గేయ రచయిత కూడా. ఒక పర్యాయం శ్రీకాకుళం జిల్లా వారు పర్తియాత్ర సందర్భంగా స్వామి సన్నిధిలో భక్తి సంగీత మాలికను సమర్పించదలచి ఎవరన్నా ప్రముఖ గేయ రచయితల చేత కొన్ని పాటలు రాయించుకుందాం అనుకున్నారు. కొంతమంది నల్లి ధర్మారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా స్వామి మీద మీరేమైనా రెండు మూడు పాటలు రాయగలరా అని కోరారు. ఆయన అన్నాడు, అయ్యా నేను నాస్తికుణ్ణి హేతువాదిని, నేను దేవుణ్ణే నమ్మను, ఇంకా బాబా మీద ఏం పాట రాస్తాను చెప్పండి, దయచేసి నన్ను అడగండి అని చెప్పి పంపించేశారన్నమాట. సరే వీళ్ళు తిరిగి వచ్చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఒక మూడు నాలుగు రోజుల తర్వాత నల్లి ధర్మారావు గారే మన సాయి భక్తుల్లో ఒకరికి శ్రీకాకుళంలో ఫోన్ చేసి, అయ్యా రాత్రి బాబా గారు నాకు కల్లో కనిపించారు, నా మీద ఒక పాట రాయి బంగారు అంటూ ప్రేమగా ఒక పండు నాకు ప్రసాదించారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంతో ఆనందంగా కూడా ఉంది, నేను స్వామి తప్పకుండా ఒక పాట రాస్తాను, అయితే స్వామి గురించి నాకు ఎక్కువగా ఏమీ తెలియదు, స్వామి జీవిత చరిత్ర పుస్తకాలు ఏమన్నా నాకు తెచ్చిస్తే అవి చదివి ఒక పాట ఖచ్చితంగా వ్రాస్తాను, దయచేసి ఇవ్వగలరా అని అడిగాడు. వెంటనే మన సాయి భక్తుల ఆనందానికి ఆశ్చర్యానికి అవధులేవు. వాళ్ళు సత్యం శివసుందరం సంపుటాలని తీసుకెళ్లి నల్లి ధర్మారావు గారి చేతికి అందించారు. ఆయన వాటిని చదివి ఒక చక్కని మేలుకొల్పు పాట రాశారు. అది ప్రకృతి పరమాత్మలకు, సృష్టికి పరమేష్టికి ఉన్న అవినాభావ సంబంధానికి అద్దం పడుతుంది. ఆ పాట ఇప్పుడు విందాం.

0: ఆహా, ఎంత అద్భుతంగా వ్రాశారు నల్లి ధర్మారావు గారు. ఈ పాటని స్వామి సన్నిధిలో పాడిన తర్వాత ఒక భక్తుడు ధర్మారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎంత చక్కగా రాశారు సార్ మీరు ఈ పాట అంటే, ఆయన అన్నారు, అయ్యా ఈ పాట నేను రాసింది కాదు, బాబావారే నా చేత రాయించారు అన్నారు. హృదయ పరివర్తనకు ఇంతకన్నా సాక్ష్యం ఏది కావాలి? కమ్యూనిస్టు అన్న మాటని స్వామి కమ్ యు నెక్స్ట్ అన్నారు. ఇది ధర్మారావు గారి పట్ల అక్షరాల సార్థకమైంది. నీ కంటి చూపులో ఏ చలువ ఉన్నదో ఆనంద బాష్పాలు జాలువారు, నీ మందహాసాన ఏ మహిమ ఉన్నదో పాషాణ హృదయము పరవశించు అన్నారు ఆదూరి శ్రీనివాసరావు గారు. స్వామి ప్రేమ ఎడారిని నందనవనంగా మార్చగలదు.
1: స్వామి మనసు వెన్నపూస వంటిది. ఈరోజు వేకవజామున స్వామి సంస్మరణ ఎంత ఆనందంగా ఉందో. కరుణశ్రీ జంధ్యాల పాపేశాస్త్రి గారు అంటూ ఉంటారు ఆయన పద్యంలో, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు, అలకనందలోన జలకమాడినట్లు, నవ వసంత లక్ష్మి నాట్యమాడినట్లు నిత్యశాంతిదాయ సత్యసాయి అని. మాకు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి స్వామి దగ్గర. మేము స్వామి దగ్గర బుర్రకచ్చేసే అవకాశం వచ్చినప్పుడు మేము నా తోటి అరవింద్ సాయి, డాక్టర్ సాయి రఘురామ్, మళ్ళీ మా గురువు గారు ఉన్నారన్నమాట కృష్ణ భాస్కర్ సార్, మేము ముగ్గురం ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చుని ఉన్నాం. ఆయన రామాయణం బుర్రకథ రాసుకుని వచ్చారు స్వామి దగ్గరికి. స్వామి ముందు కూర్చుని ఆయన మొత్తం వల్లే వేస్తున్నారు ఏమేమి రాశారో పాటలు పద్యాలు. సో అంత అయిపోయాక స్వామితో ఆయన అన్నారనమాట మాస్టర్ గారు, స్వామి ఈ కథలో పాటలు పద్యాలు మాటలు దర్శకత్వ నిర్వహణ అంతా మీరే స్వామి అని. అప్పుడు ఆ శరణాగతి భావం అన్నమాట స్వామి చూసేది. వెంటనే స్వామి అన్నారు, అవునరా బంగారు, నీ చేతికి, ఆయన చేతికి ఒక రింగ్ ఉండేది చిన్న ఉంగరం స్వామిది, సిల్వర్ రింగ్ అనమాట. అప్పుడు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఆయన కొనుక్కుని పెట్టుకున్నారు చేతికి. సో అనుకున్న ఆయన స్వామి అప్పుడే వెంటనే అన్నారు, నువ్వు ఎప్పుడు రాసినప్పుడు, నువ్వు రాద్దామని అనుకున్నప్పుడల్లా ఆ రింగ్ లోకి వచ్చి నేను రాయిస్తున్నాను పాటలు, అందుకే అంత బాగుంటున్నాయి నీ పాటలు అన్నారు స్వామి. అంటే స్వామి ప్రేమ అట్లా ఉంటుంది. సో ఆ శరణాగతి భావం అనమాట ఆయన.
0: మీరు ఆ బుర్రకథలో ఎన్నో పాటలు పాడేవారు కదా?
1: అవును సార్.
0: ఏమన్నా మాకు
1: అందులో
0: స్వామి స్వయంగా మీ దగ్గరుండి మీకు నేర్పించారని విన్నాను, వాటిని ఏమన్నా ఒకటి
2: ఆయన రాసిందేనా మీ బుర్రకథ గురుగారు?
1: ఆయన రాసింది. ఆయన
2: అంటే స్వామి రాసింది ఆయన?
1: అది కరెక్ట్ ఆయన ద్వారా. చాలా ఆణిముత్యాలు అందులో. ఒక్కొక్క పాటలో ఆ భావుకత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మిన్న దైవ మగు సాయి మనసే వెన్నపూసరన్నాను ఒక పాట,

0: ఆహా, ఎంత అద్భుతమైన పాట ఇది. అంటే ఇది షూర్ గా స్వామి చెప్పినట్టు ఆయన ఆ మీ గురుగారు రింగ్ ద్వారా వచ్చి రాసిన పాటే, ట్యూన్ చేసిన పాటే ఇది డెఫినెట్ గా. అంటే ఈ పాట గాని మన శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఆయన నల్లి ధర్మారావు గారు రాసిన పాట, ఆ సంగీతము ఆ సాహిత్యము రెండు కలిసి అలాగ వింటుంటే డెఫినెట్ గా అది స్వామి హృదయానికి
1: తాకుతుంది. కరెక్ట్,
0: డైరెక్ట్ గా అది
2: ఉజ్జులైపోయేట్ చేస్తుంది.
0: అవును, ఎందుకంటే స్వామి అంటారు ఇది మనం ఊరికే ప్యారెట్ లాగా
1: చిలుక పలుకల్లాగా పాడితే,
0: అలాగ పాడితే గానీ టేప్ రికార్డర్ మాదిరి. అవును, అలాగ పాడకూడదు. అంటే దాంట్లో భావం ఉండాలి కదా, భావం ఉంటేనే అది డైరెక్ట్ గా స్వామి హృదయానికి చేరిపోతుంది అని స్వామి అంటారు. ఈ సందర్భంగా ఒక మన కాలేజ్ లో ఒక సీనియర్స్,
1: అవును జ్ఞాపకం ఉంది, అనిల్ కుమార్ గారిని మా సీనియర్ ఒక ఆయన ఉండేవారు. స్వామి అన్నారు, మన ప్రభాకర్ చెప్పినట్టు స్వామి మన నుంచి ఆశించేది ఏమిటి, స్వామి ఎప్పుడు తనది ఇచ్చే చేయే గాని పుచ్చుకునే చేయి కాదు, కాకపోతే స్వామి మన నుంచి ఆశించేది భావం, ప్రేమ భావము, భక్తి భావము. ఓ రోజు స్వామి భజన హాల్లో ఇలానే పిల్లలతో మాట్లాడుతూ, ఒరే మీరు టేప్ రికార్డర్లా యాంత్రికంగా భజన చేస్తే చాలదు, మనసులో స్వామి రూపాన్ని స్మరించుకుంటూ నాలుకతో స్వామినామాన్ని ఉచ్చరించాలి, భావం చాలా ప్రధానం. భావం ఎందుకు ప్రధానమని స్వామి అంటారంటే, భావం ద్వారానే స్వామి మనలోనే ఉన్నారు అన్న అనుభూతి మనకు కలుగుతుంది. సో స్వామి చెప్పిన మాటని స్మరించుకుంటూ అనిల్ కుమార్ గారు బయట ఒక రోజు వరండాలో కూర్చుని భజన జరుగుతోంది. ఆ రోజు స్వామి కారులో బయటకు వెళ్లారు భజన టైంలో. ఈయన కళ్ళు మూసుకుని స్వామి మాటలను స్మరించుకుంటూ స్వామి రూపాన్ని ధ్యానిస్తూ భజనకి స్వామి ఏ విధంగా అయితే స్పందిస్తారో అలా నిలబడి, అలా ఊగుతూ చేతి వేళ్లు కదుపుతూ స్వామి భజనకి ఏ విధంగా స్పందిస్తారో ఆ రూపాన్నే ఊహించుకుంటూ ఈయన భజనలో లీనమై ఉన్నారు. కొద్దిసేపటికి ఆయన భుజం మీద ఎవరో తట్టారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగా స్వామి సాక్షాత్కరించారు. ఈయన మనస్సులో ఏ రూపాన్ని ఏ విధంగా స్వామి ఆ భజనకి స్పందిస్తారని ఊహించుకుంటూ ధ్యానిస్తున్నారో స్వామి అదే విధంగా ఆ భజనకి స్పందిస్తూ అదే విధంగా ఊగుతూ ఆయన కళ్ళెదురుగా కనిపించారు. ఈయన ఒక్కసారి ఆశ్చర్యంతో ఆనందంతో నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు స్వామి ఆయన చూసి చిరునవ్వు నవ్వుతూ, ఇన్సైడ్ స్వామి అవుట్ సైడ్ స్వామి ఒక్కరే అంటూ, అంటే లోపల ఉన్న స్వామి బయట ఉన్న స్వామి ఒక్కరే అంటూ ఆయన బుగ్గ మీద తట్టి అలా ముందుకు వెళ్లిపోయారు.
2: అద్భుతంగా ఉంది సార్.
0: అవును, అంటే అదే భావంతో పాడితే, భావంతో స్వామి అదే అన్నారు, బయట ఉన్న స్వామి లోపల, అంటే భావంతో పాడే వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఎందుకు భావంతో ఎందుకు పాడాలంటే బయట చూసే స్వామి ఫైనల్ గా మనం లోపల మనం హృదయంలో చూసుకోవాలి.
1: ఆయన అంతర్యామి అనే అనుభవం చూసుకోవాలి,
0: అదే చేయాలి మనం. సో ఈ భావంతో మళ్ళీ మన
1: మళ్ళీ అశ్వత్ నారాయణ గారు, మీరు రామదాస్ నాటికలో రామదాస్ పాత్ర పోషించారని విన్నాను, మీకు కూడా ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాయి, మాకేమన్నా వివరిస్తారా?
3: 2008 సంవత్సరం కాన్వకేషన్ డ్రామా టైంలో మాకు ఒక అవకాశం వచ్చింది, రామదాస్
1: భక్త రామదాస్ డ్రామా,
3: ఒక మిథాలజికల్ పాటలో నేను యాక్ట్ చేశాను యాక్చువల్లీ. సో అప్పుడు ఏమైందంటే స్వామికి పాటలన్నీ ఫస్ట్ ప్రధానం చాలా ముఖ్యం, స్వామి ఇస్తారు
1: పాటలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలోకి పిలిచి పాటలు నేర్పించేవారని, పాటలు కరెక్ట్ చేసేవారని విన్నాను నేను.
3: డ్రామా సెషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ స్వామి అడుగుతారు పాటలు ఏముంది, ఏమేమి పాటలు ఉంది. సో అప్పుడు ఆ సెషన్స్ లో డిసైడ్ అయింది పాటలన్నీ. సో రామదాస్ కంపోజిషన్ ఓ రామ నీ నామం ఎంత రుచిరా, ఆ పాటలు డిసైడ్ అయింది.
1: స్వామి ముందర పాడి వినిపించారు అది,
3: పాడి సో అది పాట స్వామి ఉందా,
0: కొన్ని లైన్లు పాడి వినిపిస్తారు ఇప్పుడు, కొన్ని లైన్
3: రామదాస్ పాటలు చెప్తారు, రామనామం ఎంత మధురం ఉందో దాన్ని వివరిస్తారు ఈ పాటలు, డిస్క్రిప్షన్
1: ఓకే.

0: ఈ పాటలో సెకండ్ స్టాన్స్ వస్తుంది, దాంట్లో ఒక లైన్ స్వామి కరెక్ట్ చేశారు,
1: రామదాస్ కీర్తన స్వామి మార్చారు.
0: అదే అదే. సో ఒరిజినల్ గా ఒక లైన్ వస్తుంది, అది నేను ఇప్పుడు
1: పాడండి ఒకసారి.

0: సో ఒరిజినల్ గా
1: కదలి ఖర్జూరపు, ఓకే,
0: కదలి ఖర్జూర ఫలముల కదికము పతిత పావన నామేమి రుచి, అదే ఒరిజినల్ గా
1: రామదాస్ గారు రాసింది
0: రాసింది స్వామి. ఇది చెప్పారు ఫలముల కదికము కాదు కలకండముల కదికము చెప్పు.
2: కలకండ కంటే అధికం,
0: రామనామం ఎంత మధురం,
2: కలకండ
3: అంటే స్వీట్,
0: అదే స్వీటెస్ట్ థింగ్,
1: దానికన్నా స్వీట్ గా ఉండేది రామనామం.
0: అలా మీరు పాడాలి,
2: ఇలా మార్చి పాడారు.

0: ఉత్తరముదాస్ గారి రచనలో ప్రతి అక్షరము భక్తి భావంతో ఎంతో మాధుర్యంతో తుణికిసలాడుతూ ఉంటుంది. అయితే స్వామి ఈ కదలి ఖర్జూరంని కలకండానే పదాన్ని చేర్చి ఆ విధంగా మార్చడం ద్వారా ఆ మాధుర్యాన్ని ఆ రుచిని అమృతోపమానంగా తీర్చిదిద్దారు. ఎంత చక్కగా ఉంది కదా. తర్వాత ఇంకో ఒక ఇన్సిడెంట్ ఏదో
1: జ్ఞాపకం, ఇదే సేమ్ డ్రామాలో యాక్చువల్లీ ఇంకొక పాటలు కూడా డిసైడ్ అయింది ముందగర. ఆ పాటలు ఏమంటుందే, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలు కవి రామచంద్ర. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చాలా
0: నొప్పి భరించలేక రాముని కూడా నిందిస్తాడు ఆయన.
1: సో అదే ఒక వన్ ఆర్ టూ లైన్స్ పాడతాను.

0: అలాగే వస్తుంది పాటలు. ఈ పాటలు ఏమంటుంది, ఐ థింక్ మీరు మీకు అందరికీ తెలుసు,
1: ఈ పాట విన్నా
0: స్వామి రామదాస్ గారు
1: రాముణ్ణి
2: నిందిస్తారు.
0: ఫస్ట్ ఈ పాటలు ఉంది డిసైడ్ అయింది, కానీ ఇంకొక సెషన్ లో స్వామి చెప్పారు ఈ పాటలు వద్దు స్వామి, నాతో చెప్తారు నువ్వు నన్ను తిట్టుతారా అలాగే అడగారు స్వామి.
3: శ్రీరామచంద్రుడు
1: ఆ రోజుల్లో రామదాసు నన్ను తిడితే తిట్టాడు, ఈ రోజు నువ్వు కూడా నన్ను తిడతావా స్వామి. నిజంగా ఎంతో యథాలాపంగా ఆనాటి సాకేత రాముడే ఈ రోజు సాయిరాముడిగా అవతరించాడని నిజంగా ఎంత గొప్పగా సూచించారు. నిజంగా స్వామి చెప్పే ప్రతి మాటలో ఏదో ఒక అంతరార్థము, ఎంతో గూఢార్థము దాగి ఉంటుంది. నేను రవికుమార్ గారు, మీరు కూడా రాధాభక్తి డ్రామాలో పాత్ర పోషించారు, ఆ సందర్భంలో మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో కలిగి ఉంటాయి, స్వామి తన దివ్యత్వాన్ని వ్యక్తం చేసినవి, ఏదైనా మాతో పంచుకుంటారా?
2: అవును, యాక్చువల్లీ స్వామి 60th బర్త్డే టైంలో 1985లో రాధభక్తి అనే డ్రామా వేశాము. దాంట్లో మనం, నేను స్కూల్లో నన్ను, స్కూల్ పిల్లలందరూ గోపికలు వేషం వేశాము. దాంట్లో ఫైనల్ డే స్వామి యాక్చువల్లీ త్రూఅవుట్ ఆ డ్రామా మొత్తం నేర్పించింది స్వామి. అప్పుడు
1: చాలా ఆసక్తి తీసుకుంటారు
2: డ్రామా. అవునవును, అప్పుడు అంజలిదేవి గారు వచ్చి మనందరికీ డ్రామా ఎలాగ వేయాలి, డాన్స్ ఎలా చేయాలి అన్ని ఆమె నేర్పించింది మనందరికీ. అవును, సో పాటలన్నీ నేర్పించారు, ఇంటర్వ్యూ రూమ్ పిలిచి నన్ను గాని రాధా వేషం వేసిన మన ఎల్డర్ బ్రదర్ కి స్వామి పాటలన్నీ నేర్పించారు. మొత్తం ఈ యాక్చువల్లీ రాధభక్తి పాటలన్నీ స్వామియే రాశారు, స్వామియే ట్యూన్ చేశారు, స్వామి మమ్మల్ని అందరికీ నేర్పించారు. లాస్ట్ డే ఏమైందంటే మనం అందరూ బ్యాక్ స్టేజ్ లో మేకప్ చేసుకుంటున్నాము. సో అప్పుడు స్వామి వచ్చేసారు, స్వామికి అది
1: స్వామి వెంబడి కొంతమంది భక్తులు కూడా,
2: సో కొంతమంది భక్తులు కూడా వచ్చారు బ్యాక్ స్టేజ్ కి. సో స్వామి ఎంత కేర్ తీసుకుంటారంటే వచ్చి మేకప్ పర్సన్ పిలిచి, వీడికి చూడు ఇంకా కొంచెం పౌడర్ వేయి, చూడు ఈ బింది కరెక్ట్ గా లేదు, అది సరిగా వేయండి, ఈ డ్రెస్ సరిగా లేదు, ఇక్కడ పిన్ చేయండి, అలాగే మొత్తం
1: ఎంబాడిమెంట్ ఆఫ్
2: పర్ఫెక్షన్
1: చేసినా పరిపూర్ణంగా ఉండాలి.
2: అవును, సో అవన్నీ చేస్తూ అందరూ రెడీ అయిపోయిన తర్వాత స్వామి నించున్నారు, ఆ భక్తులు వచ్చారు స్వామితో పాటు బ్యాక్ స్టేజ్ కి. స్వామి భక్తులను అడిగారు, ఎలాగున్నారు నా గర్ల్స్ అని అడిగారు స్వామి. సో ఆ భక్తులు చూసి, ఆహా స్వామి చాలా బాగున్నారు అని చెప్పారు. అప్పుడు స్వామి అన్నారు, ఏ ఇది గర్ల్స్ కాదు, ఇది నా బాయ్స్ అన్నారు స్వామి. ఆహా అని అందరు నవ్వారు, ఇలాగే అందరు నవ్వారు అక్కడ స్టేజ్ లో. తర్వాత స్వామి అన్నారు, ఈ బాయ్స్ ని నేను గర్ల్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేశాను, నేను మార్చాను నా బాయ్స్ ని గర్ల్స్ గా. మళ్ళీ అందరు నవ్వరు, ఇలాగా నవ్విన తర్వాత కొంచెం సైలెన్స్ ఉంది. మీరు చెప్పినట్టు స్వామి ఎంత జోక్ గా చెప్తే కూడా దాంట్లో ఎండ్ లో ఒక
1: సందేశం
2: అంతరార్థం ఏదో ఒకటి ఉంటుంది. సో అంత సైలెంట్ అయిపోయిన తర్వాత స్వామి అన్నారు, బాయ్స్ ని గర్ల్స్ గా ఏంటి, నేను స్కై ని ఎర్త్ గా, ఎర్త్ ని స్కై గా నేను మార్చగలను అని స్వామి అన్నారు.
1: తానే జగదీశ్వరుణ్ణి అనే విషయాన్ని స్వామి నిజంగా
2: అవును
1: ఈ ఒక్క మాట ద్వారా వ్యక్తం చేశారు.
2: సో ఇలాంటి నేర్పించారు ఆ డ్రామా టైంలో, పాటలు కూడా నేర్పించారు. అంటే పాటలతో ద్వారా ఏం స్వామి నేర్పించారంటే ఎలాగ ఇమోషన్ ఉండాలి, ఆ పాటలు
1: భావం
2: ఎలాగుండాలి అని అది కూడా నేర్పించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక సత్యభామ పాట ఉంటే అది పాడుతూ స్వామి అన్నారు, ఇది నువ్వు పాడతావు కరెక్టే ట్యూన్ గాని నువ్వు భజన లాగా పాడుతున్నావు, అలా కాదు, సత్యభామకు చాలా జెలసీ,
1: అసూయాభావాన్ని కూడా పాటలో వ్యక్తం చేయాలి,
2: అసూయాభావం కూడా అది తీసుకురావాలి అని స్వామి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది
1: వినిపిస్తారా అసలు అసూయాభావం పాటలో ఎలా వ్యక్తం అవుతుందో మాకు వినాలని కుతూహలంగా ఉంది. అది స్వామి మిమ్మల్ని పిలిచి నేర్పించారంటే మాకు ఇంకా చాలా ఆసక్తిగా ఉంది.
2: ఆ పాట ఇలా వెళ్తుంది, ఒక్క

0: నయ్యా నన్ను చల్లనైన చూపులతో చూచినావా, నన్ను చల్లనైన చూపులతో చూచినా.
1: నిజంగా స్వామి సత్యభామ పాడితే ఏ భావాన్ని వ్యక్తం చేస్తుందో కరెక్ట్ అదే భావం ఈ పాటలో.
0: సో ఇదే సత్యభామ భావం ఎలాగుండాలి,
1: రాధాభావం ఎలా ఉండాలి?
0: రాధ, ఎందుకంటే ఈ డ్రామా రాధ భక్తి గురించి. సో ఒక్క ఒక్క ఆలాప్ లాంటిది ఒక ట్యూన్ ఉంది,
1: స్వామి నేర్పించారు,
0: స్వామి నేర్పించారు,
1: స్వయంగా స్వరపరిచారు కూడా.
0: అవును, ఇది ఎలాగా అంటే కృష్ణుడు రాధను వదిలేసి దూరం వెళ్లిపోయిన తర్వాత ఆ
1: విరహ వేదన
0: ఎలాగా చూపించింది పాట ద్వారా అని అది కూడా నేర్పించారు.
1: ఒకసారి మాకు వినాలి ప్లీజ్.
0: ఒక పాట

రాధకి కృష్ణ పరమాత్మ పట్ల గల ఆర్తి, ఆ హృదయ వేదన ఈ పాటలో ఎంత చక్కగా వ్యక్తమైందో కదా. స్వామి చెప్పారు, రాధకి ఆధారం ధార ఆరాధన. రాధ అనే పదాన్ని తిరగవేస్తే ధర అవుతుంది. అంటే రాధ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని వదిలి పరమాత్మ కాని, పరమాత్మను వదిలి ప్రకృతి కాని ఉండడానికి వీలు కాదు. కనుకనే రాధ అంతటి అనన్య భక్తితో కృష్ణ పరమాత్మను సేవించి తరించింది. స్వామి చెప్పారు, రాధ భక్తియే మనందరికీ ముక్తి సాధనమని. ఈ పాట కూడా స్వామి రాశారని విన్నాను. స్వామి స్వరపరిచారని కూడా విన్నాను. ఆ పాటతో విని మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.

0: మీరింతవరకు సాయి సన్నిధి బృంద సభ్యులైన శ్రీయుతులు శ్రీనివాసులు, రవికుమార్, అశ్వత్ నారాయణ్, ప్రభాకర్లు పాల్గొన్న నాదబ్రహ్మకు నీరాజనం సంగీత కార్యక్రమం విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org పంపవచ్చు. శ్రోతలు 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. గురుకుల సాంప్రదాయంలో ప్రకృతి ఒడిలో అనుశ్రుతంగా ఋషులు అందించిన సంపద వేద వాంగ్మయం. ఆ వేదమే ప్రమాణంగా ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వేద ప్రామాణ్యం ప్రకృతి ప్రాధాన్యం అనే కార్యక్రమంలో శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారితో శ్రీ రాంభట్ల లక్ష్మీ నృసింహ శర్మ గారి సంభాషణ వింటారు.
1: ఓం శ్రీమత్సాయి గణాధిపతయే నమః.

0: పరమప్రేమైక ఆధ్యాత్మిక భావుక పట్టభద్రుడైన రేడియో సాయి శ్రోతృమండలికి పంచమ వార్షికోత్సవ శుభ సందర్భ మంగళాశంసలు. సాయినాథుని కరుణాపూర్ణ దృక్చరణంతో వాగ్వాహిని నిరంతరం ప్రపంచ శ్రేయోదాయకమై ప్రవహించుగాక. వేద ప్రామాణ్యం ప్రకృతి ప్రాధాన్యం అన్న అంశాన్ని ఈరోజు ఒక ప్రధాన చర్చా విషయంగా నిర్ణయించారు స్వామి. వేదోఖిలో ధర్మమూలం ఈ మాట మనందరం వింటున్నదే. వేదం సర్వజ్ఞానమయోహి సహ, వేదం సర్వజ్ఞానమయం. ఇది సంస్కృతంలో శ్లోకపూర్వకంగా లోకానికి అందిన అచ్చతెనుగులో వేదంలోనే అన్నీ ఉన్నాయి అన్న మాట వరాల మూటగా మన చేజిక్కిన భావం ఒకటి. అయితే ఈ వేదం అన్నదానికి ప్రామాణికత ఏమిటి? అసలు వేదానికి సంబంధించి వేదం ఒప్పుకుంటేనే ఏదైనా సబబు అన్నది లోకవాక్యం. కానీ వేదమే ప్రమాణం అన్నదానికి ఏమిటి అంటే, సుప్రసిద్ధ వేద పండితులు చిర్రావూరు శివరామకృష్ణ శర్మ గారు ఈ వేద ప్రామాణ్యం అంటే ఏమిటో మరి వారి అభిప్రాయంలో మనం తెలుసుకుందాం. శర్మగారు, వేద ప్రామాణ్యం అంటే ఏమిటంటారు? అసలు ఆ పదబంధానికి అర్థం భావం.
1: భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలను సమర్పిస్తూ, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భారతీయ వాంగ్మయానికి అంతకీ కూడా వేదంలో మూలాలు కనబడతాయి. ఈ సమగ్రమైన భారతీయ వాంగ్మయానికి ఒక ఏకత్వాన్ని కలిగించేది మూలం వేదం. కాబట్టి ఈ మొత్తం వాంగ్మయంలో ఏ విషయానికైనా సరే ఇది ప్రమాణమా అప్రమాణమా అని ఆలోచించాలి అంటే దాని మూలం వేదంలో ఉందా లేదా అని ఆలోచించవలసి వస్తుంది. దీనివలన భారతీయ కళల్లోనైనా కావ్యాల్లోనైనా స్మృతుల్లోనైనా భగవత్ సంబంధం అనేది తొలగిపోదు, అంతర్లీనంగా ఏర్పడుతోంది ఈ వేద ప్రామాణ్యం వలన. దీనికి ఒక ఏకత్వం కూడా ఏర్పడుతోంది. మనకు వేదో నిత్యమధీయతాం అంటారు శంకర భగవత్పాదాచార్యుల వారు. మునులు కూడా నిత్యం వేదాధ్యయనం చేసేవారు. ఆ వేదాధ్యయనం చేసేటప్పుడు వాళ్ల గోచరించిన విశేషాలే తర్వాత ధర్మశాస్త్రాలుగా, ఆ తర్వాత వేరు వేరు వేరు కళలుగా విద్యలుగా వికసించాయి. కనుక వేద ప్రామాణ్యము అనున్నప్పుడు మొత్తం సంస్కృతికి సంబంధించి ఒక మూలాధారం వేదము, దాన్ని వదలి దూరంగా రావడం అనేది పనికిరాదు, దాని విరుద్ధంగా ఉండడం పనికిరాదు. ప్రధానంగా విశ్వానికే మొట్టమొదట దేవుడు ఉన్నాడు, ఆయన్ని ధ్యానం ఎక్కడ చేయాలి, ఆయన ఎలా ఆరాధించాలి, వీటన్నిటికీ కూడా వేదమే మొదట జవాబులు చెప్పింది. కాబట్టి మన సంస్కృతిలో ఏకత్వాన్ని ఏకేశ్వర తత్వాన్ని నిలబెట్టడం కోసమని వేదాన్ని మూలంగా తీసుకున్నారు.
0: మూలాన్ని మనం ప్రమాణంగా కూడా అంగీకరిస్తున్నాం.
1: ప్రమాణంగా అంగీకరించడమే కాదు, దానికి విరుద్ధమైన వాటిని పక్క పెట్టారు. దానికి అనుసరించినవే ధర్మశాస్త్రాల ప్రమాణాలు, దాన్ని అనుసరించినవే ఆచారాలు ప్రమాణాలు.
0: జగద్గురు శంకరులు కూడా వేదాన్ని ప్రమాణంగా అంగీకరించిన వాళ్లతోటే వాదానికి ఒప్పుకుంటాను అని ఒక నిబంధన పెట్టారు. ఎందుకంటే వేదమే భారతీయ ఆర్ష ధర్మానికి ప్రామాణికమైనది అని వారు ఉద్దేశించింది. ఇప్పుడు మనం అనుకుంటున్న మాట కూడా అదే, వేదం పరమేశ్వరం, వేద యదీతి వేదనః వేదస్త్వం అన్న మాట ఒకటి జనబాహుళ్యంలో ఉంది. అంటే ఇప్పుడు ఈ శుభప్రాప్తి సాధనమైనటువంటి అర్థము అంటే ఇక్కడ ధనము అనో లేకపోతే మనం ఆంగ్లంలో చెప్పుకునే మీనింగ్ అనే భావంతో కాకుండా అర్థం అనేదానికి వేదార్థ ప్రకారము ఒక ప్రామాణికత ఉంది. దానికి పరమేశ్వరుడు అన్నది ఒక రూఢైన అర్థం. కాబట్టి సుఖరూపుడై శుభాకారుడై అందరి చేత ప్రశంసలు పొందేటటువంటి పరమేశ్వర తత్వం ఏదైతే ఉందో అర్థ అని మనం ఆరాధిస్తున్నామో దాన్ని జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని వేదస్ అని అటువంటిది ధనంగా భావించి ఆరాధిస్తూ ఆరాధ్యకారకుడై తృప్తి ప్రారకుడైనటువంటి ఆ ఈశ్వరత్వానికి, ఈశ్వరతత్వ కారకునికి ఏదైతే ఒక ఉపనామం ఉందో దాన్ని శృతి అని మన పెద్దలన్నారు. కాబట్టి వేదవాక్కుతో వేద విహిత ధర్మ ఆది ఆచరణంతో సిద్ధించే ధనానికి వేదం అని ఒక తాత్పర్యాన్ని చెప్పి ఋగ్వేదం శృత్యం అని కీర్తించడం ద్వారా వేద ప్రామాణాన్ని సర్వజన హితంగా, విశ్వ ప్రామాణికంగా, లోకశ్రేయస్కారకంగా తీర్మానించింది శర్మగారు. అయితే ఇది వేద ప్రమాణం సరే, మరి ప్రకృతి ప్రాధాన్యం ఏమిటి? మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనకన్నీ కూడా వేదంలోనే ఉన్నాయి, వేదమే అన్ని ఇస్తోంది, అన్ని శక్తులు కూడా వేదంలోనే ఉన్నాయని. అంటే ఇప్పుడు ఈ వేద ప్రామాణ్యము ఈ ప్రకృతి ప్రాధాన్యాన్ని కూడా పరికల్పిస్తోందంటారా ప్రపంచానికి?
1: ప్రకృతి ప్రాధాన్యం అంటే మనదైన సంస్కృతిలో ప్రకృతిని రెండు కోణాల్లో చూస్తాం. ఒకటి దివ్య ప్రకృతి, రెండు జడ ప్రకృతి.
0: జడ ప్రకృతి,
1: దివ్య ప్రకృతి అంటే మనం దేవతామూర్తులుగా ఆరాధించేటువంటి లక్ష్మి, మహాలక్ష్మి, దుర్గా దేవి, సరస్వతి, ఉషోదేవి, అదితి, లలితాదేవి, ఇవన్నీ కూడా దివ్య ప్రకృతి యొక్క రూపాలే. ఈ ప్రకృతులు చైతన్యంతో కూడిన ప్రకృతి రూపాలు.
0: చేతనము అచేతనములు అని రెండు, అందులో ఇది చేతనం.
1: చేతనాలు, పరమాత్మ శక్తులు, పరమాత్మ మూర్తులు కూడా, వీటిని సంహిత ఉపనిషత్తులు కూడా వర్ణించాయి. రెండవది జడ ప్రకృతి. జడ ప్రకృతి ఎలా ఏర్పడింది అనే విషయం కూడా వేదం చెప్పింది. ఈ జడ ప్రకృతి భగవానుకి దేహం, దీన్ని ధ్యానించే పద్ధతిని బ్రహ్మోపస్థానం మంత్రాల్లో చెప్పారు. ఈ ప్రకృతిలో ప్రాణులు ఎలా పుట్టాయి, భగవాన్ నుండి సృష్టి ఎలా ఏర్పడింది, దాన్ని కూడా మనకు వేదాలు వర్ణించాయి. పంచభూతాల యొక్క వర్ణన కూడా వేదంలో ఉన్నది.
0: ఇలాగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, ఈ ఐదు,
1: ఐదింటి వర్ణన వేదంలో ఉంది.
0: ఈ ఐదింటి గురించి చెప్తున్నప్పుడు మనకి వేద విభాగంగానే వెళితే అసలు ఉన్నది ఒకటే, దాన్ని నాలుగుగా చేసి తర్వాత ఐదు సంహితులుగా చేశారు, ఋక్, యజు, సామ, అథర్వ వేదాలు. అయితే వీటిల్లో అగ్ని గురించి, అలాగే జలం గురించి, మరి ఆకాశం గురించి, భూమి గురించి, ముఖ్యంగా భూమి విషయానికి వస్తే, ఎందుకంటే మనం ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న మన భూమికలన్నీ కూడా భూమి మీద ఆధారపడి చరించేవే భగవంతుని ఈ జగన్నాటక సూత్రధారి తత్వంలో. కాబట్టి అసలు ఈ భూమి అనేదాన్ని ఎలా, అంటే ధాత్రి, ధరిత్రి, ధరిస్తోంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది. చాలా దివ్యమైనటువంటిది. భూసూక్తం అని కూడా చెప్పుకున్నాం. సరే, ఈ సూక్తాల్లో చెప్పుకున్న ప్రకారం ఇవన్నీ కూడా వేదంలో మూలం. ఎందుకంటే ముందే శర్మగారు మీరు ఆ మాట అన్నారు, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానామని కఠోపనిషత్తు మాట ప్రకారం పరమాత్మతో పాటు నిత్య పదార్థాలు, జీవుడు, ప్రకృతి, ఈ రెండూ కూడా ఇందులో ఉన్నాయి. జీవుల మనం, ప్రకృతి మన చుట్టూ ఉన్నది, దీనికి ఆధారభూతమైనటువంటిది ఈశ్వరుడు. స్వామి ఒక మాట చెప్పారు, ఏమిటి అంటే దేవుడికి జీవుడికి మధ్యన ఉండే సేతువే ప్రకృతి, దీని మీదుగా దేవుణ్ణి చేరుకోవచ్చు. కానీ ఇవాళ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ జీవుడు ప్రకృతి పట్ల వికృతిగా మారడంతో దాని ఆకృతి పూర్తిగా మారిపోయి ఒక పరమ అగాధం ఏర్పడింది భగవంతునికి మనకి మధ్య ఈ ప్రకృతిని నాశనం చేయడం వల్ల. కాబట్టి ధర్మాన్ని సంరక్షిస్తే ప్రకృతి సంరక్షించబడుతుంది. ప్రకృతి ధర్మాలకు మూల ఉపాధి అయినటువంటి వేదం ఆ పని చేస్తుంది. కాబట్టి వేదాన్ని మనం నిత్యం రక్షించుకుంటూ ఉండాలి, ఉంటే వేదం మనల్ని సర్వవేళలా కూడా రక్షిస్తూ ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఈ పంచభూతాత్మకమైన వాటిలో ఈ జీవుడు నడిచేది భూమి మీద, కాబట్టి భూమికి సంబంధించి ఎటువంటి విలువైన మాటలు ఉన్నాయంటారు మన వేద వాంగ్మయంలో?
1: అథర్వణ వేదంలో పృథ్వీ సూక్తం ఉంది, దాంట్లో భూమిని దేవతగాను భూమండలం రూపంగా కూడా చెప్పడం జరిగింది. భూత, భవిష్యత్, వర్తమాన పదార్థాలని భూమి రక్షిస్తోంది. భూమి రోగాలను దూరం చేసే అనేక ఔషధులను ధరిస్తోంది. ఈ భూమి పైన మహాసాగరం, అనేక నదీనదాలు, ఫలాలు, శాఖలు ఉన్నాయి. భూమి గోవులు, గుర్రాలు, పక్షులు మొదలైన ప్రాణులకు విశేష సుఖమిస్తోంది. ఈ భూమి మనకు విజ్ఞానం, జ్ఞానం, ఐశ్వర్యం, తేజస్సు, శౌర్యం ప్రసాదించాలనే ప్రార్థన అక్కడ ఉంది. ఈ భూమి భూమిపై ఉండేటువంటి ప్రాణులందరినీ పోషిస్తోంది. ఇక్కడ బంగారం, వెండి, రత్నాలు మొదలైన వస్తువులన్నీ కూడా లభిస్తున్నాయి భూమి అందే. కనుక ఈ జంగమ ప్రాణులు అంటే స్థావరాల కంటే భిన్నమైన ప్రాణులు, ఈ ప్రాణులకు పదార్థాలకి భూమి నివాస స్థానం. ఈ భూమి మనకు మాతృమూర్తి. తల్లి ఎలా పిల్లలకు పాలిస్తుందో సంతానమైన ప్రాణులందరికీ కూడా ఆహార పదార్థాలను ఇవ్వాలి అనేటువంటి ప్రార్థన మనకు.
0: భూమి మీద పారేటటువంటి నదులన్నీ కూడా భూమాత మనకి ఇచ్చేటువంటి క్షీరమే.
1: అవును, అంతే అంతే.
0: నేరం క్షీరమవుతోంది.
1: అంతే అంతే. ఓ ధరణిమాత, మంచు చేత కప్పబడిన పర్వతాలు, వనాలు కూడా మాకు సుఖాన్ని కలిగించాలి అనే ప్రార్థన ఉంది. భూమి మా తల్లి, మనమంతా ఆమె పుత్రులం. ఉత్పాదకుడైన పర్జన్యుడు తండ్రి. వీరు మనను పరిపూర్ణులను, సంతుష్టులను చేయాలని ఈ పృథ్వీ సూక్తం విశ్వమానవ సోదర భావాన్ని ఉపదేశించింది. మానవులంతా సోదరే అంటాం, ఎలా సోదరులు అవుతారు?
0: వసుధైక కుటుంబకం
1: అన్నట్టు. వసుధ తల్లి అయితే మనమంతా సంతానం అవుతాం. శుభాలను, సుఖ సాధనాలను ఇచ్చే మాతృభూమిని మేమెప్పుడు సేవిస్తాం అనే దేశభక్తి భావం కూడా మనకి పృథ్వీ సూక్తంలో ఉంది. ఈ సూక్తంలో నువ్వు ఏ గమనంతో ఆకాశంలో కంపిస్తూ పయనిస్తున్నావో ఆ వేగం మిక్కిలి తీవ్రం అంటూ భూమి యొక్క గమనాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. పృథ్వీకి మధ్య భాగంలో అగ్ని ఉంది అనే భౌతిక శాస్త్ర విషయం కూడా అక్కడ చెప్పారు. భూమిలో గంధం అనే గుణం ఉంది.
0: అది ఔషధుల ద్వారా, పువ్వుల ద్వారా మనకు అందుతోంది.
1: అందుతోంది అని తర్కశాస్త్రం చెప్పిన విషయానికి కూడా ఈ పృథ్వీ సూక్తంలో ఉండేటువంటి వాక్యాలు మూలమవుతున్నాయి. నిద్ర నుండి లేచిన వెంటనే మనం భూదేవికి నమస్కారం చేస్తాం.
0: అవును, మనం నిరంతరం పాదాలతో దాని మీద పరిభ్రమిస్తున్నప్పుడు ఆ తాడనానికి పీడనం కలగకుండా కలిగినా క్షమించమని
1: అని ఆ రకమైన నమస్కారం చేయడం కూడా మనకి ఆ భూ సూక్తంలో కనబడుతుంది. భూమి క్షమాస్వరూపిణి, పరమ పావని, పుష్టి అన్నరసం బలం ఇస్తుందని ప్రశంసించారు. భూమాతకు కూడా హోమం చేయడం జరిగింది. ఆమె మనుషులకు దుఃఖం తొలగిస్తుంది, కోరిన పదార్థాలు ఇస్తుంది. భూమిలో ఎక్కడ తవ్వినా మళ్లీ ఆ గొయ్యి పూడిపోయేలాగా ప్రజాపతి చేస్తాడు అంటూ మనకు వేదంలో భూమిని భౌతిక రూపంగానే కాకుండా దానికి అధిష్టాన దేవతా రూపంగా కూడా ప్రార్థించడం కనబడుతుంది.
0: చాలా చక్కటి మాట ఒకటి అన్నారండి, ఏమిటంటే ఈ భూమి అంటే మాతృమూర్తి వసుధ, ఒక్కో నది సుధ అమృతం. మరి నీరు కదా నది అంటే, నీరు కూడా మనకి ప్రకృతిలో భాగమైనటువంటి పంచభూతాల్లో ఒకటి. మనం యజుర్వేదంలో ఒక మాట పండితులు మీరు చెబుతూ ఉంటారు, ఓం శన్నోవాత పవతాగం శన్న స్తపదు సూర్య శన్న కవి అని. ఈ సూర్యకిరణాలు, ఈ జలం, ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా వర్షం వల్లే మనకి నీరు వస్తుంది. సూర్యుడి వల్లే ఈ నీరంతా పైకి వెళ్లి వర్షంగా మారుతుంది. అటు విజ్ఞాన శాస్త్రాన్ని, ఇటు మామూలుగా మనకుండే భౌతిక శాస్త్రాన్ని, ఆధ్యాత్మికతను, ఈ శాస్త్రాలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది. తర్కానికి అందనటువంటిది, భౌతికమైనటువంటి విచక్షణకు లొంగనటువంటిది, మానసికమైనటువంటి ఒక ఉపరితల అంతస్తులో మాత్రమే ప్రకాశించే ఆధ్యాత్మిక వాతావరణంలో గాని వెడితే ఈ ప్రకృతి సమతౌల్యం కోసం ఇవాళ మనం బాహిరంగాను అంతర్గతంగాను చాలా బాధపడుతున్నాం, సాధన చేస్తున్నాం. సాధ్యపడిన వాళ్లు, బాగుపడిన వాళ్లు యోగులుగా, ఋషులుగా మారుతున్నారు. వారు కొత్త కొత్త అంశాలని మనకి అందిస్తున్నారు. అందించడము అంటే ఏది తయారు చేయడం, సృష్టిలో ఉన్నదాన్ని కనుక్కోవడమే. స్వామి ఏదైతే సృజించి వదిలారో దాన్ని భజించి సాధించడం అన్నది మానవాళి యొక్క ముఖ్య కర్తవ్యమైంది. భూమి గురించి మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు నీరు లేదా ఆకాశం, ఇంకా ఈ నాలుగు పంచభూతాల్లో ఉన్న నాలుగింటిలో దేని గురించి అధికమైనటువంటి ప్రాధాన్యంతో ప్రామాణ్యంతో వేదం మనకి చెబుతోంది?
1: అథర్వణ వేదంలో జల సూక్తాలు ఉన్నాయి. యజమానునికి సోదరి వలే సహాయం చేసేవి జలదేవతలు. ఇవి తమ మాధుర్య రసం, సోమం, పాలు మొదలైన వాటితో కలుపుతూ యాగభూమిని చేరతాయి అంటారు. జలాలు ద్యులోకా నుండి వర్ష రూపంలో వస్తున్నాయి. ఈ నీరే చెరువులలో, నదుల్లో ఉంటే గోవులు మొదలైన ప్రాణులు తాగుతున్నాయి. ప్రవహించే శీలం గల ఆ జలదేవతల నుండి పాలు, నెయ్యి ఏర్పడుతున్నాయి. అంటే ద్రవద్రవ్యాలకన్నిటికీ నీరే మూలం. నీటిలో మరణాన్ని దూరం చేసే అమృతం ఉంది.
0: అమృతత్వం.
1: అన్నం వల్ల ప్రాణులు బ్రతుకుతున్నారు. అన్నానికి మూలం జలం, నీటి వల్ల ధాన్యం పండుతున్నాయి. ఇలా నీరు మరణం దూరం చేస్తోంది. నీటిలో రోగాలను దూరం చేసే ఔషధ శక్తి ఉంది. మూర్ఛపోయిన వాడికి ముఖంపై నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది. ఆయుర్వేదంలో వేడి నీటితో చన్నీటితో చికిత్స చేసే పద్ధతి ఉంది. మంచి నీటి వల్ల వేగం బలం పొందాలి. ఆవులు మంచి పాలు కలిగినవి కావాలి. జలదేవతలు వీటన్నిటికీ పాలు నెయ్యి ఏర్పడుతున్నాయి. అంటే ద్రవద్రవ్యాలకన్నిటికీ నీరే మూలం. నీటిలో మరణాన్ని దూరం చేసే అమృతం ఉంది.
0: అమృతత్వం.
1: అన్నం వల్ల ప్రాణులు

0: పొందాలి. ఆవులు మంచి పాలు కలిగినవి కావాలి. జలదేవతలు వీటన్నిటికీ సుఖం కలిగిస్తారు. నీటిని త్రాగడం వల్ల ప్రాణం స్థైర్యం పొందుతుంది. జలదేవతానుగ్రహం వల్ల యహపర సుఖాలు కలుగుతాయి. జలదేవతలు తల్లులు, ప్రాణులు పుత్రులు. తల్లులు ప్రేమతో పాలిచ్చి పిల్లలను పోషించినట్లు మమ్మల్ని ప్రార్థించమని, మమ్మల్ని పోషించమని ప్రార్థన మనకు ఆ సూక్తంలో కనబడుతుంది. జలదేవతలను సస్యాభివృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించమని ప్రార్థన చేశారు. అన్ని ధనాలకు మూలం నీరు. జలాశయాలు కలచోట మనుష్యులు నివసిస్తారు. ప్రకాశింపచేయడమనే సుగుణం జలాలకు ఉంది. అందుకే స్నానం చేస్తే ముఖం తేటగా ఉంటుంది. జగత్తుకు సుఖాన్ని కలిగించే విశ్వశంభువు నీటిలో ఉన్నాడు. విశ్వశంభువు అంటే లోకానికి సుఖాన్ని కలిగించేవాడు. సముద్రంలో బడబాగ్ని, మేఘాలలో పిడుగు, మెరపు రూపాల్లో అగ్ని ఉంది. మరుభూమిలో నీరు, నదులు, చెరువుల్లో నుండి పాత్రతో తెచ్చిన నీరు, ప్రతి ఇంటిలో నీరు, వర్షత్తులో నీరు మాకు సుఖం కలిగించాలని ప్రార్థన ఉంది. అంటే మొత్తం అన్ని రకాల జలాలని కూడా మనకు సుఖం కలిగించేలా శుద్ధంగా ఉంచుకోవాలి అనేటువంటి ఉపదేశం మనకిక్కడ అందుతోంది.
1: జలానికి రెండు లక్షణాలు ప్రధానంగా మన వాళ్ళు చెప్తారు. ఒకటి ఏమిటంటే శరీరాన్ని శుభ్రం చేయడం, ఇంకొకటి మనస్సుని నిష్కల్మషంగా ఉంచే దోహదము అని. ఇది భౌతికము, ఇంకొకటి ఆధ్యాత్మికం. ఆ రెండు కూడా మీరు ప్రస్తావించారు శర్మ గారు. మంత్రభాగానికి గాని వెళితే ఆ ఉదాత్త అనుదాత్తాల్లో దాన్ని ఉచ్చరించడం ద్వారా కూడా మనం ఆ నీటిని ఎంత సుసాధకం చేసుకోవచ్చు, ఎలా ఉండాలి అంటే పూర్వం ఒక విన్నామంటే ఒక కథనం ప్రకారం, ఓం ఆ బ్రహ్మన్ బ్రహ్మణో నికామే నికామే నః పర్జన్యో వర్షతు యోగక్షేమో నః కల్పతాం అన్న ఈ సూక్తం వల్ల ఆదర్శమైన దేశంలోట ఎప్పుడెప్పుడు వర్షం పడాలి అని కోరుకుంటే అప్పుడప్పుడు నిశ్చయంగా వర్షాలు పడే అంత గొప్పగా వేద విజ్ఞానాన్ని ఆర్జించిన పండితులు వేదోచ్చారణ ద్వారా దాన్ని సాధించేవారట. అంటే కోరినప్పుడు వర్షం పడ్డం. ఇవాళ మనం కొన్ని రసాయనిక ప్రక్రియల ద్వారా మబ్బుల్లోంచి వర్షాన్ని చెప్పాలంటే పిండుకోవడం, దండుకోవడం చేస్తున్నాం. అలా కాకుండా పూర్వం కేవల వేద మంత్రోచ్చారణతోటి అంటే దాని మీద అంత నిష్ట ఉంటే తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మీ మాటల్లో కూడా ఈ వర్షేష్టి ఎలాగ చేస్తారు అన్నది, ఈ నీటి వల్ల ఉపయోగాలు ఏమిటి అన్నది మనకి బాధపడింది. నీటితో పాటు మనం భూమి మీద నిలబడుతున్నాం, ప్రకృతిలో తిరుగుతున్నాము. హాయిగా ఉండడానికి నీటి మీద అత్యధిక భాగంగా ఉండే, ఈ భూమి మీద అత్యధిక భాగంగా ఉండే నీటిని సేవిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఏది పీల్చి వదలలేకపోతే మనం ఈ దేహాన్ని వెంటనే వదిలేస్తాము. అటువంటి ముఖ్యమైన వాయువు, ఈ వాయువు అనేది మనకి పంచభూతాల్లో ఒకటని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ వాయువు ప్రకృతి భాగంగా వేదం దాన్ని ఎలాగ ఒక కాపు కాసిందంటారు సాధారణంగా వాయుశక్తి.
0: మనకు వేదంలో పరమాత్మకు ప్రతీకగా వాయువు అని చెప్పడం కూడా ఉంది. మనకు తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పని, నీవు సాక్షాత్తు బ్రహ్మస్వరూపానివి అని చెప్పని వాయువు యొక్క ప్రార్థన చేయడం కనబడుతుంది. అయితే ఈ వాయువుని గురించినటువంటి సూక్తాలు మరుత్తులు అనే పేరుతో వర్ణన చేశారు. అంటే వాయువు యొక్క వర్ణన ఉన్నది, మరుత్తుల యొక్క వర్ణన కూడా మనకి వేదంలో కనబడుతుంది అన్నమాట. ఆ మరుత్తులు చాలా గొప్పవి, అవి మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలని కలిగిస్తుంటాయి. ఆ మరుత్తుల గురించి మనకు చాలా మంత్రాల్లో చెప్పడం జరిగింది.
1: అంటే మీరు అన్న మాటల ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు అథర్వ వేదంలో ఒక మాట తోస్తోందండి, పయోధేనూనాం రసమోషధీనాం జవమర్వతాం కవయోయ ఇన్వథ శగ్మా భవంతు మరుతోన శ్యోనాస్తే ఓ ముంచత్వం హస. అంటే ఇప్పుడు ఈ ఆవు పాలలో పాలనిచ్చే శక్తిని పెంచేది, ఓషధుల్లో రసాన్ని నింపేది, గుర్రాలు పక్షులు భూమి మీద జీవిస్తున్నాయి అని మీరు ఇందాకలో మాట అన్నారు. అందులో ఈ గుర్రాల్లో పరిగెత్తే శక్తిని, వాయువేగ మనోవేగాలతో పాటు జవసత్వాలు అన్నప్పుడు అశ్వవేగాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం, దానికి కూడా శక్తినిచ్చేటటువంటి మరుత్ అంటే గాలి మాకు సుఖశాంతులు ఇవ్వాలి అని వేదంలో ఈ ప్రకృతి ధర్మాన్ని ఎలాగ చేస్తే జనావళికి హితమవుతుంది అన్నది వాయువుకి సంబంధించి అథర్వ వేదంలో ఒక మాట ఉంది.

0: వాయువును గురించి ఉన్నది, వాయువు గురించి అతను యజుర్వేదంలో కూడా ఉంది. ఇందాక చెప్పింది అదే, తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వు సాక్షాత్తు బ్రహ్మస్వరూపానివి, నేను నిన్ను బ్రహ్మస్వరూపంగా ధ్యానం చేస్తామని. అంతేకాదు మనం ప్రాణాయామం చేస్తాం, ఆ ప్రాణాయామం చేయడంలో ఆ వాయురూపమైన భగవంతునే ఆరాధనే. అయితే మరుత్ సూక్తాల్లో ప్రత్యేకించి మరుత్తును గురించి ప్రార్థన కూడా ఉన్నది. మరుత్తులు వాయువులు చాలా శక్తివంతమైనవి, ఇవి పర్వతాలను కూడా చీల్చివేస్తాయి, వనగజాలను కూడా వృక్షాల వలె వృక్షాలని వనగజాలని పెకలించినట్టుగా పెకలించి వేస్తాయి. వర్షం కలిగించడం మరుతుల యొక్క ప్రధాన కర్మ. అవి మేఘాలకు గర్జన ఇస్తాయి, నభోమండలంలో ఉన్న నీటిని క్రిందికి వర్షింపచేస్తాయి, మరుత్తులు గాయకుల వలె గానం చేస్తాయి, అంటే శ్రావ్యుద్ధాన్ని కలిగిస్తాయంటూ వాయువర్ణనం మనకి చాలా చోట్ల ఉంది.
1: శర్మ గారు, తెలుగులో ఒక సాగుతుంది, అగ్నికి వాయువు తోడైనట్టు అని మాట అంటూ ఉంటాం. ఇప్పుడు భూమి గురించి చెప్పుకుని, నీరు గురించి చెప్పుకుని, ప్రకృతిలో భాగం వాయువు గురించి కూడా చెప్పుకున్నాం. అగ్నికి వాయువు తోడైతే ఏమైనా ప్రమాదమేమో కానీ వాయువుకి అగ్ని చేరువు అయితే ప్రమోదమే కాబట్టి, ఎందుకంటే వేదరక్ష ఉంది కనుక. మరి అగ్ని గురించి ఏమైనా మనం అగ్ని సూక్తం అని కానీ, లేకపోతే అగ్నిహోత్ర ప్రాధాన్యం కానీ వేదోక్తంగా?
0: అసలు వేదం అగ్ని సూక్తంతోనే ప్రారంభమైంది. ఋగ్వేదంలో మొదట అగ్ని సూక్తమే ఉంది. దీంట్లో అగ్నిని అధిష్టాన దేవత, భౌతిక రూపం రెండు రూపాలుగా కూడా ఆయన ధ్యానం చేయడం జరిగింది. మేము అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేస్తున్నాం, ఆయన దేవతలను ఆహ్వానం చేస్తాడు. పూర్వపు ఋషులు అలాగే నేటివారు ఆయన్ని స్తుతిస్తారు. ఆయనకు మేము ప్రతిరోజు నమస్కారం చేస్తూ ఉపాసన చేస్తున్నాం. అగ్నిదేవ, నీవు కుమారునికి తండ్రి కానుకలు ఇచ్చినట్లుగా మా కానుకలు ఇయ్యి అనే విధంగా దేవతారూపంగా చెప్పారు. అంతేకాదు, ప్రతిరోజు ఉదయం సాయంకాలం అగ్నిహోత్రంలో హోమం చేస్తారు కదా, ఆ విధంగా అగ్ని ఆరాధన వేదంలో చాలా
1: ప్రాధాన్యం.
0: అది మొదటి, అదే మొదటి చెప్పిన మంత్రం. అదే ఋగ్వేదంలోనే కాదు, సామవేదంలో కూడా అగ్ని వితయ అని అగ్నిస్థుతితోనే ప్రారంభమైంది. ఇలాగా దేవతారూపంగా అగ్నిని భావన చేయడమే కాకుండా భౌతికంగా అగ్ని మనకి ఉపయోగిస్తున్నాడనేటువంటి ప్రార్థన కూడా దాంట్లో ఉంది. అగ్ని వంటకు ఉపయోగించి అన్నం ఏర్పడడానికి ఉపయోగపడుతున్నాడు.
1: అన్నోద్భవంతి రూపాలి. అసలు ఈ మొత్తం భగవద్గీతలో అసలు అన్నం ఎలాగ, అన్నం చేతనే సృష్టి, అన్నమే ఆఖరికి మనల్ని తింటుంది, మనం తినే అన్నమే మనల్ని తింటుంది అని కూడా చెప్పాడు భగవానుడు
0: అని చెప్పారు. అగ్ని శరీరంలో ఉండి శరీరాభివృద్ధికి కారణమవుతున్నాడు, యజ్ఞాల్లో హవిస్సు స్వీకరిస్తున్నాడు, లోకానికి హితం కలిగిస్తున్నాడు. అసలు సూర్యరూపంలో ఉన్నది కూడా అగ్నే, అలా సూర్యరూపంలో ఉండి ఆయన వర్షానికి కారణమవుతున్నాడు. అలాగే మరి అగ్ని విశ్వాత్మకుడు, ఈ విద్యుత్ రూపంలో అంతరిక్షంలో ఆయన వెలుగొందుతున్నాడు అని అగ్నిలో దివ్యత్వాన్ని భావించారు. అగ్నిలో భౌతిక రూపం కూడా వర్ణించడం జరిగింది. అగ్ని వేగంగా వనాలను దహిస్తున్నాడు, నీటి ప్రవాహంలాగా అటు ఇటు వెళ్ళిపోతున్నాడు, యుద్ధానికి వెళ్లే ఒక రథం ఎలా ధ్వని చేస్తున్నా అలా ధ్వని చేస్తున్నాడు. ఇతని నల్లని జాడల నడుమ నల్లని అంతరిక్షంలో సంచరించే ఆదిత్యుడిలా ప్రకాశిస్తున్నాడు అని అలా చెప్పడమే కాకుండా, మన ఉదరంలో ఉండేటువంటి అగ్ని జఠరాగ్ని, ఆయన ఎలా అయితే ఒక నిట్రాడు పైన వెదుళ్ళన్నీ ఆగి ఆ పైన ఒక పాక నిలబడుతుందో అలాగా ఈ మనుషులందరినీ ఆయనే మోస్తున్నాడు అంటూ అగ్నికి సంబంధించిన ప్రార్థన చాలా సూక్తాల్లో ఉంది.
1: మనం ఇంకా ముఖ్యంగా అసలు దేనికైనా సరే అగ్నిహోత్రం లేకుండా మనం ఏది చెయ్యం. మన సంస్కారమే అసలు అగ్ని ప్రధానమైనది. అగ్ని రుజువర్తనకి, నిజానికి, సత్యవర్తనకి కూడా మనం ప్రాధాన్యంగా తీసుకుంటున్నాం. అటువంటిది యజ్ఞ నిర్వహణ, ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ్తాని ధర్మాణి ప్రథమాన్యసన్ దేహనాకం మహిమానః సచంత ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా అని యజుర్వేదంలో చెప్పిన ప్రకారము శ్రేష్ఠులు, ధర్మపరాయణులు, విశిష్టులు అయినటువంటి వాళ్ళు యజ్ఞ రూపంగా విరాట్ శక్తిని ఉపాసించడానికి అగ్నిహోత్రంతో పూజించి శ్రేష్టమైన యజ్ఞమయ జీవితాన్ని సాగించాలి. అది వైదిక ధర్మము, అది సనాతన సంస్కృతి, అది భారతీయ ధర్మాచరణ పరాయణత్వము అని మన పూర్వులు అపూర్వంగా ఈ అగ్నిని, ఇంతవరకు మీరు దేన్నైతే వివిధ మార్గాలలో అగ్ని గురించి చెప్పారో దాన్ని యజ్ఞమయ జీవిత పథగాములుగా భారతీయుల్ని తీర్చిదిద్దేలాగా ఈ మాట మనకి యజుర్వేదంలో చెప్పారు.
0: ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఋగ్వేదంలో ఉండే మొట్టమొదటి మంత్రంలో అగ్ని అంటే పరమాత్మ కూడా చెప్పారు. అగ్ని ఆరాధన అన్నాడు, మూడు కోణాలు కనబడుతుంది. భౌతికంగా మనకు ఉపయోగించే అగ్ని, రెండవది దివ్యమైన దేవతారూపమైన అగ్ని. దేవతారూపమైన అగ్ని అంటే దేవతలకు హవిస్తులను వహించేటువంటిది. మూడవది అగ్ని శబ్దించేది కేవలం పరమాత్మ అని చెప్పారు. అగ్ని అంటే పరమాత్మ అని. పరమాత్మ అన్నప్పుడు ఏమవుతుంది, అగ్ని ఆరాధన అంటే పరమాత్మ ఆరాధన అవుతుంది. ఇక అగ్ని ఆరాధన దగ్గరికి వస్తే ఇంకో అంశం కూడా గుర్తించాలి, ఏంటంటే ఇప్పుడు రోజు హోమం చేస్తారు కదా, దీని వలన వాతావరణం పరిశుభ్రం అవుతుంది అని. వాతావరణం పరిశుభ్రం కావడం వలన మలినమైన పదార్థాలు ఇంట్లో చేరకుండా ఉంటాయి. దానికి ఒక భౌతిక నిదర్శనం కూడా ఉంది. ఆ భోపాల్లో ఆ గ్యాస్ విషవాయువులు వెలువడినప్పుడు అక్కడ ఆ ఫ్యాక్టరీకి సమీపంలో ఉండే ఒక కుటుంబం అగ్నిలో హోమం చేస్తుంది. అగ్నిలో హోమం చేస్తుంటే ఆశ్చర్యం, ఆ కుటుంబం వాళ్లకు ఏ రకమైన ఆపద కలగలేదు. ఎందుకంటే అక్కడ అగ్నితో హోమం చేసిన పరిశుభ్ర వాతావరణం ఉంది కనుక.
1: అందుకే పంచగవ్యాలతోటి హోమం చేయడం అన్నది విశిష్టంగా చెప్తారు. వాటికి ఆ రసాయన శక్తులు ఉన్నాయి.
0: పాలు నెయ్యి కూడా హోమం చేస్తాం. నెయ్యి కాదు, ఇంకా మరి బియ్యం మొదలైన కూడా హోమం చేస్తారు. మొత్తానికి ఆ అగ్నిలో చేసేటువంటి హోమం వలన భౌతిక ప్రయోజనం, వాతావరణం పరిశుభ్రం కావడం కూడా. అదే భగవద్గీతలో చెప్పిన ప్రయోజనం ఏంటంటే దాని వలన మనకు సకాల వర్షాలు పడతాయి. వర్షాలు పడతాయి కానీ లోకానికి హాని కలిగించేవి కాకుండా, అకాలంలో కాకుండా సకాల వర్షాలు పడడానికి కూడా ఈ అగ్ని ఆరాధన ఉపయోగపడుతుందని మనకు భగవద్గీత ద్వారా తెలుస్తుంది.
1: అయితే ఈ అగ్ని మండిన ఆ జ్వాల, ఆ ధూమం ఒకవైపే వెళుతుంది. మనకి నీరు వర్ష రూపంలో పడినా అక్కడి నుంచే వస్తుంది. భూమి మీద సకల జీవరాశులు బతకాలంటే సూర్యకాంతి కూడా అక్కడి నుంచే వస్తుంది. అటువంటిది ఆకాశం. ఆకాశము అంటే మామూలుగా శూన్యము, శూన్యము అంటే ఏమీ లేదనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఏమీ లేకపోవడం నుంచే చాలా ఉండడం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనసు ఖాళీగా ఉంటేనే మంచి మంచి మాటల్ని చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది బురదతో నిండి ఉంటే అక్కడ ఏమీ వెళ్ళదు. అలాగే ఆకాశం శూన్యము అంటే అక్కడ ఏమీ లేదు. ఎందుకు అంటే మంచి మంచివి అందించడానికి అది నింపుకుంటుంది. కాబట్టి ఆకాశం అనేది పంచభూతాల్లో ఒకటి, ఇది ప్రకృతిలో ఒక భాగం. దీని గురించి మనకి వేదోక్తంగా అసలు ఏమిటి, ఆకాశము అంటే సర్వ సంపదలకు ఒక అవకాశం. అటువంటిది వేదోక్తంగా ఈ ఆకాశం గురించి మనకి వేదాలన్నింటిలో కూడా ఈ పంచభూతాల గురించి చెప్పినా ఎక్కువగా దేని గురించి చెప్పారు, దేని నుంచి ఆకాశాన్ని పరమాత్మగా భావిస్తాం.
0: ఇప్పుడు ఎక్కువగా చెప్పడం అంటే ఋగ్వేదంలో అగ్ని సూక్తాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉండమాట. ఇక ఆకాశం విషయమైనట్లయితే ఆకాశ పదానికి పరమాత్మ అర్థం అనేది ఉపనిషత్తుల్లో చెప్పింది, దాని బ్రహ్మసూత్రాల్లో నిర్ణయించడం కూడా జరిగింది. ఆకాశోహవై నామరూపయోర్ నిర్వహిత అన్న చోట ఆకాశాన్ని పరమాత్మగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆకాశం అవకాశం అనేది పాశ్చాత్య పద్ధతిలో ఉన్నమాట. అంటే ఆకాశం అనేది ఒక భూతంగా వాళ్ళు పరిగణించరు. మన దేశంలో కూడా చార్వాకులు ఆకాశాన్ని ఒక భూతంగా పరిగణించరు. కానీ వైదిక పద్ధతిలో మాత్రం ఆకాశం ఒక భూతం,
1: మనకు పంచభూతాల్లో ఒకటి.
0: ఎందుకంటే ఆకాశానికి శబ్దమనే ఒక గుణం ఉంది. శబ్దమనే గుణం ఉంది కనుక ఆకాశాన్ని ఒక పదార్థంగానే పరిగణించారు. అయితే ఈ ఆకాశాన్ని కూడా భగవానుడిగా భావన చేస్తాం మనం. కారణం ఏంటి అంటే ఆకాశం నుండి సృష్టి వరుస వచ్చింది మనకి. పరమాత్మ నుండి ఆకాశం ఏర్పడితే ఆకాశాన్ని నుండి ఇక మిగిలిన సృష్టి ప్రారంభమైంది. అందువలన ఆకాశాన్ని కూడా మనం పరమాత్మగా, పరమాత్మ నుండి ఏర్పడిన ఒక మొదటి భూతంగా భావిస్తుంటాం. కనుక ఆకాశ ప్రాధాన్యం ఉన్నది. ఆకాశ ప్రాధాన్యం ఉన్నది. ఆకాశాన్ని భగవానుడిగా భావించడం కూడా ఉంది. ఆకాశ పదంచేత పరమాత్మ చెప్పబడుతున్నాడు అనే విషయం బ్రహ్మసూత్రాల్లో నిర్ణయించారు.
1: శబ్దం శబ్దానికి ఆకరమైనది, శబ్దానికి స్థానమైనది ఆకాశమే. ఆకాశం నుండే మనకి
0: శబ్దం,
1: శబ్ద రూప రసగంధాదులు ఇవన్నీ కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం నుండి ఆవిర్భించింది. కాబట్టి ఇంత వేద ప్రామాణ్యం అనేది ఈ ప్రకృతి ప్రాధాన్యం, ఈ రెండు కూడా జోడు గుర్రాలులాగా సాగితేనే ఈ విశ్వశ్రేయస్సు అనేది నిరంతరం సతతహరితంగా ఒనగూడుతూ ఉంటుంది. మనకి సాంఖ్యదర్శనంలో ఒక మాట చెప్పారు వీటన్నిటినీ ఉద్దేశించి.

0: ఇమాని పురుష ఇతి పంచ వింశతిర్గణ. ఈ సత్యం, రజస్సు, తమస్సు అనే ఈ మూడిటి సమాన అవస్థ ప్రకృతి అన్నారు. ఆ ప్రకృతి నుండి మహత్వం అంటే ఈ బుద్ధి, ఆ మహత్వం నుండి అంటే ఈ బుద్ధి నుండే అహంకారం, అహంకారం నుండి పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, పంచతన్మాత్రల నుండి పంచ స్థూలభూతాలు ఉత్పన్నమవుతున్నాయి అని ఈ సాంఖ్య దర్శన వాక్కు. కాబట్టి దేని నుండి ఏది ఉత్పన్నం కావాలన్నా ఆత్మభవమైనటువంటిది ఒకటి ఉండాలి. ఆ ఆత్మభవము నుండి పుడుతుంది, కానీ ఆత్మ నుండి ఏది భవము కాదు, భౌతికమైనవి అని ఒక మాట ఉంది. కాబట్టి ప్రకృతి మొదలు పురుషుని వరకు గల ఈ 25 తత్వాలు, ఇందులో రజస్తమో గుణాలు, వీటన్నింటినీ ఏర్పరుచుకున్నది ఈ పర్యావరణము అని చివరి ఒక మాట అన్నాడు. కాబట్టి ఈ ప్రకృతి ప్రకోపిస్తే పర్యావరణము పాడైపోతుంది. అంటే పర్యావరణం పాడైపోతేనే కదా ప్రకృతి ప్రకోపించడం. అంటే ఈ రెండు పరస్పర ఆధారాలు. ఇది మానవాళి మన చేతుల్లో ఉన్నది. ప్రకృతి ప్రాధాన్యాన్ని మనం పాడు చేసుకోకుండా ఉండాలి అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించాలి. అవునా?
1: ప్రకృతి ప్రాధాన్యాన్ని గుర్తించడానికి వేద ప్రామాణ్యాన్ని అంగీకరించాలి అంటారు. అంత మాత్రమే కాదు, వేద ప్రామాణ్యం ఎందుకు అంగీకరించాలి అంటే మొత్తం సకల జగత్తులో ఆధారంగా పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించడానికి మనకు ప్రకృతి తోడ్పడుతుంది. ఆ విధంగా ప్రకృతి ప్రాధాన్యం ఉన్నది దీంట్లో. ఎలాగంటే ఇప్పుడు మనకి చెప్పినటువంటి ప్రకృతి భాగాల్ని సమష్టిగా భగవానుడి యొక్క శరీరంగా మన వాళ్ళు భావించడం ఉంది. మొత్తం ప్రకృతి అంతా కలిపితే భగవానుడి యొక్క శరీరం అని.
0: వేదోఖిలో బ్రహ్మమూలం.
1: వేదోఖిలో బ్రహ్మమూలం సరే, వేదమంతా బ్రహ్మమూలంగా కలిపి ప్రకృతి అంతా కూడా ప్రకృతికి కూడా పరమాత్మ మూలమని. ఇందాక మీరు సాంఖ్యాన్ని గురించి చెప్పారు. సాంఖ్యంలో పరమాత్మ గురించిన ప్రస్తావన ఉండదు. అయితే వేదంలో ఏం చేశారంటే పరమాత్మ నుండి ఆకాశం ఏర్పడింది, ఆకాశం నుండి వాయువు ఏర్పడింది, వాయువు నుండి అగ్ని ఏర్పడింది, అగ్ని నుండి జలం ఏర్పడింది, జలా నుండి భూమి ఏర్పడింది, భూమి నుండి మిగిలిన ప్రాణులు ఏర్పడ్డాయి అని మొత్తం అంతకీ కూడా పరమాత్మ మూలము అని చెప్పారు. పరమాత్మ నుండి వచ్చిన ఏ ప్రకృతి అయితే ఉండదో ఆ ప్రకృతిలో ఉండేటువంటి గుణాలు, ఆ గుణాల నుండి మిగిలిన సృష్టి వరుసగా చెప్పడం జరిగింది. అయితే మనకు ప్రకృతి యొక్క ప్రాధాన్యం రెండు రకాలుగా ఉన్నది. ఒకటి మనకు ఉపకరించేదిగా, లోకంలో ఉపయోగించేది. రెండవది భగవాను గుర్తించడానికి ఇదొక సాధనము. మనకి ప్రధానంగా ఇదొక అంశం. అంటే వేదం అనేది పరమాత్మతత్వాన్ని పొందడానికి, పరమాత్మతత్వాన్ని చెప్పడానికి, పరమాత్మ ఎక్కడ ఉందో చెప్పడానికి, పరమాత్మను ఆరాధించడానికి సాధనాన్ని చెప్పడానికి ప్రధానంగా వినియోగిస్తూ ఉంటుంది. కనుక ఆ కోణంలో మనం చూసినట్లయితే సమస్తమైనటువంటి విశ్వం భగవానుడి యొక్క శరీరంగా భావించడం అనేది ఇదొక అద్భుతమైనటువంటి భావన.
0: స్వామి చెప్పిన మాటలు మనం ఈ చర్చ ఆరంభంలో చెప్పుకున్నాం. ఏమిటి అంటే జీవుడికి దేవుడికి మధ్యన సేతువు ప్రకృతి. దానిని నాశనం చేయకుండా ఉంటేనే ఈ జీవుడు భగవాను చేరుకోవచ్చు అని. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఏమిటి అంటే ఆ పురుషోత్తముడు, ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే ప్రకృతి. అంటే ఆ ఈశ్వరుడు అని ఏ శబ్దంతో, ఈశ్వర శక్తితో ఈ సమస్త చరాచర జీవకోటికి ఆధారభూతమైన సారథ్యాన్ని, సామర్థ్యాన్ని మనం పిలుస్తున్నామో అది అనంత రూపము. కాబట్టి ఈ జీవ జగత్తులు బ్రహ్మం కన్నా భిన్నములు, అభిన్నములు, ఈ రెండు పరస్పర వ్యతిరేక పదబంధాలు అయినప్పటికీ కూడా ఈ రెండూ కూడా మనం తెలుసుకోవాలి అంటే అది శృతుల వల్లనే వేద్యము అని పెద్దలు చెప్పారు. నాకేషు ప్రత్యక్షమస్తునేష తపసోవా, ఇది నిరుక్తం. అంటే సాధన తపస్సు వల్లనే ఈ వేదార్థం అవగతము అవుతుంది. కాబట్టి మనం వేద ప్రామాణ్యం, ప్రకృతి ప్రాధాన్యం అన్నదానికి నాలుగు మూల స్తంభాలున్నాయి. వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమిష్టి. పరమమైనటువంటి ఇష్టి అంటే ఆ యజ్ఞం, అది ఏమిటి అంటే ఇదిగో ఆర్షవిద్య. ఆర్షవిద్య అంటే ఋషుల వల్ల అందినటువంటి ఈ వేదం. ఈ వేదం మీద ఆధారపడింది ధర్మం. ఈ ధర్మాన్ని ఆశ్రయించింది ప్రకృతి. ఈ ప్రకృతికి మూలమైనటువంటిది, ప్రకృతి సన్నిభమైనటువంటిది ఈ సృష్టి, ఈ పరమేశ్వర తత్వం. కాబట్టి స్వామి మాటల్ని కొస మెరుపులుగా, తుది మలుపులుగా చెప్పుకుంటే సకల వేదాంత గ్రంథాల సారమిల్ ఒక్క వాక్య

0: భారతదేశం వేదాత్మ, భారత వాణి వేదవాణి, భారత ఆదర్శం శాంతి, ఫలం బ్రహ్మానంద రూపముక్తి. అవునంటారా చిర్రావురు వారు?
1: ఇది కాదన్న ఏమిటి స్వామి మాట శిరోధార్యం. స్వామి ఏం చెప్పినా సరే అది అవునని తీరాల్సిన విషయం అవుతుంది వేదంలాగా.
0: జై సాయిరా.
2: వేద ప్రామాణ్యం, ప్రకృతి ప్రాధాన్యంపై శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారితో శ్రీ రాంభట్ల లక్ష్మీ నృసింహ శర్మ గారి సంభాషణ విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072కు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org పంపవచ్చు. శ్రోతలు మరికొద్ది క్షణాల్లో ప్రశాంత్ నిలయంలోని సాయి కుల్వంత్ హాలు నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. తదనంతరం నేటి కార్యక్రమాల ప్రధానాంశమైన వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టిపై శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారి ప్రసంగం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్కు ట్యూనై ఉండండి.

ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

वाले प्रभु से पग पग तू ही संभाले।

తంబురమీసగ జటాజూట ముని శిరమున మెరయగమారదుడో తంబురమీస జటాజూట ముని శిరమున మెరయగమారదుడో తంబురమీస జటాజూట ముని శిరమున మెరయ త్రిశూలంబుతో త్రిపుతువరుడు తదిం తదిం తదు తదిత కయనుతు త్రిశూలంబుతో త్రిపుతువరుడు తదిం తదిం తదు తదిత

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 29వ తేదీన ఫ్లోరసిస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

సిద్ధవచ్చు మరి వంపు లేకుండా, సిద్ధవచ్చు రాయి తిన్నగాను, మనసు తిద్దగలయా మరి వంపు లేకుండా, మనసు తిద్దగలరా మరి వంపు లేకుండా, ఉన్న మాట

0: ప్రేమస్వరూపులారా, మనిషి అనగా మనస్సు, మనసు అనగా సంకల్పముల యొక్క చేరిక. సంకల్పముల యొక్క ప్రభావమే చర్యలు, చర్యల యొక్క ఫలమే మన నిత్య జీవితములో మనం అనుభవించే సుఖ దుఃఖములు. కనుక మానవుడు ఉన్నతమైనటువంటి భావమును కలిగి ఉండాలి, అప్పుడే పవిత్రమైన చర్యల్లో పాల్గొంటాడు మానవుడు. మానవుడు ప్రప్రథమములో నేను ఎవరి కోసం జీవిస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి. ఇది ఎంత మాత్రమైనది! నేను నా కోసమే జీవిస్తున్నాను కానీ అన్యుల కోసం కాదని వ్యక్తి జవాబిస్తాడు. మరొక పర్యాయం, నీవెవరి కోసం జీవిస్తున్నావని ప్రశ్నించినప్పుడు తాను అనేక విధములైనటువంటి సమాధానం ఇస్తున్నాడు. అయ్యా, నా ఆకలికి నేనే భుజిస్తున్నాను కానీ అన్యులు భుజించిన నా ఆకలి తీరదు కదా. నా రోగములకు నేనే ఔషధం సేవిస్తున్నాను కానీ నా నిమిత్తమై అన్యులు ఔషధం సేవించినా నా రోగం నివారణ కాదు కదా. నా కాలు విరిగిన నేనే కట్టుకట్టుకోవాలి కానీ నా నిమిత్తమై మరొకరు కట్టుకొట్టుకున్నా నా బాధ తీరదు. ఇంతేకాదు, ఒక మంచం పైన ఇరువురు పరుండినప్పుడు ఇరువురికి వేరువేరు కళలు వస్తాయి కానీ ఇరువురికి ఒకే కళ రాదు. ఈ విధమైన ఆధారములను పురస్కరించుకుని మానవుడు తన నిమిత్తమై తాను బ్రతుకుతున్నట్టుగా భావిస్తున్నాడు. అదే వ్యక్తి మరికొంతకాలమైనప్పటికీ ఒక అధికారి దగ్గరికి వెళ్లి, సార్, నాకు తల్లి తండ్రి భార్య బిడ్డలు ఉంటున్నారు, వీరిని పోషించడానికి నేను ఒక ఉద్యోగం చేయాలి, కనుక నాకు ఉద్యోగం ప్రసాదించాలని అడుక్కుంటాడు. తలము తన నిమిత్తమై తాను బ్రతుకుతున్నాడని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తనకు ఒక ఫ్యామిలీ ఉండదని, తనకు తల్లిదండ్రులు భార్యాబిడ్డలు ఉన్నారని, వీరి నిమిత్తమై తాను ఉద్యోగం చేయాలని, దీనికోసం నేను బ్రతుకుతున్నాననేటువంటి యొక్క విషయము స్పష్టంగా అర్థం చేస్తాం. అదే వ్యక్తి మరికొన్ని ఆధారములు తీసుకుని ఫ్యామిలీ నిమిత్తమై కుటుంబ నిమిత్తమై తాను బ్రతుకుతున్నట్టుగా ఎన్నో విధమైనటువంటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చూపుతాడు. అయ్యా, మన బెంగళూరుకు సమీపం లోపల చాలా విచిత్రమైనటువంటి యొక్క ఇది జరుగుతున్నది, కోర్సు జరుగుతున్నది, మీరు వస్తారా అని తన మిత్రుడు తన ప్రశ్నించినప్పుడు అతను ఏమని జవాబిస్తాడు? అయ్యా, నాకు ఆఫీస్లో లీవ్ అయిపోయింది, నేను రావడానికి వీలు కాదు, నాకు ఈ ఆఫీస్ అనేటువంటి ఒక పెద్ద బంధకంగా ఉంటుండాలి, క్షమించాలి అని చెప్తాడు. అదే వ్యక్తి తన బిడ్డకో తన భార్యకో జబ్బు చేసి హాస్పిటల్లో చేర్చినప్పుడు తన జీతం కూడా నష్టం పైన తాను లీవ్ తీసుకుని ఆసుపత్రిలో వెళ్లి వారిని చూసుకుంటుంటాడు. లీవ్ లేదని చెప్పినటువంటి వ్యక్తి తన కుటుంబ నిమిత్తమై తన జీత నష్టం పైన కూడాను తాను లీవ్ తీసుకుని వారిని చూసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అదే వ్యక్తి ఆకలి కొని అన్నం తట్ట ముందు కూర్చున్నప్పుడు తన కుమారుడు బజారులో ఏదో రైలు కింద ఒక బస్సు కింద పడ్డాడనేటప్పటికీ ఆకలి మర్చిపోతాడు, తట్టను విసిరివేస్తాడు, బజారులో పరిగెత్తుతాడు. చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తన కుటుంబ నిమిత్తం కూడా తాను బ్రతుకుతున్నాడు. ఇదే వ్యక్తి గ్రామమునకు ఏమైనా ఆపత్తు సంభవించినప్పుడు, ఏ కలరానో ఏ ప్లేగు ఏ విధమైనటువంటి ఒక బాధలో సంభవించినప్పుడు గ్రామం యొక్క క్షేమ నిమిత్తం కూడాను తాను అనేక విధమైనటువంటి త్యాగం కలుపుతాడు. కారణమేమిటి? గ్రామము క్షేమంగా ఉండినప్పుడే తన కుటుంబము తాను కూడా క్షేమంగా ఉండగలడు. మానవుడు సమాజంలో పుట్టాడు, సమాజంలో పెరిగాడు, సమాజ నిమిత్తమే బ్రతుకుతున్నాడు, సమాజంతోనే ఆధారంగా జీవిస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేస్తున్నాడు కానీ సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు. సమాజం యొక్క క్షేమంలోనే తాను తన కుటుంబం యొక్క క్షేమము అణిగి ఉన్నది. ఈ మానవుడు కూడాను సమాజ నిమిత్తమే బ్రతుకుతున్నానని, సమాజ క్షేమమే నా యొక్క క్షేమమని, సమాజ క్షేమంలో నా క్షేమం కూడాను ఒక భాగమని భావించటము మానవునికి ప్రధానమైన కర్తవ్యం. భౌతికమైన నైతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలను మాత్రమే విచారణ సలుపుతున్నాడే కాని అనంతమైన ఒక సమాజం యొక్క సుక్షేమ నిమిత్తమై మానవుడు అధికంగా విచారించటం లేదు. ప్రతి మానవులకు తినే తిండి వల్ల, త్రాగే నీరు వల్ల, పీల్చే గాలి వల్ల అనేక విధములైనటువంటి యొక్క రోగములు సంభవిస్తున్నాయి. ఈనాడు మన సబ్జెక్ట్ అయినటువంటి ఫ్లోరైడ్, ఈ విషయంలో మనం చక్కగా విచారించినప్పుడు ఒక భారతదేశం నందు మాత్రమే కాదు, ఈ ఫ్లోరైడ్ అనేటువంటిది అమెరికా, జర్మనీ, చైనా, ఇండోనేషియా, టెంజేనియా, ఈ యొక్క ఇంకా అనేక దేశముల లోపల కూడాను ఈ యొక్క వ్యాధి అభివృద్ధిగా ఉంటున్నది. అమెరికాలో కూడాను, ఇరాన్, ఇరాక్ లో కూడాను, టర్కీ, లిబియా ఇలాంటి దేశములందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క వ్యాధి అభివృద్ధి అవుతున్నది. ఈ విధమైనటువంటి వ్యాధి అనేక దేశములందు ఉండినప్పటికీ ఆ దేశీయులు కూడాను కొంత శ్రీమంతులు అవటం చేత దానిని లెక్క చేయక దానికి తగినటువంటి యొక్క పరిహారమైనటువంటి యొక్క మందులు సేవించుకుంటూ దానిని ఏమాత్రం కూడా కేర్ చేయకుండా వదిలిపోతుంది. దానివల్ల ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధులు అధికమైపోతూ వస్తున్నాయి. ఈ త్రాగే నీటి లోపల చాలా అమితంగా వస్తుంటుండాలి. ఒక లీటర్ మంచినీటి యందు ఒక మిల్లీగ్రామ్ ఫ్లోరోసిస్ ఉండినప్పుడు అది చాలా ఉత్తమంగా ఉంటుంటాయి. ఇది ఒకదానికి ఒక లీటర్ ఒక గ్రీమ్ కంటే అధికమైనప్పుడు మనలో అనేక విధమైనటువంటి రోగములు అభివృద్ధి అవుతాయి. ఇది 4-5 మిల్లీగ్రాములు పెరిగినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ట్యూత్ అనే దంతముని యొక్క ఫ్లోరోసిస్ అధికమైపోతుంది. ఇప్పుడు మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇంకా అనేక దేశములు ఎందుకు కూడాను అనగా రాష్ట్రములు ఎందుకు కూడాను ఈ వ్యాధి అధికంగానే ఉంటుండాలి. మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, శ్రీకాకుళము, ఇంకా తెలంగాణ లోపల మెదక్, మహబూబ్ నగర్, నల్లకొండ ఇలాంటి ప్రాంతములు ఎందుకు కూడాను అధికంగా ఉంటుండాలి. కుటుంబంలో ఉండేటువంటి యొక్క కర్నూలు, కడప, గుంటూరు ఇత్యాది పట్టణం ఎందుకు కూడాను అధికంగా ఉంటుండాలి. 1.5 నుంచి కూడాను 10 మిల్లీగ్రాముల వరకు కూడాను పెరిగిపోయింది. 1 కిలో మిల్లీగ్రామ్ నుంచి 300 మిల్లీగ్రాములు ఉంటున్నాయి భూమి నుండి పుట్టేటువంటి యొక్క ఫ్లోరిన్. ఇంతే కాదు, అనేక ప్రాంతముల యందు అల్యూమినియం ఫ్యాక్టరీస్ అంతా పెడుతున్నారు. ఈ అల్యూమినియం ఫ్యాక్టరీస్ లోపల ఫ్లోరైడ్ అనేటువంటి దాని పదార్థములు అమితంగా వాడుకుంటుంటారు. గాలిలో చేరి సర్వత్రా వ్యాపించి తద్వారా కూడాను ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి రోగానికి కొంత తోడ్పడుతూ ఉంటుండాలి. ఈ ఫ్లోరోసిస్ అండ్ ఫ్లోరైడ్ అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి గట్టి ప్రదేశాల్లో పోయి ప్రవేశిస్తుండాలి, అనగా ఎముకలు, దంతములు ఇత్యాది ప్రదేశంలో పోయి ఇది చేరిపోతుండాలి. ఇది చేరి మిగిలినటువంటి యొక్క ఫ్లోరైడ్ ఇది కేవలము మూత్రం ద్వారా బయటపోతుండాలి. ఇది క్రమక్రమేణా కొన్ని గ్రామంలో అధికంగా ఉండటం చేత ఈ యొక్క పల్లెజనులు దీన్ని సరైనటువంటి రీతిగా తెలుసుకునలేక తాము తాగే నీళ్లలో వల్ల నడుములు వంగిపోతున్నాయి, కాళ్లు సొట్టబోతున్నాయి, అనేక రకమైనటువంటి యొక్క ఎముకలు కొంత మడతలు పడుతూ వస్తున్నాయి. ఇదే కాకుండా దీనికి తోడుగా కొన్ని క్రిములు కూడాను ఇందులో ప్రవేశిస్తుంటున్నాయి. ఇది మైక్రోస్ అనేటువంటి యొక్క పురుగులు, ఈ బ్యాక్టీరియాస్ అనేటువంటి పురుగులు, ఇంకా అనేక రకమైనటువంటి పురుగులు ఇందులో ప్రవేశించి సీరియా, మైక్రోబ్ ఇవి కేవలము సర్వత్రా సంచరిస్తూ ఉంటుంటాయి ఈ క్రిములు. కానీ మరొక రకమైనటువంటి పురుగులు ఉంటున్నాయి, అది వైరస్ అనేటువంటి పురుగులు. ఇది ఉన్న చోటే ఉండి అమితంగా దీనిని ఆరోగ్యాన్ని చెడుతూ వస్తుంటుండాలి. ఈ వైరస్ అనేటువంటి క్రిములు మరింత ప్రమాదకరంగా ఉంటుండాలి. ఈ వైరస్ క్రిములు ఈ యొక్క గాలి యొక్క దీని వల్ల సర్వత్రా వ్యాపించి మన బోనుల్ని ఎందుకు కూడాను ప్రవేశించి అనగా ఎముకలు ఎందుకు ప్రవేశించి మానవుని యొక్క ఆరోగ్యాన్ని అనేక విధములుగా క్షీణింపచేస్తున్నాయి. అయితే దీనికి తగినట్టుగా కొన్ని ఆహారములు మరింత ఈ రోగాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఈ యొక్క ఆహారములు చేపలు, మాంసము, తర్వాత నల్ల ఉప్పు, ఎర్ర ఉప్పు, ఇంకా నల్లని టీ, కాఫీ ఇవంతా కూడాను ఈ రోగాన్ని మరింత పెంచుతూ వస్తున్నాయి. ఈ ఫ్లోరైడ్ అనేటువంటి దానిని మరింత అధికం చేసి ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధిని పెంచుతూ ఉన్నాయి. దీనికి నివారణ ఏమిటి? దీనికి సాధ్యమైనంత వరకు కొన్ని రకములైనటువంటి యొక్క పదార్థములు మనం మార్చుకోవాలి. మన పండ వ్యాధికి తాంబూలం కూడాను అమితంగా చెరుపు చేస్తూ ఉంటుండాలి. కొన్ని అంగడిలో అమ్మేటువంటి మందుల ద్వారా కూడాను ఈ యొక్క రోగము మరింత పెరుగుతూ వస్తుండాలి. కనుక దీనికి నివారణకరమైనటువంటి యొక్క ఆహారములు కూడాను కొన్ని ఉంటున్నాయి. పులుపు రకమైనటువంటి పదార్థములు అధికంగా భుజించాలి, అనగా నిమ్మకాయ, నిమ్మపండు, ఆరెంజి, చింతపండు అధికంగా ఉంటుండాలి. టమాటో, పొటాటో, విటమిన్ సి, ఇంతే కాదు దీనికి తగినటువంటి బోన్స్ కొంత సరైనటువంటి యొక్క ఇచ్చేది కాల్షియం కూడాను అధికంగా భుజించాలి. అప్పుడు కొంతవరకు ఈ రోగము నివారణ కావడానికి అవకాశం ఉంటుండాలి. ముఖ్యంగా ప్రజలు అనగా పల్లె ప్రజలు పులుపును అధికంగా వాడుతూ రావాలి. దీనితో పాటు ఆకుకూరలు అధికంగా తీసుకుంటే ఇందులో కొంత కాల్సియం కూడా అధికంగా రావటం చేత ఈ రోగము అంత పెరగడానికి వీలు ఉండదు. ఆరోగ్యమునకు అనారోగ్యమునకు మనం తీసుకునే ఆహారములే మూలాధారము. ఈనాడు మానవుడు పాలు పెరుగు తన ఇంటిలో ఉండినప్పటికీ పల్లె ప్రజలు ధన నిమిత్తమై ఈ పాలు పెరుగును అమ్ముకొని కేవలము ఒక ఉపయోగ లేనటువంటి యొక్క పదార్థాలు భుజిస్తున్నాడు. అనేటువంటి వ్యాధికి పాలు పెరుగు కూడా చాలా సహాయం చేస్తుంది నివారణకు. కొంతమంది ఆధునిక యువకులంతా కూడాను ఈనాడు పాలు లేకుండా నల్లటి టీ, ఎర్రటి టీ త్రాగుతున్నాడు. ఫ్లోరసిస్ అనేటువంటి యొక్క వ్యాధిని మరింత పెంచుతుంది. పల్లె ప్రజలు నల్ల ఉప్పు, ఎర్ర ఉప్పును ఉపయోగిస్తున్నారు. ఇది మంచిది కాదు, దీంట్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుండాలి. దీని ప్యూరిఫై చేసినటువంటి తెల్ల ఉప్పును ఉపయోగించుకోవాలి. విధమైనటువంటి ప్రచార ప్రబోధనలు ప్రభుత్వం ద్వారా జరిగినప్పుడే కొంతవరకు ఈ రోగములు నివారణ గావించడానికి వీలవుతుంది. అన్నింటికంటే ముఖ్యము ఆహారంతో పాటు దైవానుగ్రహం కూడా ఉంటుండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక యుగంలో దైవ చింతన అనేటువంటిది అత్యంత దూరమైపోతుంటుండాలి. ఈ దైవ చింతన చేయకుండా అనేక విధమైనటువంటి ఆటంకములు కూడాను మానవుని యందు ఆవిర్భవిస్తుంటున్నాయి. దైవ భావము మదిలోన కలపకుండా రెండు గుణములు వెంటాడుచుండునరు నీ. ఒకటి ఏమిటి? లక్ష దోషాలు తనలోన దాచుకునుచు. అసలుకు దోషాలు తనలో ఉండినప్పటికీ ఆ దోషాన్ని దాచుకుంటున్నాడు, అది ఒక్క గుణము. పరుల దోషంకు నడుచును బయట పెట్టు. ఎంత చిన్నదైనటువంటి పరుల దోషాన్ని మాత్రమే తాను బయట పెడుతుంటాడు. తెలుగు నాడును చెప్తుంటాడు, తన ఆకులో గాడిని కూడా పొరులాడుతుందినా అది కనిపించదట, పరుల ఆకులో అనేటువంటి యొక్క దోమ మాత్రమే కనిపిస్తుంటాడు. కనుక మనం మన దోషాలను మనం వెతుక్కోవడానికి తగినటువంటి కృషి చేయకుండా పరుల దోషాన్ని వెతికేటువంటి పాపబుద్ధి ఈనాడు అధికంగా పెరిగిపోతున్నాయి. ఈ యొక్క రోగములు కూడా మితిమీడిపోయి మానవత్వాన్ని అనేక రకములైనటువంటి యొక్క చిక్కులు పాలు చేస్తున్నాం. ప్రయత్నము, దైవ అనుగ్రహము రెండూ ఉండినప్పుడే ఈ దోషం నుంచి మనము దూరం కావచ్చు. నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే ఆ కరెంటు ఉపయోగమైనట్టుగా ఆ మానవుని యొక్క ప్రయత్నము, దైవ అనుగ్రహము రెండూ చేరాలి. ఇది ఈనాడు తక్కువైపోయినది. ఎన్ని రకములైనటువంటి బలములు ఉండినప్పటికీ, వెనకనక వస్తు వాహనాదుల యొక్క పదవులు ఉండినప్పటికీ ఆరోగ్యమే లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగమైపోతాయి. ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలం ఉత్తమం. ఆరోగ్యం ఉత్తమైనటువంటిది మహాభాగ్యం. ఈ భాగ్యము లేని ఎన్ని భాగ్యాలు ఉంటుంది ప్రయోజనమే. కనుక ప్రతి మానవునకు పల్లెవాడు కాని పట్టణం వాడు కాని ఆరోగ్యమే అత్యవసరం. ఈ ఆరోగ్య నిమిత్తమై మనం త్రాగే నీరు, భుజించే పదార్థములు, మనము పీల్చే గాలి కూడాను కొంతవరకును పరిశుద్ధమైన స్థితిగా ఉంటుండాలి. మనం త్రాగే నీరు కూడాను మలినమైపోతున్నాయి. తినే ప్రతి పదార్థం కూడాను మలినంగానే ఉంటుండాలి. పీల్చే గాలంతా కూడాను మరింత మలినంగా ఉంటుండాలి. ఎన్ని ఔషధాలు తీసుకుని ప్రయోజనమేమిటి? ఎందుకంటే మలినమైనటువంటి మనసు మరింత మలినమైపోయింది. ఈ మనసును పరిశుద్ధం చేసుకోవాలి. మనసు పరిశుద్ధం ఏ రీతిగా అవుతుంది? పవిత్రమైనటువంటి భావములు మనం అభివృద్ధి గావించుకోవాలి. పరోపకార సంబంధమైనటువంటి యొక్క చింతనను మనం పెంచు వాదించినటువంటి యొక్క వాక్కును మనం అభివృద్ధి గావించుకోవాలి. అందువల్లనే వేమన చెప్పాడు, నొప్పించక తాను ఒక తప్పించక తిరుగువాడు ధన్యుడు అన్నాడు. ఈ 18 పురాణముల లోపల వ్యాసులు వారు కూడా రచించారు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం. ఏమిటి? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ రెండింటినీ మనం నేర్చుకుంటే సర్వ పురాణముల యొక్క సారాన్ని కూడా మనము అనుభవించినటువంటి వారమవుతాం. ఎలాంటి పరిస్థితి ఎందుకు ఇతరులు బాధించకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈనాడు నీవు ఇతరులు సులభంగా బాధించవచ్చును, ఈనాడు నీవు సులభంగా ఇతరులు నొప్పించవచ్చును, కానీ ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగ. ముందు ఉంటుండాలి దీని ఫలితములు. కొండల వలె వచ్చి అడ్డుపడతాయి. సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని మనం అనుభవించాలంటే ప్రస్తుతము మనము పవిత్రమైనటువంటి యొక్క దీంతో పరులను ఆనంద పెట్టి, పరులను సంతోష పెట్టి, పరులకు సహాయం చేసి పరు యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి. కఠినమైనటువంటి పదములు మనం ఉపయోగించకూడదు. కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ మొబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ మొబ్లైజ్. ఇటు మధురమైనటువంటి వాక్కులతో మనస్సును చల్లార్చుకోవాలి. ఈనాడు నీవు కఠినమైనటువంటి పదవులు ఉపయోగపెట్టవచ్చును, కానీ తాత్కాలికంగా అది నీకు పరమశాంతిని అనుభవించవచ్చును, అందించవచ్చును, కానీ మున్ముందు ఉన్నది దాని యొక్క రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. తను తాను వంచుకోవటమే కాని పరులను వంచడం కాదు. కనుక తనను తాను వంచుకోకుండా చూసుకోవాలి, తన కాన్షియన్స్ కు తృప్తిగా తాను నడుచుకోవాలి. ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి మాణిక్యం. ఈ మానవత్వాన్ని, దీని యొక్క విలువలను మనం ఏనాడు పెంచుకుంటామో, ఆయు ఆరోగ్యం యొక్క విలువ కూడాను భగవత్ అనుగ్రహం చేత మనకు ప్రసాదింపబడుతుంది. ఈనాడు మానవుని యొక్క ఆకారం ఉన్నది కానీ మానవుని యొక్క విలువలు లేకుండా పోతుంటాయి. జగతిని జీవించువాడు మనుషుడు కావల మొదట, ధనుజుల దుష్కృతులందల్లా పొగడుతుంది వాడే చెవట, ఆత్మ విద్య నేర్చించిన ఆధ్యాత్మానికి అనుగుణుంటాయి. రాజయోగమునకు బాట ఇది ఏ స్థుతులు చెప్పు మాట. ఒకనొక సమయంలో ఒక కవి కూడా చెప్పాడు, ధర్మం ఈ యొక్క దేశంలో నిలచకుండా పోవడానికి కారణం ఏమిటి అన్నాడు. దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న, పొంచి చూచు కనులున్న పంచన విను చెవులున్న, వంచిత గుణ చిత్తమున్న వంచే మనసున్న, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. ధర్మము ఈ జగత్తులో నిలవాలంటే దుర్బుద్ధుల తలలున్న, తలలో దుర్బుద్ధులు లేకుండా ఉండాలి. దూరులు విను చెవులున్న పైన వీరిపైన వీరిపైన వారిపైన చెప్పేటువంటి యొక్క ఈ యొక్క తంటాలు ఉంటున్నటువంటి ఆ వినేటువంటి చెవులు మనలో వంచి చూచు మనసున్న, వంచిత గుణ చిత్తమున్న, ఈ విరుగుతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. మానవుని యొక్క గుణములే కాదు, మానవుడు ఎంత పవిత్రమైనటువంటి మానవుడు, ఈ మానవ జీవితం ఎంత గుణవంతమైనటువంటిది. మానవ జీవితానికి మించిన జీవితం మరొకటి లేదు. మానవుడనగా దేవుడే. అలాంటి దైవ స్వరూపమైనటువంటి మానవత్వాన్ని దానవత్వంగా పశుత్వంగా మార్చుకోవటము ఇది మనకు సరైనటువంటి యొక్క లక్షణం కాదు.
1: అనుభవిస్తున్నాయి మృగములు మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. నీవు మానవుడు మానవ స్వేచ్ఛను అనిపించు, మృగ స్వేచ్ఛను అనిపించు. నీకు రైట్ ఉంటుండాలి,
0: నీ రైట్ను మాత్రమే చూడకూడదు, పక్కన మరొకటి ఉంటుండాలి, రెస్పాన్సిబిలిటీ. రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండు రెండు రెండు వింగ్స్. ఒక్క రెక్క ఉంటే మనకు పైకి ఎగరలేదా పచ్చి, సైకిల్ ఉంటే మనం నడచలేము ఈ ప్రయాణం. కనుక రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి. మన రైట్ ఎంత ఉండాలి, ఎదుట వ్యక్తి యొక్క రైట్ను కాపాడేటువంటి రైట్గా ఉంటుండాలి ఎంత ప్రధానమో, ఎదుట వ్యక్తి యొక్క రైట్ కూడా అతనికి అంత ప్రధానమే కదా.
1: మెయిన్ రోడ్డు లోపల ఇది అందరికీ సమానమే, కానీ నువ్వు ఒక పెద్ద కర్రను తీసుకుని ఆ మెయిన్ రోడ్డు కసరత్తు చేసుకుంటూ కూర్చుంటే నీకు మెయిన్ రోడ్లో నడిచేకి నీకు నాకు వారికి వీరికి అందరికీ రైటే ఉంటుండాలి. కానీ నీ ఎక్సర్సైజ్ మెయిన్ రోడ్లో చేయడానికి అధికారం లేదు. నువ్వు చేసి మేడపైన నువ్వు చేసుకో, రూమ్లో నువ్వు చేసుకో, అంతేకాని మెయిన్ రోడ్ లోపల ప్రయాణికులకు అడ్డం తగిలేటువంటి యొక్క కసరత్తు నీవు మెయిన్ రోడ్లో చేయడానికి నీకు అధికారం లేదు. కనుకనే ఎదుట వ్యక్తి యొక్క రైటు అధికారంగా ఉండినటువంటి రైతు, అడ్డమ తిరగినటువంటి రైతు నీవు అనుభవించాలి. అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా రైతు ఉండాలి. ఇది మానవుడు చక్కగా గుర్తించవలసినటువంటి విషయం. ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుంటే వాడు పరిపూర్ణ మానవుడిగా జీవించగలడు. కనుక మనం ఈనాడు రోగములకు, ఈనాడు అశాంతికి, ఈనాటి బాధలకు, ఈనాటి దుఃఖములకు మూల కారణము మన భావములు, మన చర్యలే మూల కారణం. నిమిత్త మాత్రంగా మనం భావిస్తున్నానే కానీ ఇది చాలా పొరపాటు. నీ దుఃఖములకు, నీ విచారములకు, నీ కష్టములకు ఎవరో కారకులు కాదు, నీకు నీవే కారకులు. కనుక సమాజం యొక్క క్షేమాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకుని సమాజములకు ఏ విధమైనటువంటి యొక్క ఉడుదుడుకులు జరగకుండా, కష్టలు సంభవించకుండా, శ్రేయస్సు కలిగే రీతి లోపల మనం ప్రవర్తించాలి. ఈ యొక్క ఫ్లోరైడ్ అనేటువంటి యొక్క దీనిని తగ్గించుకోవాలంటే, ఫ్లోరసిస్ అనేటువంటి రోగాన్ని మనం నివారణ చేసుకోవాలంటే సులభంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుండాలి. మన ఇన్స్టిట్యూట్ లోపల వెంకటేశ్వరరావని చాలా దీనిని పరిశోధనలు జరిపి అనేక విధములైనటువంటి యొక్క దీనికి మార్గములు కూడా తాను కనిపెట్టాడు. మందులు దీనికి అవసరం లేదు. చెప్పినట్టుగా చింత పులుసు లేక నిమ్మకాయ, ఇంకే విధమైన ఆరెంజ్, ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని పాలు, పెరుగు ఇలాంటివి మనం తీసుకుంటుంటే ఎంతైనా కూడా ఈ రోగాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఈ ఫ్లోరసిస్ అనేటువంటిది కేవలము ఎముకల ద్వారా సంభవించేటువంటిది కనుక దీనికి తగినంత క్యాల్షియం అనేటువంటి పిల్స్ కూడా మనం వాడుతూ ఉండాలి. పల్లె ప్రజలకు ఆకుకూరలు అధికంగా చిక్కుతూ ఉంటాయి. ఆకుకూరలు చాలా బాగా భుజిస్తూ ఉంటుంటే ఇందులో చక్కగా ఆరోగ్యం కూడా కుదురుతుంది. ఇందులో ఐరన్ టానిక్ కూడా ఉంటుండాలి. ఈ విధమైనటువంటి కొన్ని ఆహారంలో మార్పు చేసుకుంటే ఎంతైనా కూడా ఈ రోగాన్ని సాధ్యమైన అదుపులో మనం పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా దీనికి అనేక కోట్లు ఖర్చు పెట్టి అనేక విధమైనటువంటి యొక్క దీనికి ప్లాన్ అంతా వేస్తున్నారు. ఈ విధమైన సహాయం చేసినప్పటికీ స్వప్రయత్నం కూడా ఉంటుండాలి కదా. తట్టలో పెట్టినటువంటి అన్నం పొట్టలే చేయాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. పదార్థములు పేరు చెప్పుకుంటూ ఉంటుంటే పొట్ట నిండదు. ప్రభుత్వం చేస్తుండాలి, ప్రభుత్వం పై కూడా పూర్తి మనము మొదలు పెట్టకూడదు. ఈ యొక్క ప్రయత్నం కూడా కొంత దీనికి అవసరం. చెట్టు ఎక్కేటువంటి వానికి కొంతవరకు మనం సహాయం చేయవచ్చు. ప్రయత్నమే లేకుండా ఉంటుంటే ఎంతవరకు మనం వాడిని నెట్టగలము. కనుక స్వప్రయత్నము, గవర్నమెంట్ సహాయము, ఈ రెండు కూడా చేరినప్పుడే మన యొక్క కార్యము పరిశుద్ధిగా ఉంచుకోవచ్చు. మా కలెక్టర్స్, చాలా మంది రెవెన్యూ మినిస్టర్ వీరందరూ కూడా ఈ విధమైనటువంటి రోగ నివారణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్లాన్లు వేస్తున్నారు, సెమినార్లు జరుపుతున్నారు, దీని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి ఏంటంటే కేవలము ఈ యొక్క ట్రీట్మెంట్ వల్లనే మాత్రమే బాగవుతుంది అనేటువంటిది మాత్రం నాకు విశ్వాసం లేదు. బాగు జరిగేటువంటి అంటే అమెరికా ఎందుకు ఆ విధంగా అవస్థలు పడుతుండాలి, జపాన్ ఎందుకు ఆ విధంగా అవస్థలు పడుతుండాలి, ఇండోనేషియా కావాల్సిన ధనం ఉంటుందాదే, థాయిలాండ్ ఎంత కావాల్సిన ధనం ఉంటుందాదే, అక్కడ కూడా ఈ ఫ్లోరోసిస్ వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. కానీ దీనికి దైవానుగ్రహం చాలా అవసరం. ఆ అనుగ్రహం అనేటువంటిది లేకుండా అయినపోతే ఎన్ని చేసినప్పటికీ ఇది కేవలం ఒక మందుకు తగినంత ఫలితమే ఇస్తుంది, కానీ పరిపూర్ణ ఫలితాన్ని అందించలేదు. కనుక మందుతో పాటు మాధవత్వాన్ని ఇప్పుడు మనం కొంచెం చేర్చుకుంటే మందులు తింటున్నాం మనం ఇప్పుడు, దానికి తగినటువంటి డైట్ కంట్రోల్ పథ్యం కూడా ఉంటుండాలి. పథ్యమే దైవ చింతన. ఈ రెండింటి యొక్క పథ్యము, దానికి తగిన ఔషధము రెండు ఉండినప్పుడే మనకు సంభవించినటువంటి రోగమును నివారణ గావించుకోగలము. ముఖ్యంగా అధికారులు, ఆఫీసర్స్, ఇంకా డైరెక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు అందరూ చేరారు ఇక్కడ. ఈ మాంసము, మద్యపానము, ఈ రెండింటిని కూడా మనం సాధ్యమైనంత వరకు నివారణ గావించినప్పుడు ఎంతైనా కూడా ఈ రోగాలను మనము అదుపులో పెట్టవచ్చు. ముఖ్యంగా క్లోరోసిస్ అనేటువంటిది ఈ చేపలు మాంసం వల్లనే అధికంగా పెరుగుతూ ఉండాలి. భూమి నుంచి వచ్చేటువంటిది ఎంత, ఈ భూమి నుంచి కలిగేటువంటి జలము, భూమి నుంచి వచ్చేటువంటి గాలి విషమయమైనటువంటిదిగా ఉంటుండాలి. కొన్ని ప్రదేశముల లోపల త్రాగే నీటి ఎందుకులను 8-9 kg ఇంత ఉంటుండాలి, కిలోగ్రామ్ ఇంత ఉండకూడదు. సరైనటువంటి జలం అనుకుంటుంటే 1.5 or 1 ఇంటూ ఉంటుంటే ఈ జలమును మనం తీసుకోవచ్చు. నమ్ముతారో నమ్మరో కానీ మా ప్రశాంతి నేమిలో ఇది కూడా అనంతపురం జిల్లాలో ఉండేటువంటిదే. ఇదంతా కూడా కేవలం ఉప్పు మట్టి నుంచి వచ్చేటువంటిది ఫ్లోరస్ ఇక్కడ కూడా ఉంటుండాలి. కానీ ఇక్కడ ఉండినటువంటి ప్రత్యక్ష నిదర్శనము, దైవ చింతన జరుగుతూ ఉంటుండాలి. అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి అనేక విధమైనటువంటి వ్యక్తులు, అనేక భాషలతో కూడినటువంటి వ్యక్తులు, అనేక జాతులతో కూడిన వ్యక్తులు, అనేక ఆహారంతో కూడిన వ్యక్తులు ఇందులో చేరుతున్నారు. డివైన్ వైబ్రేషన్ అనేటువంటిది చాలా ఉంటుండాలి. కనుక నేను మీ వెంకటేశ్వరరావును కూడా వేరుగా పిలుచుకోవాల్సింటే మీరు అడగవచ్చును. మేము వేసినటువంటి బోర్వెల్లు అంతకుడు 1 point పైన లేనే లేదు ఈ ఫ్లోరైడ్. ఒక్క పాయింట్ మాత్రమే ఉంటుండాలి, అది చక్కగా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అది ఉండే తీరాలి 1 liter. అనంతపురంలో ఉంటుండాలి 3-4 points ఉంటుండాలి. పాపం ఆ ప్రజలు ఎంత బాధపడుతుంటారో, వారికి తెలియదు దీనివల్ల వచ్చినటువంటి రోగమని. దీనిని పురస్కరించుకుని కలెక్టర్ కూడా చాలా ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అయినా ఈ జిల్లా లోపల ఈ యొక్క ఫ్లోరోసిస్ అనేటువంటి రోగం లేకుండా ఉండాలని. కనుక రోగం యొక్క నివారణ నిమిత్తమే ఔషధమే కాకుండా ఆధ్యాత్మిక చిత్తం కూడాను అభివృద్ది అయినప్పుడు దేశమంతా సుక్షేమంగాను సుభిక్షంగా కూడాను ఉండగలదని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: ఇప్పటిదాకా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 29వ తేదీన ఫ్లోరసెస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

ప్రతి మానవుడు తప్పనిసరిగా సంకల్పము యొక్క శాసనమును పనులను విశాల దృష్టితో విచారించటము అత్యవసరము. ఈ విధముగా సంకల్పము యొక్క శాసనాన్ని గుర్తించినప్పుడే మానవుడు సుఖజీవితమును శాంతి జీవితమును అనుభవించగలడు. ఈ విధముగా మనశ్శాసనమును అర్థం చేసుకున్న సమయమునందే మానవునియందున్న సమస్త శక్తులు సద్వినియోగము కాగలవు. సంకల్పముల యొక్క శాసనమును సరిగా అర్థము చేసుకున్న సమయమునందే ప్రతికూలమైన సంకల్పములను మానవుడు ప్రతిహితము చేయగలడు. మత్స్యము ప్రవాహమునకు ఎదురెదటం చేతనే తన ప్రమాదమును తప్పించుకోగలుగుచున్నది. అదేవిధముగానే మానవుడు ప్రతికూల సంకల్పములకు విరుద్ధమైన సత్సంకల్పములను అభివృద్ధిపరుచుకున్నప్పుడే తన జీవితంలో ప్రమాదమునకు దూరమై ప్రశాంతికి సన్నిహితమై ఉంటుంటాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శాశ్వతమును విశ్వమాన్యమును అయిన సనాతన ధర్మోద్ధరణకై తాను అవతరించానని స్వామి ఉద్ఘాటించారు. ఇట్టి శాశ్వత ధర్మమును పరధర్మముతో సమ్మేళనము చేయుటను కాని తిరస్కరించుటకాని అనర్థములను కల్పించుటకు గాని తనకు సంకల్పము కాదని స్వామి వచించారు. ఈ సనాతన ధర్మము ప్రపంచమునకంతటికి సంబంధించిందే కాని కేవలం భారతదేశానికి మాత్రమే కాదని స్వామి ఆశయం. సర్వమత సమ్మతాయ నమః అని స్వామిని భక్తులు పూజిస్తారు. 1967 శివరాత్రి ప్రత్యేక సనాతన సారథి సంచిక కవరు పేజీపై చిత్రం ఏది నిర్ణయించురు అని స్వామిని కస్తూరి గారు అడగ్గా కాగితంపై ఒక పూర్ణ బిందువును లిఖించి ఆ బిందువుకు పంచముఖ చక్రమును వ్రాసి ఈ పంచముఖములందును పంచమత చిహ్నములను స్వహస్తముతో స్వామి లిఖించి ఇవ్వగా బిందు మధ్యమందు బాబా చిత్రమును కస్తూరిగారు చేర్చి పత్రికను ముద్రింపచేశారు. హిందూ మతమునకు ప్రణవమును, బౌద్ధ మతమునకు చక్రమును, జొరాస్ట్రియన్ మతమునకు అగ్నిని, ఇస్లాం మతమునకు నక్షత్రయుక్త అర్ధచంద్రాకృతిని, క్రైస్తవ మతానికి సిలువ గుర్తులుగా లిఖింపబడ్డాయి. ఈ 5 మతములను ఒకే సత్యము యొక్క ముఖములు. ప్రేమ, పవిత్రత, దానము, త్యాగము, శరణాగతి అను ఈ 5 సత్యము యొక్క పంచముఖములు. దేవుడు లేడని, నీతి కూడదని చెప్పు నాస్తికులు కూడా ఏదో ఒక దానిని నమ్మి ప్రేమింతురు. ఇతరులు తమని నమ్ముటకు సత్యముగా మాట్లాడుతురు. పవిత్రత లేక శుచిగా ఉండుటకు ప్రయత్నింతురు. శాంతిని, సంతోషమును కోరుదురు. ఈ ప్రేమ, శాంతి, సంతోషము భగవత్ స్వరూపమే. భగవానునికి ఈ విశ్వము నిలయము. ఈ ఖండములు లేక దేశములు నిలయమందలి భాగములు. కావున స్వామికి అన్ని దేశములు తనవే, పరదేశమనేదే లేదు అని స్వామి చెప్పారు. బాబా విశ్వరూపుడని తెలుపుటకే శివరాత్రి పర్వదినమందు స్వామి నుండి లింగోద్భవమవుతోంది. లింగము భగవంతుని గుర్తు. ఆ రూపునికి రూపకల్పనమే లింగము. స్వరూపుడైన స్వామి నుండి లింగోద్భవము బాబా యొక్క అరూపతత్వమును ప్రకటిస్తోంది. స్వామిలో ఉద్భవమగు లింగము తన్ను తానే సృష్టించుకొనుచున్నది. లింగము నుండి స్వామి తనను తాను సృష్టించుకొనుచున్నారు. మైసూరు రాజ్యములోని శ్రావణ బెల్గొల యందలి ఇంద్రగిరి పర్వతంపై బ్రహ్మాండమైన గోశిల నుండి చెక్కబడిన గోమఠేశ్వర నామముతో ప్రసిద్ధిగాంచిన శివలింగమొకటుంది. పుట్టపర్తి సమీపంలో కొత్నఘట్టమని పేరుగల చిన్న గ్రామములో ఒక మహిమ జరుగుతోంది. స్వామి మహిమ విని ఈ కొత్నఘట్టము నుండి 2 బాలురు వ్యయప్రయాసలతో వచ్చారు. ఆ బాలురును సంతోషపెట్టుటకు స్వామి, నేను మీ గ్రామమునందే ఉన్నాను, అచ్చటనే మీరు దర్శించవచ్చునే, ఇంత దూరం ఎందుకు వచ్చారు అని చెప్పుచు వారి గ్రామమునకు వారిని వెళ్లమని స్వామి చెప్పారు. వారు విచారముతో తమ గ్రామమునకు చేరారు. ఆ ఊర్లోని దేవాలయంలో 12 అంగుళముల ఎత్తుకల చలువరాతి శివలింగంను పానవట్టముపై అమర్చబడి ఉంది. పూర్వము సుమారు 100 ఏళ్ల క్రిందట ఈ గ్రామస్థుడొకడు కాశీకి వెళ్లి 2 శివలింగములను తీసుకువచ్చి ఒక శివలింగమును కాంతరాజపురమునందును, మరి ఒక శివలింగమును తమ గ్రామమందును ఆలయము కట్టించి ప్రతిష్ఠింపచేశారు. ఈ దేవాలయము దగ్గర ఒక సత్రమును కట్టించి బావిని కూడా త్రవ్వించి స్వామి కైంకర్యమునకును, నిత్య నైవేద్య దీపారాధనకును, సత్రపు ఖర్చునకు భూములను దేవుని పేర దానము చేసి పూజకై పూజారిని కూడా ఏర్పరిచారు. తదాదిగా ఈ దేవాలయమునందు
నిత్య పూజా కైంకర్యములు జరుగుచున్నాయి. స్వామిని దర్శించుటకు పుట్టపర్తికి వచ్చి కొంతకాలము అచ్చటనే భజన. ఒక శివలింగమును కాంతరాజపురమునందును, మరి ఒక శివలింగమును తమ గ్రామమందును ఆలయము కట్టించి ప్రతిష్ఠింపచేశారు.

ఆమెని దర్శించుటకు పుట్టపర్తికి వచ్చి కొంతకాలము అచ్చటనే భజనలో పాల్గొని నిలయమున పాడునట్టి పాటలను కంఠస్థముగా నేర్చుకుని ఉన్న ఆ ఇరువురు బాలురు తమ గ్రామము చేరిన వెంటనే ఈ శివాలయమున భజన మొదలుపెట్టారు. ప్రతిదినము వీరు పూజా సమయంలో భజన చేస్తున్నప్పుడు గ్రామస్థులు పెక్కుమంది భజనలో పాల్గొంటున్నారు. ఇట్లొక వారం గడిచింది. ఒకనాటి పూజా సమయంలో ఆ శివలింగమునందు సత్యసాయిబాబా చిత్రపటమును, షిరిడీబాబా చిత్రపటమును రెండూ కనపడ్డాయి. ఇప్పటికీ ఆ పటములట్లే లింగమునందున్నాయి. ఆ బాలురకు పరమానందమైంది. స్వామి మహిమకు గ్రామస్థులు మిక్కిలి ఆశ్చర్యం చెందారు. స్వామి పటము లోపల భాగమున ఉన్న ఉంగరములను ఆశీర్వదించి స్వామి ఇస్తారు. నిరంతరము భక్తుడు చూచుచుండవలయున్నది భగవంతుని యొక్క రూపమే అని స్వామి ఉద్దేశము. ఈ కొత్తఘట్ట గ్రామమునందలి శివలింగమునందు షిరిడి పర్తి బాబాల రెండు రూపములు స్వామి సృష్టించుట ఆ గ్రామస్థులందరూనూ శివలింగమందు స్వామిని దర్శించుచుందురనే భావముతోనే స్వామి ఆ ప్రకారము సంకల్పించారు. కొత్తఘట్టమునకు పోయి ఇచ్చటి మహిమను దర్శింపుడని పర్తిలో భక్తులకు స్వామి చెప్పేవారు. ఆ గ్రామములో సత్యసాయి జన్మదినోత్సవము అతి వైభవముగా గ్రామస్థులు జరుపుకునేవారు. ఆ లింగమును దర్శించిన వారికి సాయి భక్తి తప్పకుండా కలుగుతుంది. అంత ఏళ అన్ని లింగములందునూ అన్ని విగ్రహములందునూ స్వామే నిండియున్నారు. ఆ శివలింగములన్నీ కూడా స్వామియందే నిండి ఉన్నాయి. ఈ సందేశమును కొత్తఘట్ట యాత్రికులకు ఆలయంపై నుండు పక్షులు తమ కూజితముల ద్వారా స్పష్టము చేస్తున్నాయి. 1967 మార్చి 9వ తేదీ శివరాత్రి పర్వదినమున పతాకోత్సవం సమయంలో గంగోత్రి మొదలు సముద్రము వరకు ఎచ్చటనైనను గంగానది పవిత్రమైనదే కాని హరిద్వారము, ప్రయాగ, వారణాసి, దక్షిణేశ్వరు దగ్గర మిక్కిలి ప్రాముఖ్యత గల గంగానది కలదు. అచ్చట పుణ్యక్షేత్రములుండుటచే ఆ ప్రసిద్ధి గంగకు కలిగింది. అట్లే ఈ ప్రశాంతి నిలయములో ప్రతిదినమును పవిత్రమైనదే అయినప్పటికీ శివరాత్రి పర్వదినమున లింగోద్భవము ప్రత్యక్ష శివుడైన స్వామి నుంచి కలుగుట చేత అత్యంత పవిత్ర దినమగుతోంది. ఆనాటి రాత్రి వేలాది భక్తులు దర్శిస్తుండగా ఒక విశ్వలింగము ఉద్భవించబడింది. వెంటనే చిన్న జ్యోతిర్లింగము కూడా ఉదయించెను. భక్తుల ఆనందముకు మేరయే లేదు. సర్వమునందునూ మంచియే చూడు, మంచినే వినుడు, మంచినే మాట్లాడు, మంచినే చేయుడు. భజన, స్మరణ, జప, ధ్యానాది సాధనలతో ఒక్క అడుగు నా వైపు మీరు వచ్చినా నేను మీ వైపు 10 అడుగులు వచ్చెదను. మీరు పశ్చాత్తాపముతో ఒక్క కన్నీటి బొట్టు కార్చిన ఎడల నేను 100 కన్నీటి బొట్లను తుడుస్తాను, అనగా అంతటి పాపాన్ని హరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశారు.

బొంబాయి సత్యసాయి సేవా సమితి వారు స్వామిని బొంబాయికి రమ్మని భక్తితో ఆహ్వానించారు. వారి కోరిక ప్రకారం మార్చి 16వ తేదీ 1967వ సంవత్సరంలో స్వామి మరల బొంబాయి చేరారు. వేద పాఠశాల విద్యార్థులు 60 మందిని కూడా స్వామి తనతో తీసుకుని వెళ్లారు. మార్గమునందు హంపి శిథిలాలను విరూపాక్ష స్వామిని శ్రీ గణేశ శ్రీ నరసింహ విగ్రహాలను విద్యార్థులకు స్వామి చూపించారు. బొంబాయిలో ఈ విద్యార్థులు స్వామి విరచిత 2 నాటకాలను ప్రదర్శించారు. ఈ నాటకాలలో రాధాభక్తి ప్రశస్తమైనది. కృష్ణుని బాల్య క్రీడలను, రాధాదేవి మధుర భక్తియు, గోవర్ధనగిరి ధారణము, కృష్ణ సందర్శనము వలన యశోదానందుల ఆనందమును, రుక్మిణి కృష్ణుల బృందావన గానము, సత్యభామ గర్వభంగము, రాధా మధుర భక్తి నిరూపణము మొదలైన మనోహర ఘట్టాలు, అందలి దృశ్యములు ప్రేక్షక బృందానికి పరమానందము కలిగించాయి. ఇట్లు బోధనల చేతను, రచనల చేతను, ప్రవచనముల చేతను, వ్యాఖ్యానముల చేతను ఆలయములు, పుణ్యతీర్థక్షేత్రములు పండితులను సనాతన ధర్మమునకు మూలస్తంభములనియు, పూర్వ గ్రంథములకు వ్యాఖ్యానములను రచించుటలో కలిగిన పొరపాట్లను సవరించుట తన ఉద్దేశములలో ఒక్కటి అని స్వామి వక్కాణించారు. ఈ వేద పాఠశాల విద్యార్థులే సతీ సగ్గుబాయి నాటకము ప్రదర్శించారు. సక్కుబాయి భక్తి ప్రపత్తులు, శ్రీ పాండురంగని భక్తరక్షణ తత్పరత మొదలగు దృశ్యములను భక్తుల హృదయంలో భగవానుని అనుగ్రహతత్వమును హత్తుకునేలా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ గారు ఈ నాటకాన్ని చూసి మిక్కిలి సంతోషించి విద్యార్థులను భవిష్యత్ ధర్మోపదేశకులని శ్లాఘించారు. తరువాత కింగ్ సర్కిల్ అందుండు వల్లభాయ్ పటేల్ సభాస్థలిలో దివ్యోపన్యాసములనొసగి శ్రోతల హృదయ సీమలన జ్ఞానజ్యోతిని వెలిగించారు స్వామి. నిప్పు నీరు ఆవిరిని కలిగింపగా ఆ ఆవిరి ఎంతటి బరువునైనా ఎలా లాగునో అట్లే కర్మోపాసనములు జ్ఞానమును కలిగింపగా కర్మ పంథములను త్రెంపి జ్ఞానము మానవుని దైవ సన్నిధికి చేర్చును అని స్వామి ఉద్బోధించారు. 2వ తేదీ విద్యార్థులు లెక్కకు మిక్కుటముగా వచ్చేశారు. వారినుద్దేశించి స్వామి, ఎంతటి ఆకలి ఉన్నను పులి గడ్డి కొరకనట్టు మానవుడు రాక్షసగుణములకు దిగజారకూడదు, అతీతుడుగా ఉండవలను, అత్యాస స్వార్థము మానవ సంఘమునకు దుఃఖమయముగా ఉనర్చుచున్నవి, అనాదిగా భారతదేశము మానవుని గమ్యస్థానమైన ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపిస్తోంది, కాని ప్రస్తుతం యువకులు తమ దేశ సంస్కృతిని మరచి ద్వేషాసూయలతో వర్గ వైషమ్యాలతో కుమిలిపోతున్నారు, పెద్దలు పరస్పర వ్యాజ్యములతో నీచకృత్యములతో ధనార్జన చేస్తూ పోటీపడి ఒకరినొకరు దూషించుకొనుచు అన్ని ప్రదేశములందునూ అన్ని కాలములనందునూ నీతి బాహ్యులై వర్తించుచు యువకులకు దుర్మార్గదర్శకులై ప్రబలుచుండడం శోచనీయం. అంతర్జాతీయ దృక్పథంతో పాఠశాలలందునూ కళాశాలలందునూ విద్యాబోధన చక్కగా జరిగినప్పుటే భారతదేశమునకు ప్రపంచమునకు ప్రశస్తమైన భవిష్యత్తు కలుగుతుంది, సౌఖ్యమును శాంతియు తృప్తియు చేకూరును అని స్వామి చెప్పారు. యువకులందు స్వామికి ఎక్కువ శ్రద్ధ ఉండేది. స్వయముగా వారి గుణములను సాధనలను తీర్చిదిద్దుతూ వినయ విధేయతలను వారియందు బాబా పెంపొందేలా చేశారు. యువకులే స్వామి శరీరమనియు ఆ కారణము చేతనే వారి క్షేమమునే సదా కాంక్షించి సర్వమును వారికే సమకూరుస్తానని స్వామి చెప్పేవారు. పాఠశాలందును కళాశాలలందును వేదశాస్త్రాధ్యయనకు విద్యార్థి సంఘములనేర్పరిచి విద్యార్థిని విద్యార్థులకు జప ధ్యానాది సాధనలందును కూడా రోగులకు దుఃఖబాధితులకు సేవనర్చు విద్యా విధానము ఇప్పించేవారు. సత్యసాయి సేవదళ సభ్యులకు భగవద్భక్తి ఆది నుండి అంత్యము వరకు దృఢముగా ఉండవలనని స్వామి శాసించారు. ఈ దళం వారు శ్రద్ధతోనూ కౌశలముతోనూ సేవాధర్మమును చేయవలనని స్వామి బోధించారు. ఈ దళం వారే పాఠశాలల్లో
సనాతన ధర్మనీతి కొనసాగింపవలనని, ప్రశాంతమును మౌనమును గల వాతావరణమును విద్యార్థులకు యోగ శిక్షణము నొసగుటకు ప్రత్యేక వసతి గృహములను స్థాపించడం సేవాదళ భక్తుల యొక్క బాధ్యత అని స్వామి సెలవిచ్చారు. రోగులను, వృద్ధులను, మనోవైకల్యము కలిగిన వారిని ఎడతెరిపి లేకుండా స్వామి అనుగ్రహించేవారు. భక్తుల గృహములకు వారి ఆహ్వానములను అంగీకరించి దయచేస్తూ భక్తులను ఆనందసాగరంలో తేలియాడునట్లు చేయిచు కోర్కెలను తీరుస్తూ బహుమతులనొసగించి తల్లి, తండ్రి, గురువు, దైవం వలె స్వామి తన భక్తులని ఎంతో అనుగ్రహిస్తున్నారు. మార్చి 27వ తేదీన సౌరాష్ట్ర దేశంలోని జామ్నగర్ కు విమానంలో స్వామి పయనించారు. ప్రయాణ సమయంలో తనను గమనించు భక్తులకు అద్భుత ప్రకృతి దృశ్యములను చూపించి వివరించారు. సౌరాష్ట్రమునందు సత్యసాయి విద్యాసంఘములను, భజన మండలులను విరివిగా స్థాపింపచేసి పనిచేయించారు. పూర్వము షిరిడీ అవతారమున ఈ దేశవాసులను ఎట్లు గ్రహించుచుంటినో అట్లే ఇప్పుడునూ భక్తులను అనుగ్రహించుటకై వచ్చి ఉన్నానని, స్వామి అనుగ్రహమున సౌరాష్ట్రము క్రమముగా సాయి రాష్ట్రముగా మారవలనని స్వామి సెలవిచ్చారు. ఈ రాష్ట్రమునందు అంతకు పూర్వమే పెక్కుమంది భక్తుల గృహములలో స్వామి అనుగ్రహ సూచకములగు విభూతి వర్షించుట మొదలగు మహిమలను పడసూపి ఉండుట చేత స్వామి స్వయముగా తన దేశమునకు విచ్చేశారని తెలిసినంతనే గ్రామ గ్రామాల నుంచి ప్రజావాహినులు వచ్చి స్వామి దర్శనం చేసుకుని వారి అనుగ్రహాన్ని పొందారు. జామ్నగర్ మహారాణి రాజమాత బాబాకు స్వాగత సత్కారములను చేసి అమర్ విలాస సౌధమున విడిది ఏర్పాటు చేశారు. జామ్నగర్లో సత్యసాయి సేవా సమితి కార్యాలయానికి స్వామి ప్రారంభోత్సవం చేశారు. లక్షలాది ప్రజలకు దర్శన భాగ్యము నసుగుటకై ప్రజామధ్యమున స్వామి సంచరించి రోగ బాధితులకు, బిడ్డలకు హస్తవిభూతి నొసగి అనుగ్రహించుచు ప్రజాసమూహమును బ్రహ్మానంద సాగరమున ఓలలాడించారు. ప్రజల చేత దివ్య సంకీర్తనమును చేయించి జప ధ్యాన నామస్మరణలు జీవునికి ముఖ్యాహారమని స్వామి నొక్కి వక్కాణించారు. మహాసభానంతరం సేవా సమితి సభ్యులకు ప్రత్యేక దర్శనమొసగి భక్తులు భగవానుని చేతి కీలుబొమ్మలనియు ఆ కారణము చేత నిరహంకారులై కేవలం సేవాతత్పరులై భగవత్ కైంకర్యమును నిశ్చింతగా చేయమని స్వామి వారికి బోధించారు. 28వ తేదీ ప్రాతకాలమున జామ్నగర్ను విడిచి కారులో భావనగర్కు వెళ్తూ మార్గమధ్యంలో రాజకోటలో వేలాది మంది భక్తులకు దర్శన భాగ్యం మోసగి సంతసింపచేశారు స్వామి.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

శ్రీ సాయిరాం. స్వామి రాణిమాకు ప్రసాదించిన ఆధ్యాత్మిక పాఠాలలో మరికొన్ని తెలుసుకుందాం. జగద్విధాత స్వామి ఏమంటారంటే, ఆధ్యాత్మికం, సాధారణ గృహస్థు జీవితం ఈ రెండు ఉత్తర దక్షిణ ధ్రువాల వంటివి. రెంటికీ పొందన కుదరడం ఎంతో కష్టం. కాని నువ్వు ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తావో, ఆయన శరణు కోరుతావో, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడపలేవు. గురువు యొక్క ఆదేశానుసారమే నువ్వు జీవితం గడపవలసి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆయన ఎటువంటి రాజీలకు ఒప్పుకోడు. జీవన గమనంలో వచ్చే ఒడిదుడుకులను చిరునవ్వుతో నువ్వు స్వీకరించవలసిందే. ఎటువంటి కష్టనష్టాలకు వెరవకుండా, ఏ విధమైన ఫిర్యాదులను చేయకుండా గురువుగారు చూపిన బాటలో స్థిర చిత్తంతో సాగాలి. లేదంటే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో లేనట్లే అని స్వామి అంటారు. దీనికొక చిన్న ఉదాహరణ చెప్తాను. పూర్వం 1950వ సంవత్సరం ఆ ప్రాంతంలో పుట్టపర్తిలో కనీస వసతులు కూడా ఉండేవి కాదు. ఎండైనా వానైనా ఆరుబయటే నివాసం. కాలకృత్యాలు తీర్చుకుందుకు చుట్టూ ఉన్న కొండలే శరణ్యం. స్నానపానాదులకు చిత్రావతి ఉండనే ఉంది. మనతో పాటు ఆహార పదార్థాలు అన్నీ తెచ్చుకుని అక్కడే ఆరుబయటే ఏ చెట్టు నీడనో రాళ్లు పెట్టి పొయ్యి తయారు చేసుకుని ఆహారం వండుకుని తినాలి. ఇక పండగ పర్వదినాలలో ఈ పనులు మరింత ఎక్కువయ్యేవి. వచ్చిన భక్తుల కోసం ఆహారం తయారు చేయడం, పండగ రోజున ప్రత్యేకంగా మందిరం అలంకరణలు, ఉత్సవాలు చేయడం ఇలా హడావిడిగా సాగేది. అయినా ఏ ఒక్కరూ అలసిపోయినట్లుగా ఉండేవారు కారు. స్వామి సాన్నిధ్యంలో కష్టాలు తెలిసేవి కాదు, అలసటా ఉండేది కాదు. మన పనుల మధ్యలో స్వామి వచ్చి మనల్ని పలకరిస్తూ నడయాడుతూ ఉంటే అంతా ఆనందమే తాండవమాడుతూ ఉండేది. ఏ అలసటా దరిచేరేది కాదు. స్వామి చాలా క్రమశిక్షణ గల అత్యుత్తమమైన గురువు. ఆయన శిక్షణ అంతా కేవలం ఆయన చూపిన బాటలో నడిచేవారికి, స్వామిని అనుసరించేవారికి మాత్రమే సుమా. స్వామి తమ మాటలలో ఒకసారి ఇలా అన్నారు, నేను అందరికీ మార్గదర్శకత్వం చెయ్యను. ఎవరైతే త్రికరణశుద్ధిగా నన్ను శరణు వేడుతారో వారికి మాత్రమే నేను గురువుగా ఉంటాను. నువ్వు నన్ను పూర్తిగా శరణు వేడావు, అందుకని నిన్ను నేను నడిపిస్తాను అని నాతో అన్నారు. అంతేకాదు, స్వామిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించవద్దు అనేవారు. ఎప్పుడైతే మనం స్వామి చెప్పిన విధంగా నడుచుకుంటామో అప్పుడు స్వామి యొక్క ప్రేమ, కరుణ స్వామి తత్వాన్ని అర్థం చేసుకుందుకు దోహదపడుతుందని స్వామి చెప్పారు. మొదటిసారి మేము మా సంగీతం టీచర్ గారితో పుట్టపర్తికి వచ్చాం. పర్తికి చేరుకునేటప్పటికీ అర్ధరాత్రి అయింది. అంతా చిమ్మ చీకటి, చుట్టూ ఖాళీగా ఉన్న ప్రదేశం. అకస్మాత్తుగా ఆకాశంలో ఒక గుండ్రని వెలుగు, దానితో పాటు సంగీతం వినవచ్చింది. మా టీచర్ గారు అది స్వామి యొక్క దివ్య కాంతి అని చెప్పారు. తర్వాత కొంతసేపటికి ఒక పెద్ద టార్చి పట్టుకుని ఒక వ్యక్తి మా వైపు వచ్చారు. చూస్తే ఆయన స్వామి. తినేందుకేదైనా కావాలా అని అడిగారు. మేము అవసరం లేదు స్వామి అని చెప్పగా, సరే రేపు కలుస్తాను అని చెప్పారు. మరుసటి ఉదయం స్వామి నా సోదరీమణులతోనూ మరికొంతమందితోనూ మాట్లాడారు. నాతో ఏమీ మాట్లాడలేదు. తర్వాత 2 రోజులు ఇదే విధంగా జరిగింది. స్వామి నన్ను నిర్లక్ష్యం చెయ్యలేదు, కాని వారందరితో బాగా మాట్లాడుతున్నారు. నాకు ఇది అంతా కొత్తగా అనిపించింది. అసలు స్వామి నాకు చిత్రంగా తోచారు. ఆయన జుట్టు, దుస్తులు ఇదంతా అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చారు. అందుకే నాతో బాగా మాట్లాడలేదు అని అర్థమైంది. ఆయన తన శక్తివంతమైన ప్రేమతరంగాలను, కృపను నాపైన కురిపిస్తున్నారనే భావం నాలో స్థిరపడింది. కొన్ని రోజుల తర్వాత స్వామి నన్ను పిలిచి నా గురించి అడిగారు. నా కార్యక్రమం ఏమిటని ప్రశ్నించారు. నేను 10 రోజులలో తిరిగి వెళ్లిపోవాలని, మా అత్తింటి వాళ్లు నాకు 10 రోజులకే పర్మిషన్ ఇచ్చారని చెప్పాను. కాని స్వామి 10 రోజులలో నన్ను పంపించనని, కనీసం 1 నెల రోజులైనా ఉండాలని నిర్దిష్టంగా చెప్పారు. కాని నేను భయపడుతూ అన్ని రోజులైతే నాకు తర్వాత ఇబ్బందులెదురవుతాయని, వెళ్లిపోతానని ప్రార్థించాను. స్వామి నా మాటలు కొట్టిపారేస్తూ,
మీ వాళ్లకు నేను టెలిగ్రామ్ పంపిస్తానులే అని చెప్పారు. చూశారా ఈ సంఘటన? మనం ఒకసారి గురుచరణాలను చేరాక మన ఇష్టాయిష్టాలతో పనిలేదు, గురువాజ్ఞ ప్రకారం మనం నడవాల్సి ఉంటుంది. అటువంటి స్థితి నాకు కల్పించేందుకు స్వామి ఈ రకమైన సంఘటనల ద్వారా నన్ను సమాయత్తం చేస్తున్నారు. ఇది ఒక ముళ్లబాట వంటిది. నువ్వు స్వామిని చేరుకోవాలంటే దానికోసం అడ్డంకులెదుర్కొనేందుకు సదా సన్నద్ధంగా ఉండాలి. అప్పుడే మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించగలుగుతాం. అలా కాక అడ్డంకులకు భయపడి ఆ మార్గం నుంచి తొలగామో మనం స్వామిని చేరే దారిలో వెనకబడిపోతాం. స్వామి నుంచి ప్రసరించే దివ్యతరంగాలు ఎంతో శక్తివంతమైనవి. క్షణకాలంలోనే ఆయన అన్నింటినీ మార్చివేయగలరు. స్వామి మొదటి దర్శనంలోనే నన్ను ఎంతగానో ప్రభావితం చేసి వడిదుడుకులను ఎదుర్కొనేలా సన్నద్ధం చేశారు. పుట్టపర్తిలో ఎట్టి సౌకర్యాలు లేనప్పటికీ పర్తిని వదిలి వెళ్లే ముందర కన్నీళ్లు ఆగేవి కాదు. స్వామి దివ్యమైన ప్రేమ అనే అమృతాన్ని పానం చేశాక ఆయన్ని విడిచి వెళ్లడం అనేది ఎంతో బాధాకరం. ఆ ప్రేమ మనం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల ధైర్యాన్నిస్తుంది. కాని ఆ ప్రేమభావనను నిత్యం మనలో నిలుపుకోగలగడానికి ఎంతో సాధన అవసరం. ఒకసారి నేను పర్తికి వెళ్లే సమయంలో నా భర్త నన్ను ఎప్పుడు తిరిగి వస్తావని అడిగారు. దానికి నేను, నాకు తెలీదు, స్వామి ఆజ్ఞ ఎప్పుడిస్తే అప్పుడు వస్తానని చెబితే నా భర్తకి నా మీద కోపం వచ్చింది. ఇద్దరి మధ్య ఈ విషయమై వాదోపవాదాలు జరిగాయి. అప్పుడు నేను, స్వామిని నేను గురువుగా స్వీకరించాను గనుక ఎట్టి పరిస్థితులలోనూ గురువాజ్ఞ ప్రకారమే నడుచుకోవాలి అని చెప్పాను. తర్వాత పర్తి వచ్చేశాను. సర్వాంతర్యామి అయిన స్వామికి తెలియనిదేముంటుంది? స్వామి నన్ను పిలిచి నాకు నా భర్తకు మధ్య జరిగిన వాదోపవాదాలను చెప్పి నాకు మార్గాన్ని నిర్దేశించారు. నా భర్తకు మరియు ఇతరులకు నా జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతని, ఆయన ఆదేశాలని స్పష్టం చేయవలసిన సమయం వచ్చిందన్నారు. ఇది ఒక ధర్మయుద్ధమని చెప్పారు స్వామి. నేను మొదటిసారి పర్తికి వచ్చినప్పుడు స్వామి మాతో మాట్లాడుతూ తమ యొక్క భగవత్తత్వాన్ని మేము ఇంకా విశ్వసించడం లేదని చెప్పారు. అవును, ఒక మనిషి గొప్ప గొప్ప లక్షణాలను సుగుణాలను కలిగి ఉండవలసింది, కాని స్వయంగా భగవంతుడవుతాడా అని మాకు కొన్ని సందేహాలున్నాయి. అప్పుడు స్వామి, ఇలాంటి అనుమానాలు సహజమే, కాని జీవితమంతా సందేహాలతో గడపకూడదని, తమ యొక్క భగవత్తత్వాన్ని పరీక్షించుకోమని సెలవిచ్చారు. భగవంతుడొక్కడే సర్వాంతర్యామి కనుక ఏకకాలంలో మా నివాస స్థలాలలోనూ దర్శన ప్రాంతంలోనూ కనిపించి తమ సర్వాంతర్యామి తత్వాన్ని, తద్వారా భగవంతుడనే విశ్వాసాన్ని మాలో కలిగించారు. స్వామిని గురువుగా పొంది మనం ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని అనుకున్నాక మనలో అకస్మాత్తుగా ఆ మార్పు రావడం జరగదు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మనలో ఎన్నో రకాల ప్రవృత్తులు, అలవాట్లు ఉంటాయి. అంతేకాక పూర్వజన్మల నుండి సంక్రమించిన కర్మఫలితాలు, వాసనలు, ఇవన్నీ ఒక్క రాత్రిలో మారిపోవు. మనం సాధన ద్వారా ప్రతి నిమిషం మన ఆలోచనలను, చేతలను, మాటలను ఆధ్యాత్మిక మార్గం దిశగా నడిపించే విధంగా మార్చుకోగలగాలి. స్వామి మనం ఏ విధంగా ఈ సాధన చేయాలో మార్గదర్శకాలను ఇచ్చి ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక జీవనంలో మనం ఎల్లప్పుడూ సర్వ పదార్థమూలమైన ఆత్మతత్వానికి బద్ధులమై ఉండగలగాలి. మన ఆలోచనలు, మాటలు, చేతలు, పనులు అన్నీ ఆదిశగానే పయనించాలి. అందరిలోనూ ఉన్న భగవంతుని చూడగలగాలంటే ముందు మీ గురువుని దైవంగా గుర్తించాలి. నీలో ఉన్న భగవంతుడిని తెలుసుకోగలగాలి. అప్పుడే నువ్వు దాన్ని సాధించగలుగుతావు అని స్వామి ఒక సందర్భంలో నాతో ఇలా చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా నువ్వు నా అనుగ్రహాన్ని పొందగలిగావు. ఈ నిజతత్వ జ్ఞానాన్ని తెలుసుకొందుకు ప్రయత్నించు. చివరి వరకు ఈ సాధన చేసి పిహెచ్డీ చెయ్యాలి. ఇలా సాధించేందుకు కొన్ని జన్మలు పట్టవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ క్రమంలో నువ్వు ఎంత దూరం వచ్చావో వెనక్కు తిరిగి మాత్రం చూడకు. ఇంకా ఎంత దూరం సాగాలో ముందుకీ చూడకు. నువ్వు వేసే అడుగుపైనే నీ శ్రద్ధ పూర్తిగా ఉండాలి. ఆ విధంగా నీ సాధన సాగాలి అని చెప్పారు.
ఎప్పుడైతే నువ్వు ఈ సాధన మార్గంలో పయనం మొదలు పెడతావో, స్వామి యొక్క ఆజ్ఞలను నిర్దేశాలను పాటిస్తూ ఆయన యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని అనుభవించగలుగుతావో, అప్పుడు స్వామి మన ప్రతి అడుగులోనూ మార్గాన్ని నిర్దేశిస్తారు, తమ అనుగ్రహ జల్లులను వర్షింపచేస్తారు. ఈ విషయాన్ని విశదీకరిస్తూ స్వామి ఇంకా ఇలా చెప్పారు. ఎప్పుడైతే స్వామి నిజతత్వాన్ని మనం గ్రహించి స్వామి మార్గంలో ఆయనతో నడుస్తామో, ఆత్మపరంగా మనతో స్వామి దగ్గరగా ఉంటారు. అప్పుడు ఇక స్వామి భౌతికంగా మనకి దూరం అవుతారు. ఎందుకంటే మనం స్వామి యొక్క నిజతత్వమైన సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకున్నాం కనుక. స్వామి మన భౌతిక అవసరాలను తీర్చేందుకై రాలేదు. మనని మార్చి ఈ భౌతిక విషయాల నుంచి దూరం చేయడానికై అవతరించారు. ఈ క్రమంలో మనకు ఎన్నో కష్టాలను నిరాశలను కలిగిస్తారు కూడా. ఒకనొక దశలో మనం విరక్తి చెంది, ఓహ్ నాకివేవీ వద్దు, ఈ సంసార బంధాల నుంచి విముక్తుడిని కావాలి, ఈ లౌకిక విషయాల వెంట నేనే ఎందుకు పరిగెడుతున్నాను, ఇక చాలు అనే భావాలు మనలో తప్పక కలుగుతాయి. మనం స్వామి కోసం తలుపులు తెరిచినట్లు ఆయన కోసం సిద్ధంగా ఉండాలి. మనం జీవితంలో స్థితప్రజ్ఞతని అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు సంతోషాన్నిస్తాయి, కొన్ని బాధలు కలిగిస్తాయి. మనం అనుకున్న విధంగా కొన్ని జరుగుతాయి, అనుకోని సంఘటనలు ఇంకొన్ని ఉంటాయి. వీటికి అతీతంగా ఉండేటట్లు మనం మన మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. ఏది ఎలా జరిగినా సమభావాన్ని ప్రకటించగలగాలి. అలా కాక ఈ ఒడిదుడుకులకు లోనైనట్లయితే సుఖదుఖాలనే ఎత్తుపల్లాలలో పడుతూ లేస్తూ ఎప్పటికీ ప్రశాంతతను పొందలేం. ఈ స్థితిని పొందగలగడం, మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, మానసిక సమతుల్యతను పొందగలగడం అనేది మన ప్రారబ్ధ కర్మల మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో వేర్వేరు గమ్యాలను మనం నిర్ణయించుకుంటూ ఉంటాం. దానితో భగవంతునికి పనిలేదు. స్వామి మార్గంలో నడవాలనుకునేవారికి, స్వామిని గురువుగా భావించినవారు స్వామి ఆదేశానుసారం మన గమ్యాలను నిర్దేశించుకోవాలి. ఈ లౌకికపరమైన గమ్యాలను తుడిచివేసెయ్యాలి. నిరంతరం భగవంతుని ధ్యానించడం, మన కర్మలను భగవత్ ప్రీత్యర్థం చేయడం, కర్మ ఫలితాలను సమంగా స్వీకరించగలగడం, మనల్ని మనం భగవంతునికి అర్పించుకోవడం, భగవంతుడిని పొందగలగడం, ఇవన్నీ మన సాధనల ద్వారా సాధించుకోవాలి. అప్పుడు స్వామి మన కర్మని నిశ్శేషం చేస్తారు. భగవంతుని కోసం మన ప్రార్థన ఎలా ఉండాలో స్వామి ఇలా చెప్పారు. మనం మంచివాళ్లం కనుక మనం కోరుకునే కోరికలనన్నింటినీ భగవంతుడు నెరవేరుస్తాడు. కాని అప్పుడు కూడా నువ్వు ప్రశాంతతను పొందలేవు. అందుకని నిజమైన ప్రార్థన శాశ్వతమైన శాంతిని కలిగించేదిగా ఉండాలి. అది స్వచ్ఛమైన బంగారంలాంటిది. బయటి ప్రాపంచిక విషయాల వలన చెదరనిది. అటువంటి శాంతిని మీకు నేను ఇస్తాను. ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు కనుక అంతా నాకు వదిలేయండి, శరణాగతిని పొందండి అని స్వామి చెప్పారు. ఒక్కొక్కసారి స్వామి మన స్థాయికి దిగివచ్చి మనల్ని సక్రమమైన దారిలోకి మళ్లిస్తారు. ఒకసారి స్వామి ఇలా అన్నారు, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకున్నవారు ఎటువంటి విమర్శలు చెయ్యరాదు. అది వాతావరణం గురించి అయినా సరే, ఇవాళ వేడిగా ఉంది లేదా చల్లగా ఉంది అంటూ ఎట్టి విమర్శ చెయ్యరాదు. ఒకవేళ అది నిజమైనా కూడా ఇలాంటి మాటలు మన త్రోవ నుంచి మళ్లించి ఈ భౌతిక ప్రపంచం వైపు మళ్లిస్తాయి. భౌతికమైన మార్పులు లేక మానసికమైన మార్పులు అన్నింటినీ మనం సమదృష్టితో చూడటం ఒక సాధన. అటువంటి సాధనలో మనం పురోగమించాలి. మానవ జీవితం ఎల్లప్పుడూ కష్టాలతో, ఆందోళనలతో, బాధలతో నిండి ఉంటుంది. అన్నింటినీ సమభావంతో చూస్తూ ఉండడం నేర్చుకోవాలి. ఈ నిత్య సుఖదుఖాలకు విరుగుడు భగవన్నామం. నిరంతర భగవన్నామ స్మరణ వలన ఈ విషయవాసనలేవీ అంటవు. మన మనస్సుకు ఈ స్థితప్రజ్ఞత అలవడుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగిపోక ఇది అనిత్యమనేటటువంటి భావన గుర్తు తెచ్చుకో. ఇవన్నీ నన్ను దాటిపోతాయి అని భావించు. నిరంతరము నా నామాన్ని స్మరించు. సమస్యను అధిగమించే బలాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. అంతేకాదు, ఈ జగన్నాటకంలో నీవొక చిన్న పాత్ర మాత్రమేనని మరువకు.
నీ నిజతత్వమైన ఆత్మతత్వాన్ని ధ్యానించు. అది ఈ అనిత్యమైన సుఖదుఖాల కంటే అతీతమైనది. ఈ నాటకంలో నీ పాత్రను నీవు సక్రమంగా నిర్వర్తించు అని స్వామి ప్రబోధిస్తారు. అంతేకాక మనం త్రికరణ శుద్ధిగా ప్రార్థించినట్లయితే ఈ నిజతత్వాన్ని తెలుసుకునే క్రమంలో స్వామి తమ సహాయాన్ని అందిస్తానని మాట కూడా ఇచ్చారు. ఒకసారి స్వామి మాతో మాట్లాడుతూ, మీకు ఏం కావాలి అని అడిగారు. అందరూ భక్తి ముక్తి కావాలని చెప్పారు. కాని స్వామి, కేవలం నేను ఇలా అడిగానని చెప్పకండి, నిజంగా మీకు ఏమి కావాలో కోరుకోండి అని అన్నారు. మేము మళ్లీ భక్తి ముక్తి కావాలనే చెప్పాం. అప్పుడు స్వామి, మేము భక్తి ముక్తి కోరుకుంటున్నాం కనుక మాకు కఠినమైన పరీక్షలు పెడతానని చెప్పారు. అంతేకాక స్వామి ఇలా సెలవిచ్చారు, భక్తి ముక్తి ఇచ్చే ముందు ఒక తడి టవల్ నుంచి ఏ విధంగా నీటిని పిండుతామో ఆ విధంగా మిమ్మల్ని పిండి పరీక్ష చేస్తానని చెప్పారు. భక్తి ముక్తి యోగాలు ఈ జన్మలోనే మీకు ప్రాప్తించకపోవచ్చు, మరుజన్మలో మీకు లభించవచ్చు. స్వామికి సంబంధించినంత వరకు ఆత్మ అనేది మాత్రమే నిత్యమైనది. శరీరం నశించిపోతుంది, ఇంకో శరీరం ధరించి ఆత్మ నిత్య సత్యంగా ఉంటుంది. కేవలం స్వామికి మాత్రమే ఎప్పుడు ఎక్కడ ఎలా మోక్షజ్ఞానం ఇవ్వాలో తెలుసు. ఇంకో సందర్భంలో స్వామి మాట్లాడుతూ ఇలా అన్నారు, కేవలం సాధన వలన మనం మోక్షాన్ని చేరలేము అనన్నారు. ఆత్మవిచారణ కూడా అవశ్యం అన్నారు. ఆధ్యాత్మిక సాధనలతో పాటు నిత్యం మనం చేసే పనులను కూడా గమనించుకోవాలి. ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోగలగాలి. మన పనులు సరైన మార్గంలోనే ఉన్నాయా, ఈ పని స్వామికి ప్రీతిని కలిగిస్తుందా అంటూ విచారణ చేసుకుని కర్తవ్యం నిర్వర్తించాలి. అప్పుడే మనం సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లు తెలుస్తుంది అని చెప్పారు. ఇంకోసారి స్వామి ఇలా అన్నారు, భక్తులు నా అనుగ్రహాన్ని కోరతారు కాని నా ఆజ్ఞలను పాటించేందుకు మాత్రం విముఖులై ఉంటారు. వారి చిత్తం వచ్చినట్లుగా చేస్తారు. నా ఆజ్ఞలను విచారణ లేకుండా పాటించేవారు, నా యందు పూర్తి విశ్వాసం ఉండి ప్రశ్నించనివాడు నాకు నిజమైన భక్తుడు అని స్వామన్నారు. ఈ విషయమై నా అనుభవం ఒకటి చెప్తాను. నేను ఎప్పుడు బృందావనం వచ్చినా బయటే ఉంటాను. స్వామి చెప్పిన తర్వాతే ఆశ్రమం లోపలికి వచ్చి ఉంటాను. ఒక సందర్భంలో స్వామి ఉదయం నన్ను పిలిచి నిజమైన భక్తుడు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో చెప్పారు. ఒకరోజు నేను నీతో చాలా చక్కగా మాట్లాడతాను, మరుసటి రోజు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావని కఠినంగా మాట్లాడతాను. కాని రెంటినీ నీవు సమంగా స్వీకరించాలి. నువ్వు ఏమాత్రం చెలించకూడదు. నా ఆజ్ఞను పాటించడమే నీ నిత్య కర్తవ్యం అన్నారు. అంతకుముందు నేను ఎలా రెండు విధాలుగా ప్రవర్తించానో గుర్తు చేశారు కూడా. ఆ సమయంలో స్వామి బృందావనంలో లేరు, ఏదో టూరుకి వెళ్లారు. నేను రోజూ ఒక విదేశీ భక్తురాలికి భజనలు నేర్పించేందుకు బెంగళూరు నుంచి బృందావనం వచ్చేదాన్ని. ఒకరోజు అనుకోని విధంగా స్వామి బృందావనం తిరిగి వచ్చారు. ఆ రోజు ఆ విదేశీ భక్తురాలి పుట్టినరోజు. స్వామి రాకతో ఆమె ఎంతో సంతోషపడింది. ఆ రోజుకి సంగీతం క్లాసు వద్దు అని అంది. సరేనని నేను బెంగళూరు వెళ్లడానికి బయలుదేరే సమయంలో ఆమె నన్ను ఆగమని చెప్పి, ఆమె స్వామి దగ్గరకు వెళ్లి నాకు కూడా దర్శన భాగ్యం కలిగించమని అడిగింది. కాని స్వామి అనుజ్ఞ ఇవ్వలేదు, నన్ను వెనక్కి వెళ్లిపోమ్మని చెప్పారు. నేను ట్రైన్లో తిరిగి ఇంటికి వెళ్తూ స్వామి ఎందుకిలా చేశారని ఆలోచించుకుంటూ ఉన్నాను. ఎందుకు నన్ను దర్శనానికి రానివ్వలేదు? నేనంటే స్వామికి ప్రేమా కరుణా లేదా? లోనికి రానిస్తే స్వామికేమి నష్టం అని అనుకుంటూ పరిపరి విధాలా భావించుకుంటూ ఉన్నాను. కాని వెంటనే నా మనస్సుని అదుపులోకి తెచ్చుకుని, స్వామి నా గురువు, ఆయన్ని నేను ప్రశ్నించకూడదు అని మనసులో అనుకున్నాను. అయితే స్వామి సర్వాంతర్యామి. నా మనసులో జరిగిన ఈ ఘర్షణను అంతా స్వామి చెప్పి, ఒక నిజమైన సద్భక్తునికి ఇలాంటి ఆలోచనలు రాకూడదు అని చెప్పారు. నా విషయంలో ముందు నేను స్వామిని ప్రశ్నించినా, తరువాత అది తప్పు అని తెలుసుకుని మనస్సుని అదుపులో తెచ్చుకున్నాను. కాని అసలు ప్రశ్నించడం అనే ప్రక్రియే ఉండనే కూడదు. ఆయనను ప్రశ్నించడానికి మనం ఎంతటివారం? అలాగే ఇంకో విషయాన్ని కూడా స్వామి స్పష్టం చేశారు. అదేమిటంటే, పర్తికి అనేకసార్లు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన
మనం స్వామి అనుగ్రహం పొందలేము అని. నా బోధనలను నువ్వు నిరంతరం అధ్యయనం చేస్తూ పాటించాలి. అప్పుడే సంపూర్ణ కృప నీకు లభిస్తుంది. అంతేకాని నన్ను ఈ భౌతిక శరీరాన్ని దర్శిస్తే చాలదు. నీవు పర్తికి రావాలనే ప్రేరణ పొందితేనే రావాలి, లేకపోతే రావాల్సిన అవసరం లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గం నిత్యం ప్రేరణను కోరుతుంది. కేవలం నీకు అనిపించింది కనుక నువ్వు పర్తికి రాకూడదు. నువ్వు పర్తికి వచ్చినందుకు నీ సమస్యలన్నీ తొలగిపోతాయి, నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు అని అనుకోవద్దు అని చెప్పారు స్వామి. ఒకసారి మా అమ్మాయి అత్తగారు ప్రశాంతి నిలయంలోనే ఉండిపోయేందుకు స్వామిని పర్మిషన్ అడిగారు. అప్పుడు స్వామి, నువ్వు ఎందుకు ఇక్కడ ఉండాలనుకుంటున్నావు? నీకో ఇద్దరు కొడుకులున్నారు కదా, వారితో ఉండవచ్చు కదా, ఇక్కడ నిన్ను ఎవరు చూసుకుంటారు అని ప్రశ్నించారు. దానికామే, నాకిక్కడ ప్రశాంతత దొరుకుతుంది స్వామి అని అంది. అప్పుడు స్వామి, లేదు, ఇక్కడ ప్రశాంతత లేదు. నిజమైన ప్రశాంతత ఎక్కడ ఉందో తెలుసా? అది ఈ నీ లోపలే ఉంది అని చెప్పారు. శాంతిప్రదాయి అయిన ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు మనం శ్రమపడాలి, సాధన చెయ్యాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తామో, అప్పుడు శాశ్వతమైన ఆనంద ప్రాప్తి కలుగుతుంది. దానికోసం మనం తెలుసుకోవాలి, నేను ఎవరు, ఈ జగత్తు ఏమిటి అని విచారణ చెయ్యాలి. ప్రశాంతి నిలయంలో మనకు ఈ తాత్విక చింతన అలవడుతుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు కావలసిన వాతావరణం మనకి లభిస్తుంది. స్వామి యొక్క ప్రేమకిరణాలు మనని ఆ దిశగా నడిపింపజేస్తాయి. కాని మనం మన త్రికరణాలను సాధనామార్గంలో ప్రవేశించాలి. నిరంతరం భగవచ్చింతనలో కాలం గడపాలి. ఏ విధంగా పాఠశాలలో టీచర్ బోధించిన విషయాలను ఇంటి వద్ద హోంవర్క్ చేస్తామో అదే రీతిలో మనం సాధన చెయ్యాలి. దాన్ని సాధించగలిగితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏమి జరిగినా నువ్వు స్థిరత్వంతో ఉండగలుగుతావు అని స్వామి అన్నారు. ఈ సాధన గురించి వివరిస్తూ స్వామి ఇంకా ఇలా చెప్తున్నారు. ప్రశాంతి నిలయం ఆశ్రమం కాదు, అనగా శ్రమలేనిది కాదు. ఇక్కడ నువ్వు శ్రమపడాలి. నీ శక్తియుక్తులను ఉపయోగించి నీ దేహ సంబంధ వ్యామోహాన్ని వదిలించుకోవాలి. మీరు పుట్టపర్తికి వచ్చినప్పుడు ఇక్కడ మంచివారిని చెడ్డవారిని కలుస్తూ ఉంటారు. అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాని వేటి గురించి మీరు ఆలోచించవద్దు. నీ చుట్టూ ఏమి జరుగుతుందో పట్టించుకోవద్దు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది మాత్రమే తెలుసుకోండి. నిన్ను నువ్వు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చావు. ఆ సాధన చెయ్యి. అందరూ నా బిడ్డలే. వారందరూ వేరువేరు స్థాయిలలో వారి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. ఇక్కడ సేవాదళ్ ఒక్కొక్కసారి కొంచెం కఠినంగా ప్రవర్తించవచ్చు, కాని అది వారు కావాలని చేయడం లేదు. పని ఒత్తిడి వలనో లేక మరేదైనా కారణం వలనో చేస్తున్నారు. దానిని మీరు పట్టించుకోకండి. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. ఎవ్వరినీ ద్వేషించకండి. ఎవ్వరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి. ఇతరులను వేలెత్తి చూపించకండి అని స్వామి మన ప్రవర్తన ఎలా ఉండాలో ఎంత సున్నితంగానో చెప్పారు. కనుక మనం మనలోని గురువుని తెలుసుకునేలా చెయ్యమని, స్వామినే మనకు గురువుగా ఉండమని, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదో చెప్పమని ఆ పరమాత్మయైన స్వామినే వేడుకుందాం. దీని గురించి వివరిస్తూ స్వామి ఇంకా ఇలా అన్నారు. మీలో ఉన్న ఒక సామాన్య లక్షణం ఏమిటంటే, ఏదైనా కష్టం కలిగినప్పుడు దాన్నే తలుచుకుంటూ జీవితం దుఃఖమయం చేసుకుంటూ ఉంటారు. ఈ శరీరమే నేను అనుకుంటూ, ఈ ప్రపంచం ఈ కష్టసుఖాలే మన జీవితం అని అనుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు. కాని నిజానికి ఇవేమీ శాశ్వతం కాదు. ఈ భౌతికమైన ఒడిదుడుకులు, శరీర సంబంధమైన బాధలు అంతా మాయ వంటివి. ఆత్మ, నేను అనేది వీటన్నిటికీ అతీతమైనది. ఎప్పుడైతే మీరు మీ మనస్సును అదుపులో పెట్టుకుని బాహ్యమైన విషయాల మీద కాక మీలోని ఆత్మ మీద మీ ఏకాగ్రతను ఉంచుకుంటూ నా నామస్మరణ చేస్తారో, అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను. మీ కర్తవ్యం మీరు నిర్వహించండి. ఇంక ఫలితాల గురించి ఆలోచించకుండా నాకు వదిలేయండి. నా మీద మీ చిత్తాన్ని వదిలేయండి. మీ కష్టాలను నేను తీరుస్తాను. త్రికరణ శుద్ధిగా మీరు స్వామినే కోరుకున్నట్లయితే మీ బాధ్యతను స్వామే తీసుకుంటారు అన్నారు. స్వామి ఎంత బాగా చెప్పారో కదా.
వాస్తవంలో అలా ఉండడం చాలా కష్టమైన పని. కాని మనం స్వామినే సహాయం చేయమని అడగవచ్చు. తప్పక స్వామి మనకి చేయూతనందిస్తారు. మన కోరికలు ధర్మబద్ధంగా ఉంటే స్వామి కరుణ మనపైన తప్పక ఉంటుంది. అందుకోసం మనం సహనంతో ఎదురు చూడాలి. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవాతత్పర భావాలను పెంపొందింపజేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: సాధన అనే ఈ చిన్న కథను విందామా? ఒక గృహస్థుడు దయ ప్రేమ కరుణ కలవాడుగా ఉండేవాడు. ప్రతివారిని ఆదరించి ఆప్యాయంగా పలకరించి సహాయం చేసేవాడు. ఒకరోజు అతడు భోజనం చేస్తున్నాడు. వీధివాకిలి దగ్గర ఏదో చప్పుడయింది. లేచి వెళ్లి చూశాడు. ఒక కుక్క ఇంటిముందు నిల్చుని ఉంది. లోపలకు వెళ్లి కొంత అన్నం తెచ్చి ఆ కుక్కకు పెట్టాడు. రెండవ రోజు కూడా అదే వేళకు ఆ కుక్క వచ్చింది. ఆ రోజు కూడా అన్నం పెట్టాడు. ఈ విధంగా ఒక నెల రోజులు గడిచాయి. ఒక సంవత్సరం వరకు అతను ఆ కుక్కకు అన్నం పెడుతూనే ఉన్నాడు. అతనికి విసుగు పుట్టింది. ఆ కుక్కను ఏ విధంగా వదిలించుకోవాలి, ఏ విధంగా తరిమేయాలి అని ఆలోచించాడు. అది ఎందుకు వస్తుంది అని ఆలోచించాడు. అన్నం తినటానికి. అన్నం పెట్టడం మానేస్తే అది ఇక రాదు కదా అని తెలుసుకున్నాడు. ఆ రోజునుంచి ఆ కుక్కకు అన్నం పెట్టడం మానేశాడు. కుక్క కూడా రావడం మానేసింది. ఈ కథ యొక్క అంతరార్థమేమిటి? అనేక జన్మల నుండి మన యొక్క ఆత్మ యజమానుని ఇంటికి విషయ సంబంధమైన వ్యామోహం అనేటటువంటి ఆకలితో మనస్సు అనే కుక్క ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ మనస్సనే కుక్కను రాకుండా చెయ్యాలి. అంటే దానికి విషయవాసనలు అనే ఆహారం అందివ్వకూడదు.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ ಸಾಯೀಶುನಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗ ವೈವಿಧ್ಯಮೈన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరిలో ప్రముఖ గాయని శ్రీమతి పి సుశీల మరియు ప్రముఖ నటి శ్రీమతి అంజలీదేవి గారితో ఇంటర్వ్యూను మీకు అందిస్తున్నాము. సాయిరాం సుశీల గారు, సాయిరాం అంజలీదేవి గారు, మీరు రేడియో సాయి స్టూడియోస్ కి వచ్చి మీ మధుర స్మృతులను పంచుకోవడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. సుశీలమ్మ గారు, మీరు మొట్టమొదటిసారి స్వామిని ఎప్పుడు ఎలా దర్శించారు?
2: ఓం శ్రీ సాయిరాం. నాకు మొట్టమొదట 69 లో ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి కొంచెం ఒంట్లో బాలేక అన్ని చాలా బాధపడుతుండేదాన్ని. అప్పుడు నేను అంజలీదేవి గారితో అంతగా పరిచయం లేదు. ఆవిడ పిక్చర్లో చాలా పాటలు పాడాను. అప్పుడు ఒకసారి వెళ్లి వారింటికి వెళ్ళినప్పుడు స్వామి బాబా గారు వచ్చారట ఇక్కడికి, ఆయన ఎలాగైనా దర్శనం చేయించాలి నాకు, మీరు ఇలా నా కొడుకు ఒంట్లో బాగాలేదు అంటే, అప్పుడు ఆమె అన్నారు, నీ అదృష్టం ఆయన ఇక్కడికి వచ్చారు, మెడ్రాస్కి వచ్చారు, నేను అడిగి నేను దర్శనానికి వెళ్తున్నాను, ఆయన అడిగి చెప్తాను అని అన్నారు. ఆహా, నా పంట పండింది అనుకున్నాను, ఎంతో సంతోషించాను. అప్పుడు వచ్చి సాయంత్రం సుశీల నన్ను పిలిచారు, కబురు పెట్టించారు అంజలీదేవి గారు. నిన్ను తీసుకురమ్మన్నారు, వెంటనే రేపే వెళ్లాలి, రేపు రొద్దుట స్వామి చెప్పిన పాట కరెక్ట్ గా మేము వెళ్లాలి. సరే, నన్ను వచ్చి ఆవిడ పికప్ చేసుకుని ఇద్దరు వెంకటముని గారి ఇంట్లో నాకు మొట్టమొదటి దర్శనం. నా బిడ్డతో నేను కూర్చున్నాను. కూర్చునేటప్పుడు అప్పుడు స్వామి లోపలి నుంచి వచ్చారు 10 గంటలకి. వచ్చి ఎక్కడ సుశీల, ఎక్కడ సుశీల అన్నారు. అంటే ఆవిడ, ఆమె కూడా ఉన్నారు కానీ నేరుగా నా దగ్గరికి వచ్చి, ఆహా రా, నువ్వు వచ్చావా అంటే, నా పేరు ఆయన పిలిచారు, సుశీల ఎక్కడ, సుశీల ఎక్కడ అని కూడా వెతుక్కుంటూ వచ్చి నన్ను చూసి దగ్గరకు వచ్చి పాద నమస్కారం ఇచ్చి, సరే నువ్వు వెళ్ళు అంటారు. స్వామి విషయం తెలుసు కదా, అంటే వెళ్ళండి లోపలికి వెళ్ళి. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు స్వామి అదంతా నాకంతా కొత్త. అప్పుడు అంజలి గారు అన్నారు, వెళ్ళు వెళ్ళు వెళ్ళి పిలుస్తున్నారు. అప్పుడైతే నేను వెళ్లాను లోపలికి. వెళితే అంతా ఆయనే చెప్పేశారు, అంతా ఆయన చెప్పేసి అంతా సరిపోతుంది, నేను నీకు ప్రసాదం ఇస్తాను అని చెప్పి అప్పుడు ప్రసాదం ఇచ్చి బయటకు వెళ్లి అంజలి అంజలి అని వెళ్ళారు. అప్పుడు ఆవిడ స్వామి స్వామి అని ఆవిడ పరిగెత్తుకొచ్చారు. అప్పుడు అప్పటి నుంచి నిజంగా నాకు అదృష్టం కలిసి స్వామిని చూసే అవకాశం నాకు 69 లో ఫస్ట్ వెంకటముని గారింట్లో చూడటం నా బ్రతుకు ఎంతో నాకు చాలా స్వామికి ఎంతో నేను నమ్ముకున్నాను. స్వామి అన్ని బాగు చేస్తారని అంటే అన్ని బాగు చేశారు. మనకి తెలియదు భగవంతుడు ఏం చేస్తాడో, మనకి కొన్నిట్లో మనకి బాధ అనిపిస్తుంటుంది కానీ తర్వాత దాని రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది. అట్లాగే నాకు దేవతలాగా ఆవిడ ఆదుకుని నన్ను స్వామి దర్శనం కలిగించి ఆదినారాయణరావు గారు ఆవిడ ఎంతో ఆదరణ చూపెట్టారు. అలా నేను ఫస్ట్ మొట్టమొదట స్వామిని చూడడం జరిగేది.
3: దేవతగా నేను చూపించడం కాదు, అది భగవంతుని సంకల్పం. అది ఆయన సంకల్పం ఏంటంటే, ఏదైనా చూడాలి, ఏమైనా ఆ పని జరగాలి అంటే, ఇప్పుడు మధ్యలో ఒక పూజారి ఉన్నాడు కదా, ఆ పూజారి లేని ఏమీ జరగదు. అందుకని నాకు ఆ యొక్క ఇదిని సంకల్పాన్ని నాకు కలగజేశారు స్వామి. అలాగే అప్పటి నుంచి ఇంకా సుశీల్ని తీసుకుని మా హస్బెండ్ ఆదినారాయణరావు గారు, అందులో స్వామికి ఆదినారాయణరావు గారంటే ఎంత ప్రేమో నేను చెప్పలేను. ఆదినారాయణ అని ఆ స్వామి నోటంటే ఆ మాట వింటేనే ఎంతో మధురంగా ఉండేదన్నమాట. అప్పుడు నేను కూడా అరే రెండోసారి మళ్ళీ కలుసుకున్నప్పుడు వెళ్ళాము. అప్పుడు సుశీల్ రాలేదు ఆదినారాయణరావు గారితో. ఏమి సుశీల్ ఎలాగుంది, పిల్లవాడు ఎలాగున్నాడు అని మామూలుగా మమ్మల్ని అడిగారు. అంటే ఏంటి సుశీల రాలేదే అని అడగకుండా ఇలాగన్నమాట. అప్పుడు సరే అని తర్వాత మేము వెళ్ళి చెప్పాము. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంది ఈ వెంకటమణి గారింట్లో. ఆ తర్వాత ఆదినారాయణరావు గారు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మన సుశీల్ని అడిగి నాతో ముందు చెప్పారు, ఇలాగా స్వామి సుప్రభాతం చేయాలని ఉంది నాకు, సుశీల పాడితే బాగుంటుంది అనేమో అన్నారు. మీరే అడగండి, ముందు స్వామి అనుజ్ఞ తీసుకోవాలి కదా దేనికైనాను. స్వామి అనుజ్ఞ తీసుకుని అప్పుడు అమ్మాయిని అడుగుదాము అని అన్నాను. అప్పుడు మోహన్ మోహన్ గారు ఉన్నారు, ఆయన భర్త కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇద్దరిని అడగాలి, స్వామి అనుజ్ఞ తీసుకున్నాను. అప్పుడు స్వామి దగ్గరికి వైట్ ఫీల్డ్ లో ఉన్నారు అప్పుడు స్వామి, వెళ్లి అడిగితే చెయ్యి చూద్దాం నువ్వు చేసి తీసుకురా అన్నారు. అన్న తర్వాత అప్పుడు ఇవన్నీ లేవు, ఈ టేపులు ఈ డివిడీలు ఏమీ లేవు. హెచ్ఎంఈలో అదే అక్కడే రికార్డ్ చేసి ఫస్ట్ ఈశ్వరాంబ అది సుప్రభాతం అమ్మాయిని అడిగితే సుశీల్ని మోహన్ గారిని అడిగితే
2: ఇందులో ఏంటంటే ఒక విషయం అంటే సుప్రభాతం పాడేసి ఆయన ట్యూన్ చేయలేదు ఆయన ఆదినారాయణరావు గారు నిజంగా రికార్డింగ్ వచ్చేయమన్నారు. నేను అనుకున్నా రికార్డింగ్ కి వెళ్ళిపోయాను, వెళ్ళిపోతే అదే ఎంఎస్ఎమ్ పాడారు కదా అట్లా పాడే అన్నారు. నేను అన్నాను క్యాన్సిల్ చేయండి రికార్డింగ్, ఆ వాళ్ళు పాడింది మనం పాడకూడదు, మీరు ప్రత్యేకంగా చేయాలి, మీరు దానికి ఒక మంచి ఒక రాగంలో పెట్టి చేస్తే అది చాలా బాగుంటుందండి అని చెప్తే అప్పుడు క్యాన్సిల్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు మంచి రాగాలతోటి ఆర్కెస్ట్రాతోటి ఎంతో అందంగా చేశారు సుప్రభాతం. ఆర్కెస్ట్రాతో పాడుతుంటే ఎక్కడో తేలిపోతుంటో అంత బాగా చేశారు. అది పట్టుకుని వీళ్ళేమో విడిపోయారు కాదో చెప్పకుండా స్వామికి విడిపిద్దామని వచ్చి వాళ్ళిద్దరే హస్బెండ్ వైఫ్ వాళ్లే మూల కారకులు వాళ్లే ముఖ్యులు.
3: ముందు స్వామికి వినిపించాలా ఏమంటారు ఓకే చేస్తారో లేదో అదొక భయం ఎలా వినిపించ. అప్పుడు వైట్ ఫీల్డ్ లోనే ఉన్నారు అప్పుడు కూడాను. స్వామి వెంటనే దొరకడం కష్టం కదా, అప్పుడు సరే మొత్తానికి ఎలాగైతేనే మా వారు అటు మగవారందరూ ఉన్నప్పుడు అటు కూర్చున్నారు, ఆడవాళ్ళు ఉన్నప్పుడు సైకిల్ చేసుకుంటున్నాం, ఏటో తెచ్చారు మీరు ఎందుకు ఊరికి అలాగా తెవండి వెయ్యండి అన్నా సార్. నేను చెప్పలేదు లేదు సరే అని అప్పుడు గబగబా ఒక రికార్డు చేసి పట్టుకుని వెళ్ళి స్వామికి ఇస్తే ఎంతో ఆనందించారు. సరే చాలా బాగుంది రికార్డ్ చెయ్యి, పుట్టినరోజుకి ఢిల్లీ చేయొచ్చు చెయ్యేది మన అన్నారు
2: అప్పుడు వాళ్లే ముఖ్యులు.
3: ముందు స్వామికి వినిపించాలా ఏమంటారు ఓకే చేస్తారో లేదో అదొక భయం ఎలా వినిపించ. అప్పుడు వైట్ ఫీల్డ్ లోనే ఉన్నారు అప్పుడు కూడాను స్వామి.

పుట్టినరోజుకి ఢిల్లీ చేయొచ్చు చెయ్యమని అన్నారు. అప్పుడు మళ్ళీ సుప్రభాతం ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆ అమ్మాయి సుప్రభాతం మన బర్త్డేకి ముందు పాడుతుంది. అది మార్నింగ్ ని ఎప్పుడు ఇప్పుడంటే లేడీస్ డే పెట్టారు, తర్వాత వచ్చింది అది. ముందు నుంచి కూడా ముందు సుప్రభాతం స్వామి అక్కడ పాడమని చెప్పారు. అప్పటి నుంచి నిన్నటి వరకు పాడుతానే ఉంది. ఇక మీద కూడా అలాగనే జరగాలని నా యొక్క స్వామి లేరని లేదు, స్వామి ఉన్నారు మన దగ్గర, ఆయనే అన్ని చేయించుకుంటున్నారని నా నమ్మకం. నాది మనందరి నమ్మకం కూడా అలాగనే ఉండాలి. మనం పనిచేసిన వాళ్ళందరం కూడా అది చేశారు. ఇంకా అక్కడి నుంచి ఆదినారాయణరావు గారు పిలిచారు. ఆదినారాయణ పిలిచి, ఆదినారాయణ బర్త్డే వస్తుంది కదా, సుశీల చేత పాడించుకున్నారు. అప్పుడు సుశీలకి మళ్ళీ ఆయనే ట్యూన్ చేసి ఆయనే రాసి మళ్ళీ స్వామికి చూపించేమంటారు స్వామిది. స్వామి ఓకే చేసిన తర్వాత అప్పుడు రిహార్సల్ అయ్యి ఇచ్చి అప్పుడు జూలా సాంగ్ ఫస్ట్ జూలా సాంగ్. అప్పుడు ఈ హాల్ అంతా లేదు, పూర్ణచంద్ర హాల్. పూర్ణచంద్ర హాల్ కూడా అప్పుడు ఎలా ఉండేదంటే పైన రేకులు వేసి ఉండేదన్నమాట, ఫుల్గా లేదు, చిన్న చిన్న కర్టెన్స్ అంతా అన్నమాట. అందులో జూలా, అది ఫస్ట్ టైం అట జూలా వేశారు. ఆ జూలాలో స్వామి వారు కూర్చున్నారు. ఈమె పాడింది ఫస్ట్ ఏం పాడిందంటే పాలకడిలలో.

ఇప్పుడు ఒక్కసారి సుశీల గారు స్వామి పాదాల చెంత రమణీయంగా కమనీయంగా పాడిన ఊయల పాట పాలకడలిపై విందాము.

0: ఇది ఆ రోజున పాడుతుంటే నేను యాజ్ ఆర్టిస్ట్ ని నాకు అన్ని తెలిసి ఆ స్వామి ఆ ఉయ్యాలలో ఊగుతూ ఉంటే ఆ 1000 చంద్రులు అక్కడ ఉన్నారా అనిపించింది. ఆ తేజస్సు ఆ ఇది మళ్ళీ అటువంటి ఇది నాకు నేను మళ్ళీ చూడలేదు. అది ఫస్ట్ టైం నేను అంత ఆనందించాను. నేనే కాదు వచ్చిన ప్రజలందరూ చేశారు, కానీ యాజ్ అ పర్సనల్ గా నేను అంత ఇదిగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా అంటాను ఏమో ఏమైనా ఆ రోజున పాడినట్టు ఉండదని చెప్తా ఉంటాను. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆదినారాయణ రావు గారు ప్రతిది కూడా ఇంకా సుశీల్ మనసులో పెట్టుకుని అంత స్వామి మీద సాంగ్స్ ఎన్నో సాంగ్స్ చేశారు. ఎవ్రీ బర్త్డేకే ఆదినారాయణరావు మ్యూజిక్ పెట్టాల్సిందే, సుశీల పాడాల్సిందే.
1: బాబా పుట్టిన రోజు ఈ రోజు మంచి రోజు ఆయన చేసిన పాట ఆ జూలాలో ఆ పాట పాడాను.
0: ఉయ్యాల లూగుమా పాడు
1: మొట్టమొదట పాలకడలిపై పాడాను, తర్వాత ఉయ్యాల లోకుమా సత్యసాయి అది రాజేశ్వరరావు గారి మ్యూజిక్ లో రెండు ఆ పాటలు. అందుకే ఆవిడ అంతలా తన్మయత్వం చెందారు అంజలీదేవి గారు.

0: అంతలాగా రాజేశ్వరరావు గారు కూడా చాలా అందులో ఆయన కూడా తర్వాత చాలా డివోటీ అయిపోయారు.
1: ఆయన డివోటీ అయ్యి ఆదినారాయణరావు గారు ఆయన ఇద్దరు కలిసి స్వామి దగ్గర ఇంకా మ్యూజిక్ చేయడం
0: మధురం
1: సాయి కథ
0: సాయి కథ
1: మధురం పాడమ్మా మధురం మధురం
0: మధురం మధురం సాయి కథ
1: అది కాదమ్మా
0: అవును అదే
1: ఇంకో
0: మధురం మధురం సాయి కథ అదే ఎప్పుడు స్వామి వస్తున్నప్పుడు ఎలా దర్శనానికి వస్తున్నప్పుడు ఎప్పుడు ఆ పాట ఆ ఒక్కరైన పాడుతూ వెళ్తుండేవారు మా పక్క చూస్తుండే అందరి గారు
1: మధుర మోహన అదే నా సిద్ధి సాయి పత్తి సాయికి అప్పుడు అందులో కూడా ఉన్నది ఈ పాట అని ఆయన ఆదినారాయణ గారి పాటలు కూడా అందులో ఉన్నాయి
0: అంతా ఆయనే రాశారు ఈ సాయి కథ మధురం మధురం మొత్తం కథ సాయి కథ అంతా ఆదినారాయణరావు గారే చేశారు రాశారు కథ ఆయన ఎప్పుడంటే రాసుకుంటున్నప్పుడు మనసులో ట్యూన్ అనుకుని దాని ప్రకారంగా రాస్తారు ఆదినారాయణరావు గారి దగ్గర అది ఒక గొప్ప గుణం అలాగే

0: అన్నారు పడాలి చూసి అంటే స్వామి కూడా అంటుంటారు నీకు మస్తకంలో ఏం లేదా పుస్తకంలోనా స్వామి పుస్తకం చూసి పాడాలి స్వామి అంటుండేదాన్ని పుస్తకమా సరే తెచ్చుకో
1: అది పాడవు చాలా ఇష్టం పాడు
0: స్వామికి చాలా ఇష్టమైన పాట మధురమ్మ మీకు స్టూడెంట్స్ అందరూ
1: స్టూడెంట్స్
0: ఈసారి అది పాడిస్తుంటారు మేము వచ్చినప్పుడు ఇంకా పాడిస్తుంటారు స్వామి

0: గురుజీ. ఈ పాట స్వామి వారికి ఎంతో ఇంకా చెప్పలేం, చాలా ఇష్టం. అస్తమాటికి పాడుకుంటుంటారని ఎంతమంది స్టూడెంట్స్ వస్తే వాళ్ళందరి చేత నేర్పించి వాళ్ళకి ఆ పాట పాడిస్తుంటారు. అంత ఇష్టం ఈ పాట. ఇంకోటి ఇదన్నీ బర్త్డేలకి చేసిన పాటలు ఇవన్నీ. ఇది ఆదినారాయణరావు గారు ఫస్ట్ ఇది సినిమా కోసం దాచుకున్నారు మనసులో, సినిమా కోసం ఈ ట్యూన్. ఆయన రాసుకుంటున్నప్పుడే రాసేస్తారు, మాటలతోటే రాస్తారు ఆదినారాయణరావు గారు. తర్వాత ఒకసారి చాలా అవసరంగా వచ్చి సరే ఈ పాట ఇచ్చేద్దాం స్వామికి చాలా బాగుంటుంది అని చెప్పి ఈ పాట నేర్పించారు. ఆయన దగ్గర ఒక చాలా మంచి స్పెషాలిటీ కట్టింగ్స్ ఉంటాయి ఆయన దగ్గర, అంటే పాట కట్టింగ్స్. మీరు పాడారు కాబట్టి మీకు తెలుస్తుంది పిల్లలందరూ ఎప్పుడు పాడేవారు. అది నీవే నా మాత పిత భ్రాతవే సదా సఖుడవు గురు దైవము మరి అంత నీవేగా. అంతవరకు ప్రజెంట్ వెళ్తుంటుంది. తర్వాత నీదే మనసు నీదే తనువు నీదే మనసు కట్టింగ్స్ మనసు మనసు కరెక్ట్ గా నీదే తనువు నీదే మనసు అంత నీవేగా. అక్కడ మళ్ళీ మంచి అంతా నువ్వే అన్నట్టుగా. ఇంకోటి ఉంది అణువణువున కణకణమున నిండి ఉన్న సదయ హృదయ అణువణువున కణకణమున నిండి ఉన్న సదయ హృదయ మధుర మోహన. అక్కడంత కాము అంత బాగా ఆయన మనసులో స్వామిని పెట్టుకుని రాసిన పాట. ఇంకా స్వామికి
1: ఉయ్యాల అలాగ ఊగుతూ ఉంటే ఆ మధుర మోహనుడు
0: ఆ ఉయ్యాల అలా ఊగుతుంటే స్వామి అది
1: ఆ స్టూన్కి కరెక్ట్ గా ఉండేది ఆ రోజులు. అందులో
0: ఇంకో బర్త్డేకి స్వామి బర్త్డే ఊంజల ఉయ్యాల సాంగ్ అంటే ఆదినారాయణ గారు రాల్సింది బర్త్డే సాంగ్ జూలా. బాబా పుట్టిన రోజు

రోజు అక్కడక్కడే కట్టింగ్స్ అక్కడ అందంగా ఆయన మనసులో బాబా పుట్టిన రోజు, బాబా పుట్టినరోజు చెప్తున్నట్టు అలా కాంతిలు కాంతిలు వెరజిల్లుతుంటాయి ఆ పాటల్లో. ఆ పాడే వాళ్ళకి కూడా ఆ ఉత్సాహం తెలియకుండానే రప్పిస్తారు ఆయన ఆదినారాయణరావు గారు. లేకపోతే ఒప్పుకోరు, ఒక కర్షం పొల్లిపోయినా ఒప్పుకోరు. అలాంటిదే ఎన్నో పాటలు ఆయన దగ్గర. ఈ పాట ప్రశాంతి నిలయమే వేదికగా అనుకుని రాశారు చూడండి.

0: ఆయనకి ఎలా తట్టినట్టుండే, ఆయన అంత డివోషన్ అనమాట ఆయనకి. బాబా గారు తప్ప ఎవరు లేరు ఆదినారాయణ రావు గారికి. అంజలి గారు సరే సరే అమ్మ ఈశ్వరమ్మగా వేసి ఎంత ఒప్పించారు ఆవిడ. అంటే ఇవన్నీ ఆ జూలా వచ్చేటప్పటికి ఆయనకి ఎక్కువ వర్క్ ఆదినారాయణ రావు గారికి. స్వామికి జూలా పాటు రాయాలి.
1: ఇది ఇది అయినప్పుడు స్వామి ఎలా మీతో ఇంటరాక్ట్ అయ్యేవాడు, దాని గురించి సంభాషించేవాడు, దాని గురించి
2: ఆనందించేవారు. ఎప్పుడు స్వామి దగ్గర ఉన్నది అదే కదా మెచ్చుకోవడం అనేది ఎదుర్కొంటే ఆయనా ఇప్పుడు అనరు కదా. ఆ తేజస్సులోనే అన్ని భావాలు ఉంటాయి, ఆ చిరునవ్వులోనే ఉంటాయి కదా. అది అది ఏమి భావమో ఏముంటో మనకు ముందు అర్థమై చేసుకోవడానికి మనకు పడుతుంది టైం. కానీ తర్వాత మన ఆలోచన స్వామి యొక్క ఆ హావభావాలు బట్టి ఆనందించారు ఈ పాటని. అది
0: అదొకటి. ఇంకో పాట ఆయనకి స్వామికి చాలా, అందరాని అందరాని చందమామవని తెలుసు అందుకో చూచు ఎందుకో నా మనసు, అందరాని చందమామవని తెలుసు. ఆ కనిపిస్తా

0: అప్పుడు వేడుకోవడం స్వామి అలా వెళ్తుంటే
1: మీరు అడిగారే ఏం దానికి రియాక్షన్ ఏమిచ్చేది అని అనేవారే అని అడిగారు కదా ఇప్పుడు దానికి ఇదే సాక్ష్యం జవాబు ఇందులో ఎన్ని ఉన్నాయి కదా ఇలా వస్తాం వెళ్తాము అందినట్టు అందుతూనే ఉంటారు అన్ని ఆ భావాలన్నీ స్వామి భావాలన్నీ అందులోనే
0: ఆయన మనసు నిజంగా కారుణ్య జన్మరండి ఆదినారాయణరావు గారు స్వామి కోసమే పుట్టారు ఆయన నేను కూడా దానికోసమే పుట్టినట్టు నేను కూడా నాచేదాన్ని పాటలు పాడి నిజంగా అది తలుచుకుంటుంటే ఏమిటి ఇట్లాగా అని
2: ఆ పాలకుడిపై కాల్చినప్పుడు స్వామి మీకు ఒక అనుభవాన్ని ఇచ్చారని ఇందాక
0: అదే మూడు సార్లు అస్తమానం పాడుతూ ఉండేది ఆయన స్వామి దగ్గర పాలకడలిపై అని గబగబా లేచారు అప్పుడు స్వామి జూలు అయిపోయిన తర్వాత లేచి ఇలా ఇలా తిప్పారు సృష్టించి ఒక పాలకడలిపై మీద ఒక సృష్టి ఒక బొమ్మ ఇచ్చారు ఒక డాలర్ దాంట్లో సముద్రం సముద్రం మీద శేషసాయి ఆ శేషసాయి ధర్మం మీద స్వామి వేసి చేసి ఇచ్చేసారు నాకు ఇప్పటికే తలుచుకుంటే అస్తమానికి పాలకడలిపై పడుతుండేది అది మూడు సార్లు పడాను అదే స్టేజ్ మీద
1: పూర్ణచంద్రహాల్లో
0: మూడు సార్లు పడాను ఆ పాట
2: మీరు ఇన్ని ఇన్ని సంవత్సరాలు పాడిన పాడారు కదా స్వామి ముందర మీరు మర్చిపోలేనిది ఏదన్నా ఒక పాట వరకు కళ్ళు మూసుకుంటే మీకు గుర్తుకొచ్చే ఒక సంగతి
0: అన్ని పాటలు గుర్తుంటాయి కదా అందుకే స్వామి అంటుంటారు నీకు మస్తకంలో ఏం లేదా పుస్తకంలోనేనా సరే పట్టరా పుస్తకం చూసి పాడు అంటే నాకు ఆ పాటలు పాడడం తప్ప ఆ భావంలోకి వెళ్ళిపోయి పాడాడు ఆ పుస్తకం ఉంటే తప్పులు పాడకుండా పాడాలి అన్ని పాటలు నాకు ఏ పూర్వ జన్మ ఫలము ఇప్పుడు మీరు అడగలేదు కానీ నేను పాడాను ఈ పాట అంటే ఆ పాటలు అలాంటి పాటలు దివి నుండి భూమికి దిగి వచ్చాడు పాట రాశారు ఆదినారాయణరావు గారు అది ఇంకా మేము రికార్డ్ కూడా ఇవ్వలేదు ఆయన ట్యూన్లు చేయడం నేను వచ్చి స్వామి దగ్గర పాడేయటం అట్లాగా మన రాజేశ్వరరావు గారు కూడా చేశారు పుట్టపర్తి క్షేత్రానికి పోదాము అని ఒక పాట వచ్చారు అది ఇప్పటిదాకా రికార్డింగ్ అవ్వలేదు అలాంటి పాటలు చాలా ఉన్నాయి ఇంకా అంటే స్టూడెంట్స్ అంతా అప్పుడు రికార్డ్ చేసి గ్లోబల్ రేడియోలో వేసేవారు ఆ పాటలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి
1: సాయమయం
0: జగము

0: తర్వాత స్వామి మీద ప్రపత్తి చేశారు, ఆయన రాశారు ఆదినారాయణరావు. ప్రపత్తి తీసి స్వామి వారింటికి వచ్చినప్పుడు, వీరింటికి వచ్చారు ఆదినారాయణరావు గారి ఇంటికి వచ్చినప్పుడు రిహార్సల్ చేసి రెడీగా పెట్టాం. స్వామికి వినిపించిందే వారు రికార్డ్ చేయరు. అప్పుడు ఆ ప్రపత్తి స్వామికి వినిపించి అది ఓకే అన్నాక అప్పుడు మేము రికార్డింగ్కి వెళ్ళాం. అప్పుడే ఘంటసాల గారు కూడా వచ్చారు, స్వామి మీద ఏదో పాటలు రాసి అప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన పాడారు ఘంటసాల గారు. అలాగే నేను ఘంటసాల గారు కూడా ఈ స్టేజ్ మీద కుల్వంత్ హాల్
1: పూర్ణచంద్ర
0: హాల్లో మేమిద్దరూ ఒకే స్టేజ్ మీద పాడించారు. స్వామి ఆయన పాడుతున్నప్పుడు నన్ను కూడా రమ్మని పాడమన్నారు. అలా అప్పుడప్పుడు ఏదో చెప్తుంటారు స్వామి అలా తమాషాగా. ఇంకా చాలా పాటలు ఉన్నాయి స్వామి మీద.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని శ్రీమతి పి సుశీల మరియు ప్రముఖ నటి శ్రీమతి అంజలీదేవి గారితో ఇంటర్వ్యూ మీరు విన్నారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియోసాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికీ మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రాంకి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు. ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలో.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరు దరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కాని ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు, తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బాగుంటుంది కదా మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్ గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖసాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
2: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు. అప్పుడు
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి. అప్పుడు
1: కోరినవి లభించకపోయినా, దైవాద్వా కష్టాలు దుఃఖాలు వచ్చిపడినా మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
0: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు, ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
2: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
0: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు.
1: అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం, మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడే కష్టాలు, ఆపదలు, సమస్యలు, వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
2: ఇంకొక కారణం క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
1: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మనం ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
2: అదెలాగా?
1: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
0: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే, మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
2: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
1: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యా సంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
3: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగ వస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
1: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటివైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే, నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని చెంగుచెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్లారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి, అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను, ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దాని మీద స్వామ్యం, అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
0: అయితే అసలేమి మక్కువ ఉండకూడదా వస్తువులపై?
1: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువు ఉంటే కష్టమే. మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
3: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లెలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదానివల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీస్ ఆర్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
1: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కునిపోయి కష్టపడుతున్నాడు.
2: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
0: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్నవాటితో సంతృప్తిపడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్న దాంతో సంతృప్తిగా బతుకుతూ నీకున్న దానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
3: సరే బాగుంది, కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభమేంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
1: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఇది కోరికలకు కూడా సంబంధించిందే, మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడు తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవా కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి జల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, నేను మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబరతత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
3: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
2: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
3: మరి కష్టాలు మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
1: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడు చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
2: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
1: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు, మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరి, వరి అంటారు కదా స్వామి. కరి ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
3: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడడం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
2: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
1: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
2: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చిపడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
3: ఒకటి ఓర్పు, సహనం, వీటితో భరించటం. ఓర్చిన వాళ్లకు ఓర్చినంత మహదేవా, ఓర్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు, సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటీలో ఏదో రాసి ధర్మరాజుకి ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటీ తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే, పగలుపోయి రాత్రి అంధకారం, రాత్రిపోయి పగలు వెలుగు రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
2: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
4: కష్టమే కాని అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవాద్వా వచ్చే కష్టాలను ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
1: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్లు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కాని ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగా లేదు. అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది.

0: ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం, శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
1: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనమెందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్ తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
2: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
1: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
0: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
1: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
0: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
1: నేను ఇంకో రకంగా చెబుతాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానికి ఆ సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్న వాడికంటే 15 నిమిషాలు పట్టుకున్న వాడి చేయి నెప్పితో లాగడం మొదలు పెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే, నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు, ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
0: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి బాతుకి గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలుక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే, నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకొని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా, నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్నదానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నదట. దాంతో చిలక పిల్లకు బుద్ధి వచ్చింది.
1: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు 2 చెల్లెళ్లు, పెద్ద చెల్లికి 1 కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్లమ్మాయికి స్వామి కాన్వెంట్ లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్లమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేనెళ్లి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు, స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్, నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం, ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూశావా అక్క, మన ఇద్దరే ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడమే లేదు, అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా. ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం. పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిన దాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత, ఒక 2 సంవత్సరాల తర్వాత, మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిన దాన్ని

0: ఏం జరిగింది?
1: మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంట్. స్వామి కాన్వెంట్ లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిన దాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు. పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
0: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నాంటారా?
1: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యులు చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం. ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
2: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
0: అసలు ఇవన్నీ కామం, అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం. తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్లను చూస్తే మాత్సర్యం.
3: అలా ఏం కాదు. ఒక్కోసారి అవతల వాళ్లు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
1: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకార మమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను. ఆ ఎన్వలప్ను తెరవాలంటే పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకందుతుంది. అహంకారం అనే పైపొర, మమకారం అనే క్రింది పొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థంలోంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే కదా.
3: మరి ఇందాక దుర్గా మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
1: మనసులో ఒకటి తలచటం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తులమారి నక్క లక్షణంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తులమారి నక్కవైతే యుక్తులమారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు. శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
3: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే

0: మనిషి స్వార్థం విడనాడి కోరికలు తగ్గించుకుని ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా తనకున్న దానితో సంతృప్తి చెందుతూ తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ చేతనైనంత సమాజ సేవ చేస్తూ వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ త్రికరణ శుద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్టనష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరనప్పుడు ఆనందం కలుగుతుంది, అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
1: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహిర అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్య గుణప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
2: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఆనందానికి మూలమైనది ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతి సృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక, తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ తన కుటుంబం కోసం దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం అందం ప్రకాశించవా? ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక, ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ, కరుణ, వాత్సల్యం, బాధ్యత, ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం, దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేదే నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
0: అవును, కాని ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
3: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే మూలబిందువు కదా. కుటుంబంలో ఆనందం శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
1: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో, త్యాగంతో కష్టించే ఒక తండ్రి మల్లితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కాని ప్రేమ మనకు ప్రేమే కదా, స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
2: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్ని పాది జ్వరంతో పడిపోయారట. తింటీ తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గుబియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళ్ళలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు, పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మను అడిగాను, అమ్మా నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా, నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు, ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా, అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను, నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబం అన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
0: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
1: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి, బెండ్ ద బాడీ, మెండ్ ద మైండ్, ఎండ్ ద సెన్సెస్ అంటారు కదా.
0: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
2: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లల్లో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టిమాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టిబాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తి తత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టిపట్టి చూస్తానని అన్నారు, అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
3: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఏముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లాచే తృతి చంద్రమతి భారతీయ గాదే కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తక్ష్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. ప్రేమస్వరూపులారా, అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శముల చేత ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడాను కంటికి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపములు కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. మానవుల యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక కళంకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు మానకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయములందు పవిత్ర భావములు మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజెదుగుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగంగా మారటం చేత అనేక రకమైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలని, దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. దేశమును కూడాను హస్తగతం గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు సాధించలేనటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రమూ చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంటే వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునకు ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడా భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడా స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రగతికి ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే ఉదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి? అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు తెప్పిస్తున్నారు? బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు ఈనాడు అట్టి వినయ విధేయతలే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి? గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? గుణము లేని కలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? ధనం వస్తుంది పోతుంది, కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైనటువంటి చదువులు పిల్లలకు చెప్పించేటువంటి విషయం. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశములకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు. ఈనాడు దారిపోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంటారు. నేర్పించేది ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర ఇప్పించుకుని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువులు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శారీవంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు అంటారు ఫాదర్ ఇన్ లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు, మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలైన వారి చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదటి గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు, రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణము నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి గుణము గుర్తించవలసింది మొట్టమొదటి. నేను ఇన్ని విద్యను నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచి నేను పోషించుకున్నాను. మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను? సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాం? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చెడ్డగా మార్చివస్తున్నాము. కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాటకు వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి ఒక మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏమిటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. అంటే సొసైటీలో పుట్టాము, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కానీ ఇలాంటి మంచి విజయాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని బోధించేటువంటి వారు కూడాను అభిమన్యుడు వచ్చి, తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొక్కరంబు వరదర్పిత శాస్త్ర గర్భ భంజునోద్దామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానవు నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కడపటికి ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు, నెరుగు కుంభ జాతి కుల వీరులపై మృగరాజు ఓలివే నెరుగుచు చెండ ఖండ నికరున్నతి వారు నాటే అల్దిదల్ బలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు, మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు. నీవు చిన్నవాడు, ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. కుంకుమ పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన. మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము, ఇదే ముఖ్యమైనటువంటివి. ఈ కీర్తిని నిలబెట్టు. ఎనరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కానీ. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల బిడ్డలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు. వారి ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. ఈనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, ఈనాడు నీ కీర్తిని సాధిస్తావో, గౌరవం తెస్తావో, నీకు సరైన పుట్టిన దినము. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. పుత్రుని జన్ముడు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఈనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహము. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు. కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. త్రిమూర్తి అన్నారు, అదే మొట్టమొదటి పిల్లలకు పాఠశాల ఆశీర్వదించడం కూడాను వేదంలో. మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పుత్రుదేవో భవ, ఇష్టమొట్ట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, ఇట్లమైన చరిత్రలేందుకు కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ కారణమేమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. చేసినప్పుడు మందలించవచ్చునే కానీ పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారిని అభివృద్ధి గావించి సరైనటువంటి మార్పును తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి. ఇప్పుడే భారతదేశం పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది. సహనం అన్నదే మనకు చక్కదనము, వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము, మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమేతి. కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కానీ అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్19 దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్ప కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టడం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత ఈనాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్ పట్టడం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మనకి గ్రామంలో కట్టించండి అని. ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించారు. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ప్రజలకు ఉపయోగమయ్యేటువంటివిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామంలో వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు లోక సమస్త సుఖినోభవంతు అని, కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అని ఉంది. తీసుకుని పోయాను బెంగళూరు. అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాను. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారు సాయంకాల సమయం లోపల మంచి బోధనలు చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి ఆనందం ఏం కావాలిగా స్వామి. ఇంతమంది దేశస్తులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటుంటారు. ఆమె అట్లా కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి ఉంటే కదా మనం ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది. భారతదేశం ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి? ఆనాటి ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినం పిల్లలకందరికి నీకు టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను, స్వామి స్వామి స్వామి అని 3 పిలిచింది. వస్తున్నాను పోవద్దు అన్నాను. పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నానన్నాను. పాపం గోకాకు ఉన్నాడు. గోకాకు ఏమిటి స్వామి ఇట్లా చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అడిగి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు ఎంతో గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ. అనగా దుర్భావము లోపం ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది. కానుక ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారి ఇంటికి పోతున్నావు, చిన్న కారులో కావాల్సింటే పోకూడదా అని నేను అడిగితే పాపం వారిని మాట్లాడించి రావాలని ఆశ ఉంది స్వామి. కారులో కూర్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనింది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలా గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరము అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ గౌన్ కుట్టించు అన్నాను. ఆమెకు కూడా ఇష్టం లేదు. స్వామి మీరు పంచి కావాల్సింటే కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాటకు అడ్డు చెప్పకూడదని ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు ఒక గౌన్ కూడా ఎంత కావాలా, 2 ఒక గౌన్ అయ్యేటువంటిది, ఇంకో విలువ కూడా కాదు. ఆ కుట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. 2 బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికీ చాలా కంటి నీరు పెట్టింది. మీరు స్వామి ఈ రూపాన్ని చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు, జగత్తుకంతా కూడా ఆదర్శవంతమైన అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి అన్ని విధాలుగా చెప్పించేసేటప్పటికి ఆనాడు తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు, భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి. హృదయాలు ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది. ఇప్పుడు ఏకాత్మ భావనగా నిలుస్తుంది. ఏకాత్మ భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు, ఇక్కడికి అవకాశమే ఉండదు. వన్ అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికే నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైన ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమంది ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలోనైనా అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే. ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు. ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు, దోషం లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పామరత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి, మానవత్వం అనగే మానవులందున విప్లవము. నేను వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకులో కాకుండా అన్యమైన చేస్తారు, బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకుని చూచుకో విచారణ చేయాలి. హృదయం ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడదు. ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? నా ఆత్మ హార్ట్ ప్రేమనే. ఇంకోటి పోయి చేరడానికి ఇక్కడ స్థలమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. వచ్చేదంతా కూడా నా మంచి కోసమని, పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండకమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడనక్కర్లేదు. గోపులు కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నో అను వారికి నో అనురా. అసలు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీనికి నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం. నీ నా భర్త చనిపోయినాడు అని వచ్చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జంటపక్షులే, పక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా సంతికి జడ్డి నాకు పెరిగిపోతూ ఉంటుండాలి. ఈనాటి వరకు నాకు ఏ వట్టి అంచెలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటి. కనుక మీరు ఏదో తెలుసో తెలియకునో కొన్ని తప్పులు చేయవచ్చును. తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్ పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ ను తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్. కనుకనే ప్రెజెంట్ ని మీరు చూసి ఆనందించండి. ప్రెజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు, కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాడు. బాయ్ గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ మనం సాధించవలసింది గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి కట్టకడప్పటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నా నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రం విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లెస్. కానీ ఆ యొక్క లవ్ అనేది సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులను మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞ మీరు శిక్షణ వహించి ఈ క్రమక్రమేణ ఇంకా ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, బోధిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధనలు చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. కనుక ఈ 19 అనేటువంటి ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా కొన్ని వేల సంవత్సరమైనప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెలలో కూడా 19వ తేదీ కంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసిన మీరు భావించాలి. రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

ಕಟ್ಟೆ ದುಃಖ ಮಿಟೆ ಲೇಟ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತ.

కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తులకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనిటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ

0: నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సులు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్నా, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్న జాజికన్నా సంపంగ లతకన్నా, జున్ను గడ్డకన్నా వెన్నకన్నా, నెమలి కన్నుకన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్లే ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేట్గా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కు వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు పొద్దున లేవడం కానీ, భోంచేయడం కానీ, ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళకి క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
2: ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. ఇది డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
2: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి ఆలోచించ వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్న పిల్లల మనసు, వాళ్ళతో వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు,
1: వాళ్ళ దృష్టి.
2: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని విని విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళలేక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదని, కానీ బయటకు

0: ఇప్పుడు వాళ్ళ సర్కిల్ లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే, అమ్మా నువ్వు మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు అది మంచి ఫుడ్డే అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్లిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
1: అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే, ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా స్వామి విషయ దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగ కూడా ఉన్నారు.
0: అవును, అందుకే స్వామి ముఖ్యంగా బాల వికాస్ స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి అని చెప్పంటే బాల వికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాల వికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాల వికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు, అదే బాల వికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాల వికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ల ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
1: అవును, బాల వికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాల వికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు, మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాల వికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇదవుతుంది పిల్లలకు కూడా.
0: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా, పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు అది చేసి వాళ్ళకి చెప్తావు కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ ఇక స్టూడెంట్ కిందే లెక్క కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు, ఈశ్వరమ్మ గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి నా పిల్లలే తినాలి నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరి పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి, వాడెవడో పక్కవాడు పిల్లడు మనం ఎందుకు చెప్పాలి నాకేంటి అవసరం అనుకోలేదండి, ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్పడం నువ్వు మంచిగా మాట్లాడాలి నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లలోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాల వికాస్ అని స్వామి పెట్టారు కానీ స్వామి చిన్నతనంలోనే ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని.
1: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు, చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
0: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు, వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి ఆవిడ ఇంకా ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోలేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయన ఎంతో గౌరవించేవారిని స్వామి చెప్తూ ఉంటారు.
1: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది. పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు.
0: అంటే మిగతా పనులన్నింటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది. ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
1: అవును. సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది. ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
0: ఏదైనా
1: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
0: అవును. స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ, మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి, అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచెయ్యాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తు పెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాలని మనం వారి మాటల్లోనే ఇప్పుడు విందాం.
1: తప్పకుండా.
2: ఇప్పుడు మన ప్రెజెంట్ సినేరియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్లో తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్లకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు. తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్ళని కూర్చోపెట్టి వీళ్లతో మాట్లాడటానికి కానీ లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చెయ్యి అంటారు తల్లిదండ్రులు. ఎందుకు చెయ్యాలి ఇలా అనే వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్గా, అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో, టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో, టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు? ఆ పరంగా ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
3: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతను గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు, భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువలను అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైం లేక వాళ్ళని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళెవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు, మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి. పిల్లలు ఇలా ఉన్నారు, ఎంత చెప్పినా వీళ్ళు వినరు, ఇలాగే ఉంటారు అని డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, పదిసార్లైనా కానీ పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా కానీ చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు. వినే వరకు చెప్తారు, విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
1: ఇప్పుడు పేషెంట్స్ గురించి విన్నాం కదా, ఈ పేషెంట్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనూ తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు, నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం. కానీ సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే, ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది.
0: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యండి, ఇది మంచి అని. కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా వాటిని అమలుపరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కోపగించుకో, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కోపగించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా, ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక 1000 వంతు 1000 వంతు ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
1: ఇది చెప్తున్నప్పుడు నాకు మొహమ్మద్ యని యొక్క కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరిని మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది. ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమిదో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే, ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకళ్ళలో మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకళ్ళలో మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
0: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గాని లేకపోతే షేరింగ్, మనకి ఉన్నది పంచుకోవడం గాని వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకు అలవాటు చేయాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉండడం అంటే, ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో, మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గాని మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ ఆ కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మరి ఎందుకు సమాజానికి నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు, ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఇంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబ్బుకమని ఎవరికైనా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకోండి, రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి, ఇదిగోటి ఇది నాది ఇది నీది నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చేయాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా వరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చిన సార్ అది మన హ్యాపీనెస్ తప్పించి అదేదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
1: స్వామి ఏం చెప్పారంటే పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేనిస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే పిల్లలు పుట్టగానే పెరగగానే అది వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళ దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
0: అతి గారాభం వల్ల,
1: అతి గారాభం వల్ల పిల్లలు అలాగే ఉంది. అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తున్నాము, సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు. ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము, సో వాళ్ళకి అది ఎలా వస్తుంది ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే పిల్లలు తప్పు చేసేది అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళు మంచి దారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
0: అందుకే స్వామి చెప్తారు కదా దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి, ఇప్పుడు చూడండి చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటే ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పోటు స్కూల్కి వెళ్ళి వస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను ఓకే తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదని చెప్తాం, మన ఆబ్సెన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద ఏకదండ్రుల అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత గాని వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
1: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికి అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవ్వరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్లి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్లి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అనమాట. అప్పుడు గురువు అడుగుతారు ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చి వాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమి చేయలేరు అని ఒక హితబోధ చేస్తారనమాట.
0: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి గాని, నీతిగా బతకడానికి గాని, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్టండి నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గాని, నేను వేసుకున్న ఇల్లు గాని, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గానీ మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం. స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు కాకపోయినా నువ్వు ఉందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే రేపు ఉదయం నేను నాది నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్నిళ్ళు ఉంటే పెద్దిల్లు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతా మనకి చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో గానీ శక్తితో గానీ టైంతో గానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోటి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకం అవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాప భీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్తున్నారు.
1: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినప్పుడు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్నదాంతో ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్న దాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ ఒక విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్న దాంతో ఎలా బతకాలి అది నేర్చు అది ఒక ఆ ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
0: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతి రోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకుని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్లి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి నీకు ఎందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకు తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాక్క స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యంగా ఉంది వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి. అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఎప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట.
1: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
0: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది. ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది అప్పట్లో పుట్టపర్తిలో ఏమీ లేని టైంలో ఇది మామూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటీ ఆవిడ, ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవారు. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడ ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారు, ఆవిడ స్వామి ఇలా ఏదో ఒక్క వారానికి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకి బాగుంటుంది కదా, మగవాళ్ళు అయితే ఎలాగో బయటకు వెళ్లి వాళ్ళు ఆడవాళ్ళు అప్పట్లో వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకు ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలో. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది కొండ మీద ఉన్నట్టుండి నిలయంకి. అంటే అప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రాళ్లు ఇసుక సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనమాట. అప్పుడు ఈశ్వరమ్మ గారు కూడా మోసేవారట, అందరూ అనేవారట అమ్మ మీరెందుకు మోయడము అని. అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు, నేనేం చెయ్యొచ్చు ఏం చేయకూడదు, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నది ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పర్మనెంట్ గా వచ్చారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని, నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి, అదైతే పడట్లేదండి, ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్నీ చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది, వీళ్ళని జాయిన్ చేసుకోండి, వీళ్ళకి అంత ట్రీట్మెంట్ ఇవ్వండి, బాగైనంత వరకు ఇక్కడే ఉంచండి, ఆ తర్వాత పంపించండి, ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవాట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
1: అవును,
0: ఆవిడ చేయి పట్టుకుని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు, ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారి ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
1: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈరోజు అందరూ గొప్ప వాళ్ళుగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళుగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
0: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా, మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా తల్లులదే అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడ ఎలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
1: అలాగే
2: అమ్మ, మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం కానీ వాళ్లని తీర్చిదిద్దటం కానీ తల్లి బాధ్యత, అదైతే మనకందరికీ తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ, ఇటువంటి పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే, ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం వారు పొద్దున్ననంగా వెళ్తారు, రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
4: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది, కానీ మనము యాక్చువల్గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై, మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళు ఉంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్లకు లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం, మన వాసనా బలాలు ఎంత గొప్పవి, ఎంత పటిష్టమైనవి అంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తమవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థను స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలు అన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు నాకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థలు, కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ఇది చేస్తే, ప్రొటెస్ట్, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే పడుకునేటప్పుడు, నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్. దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
1: ఇంత గొప్పగా కూడా చెప్పారు ఆవిడ. కానీ ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికి వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు. నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అని ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం. గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
0: సో మనం దానివల్ల అపకారమే తప్ప
1: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు మంచిని పెంచుకుందాం, మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
0: అవును, బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా, తల్లిదండ్రులు ఏంటంటే మీరు బాగా చదువుకోండి. స్వామి అడుగుతుంటారు, ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్, మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారు తప్ప ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాలు కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు, గాని మనం అది నేర్చుకుని దాని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మనని స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
1: అలాగే
4: ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ, వ్యక్తి ఎవరి కొడుకునియా, ఎవరి మనవడినా, ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. బలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, బలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బు అంటారు, ఆ విధంగా. కానీ ఇవన్నీ బహుతాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి శీల సంపదతోటి మనం వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి, వ్యక్తిత్వ వికాసానికి గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు, మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు, పాదాంబురుహధూళి పాపంబు నడిగించి నా అహల్యను తీర్చినట్టి కనులు, శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులని ఆయన చెప్పలేదు విశ్వామిత్రుడు, ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు, దశరథ కుమారులు అని చెప్పి చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, నీ ఇదిని చూసి ఆనందిస్తాడు. కాని నువ్వు ఎక్కడ నుంచి నీ ఇదేమిటి, మా పెద్దలు నేతులు తాగారు, మా నువ్వు మూతుల వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో గాని ఎక్కడ గాని ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పి చెప్పారు.
0: చాలా చక్కటి విషయాలు అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే, మనం పిల్లల్ని బాగు చేయాలన్నా, తద్వారా సమాజం బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికీ మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని, మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాలని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: పెద్దల మాట
1: పిల్లల నోట లఘువులు
0: గురువులు
1: పెద్దల మాట
0: పిల్లల నోట
1: లఘువులు
0: లఘువులు
1: గురువులు
0: గురువులు లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు, పెద్దల మాట పిల్లల నోట కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో రాజమండ్రికి దగ్గరలోని కులమూరు గ్రామంలో గల బాలవికాస్ పిల్లలచే రూపొందించబడిన ప్రత్యేక కార్యక్రమాన్ని మీరు వింటారు.

0: సాయిరాం పిల్లలు,
1: సాయిరాం గురువుగారు.
0: ఇప్పుడు మనం భజన అంత్యాక్షరి నిర్వహించుకుందాం, సరేనా?
1: సరే గురుగారు.
0: నేను మిమ్మల్ని రెండు బృందాలుగా విభజిస్తాను. మీరు సత్యం, మీరు శివం. ఒకరి తర్వాత ఒకరిగా పాడాలి, సరేనా పిల్లలు?
1: సరే గురుగారు.
0: మొదటిగా నేనొక పాట పాడి వినిపిస్తాను, చివరి అక్షరంతో మీరు ప్రారంభించండి.

పిల్లలు ఇప్పుడు రాశబ్దంతో రామనామం పలకండి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇప్పుడు మీరు అందుకోండి.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో రాజమండ్రికి దగ్గరలోని కులమూరు గ్రామంలో గల బాలవికాస్ పిల్లలచే రూపొందించబడిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో

సూర్యుండు అది బ్రహ్మ, చుక్కలన్నీయు బ్రహ్మ. సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ. స్వర్గమన్నది బ్రహ్మ,

భాగ్యమన్నను బ్రహ్మ వాలజ్యమది బ్రహ్మ జీవరాశులు బ్రహ్మ జీవి బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ.

ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి

ఉద్యమ సేవకు అంకితమై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల విభాగం పలుకుతోంది మీకు హార్దిక స్వాగతం. పంచమ వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారాల రూపేణా అందిస్తోంది మీకు సాయి భగవానుని దివ్య ప్రేమామృతం. ఆస్వాదించండి, ఆచరించండి, ఆనందించండి.

0: சத்யம் சிவம் சுந்தரம். ఈ విశాల ప్రపంచమునందు ఎందు చూచినా మానవత్వం అనేటువంటిది అనేక విధములైనటువంటి ఒక ఉడుదుడుకుతో అల్లకల్లోలముతో జీవిస్తూ ఉన్నది. ఒక సమస్యను తీర్చడానికి ప్రయత్నించినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు మరింత జటిలమైనటువంటివిగా పుట్టుచూ ఉన్నది. దీనికి కారణమేమిటి? వ్యక్తికి సమాజమునకు ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యము ఈనాడు సరైనటువంటిదిగా లేకపోవటమే కారణం. ప్రప్రథమంలో మనం గుర్తించవలసినటువంటిది నాలుగు. మొదటిది, అనేక విధములైనటువంటి యొక్క సమస్యలతో ఉండినటువంటి యొక్క దీనిని క్షణములో నివారణ గావింపదగినటువంటిది ఒక్కటి. మొదటిది పరమేష్టి, రెండవది సృష్టి, మూడవది సమష్టి, నాలుగవది వ్యష్టి. పరమేష్టి, సమష్టి, సృష్టి, వ్యష్టి ఈ నాలుగు కూడాను భిన్నములైనటువంటివి కావు. దేహములో అనేక విధములైనటువంటి అంగములు చూస్తున్నాము. ఇవి చేసేటువంటి పనులు కాని దీని రూపములు కాని భిన్న భిన్నముగా ఉండినప్పటికీ అన్నీ చేరినదే ఈ దేహము. ఇది చెయ్యి అనుకుంటున్నాము. ఈ చేతిలోనే తిరిగి ఒక హస్తం ఉంటుండాలి. ఈ హస్తములకు కొన్ని వ్రేళ్లు ఉంటున్నాయి. ఈ వ్రేళ్లు, హస్తము, చెయ్యి అని మూడు పదములు వేరువేరుగా ఉండినప్పటికీ ఈ మూడు చేరి ఒక్కటే. అదే విధముగానే మొట్టమొదట పరమేష్టి అనేటువంటి తత్వము గుర్తించాలి. ఈ పరమేష్టి తత్వాన్ని గుర్తించినప్పుడే సృష్టి యొక్క రహస్యం మనకు అర్థమవుతుంది. సృష్టి యొక్క రహస్యమును అర్థం చేసుకున్న తర్వాత సమష్టి స్వరూపం మనకు సాక్షాత్కరిస్తుంది. సమష్టిని సాక్షాత్కరించిన తర్వాత వ్యష్టి మిగిలిపోతుంది. ఈ పరమేష్టిని గుర్తించడం ఏ విధంగా? వ్యక్తి తన సహజమైనటువంటి యొక్క గుణములను, సత్ప్రవర్తనను అభివృద్ధి పరుచుకొని పరమేష్టిని ఆరాధించి సమష్టిని ఆశ్రయించి సృష్టిని అనుభవించడమే ఇది సరి అయినటువంటి జీవితం యొక్క అంతరార్థము. ఈనాడు ప్రకృతిని మనం అనుభవించాలి. ప్రకృతిని మనం అనుభవించాలంటే సమష్టిని మనం ఆశ్రయించాలి. సమష్టిని ఆశ్రయించాలంటే ప్రకృతిని విశ్వసించాలి. ప్రకృతిని విశ్వసించాలంటే పరమేష్టి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే విధముగానే మనము మన జీవితమును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టవాలన్నా ఈ సమష్టి స్వరూపంలో మనము దీనిని సాధించడానికి పూనుకోవాలి. సమష్టి అనగా అనేక విధమైన సమస్యలు, సమాజములు ఇందులో మనము ఏర్పరచుకున్నాం. అనేక మంది వ్యక్తులు చేరినటువంటిదే ఇది ఒక సమష్టి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక దివ్యత్వానికి మూల కారణమైనటువంటిది. ఈ సమష్టి స్వరూపం చేత మనము ఏకత్వాన్ని అనుభవించడానికి అవకాశం అవుతుంది. ఇప్పుడు ఒక్కటే ఉదాహరణము. ఈ వాతావరణం నందు, ఈ ప్రదేశం నందు అనేక దేశముల వారు, అనేక సంస్కృతుల వారు, అనేక సిద్ధాంతముల వారు, అనేక రూపనామముల వారు ఉంటున్నారు. కానీ అందరి యొక్క సమష్టి తత్వం ఏమిటి? ఆ సాయి తత్వం పురస్కరించుకుని మీరందరూ ఏకమై ఉన్నారు ఇక్కడ. కనుక ఈ భిన్నత్వం నందే ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏకత్వమును గుర్తించాలంటే సమష్టి తత్వాన్ని పెంచుకోవాలి. దైవము, దైవము, దైవము, ఎవరు దైవము, ఎక్కడ దైవము, ఏ రీతిగా ఉంటాడు దైవము? దీనికి మూడే మూడు వేదము మంత్రములు ఉపదేశించింది. అనగా సత్యం బ్రూయాత్, ఇది నైతికమైనటువంటి విలువ. ప్రియం బ్రూయాత్, ఇది ధార్మికమైనటువంటిది. బ్రూయాత్ సత్యమప్రియం, ఇది ఆధ్యాత్మికమైనటువంటిది. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమునకు మూడింటికొను సత్యమే ప్రధానము. నైతికంగా మనము సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలకాలి. ఈ సత్యం ఎట్ట ఉండాలి? ప్రియం బ్రూయాత్, ఈ సత్యం ప్రియమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈ ప్రియమైనటువంటి సత్యంతో కూడినప్పుడే నా బ్రూయాత్ సత్యమప్రియం, ఇంకా అసత్యమైనటువంటిది మన నుంచి రాదు. కనుకనే అసత్యము రానటువంటిది, ప్రియముతో కూడినటువంటిది సత్యము. ఆ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వమును గుర్తించిన వారు అవుతారు.
1: అన్వేగకరం
0: వాక్యం సత్యం ప్రీతి హితం చేత్. ఇదే భగవద్గీత యొక్క ఉపదేశము. సత్యమైనప్పటికీ ఇతరులను బాధించేటువంటి సత్యాన్ని మనం చెప్పకూడదు. ఇతరులు ఆనందిస్తారే అనేటువంటి ఉద్దేశంతో అసత్యాన్ని కూడా నువ్వు చెప్పకూడదు. అనుద్వేగకరం వాక్యం, ఆ సత్యం కూడా నువ్వు ఒక కఠినమైనటువంటిదిగా ఉండకూడదు. ఆ సత్యం కూడా నువ్వు ప్రియమైనటువంటిదిగాను, మృదువైనటువంటిదిగాను, మధురమైనటువంటిదిగాను ఉంటుండాలి. సత్యం ప్రీతి హితం చేయత్తు, ఇష్టమైనటువంటిదిగా ఉంటుండాలి. కనుకనే సత్యం బ్రూయాత్, మనం నైతికమైనటువంటి విలువను మనం సాధించవలనన్నా సత్యం మార్గంలో ప్రవేశించాలి. నైతిక విలువను ఈ సత్యమే మనం కాపాడుతూ వస్తుంది. ఇంకా రెండవది, ఈ సత్యాన్ని మనం ఏ విధంగా ప్రియం బ్రూయాత్, ప్రియముతో ఉండాలి, ప్రేమతో ఉంటుండాలి. ఈ సత్యము ప్రియమైనటువంటిదిగా ఉండినప్పుడే మానవత్వం వికసిస్తుంది, వ్యక్తిత్వం వ్యక్తమవుతుంది. కనుకని నబ్రూజాత్ సత్యం అప్రియం. కనుకని ఈ ప్రియమైనటువంటి మాటల చేత ఇతరుల యొక్క దీనిని ఏమాత్రమో అనుసరించక ప్రియమైనటువంటి దాంట్లో మనం పలుకుతూ వస్తాం. ఈ సత్యమునందే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మూడింటి యొక్క సమ్మిళితమై ఉంటుండాలి. దీనికి మరొక ఉదాహరణము పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాసికము అని మూడు మార్గములు వేదాంతమునందు. పారమార్థికం అంటే ప్రత్యేకం కాదు, వ్యావహారికం అంటే ఈ యొక్క ప్రపంచకు సంబంధించినటువంటిది కాదు, ప్రాతిభాసికం అంటే దీనికి ఏదో ఇంకొకటి అట్టడుగులు పడినటువంటిది కాదు. మూడింటి యందు ఏకత్వమే ఉంటుండాలి. ఒక సముద్రం ఉంటుండాలి, ఈ సముద్రంలో అలలు రేగుతుండాలి, ఈ అలల నుంచి నురుగు వస్తూ ఉంటుండాలి. సముద్రంలో ఏ చల్లదనము, ఏ తీపి, ఏ పలచన ఉంటున్నదో అలల్లోన నురుగులో కూడా అదే గుణంలో ఉంటున్నాయి. అదే విధంగానే ఈ సముద్రంలో ఉన్న జలమే అలలు ఎందుకు కూడా ఉంటుండాలి, అలల నుంచి ప్రారంభించినటువంటి నురుగునందు కూడా ఉంటుండాలి. కనుకనే ప్రాతిభాషికమన్నా, వ్యావహారికమన్నా, పారమార్థికమన్నా మూడింటి యొక్క ఏకత్వమే. లౌకికమైన జగత్తులో జీవించినటువంటి సమయంలో ఇది వ్యావహారికం అంటున్నాము. మానసిక సంబంధమైనటువంటి యొక్క జీవితంలో అనుభవించే సమయంలో పారమార్థికము అంటున్నాము. తలంపుల యొక్క దీంతిలో మనం జీవించే సమయం లోపల ఇది ప్రాతిభాషికము అంటున్నాము. పేర్లు వేరువేరే కానీ యథార్థం ఒక్కటే. కనుకనే భగవత్ తత్వం అనేటువంటి దాన్ని గుర్తించాలనుకుంటే మొట్టమొదట సామూహ్యం అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి. కనుకనే పరమేష్ఠి అనేటువంటి దాని నుంచి మనం సృష్టిలో ప్రవేశించి సమష్టితో కూడి వ్యక్తిత్వాన్ని సార్థకం చేసుకోవాలి. కనుకనే వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము నిజంగా అనుభవించడానికి ప్రయత్నించాలి. వ్యక్తియే లేకపోతే, వ్యష్టియే లేకపోతే సమష్టికి అవకాశమే లేదు, సమష్టియే లేకపోతే సృష్టి లేదు. ఒక్క వృక్షము వనము కాలేదు, ఒక్క వ్యక్తి సమాజం కాలేదు, ఒక్క ఇల్లు గ్రామం కాలేదు. అనేక ఇండ్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది, అనేక మనుషులు చేరినప్పుడే సమాజం అవుతుంది, అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది. వనములో ఉన్నటువంటిదే ఈ చెట్లు, ఈ చెట్లతో ఉండినటువంటిదే వనం. వ్యష్టితో ఉన్నటువంటిదే సమష్టి, సమష్టితో చేరినటువంటి వాడే వ్యష్టి. కనుకనే వ్యష్టియే లేకపోతే సమష్టియే లేదు, వృక్షమే లేకపోతే వనమే లేదు. కనుకనే ఇవన్నీ కూడా నువ్వు వేదాంత పరిభాషనందు అనేక రకములైన మార్గములను ప్రజలకు బోధించే నిమిత్తమై ఈ రకమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చారు. కానీ కట్టకడప్పటికి సర్వం ఒక్కటే. కనుక ఏకత్వం చేతనే మనము ఈ యొక్క సమష్టి తత్వాన్ని అనుభవించి తదుపరి సృష్టిని కూడా మనం అర్థం చేసుకుని పరమేష్ఠితో మనం ఐక్యమవుతాం. జీవుడు దేవుడు అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఒక చిన్న పదంతో మనం ఆలోచించవచ్చు. వేష్టి జీవి, సమష్టి దేవుడు, అనేకత్వంతో కూడినటువంటిది దైవత్వం, ఏకత్వంతో కూడినటువంటిదే మానవత్వం. కనుక మానవత్వానికి దైవత్వానికి భేదం ఏమిటి? అనేకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని మనం దర్శించాలి. దానిని విశ్వ విరాట స్వరూపము అన్నారు. అంతా ఇప్పుడు చూస్తున్న శిరస్సులంతా కూడా విశ్వ విరాట స్వరూపమే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అనేక శిరస్సులు, అనేక పాదములు, అనేక హస్తములు ఉన్నటువంటిది ఏమిటది? అదే దైవత్వం. దీని యొక్క అంతరార్థం ఏమిటి? అందరూ కూడా నువ్వు దైవస్వరూపులే. కేవలం నీ వ్యక్తిత్వంగా నీవు బాధపడటం చేతను, అనుభవించడం చేతనే ఈ సమస్య యొక్క తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. వ్యక్తిత్వాన్ని నీవు మర్చిపోవాలి, సమస్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. కనుక దేహాభిమానం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క అశాంతికి మూల కారణము. కనుకనే దేహాభిమానం అనేటువంటి పెట్టుకుని ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక పనిముట్టు. ఈ పనిముట్టు ద్వారా నేను అన్ని పనులు చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణము, దీనిని ఒక పనిముట్టుగా తీసుకుని ఈ శబ్దం మీకు అందరికీ వినిపింపజేస్తుండాలి. కనుక ఈ యొక్క పనిముట్టు ఒక్కటే, వినే చెవులు అనేకంగా ఉంటున్నాయి. కనుక నీ వెస్ట్ ద్వారానే సమష్టిలను అనుభవించడానికి వీలవుతుంది. మనకు కన్నులున్నాయి, కన్నులు ఒక్కటే, కానీ చూచేది భిన్న రూపాలను చూస్తున్నా. అయితే ఇన్ని భిన్న రూపములు చూస్తుండాలి, లక్షల మైళ్ళు ఉండినటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తుండాలి, కానీ తనను తాను ఈ నేత్రము చూడలేకపోతుండాలి. ఇదే విధంగానే మానవుడు అన్నింటినీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అన్నింటినీ తెలుసుకున్నాడు, కానీ తనను తాను తెలుసుకోలేదు. అదే వచ్చింది దోషం. ఆ దోషం చేతనే భిన్నత్వం అభివృద్ధి అవుతుండాలి. తనను తాను తెలుసుకుంటే ఇంకా భిన్నత్వం అనేదే ఉండదు, ఏకత్వం అవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను తనను తాను తెలుసుకునే నిమిత్తమై ఈ యొక్క సృష్టి యందు సమష్టిలో ప్రవేశించి ఈ యొక్క పరమేష్ఠిని మనం దర్శించాలి. కనుక ఈ సమష్టి యొక్క సమావేశము ఎందుకోసం జరుపుతున్నాము? దీని లోపల మూడు చాలా ప్రధానమైనటువంటిగా ఉంటుండాలి. సమస్తలో ఉండినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావాలు ఏ రీతిగా ఉంటుండాలి? చంద్రుని వంటి మనసు, అనగా చల్లదనంతో కూడిన హృదయము. ఇంకా మన యొక్క మనసు ఏ రీతిగా ఉంటుండాలి? వెన్న వంటి మనసుగా ఉంటుండాలి. ఇంకా మన కర్మలు ఏ రీతిగా ఉంటుండాలి? మన మాటలు ఏ రీతిగా ఉండాలి? తేనె వంటి మాటలుగా ఉండాలి. వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనసు, తేనె వంటి పలుకు, ఈ మూడు ఉండినప్పుడే నీవు సరి అయినటువంటి వ్యక్తిగా రూపొందుతావు. కానీ ఈనాటి పలుకులు కఠినమైన పలుకులుగా ఉంటున్నాయి. ఈనాటి మనసు కేవలము ఒక విధమైనటువంటి దుర్మార్గ బుద్ధితో కూడినట్టుగా ఉంటుండాలి. ఇది వెన్న వంటి మనసుగా ఉండాలి, శిలా హృదయుడు కాకూడదు. ఈ ఆధ్యాత్మికమునకు మూల మార్గం ఇవి మూడే. వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనసు, తేనె వంటి పలుకు, ఇదే మన ఆధ్యాత్మికము. ఇది త్రిపుటి యొక్క ఏకత్వము. త్రిపుటి, ఈ త్రిపుటి ఎక్కడ ఉంటుందో అక్కడంతా ఈ పరమేష్ఠి సాక్షాత్కరిస్తుంటారు. కనుకనే దీనికి సాధ్యమైనంత వరకు కూడాను దేహాభిమానం కొంతవరకు తగ్గించుకుంటూ ఆత్మాభిమానం పెంచుకొని మన నిత్య జీవితం లోపల వెస్ట్ నుంచి సమష్టిలో ప్రవేశించి సమష్టి నుంచి కూడా సృష్టిని చూచి సృష్టి ద్వారా మనం పరమేష్ఠిలో ఏకం కావాలి. కనుకనే వేదాంతము పరమేష్ఠి సృష్టి సమష్టి వ్యష్టి, ఇదే మన యొక్క గట్టి ముక్తి, సంతృష్టి యొక్క జీవితము. ఈ సంతృష్టి మనకు కావాలంటే ఈ వ్యక్తిని సమష్టిలో ప్రవేశపెట్టాలి, ఏకాంతంగా జీవించేటువంటి దాన్ని పూర్తి దూరం చేయాలి, పది మందితో చేరాలి, పది మందిలో ఉండినటువంటి మంచిని మనం పెంచుకోవాలి, పెంచుకున్న మంచిని పంచిపెట్టాలి. పెంచుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. 100 రూపాయల నోటు చేతిలో పట్టుకుని ఆకలి ఆకలి అంటే నీకు ఆకలి తీరుతుందా? ఆ 100 నోటునంత చిల్లరగా చేసి దానికి ఏదో ఒక 5 రూపాయలో 10 రూపాయలో ఖర్చు పెట్టి తరువాతనే ఆకలి తీసుకోవచ్చు, తీసుకోవడానికి వీలవుతుంది. ఏకత్వంగా ఉంటే ప్రయోజనం లేదు. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడాలి. దీనినే భగవద్గీత కూడా బోధించింది. సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. సర్వధర్మాం పరిత్యజ్య, నీకు దేహాభిమానమైనటువంటి ధర్మములు త్యజించు. ఇవన్నీ త్యజిస్తే ఇంకేమిటి ఉండేది నాకు? పిచ్చివాడ, అవన్నీ కూడా ఒక నయా పైసా విలువతో కూడినటువంటివి. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. అర్జున, సర్వధర్మములు వదిలిపెట్టి అరణ్యంలో ప్రవేశించి ఆలుబిడ్డను విడిచిపెట్టి కాషాయ వస్త్రం ధరించి సన్యాసి కామని నేను చెప్పటం లేదు. ఆ విధంగా త్యజించడానికి ఎవరి కూడా ప్రయోజనం లేదు. ఆ విధంగా త్యజించకూడదు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నీ కర్మలు నీవు ఆచరించు, అన్ని కర్మలు ఎందుకు దివ్యమైన భావాన్ని నీవు వహించు. దీనికి ఒక చిన్న ఉదాహరణము, ఇండియా లోపల 1 రూపాయికి 100 దమ్మిడీలు అంటారు. అయితే ఈ 100 నయా పైసాస్ 1 రూపీస్, 100 రూపీస్ కు 10,000 నయా పైసాస్ వస్తాయి. ఈ 10,000 నయా పైసాస్ తీసుకుని మూట కట్టుకుంటే భారంగా ఉంటుంది. ఇది భారంగా ఉంటుంది, భద్రంగా ఉండదు. ఇంత మూటను ఎవరైనా చూస్తే దొంగలు వచ్చి దోచుకుని పోతారు. దీనిని భద్రము చేయడానికి వీలు కాదు, బరువును మోయటానికి సాధ్యం కాదు. పిచ్చివాడ, ఇంత బరువును ఎందుకు ఎత్తుకుంటావు? దీన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు? నీకు దాచుకోవలసినటువంటి దాన్ని నేను ఇస్తున్నాను, తీసుకో. మాం ఏకం శరణం వ్రజ, నాకు శరణాగతిగా నేను ఇచ్చేసేస్తాను నీకు. ఎట్లా శరణాగతి? ఈ 10,050 నాకు ఇచ్చేసేయి, 100 రూపీస్ నీకు నేటిస్తాను. ఈ 10,000 నయా పైసాస్ ఎంత బరువు? ఇదే వేళనే ఒక 100 రూపీస్ నోట్ కు వస్తుంది. 100 రూపీస్ నోట్ నువ్వు సులభంగా దాచిపెట్టుకోవచ్చు, లైట్ గా దాన్ని ఎత్తుకుని పోవచ్చును. కాబట్టి ఈ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసి ఆధర్మం ఈ ధర్మం ఆ ధర్మం అనేటువంటి ఈ నయా పైసాలంతా ఎందుకు మూట కట్టుకుంటావు? ఈ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసి 100 రూపీస్ నోట్ నీకు ఇస్తాను, ఇది ఏమాత్రమైనా నీకు నష్టమా? నష్టం లేదే, కష్టం తగ్గింది, భయం తగ్గింది, ఆనందం హెచ్చింది. ఈ మూట నీ దగ్గర ఉండినంత వరకు భయముంది, భారముంది, నీవు దీన్ని దక్కించుకునేటువంటి ఒక శక్తి లేకుండా పోతుంది. తద్వారా నీవు అశాంతిని కూడా పొందుతున్నావు. శాంతి దూరం కావాలంటే ఈ భారాన్ని తగ్గించుకోవాలి. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే దీనికి లైట్ అనేటువంటి ఒక విలువైనటువంటి ఒక సమత్వమైనటువంటి ఒక సత్వాన్ని నీవు పొందాలి. 10,000 నయా పైసాస్ సరితూగేటువంటిది 100 రూపీస్ నోటు. కనుకనే నీవు ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి దాంట్లో అనేక చింతలతో ఉంటున్నావు. ఏమిటి ఆ చింతలు? పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, సావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, ఇవన్నీ చింతలే. మనకు ఇంత చింతలతో కూడినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతసంగా ఉండాలంటే ఎట్లా వస్తుంది సంతోషం? కనుక నీ ఈ చింతలంతా దూరం చేసుకునేటువంటి సంతోషాన్ని నీ పొంద. సర్వ చింతల బాపెడి సాయి ప్రేమ. ఎడైన జనులారా, ఇంతకన్నా నువ్వేరెద్ది ఎరుగపరతు కాదు సద్గుణ గణ్యులవు సభ్యులారా. కనుక మనం ప్రాపంచికమైనటువంటి సర్వమును చింతనే. పెండి పెండి పెండి, పెండిలో చింత లేదు కదా అని మీరు అనొచ్చును, కానీ అప్పటికప్పటికి మాత్రం సంతోషంగా జగత్తును మరిచి ఉంటావు. సెకండ్ డేనే ప్రారంభమవుతుంది అది యోచనలు. ఈ యోచనలు కనపడవు. సంతోషంగా బ్యాండ్ మేళాలతో కొడుతుంటే ఆనందంగా పీటలపైన తూగుతుండేటువంటిది నీకు కనిపిస్తుంది. కనుక ఈ మంగళకరమైనటువంటిది కూడా ఒక చింతనే. నీకు కుమారుడు కావాలి, కుమారుడు అది కూడా చింతనే. భార్యకు నవమాసంలో అయితే ప్రసవం ఏ రీతి అవుతుందో ఏమిటో, ఎప్పుడు పుడుతుందో ఏమిటో, ఏ విధమైనటువంటి కథ, ఇదంతా చింతనే. వింత కూడా చింతనే, సంతోషం కూడా చింతనే, అన్ని చింతలే ఈ ప్రకృతిలో. ఈ ప్రకృతి యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుండకుండా ఉండినంత వరకు ఇవి చింతనే. అర్థం చేసుకుంటే మా సర్వము సంతోషమే. కనుక అండర్స్టాండ్ చేసుకోవటం ఇదేని అండర్స్టాండ్ చేసుకోవాలి, పరమేష్ఠిని అండర్స్టాండ్ చేసుకోవాలి. దానిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఇంకా అన్ని చింతలు కూడా దూరం అయిపోతాయి. నీకేం కావాలి? నాకు గులాబ్ జామ్ కావాలి. నీకేం కావాలి? లాడు కావాలి. నీకేం కావాలి? మైసూర్ పాక్ కావాలి. నీకేం కావాలి? జిలేబీ కావాలి. ఇంకోరికి నీకేం కావాలంటే కీరు కావాలి. కానీ ఇవన్నీ జిహ్వ చాపల్యం యొక్క పేర్లే, కానీ అన్నింటి అందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే. కనుక చక్కెర యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకుంటే మైసూర్ పాక్ అయితే ఏమి, గులాబ్ జామ్ అయితే ఏమి, చక్కెర అయితే ఏమి, పాల్కోవైతే ఏమి, అంతా ఒక్కటే. కనుకొని స్వీట్స్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెన్స్ గా ఉంటుండాలి, కానీ షుగర్ ఒక్కటిగానే ఉంది. అదే రీతిగానే భగవంతుడు ఒక్కడే, అందరి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే. వేదాంతం సర్వం కలివిదం బ్రహ్మ, అంత బ్రహ్మమయమే. దీనినే సైంటిస్ట్ కూడా సేమ్ ఇది సరైనటువంటి పదమును ఉపయోగపెడుతూ వచ్చాడు ఐన్స్టీన్. ఈ సైంటిస్ట్ కూడా ప్రపంచంలో రెండు ఉంటున్నాయని వాదిస్తూ వచ్చారు. ఏమిటి? ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ అన్నారు. కానీ ఐన్స్టీన్ దాన్ని ఒప్పుకోలేదు. మ్యాటర్ లేక ఎనర్జీ లేదు, ఎనర్జీ లేక మ్యాటర్ ఉండదు. సర్వము ఒక ఎనర్జీ శక్తియే. ఈనాడు ఈ 200 సంవత్సరం నుంచి పాశ్చాత్య దేశం లోపల సైన్స్ అభివృద్ధి అవుతూ వచ్చింది. ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడాను, ప్రాచీన కాలం నుంచి కూడాను మన భారతీయ సంస్కృతి యందు, పవిత్రమైన ఋషులు యందు కూడాను దీనిని ఏనాడు అర్థం చేసుకున్నారు. కనుక రామదాస్ కూడా చెప్పాడు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. పోతను కూడా చెప్పాడు, ఏనాటి వాడు అతను, అంతా బ్రహ్మమయం, ఈ జగమంతా బ్రహ్మమయం. ఈనాడు వీళ్ళు చెబుతున్నారు అంతా శక్తిమయమని. వీళ్ళు పుట్టక పూర్వమే చెప్పారు శక్తిమయమని మనం భారతులు. ఈనాడు వీరు ఏదో ఒక సైన్సిస్ట్ తెలుసుకున్నట్టుగా ఒక పేరు, ఒక ఇది, ఒక పరిమితము చెప్తూ వస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణము, నేను 15 సంవత్సరములకు పూర్వము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో బెంగళూరులో డైరెక్ట్ గా ఉంటున్నాడు భగవంతుడు. అప్పుడు అక్కడ ఒక సైంటిస్ట్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లోపల కొన్ని కొన్ని మీటింగ్లు అంతా పెట్టుకుని మాట్లాడుతూ వచ్చారు. ఈ దీంట్లో ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడు, సూర్యుని యొక్క ఏజ్ని గురించి దీనికి ఒక పరిశోధన చేశాను అని చెప్పి ఏదో ఎన్నో మిలియన్ అని పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఒకటి పెట్టి కావాల్సిన సున్నలు చూస్తే ఎన్నో మిలియన్ అయిపోతాయి. ఎందుకు ఈ అవస్థ పట్టము? అనాది అని చెప్తే పోదా? అంటే అనాది అని చెప్తే ఇది అనాగరికత. 100 మిలియన్లు అనేటువంటి వయసు అని చెప్తే ఇది సైంటిస్ట్. ఎందుకంటే నంబర్ చెప్తున్నాడు. నంబర్ చెప్పినంత మాత్రం ఇన్ని 1000 సంవత్సరం కింద ఈ నంబర్ ఎంత తెలుసు తనకి? ఇదే భ్రమ, ఇదే మూర్ఖత్వము. అనాది అని చెప్పడం మూర్ఖత్వం అంటున్నారు. అనాది అనేటువంటిదే సరైన కరెక్ట్ వర్డ్ ఇన్ని మిలియన్లు ఇయర్స్ అంతా చెప్పడమే అదే రాంగ్ ఆన్సర్. ఈనాడు రాంగ్ ఏ రైట్ అయింది, రైట్ ఏ రాంగ్ అయింది. ఈనాటి పరిస్థితులు అంతా ఈ విధంగా మార్పుతూ వస్తుంది. కనుక మన ప్రాచీనులు అనాది కాలం నుండి కూడాను పరమేశ్వరిని అర్థం చేసుకోవటం చేతనే సర్వము వారికి సులభంగా చెప్పగలుగుతూ వచ్చారు. కారణం ఏంటి? పరమేశ్వరి ద్వారా సృష్టి రహస్యాన్ని గుర్తించారు. ఈ సృష్టి రహస్యం ద్వారా సమష్టిని అభివృద్ధి పరిచారు. ఈ సమష్టి స్వరూపంలో వ్యక్తిత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించినటువంటిదే తన్ను తాను తెలుసుకోమని చెప్పటము. సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. సెల్ఫ్ అంటే ఏమిటి? తనను తాను తెలుసుకోవటము. అది అందరికీ సాధ్యం కాదు. అయితే దీనికి ఏ చదువు ఉండనక్కర్లేదు, ఏ డిగ్రీలు పొందనక్కర్లేదు, శక్తి సామర్థ్యం ఉండనక్కర్లేదు. ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే నేనెవరు, నేనెవరు, నేనెవరు, ఈ దేహమా కాదు, ఈ మనసా కాదు, ఈ సెన్సెస్ కాదు, మరి ఎవరు? ఈ విధంగా సులభమైన మార్గం లోపలే తాను ఎవరంటే దీన్ని అన్నిటికీ ఒక మాస్టర్ అనేటువంటి వాడిగా తెలుపుతుంది. నేను నా దేహము, నా బుద్ధి, నా మనసు అనుకున్నప్పుడు నేను ప్రత్యేకంగా ఉన్నాను దీన్ని అన్నిటికీ. మాస్టర్ బాడీ, మైండ్, సెన్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ నేనని భ్రమిస్తున్నావు. నిజంగా నిన్ను నీవు తెలుసుకునేటువంటి దాంట్లో అబద్దం అనుకుంటున్నావు. ఇగ్నరెన్స్ అనేటువంటిది, ఈ అజ్ఞానం అనేటువంటిది ఉండటం చేతనే మనం ఇన్ని అమాయకత్వంలో మునిగిపోతున్నాము. పోవాలనుకుంటే ప్రజ్ఞానాన్ని పెంచుకోవాలి. చక్కని ఆదర్శం ఉంటుండాలి. దేహంతో ప్రారంభమయ్యేది ఒక జ్ఞానము, భౌతిక జ్ఞానము. మనస్సుతో ప్రారంభమైనటువంటిది సుజ్ఞానము. హృదయంతో ప్రారంభమైనటువంటిది ఆత్మజ్ఞానము. భౌతిక జ్ఞానము, జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఈ మూడింటికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. కనుకనే ఈ మెటీరియల్ నాలెడ్జ్ అనేటువంటిది దేహానికి సంబంధించినటువంటి, దీనికి అన్నిటికీ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుండాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, దీనికి అక్కడ రీసౌండ్ వస్తుండాలి. మాట్లాడకపోతే రీసౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఫోటో తీసినట్టు తక్షణమే రిఫ్లెక్షన్. కనుకనే ఈ యొక్క దీని అంతా ఒక అద్దం ముందు పోయి చూస్తే మన రియాక్షన్ ఒకటి ఉంటుండాలి. ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది అనాది కాలం నుంచి ఉండేటువంటిది ఈ ప్రకృతి యొక్క సంబంధం. ప్రతి మ్యాటర్ ఎందుకు కూడాను ఒక విధమైనటువంటి ఎనర్జీ ఉంటుండాలి. ప్రతి మ్యాటర్ ఎందుకు కూడాను ఒక విధమైనటువంటి అయస్కాంతం ఉంటుండాలి. ప్రతి మ్యాటర్ ఎందుకు కూడాను లేజర్ కిరణాలు ఉంటున్నాయి. ప్రతి మ్యాటర్ ఎందుకు కూడాను ఎనర్జీ అనేటువంటిది అనేక రూపాన్ని ధరిస్తుంటుండాలి. చూడండి, ఒకటి ఇప్పుడు చెయ్యి ఉంటుండాలి. ఇది లైఫ్ హ్యాండ్ అంటున్నాము. ఈ టేబుల్ లైఫ్లెస్ మ్యాటర్ అంటున్నాము. కానీ లైఫ్ హ్యాండ్ తీసిపోయి లైఫ్లెస్ టేబుల్ కొట్టడానికి నొప్పి వచ్చేసేసింది. ఈ పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? నీవు డస్క్ ను కొట్టావా? డస్క్ నిన్ను కొట్టిందే. నీవు కొట్టినప్పుడు డస్క్ నొప్పి ఉందో లేదో ఎవరికి తెలియదు. కానీ నీవు నొప్పి పడుతున్నావు అంటే డస్క్ నిన్ను కొట్టింది. నీవు డస్క్ ను కొట్టలేదు, డస్కే నిన్ను కొట్టింది. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా చూసినప్పుడు అది మనం అనిపించినట్టుగా కనిపిస్తుంది. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. ఈ రియాక్షన్ అనేటువంటిది లేకుండా, రీసౌండ్ లేకుండా, రిఫ్లెక్షన్ లేకుండా ఉంటుందంటే దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. కనుక మొట్టమొదట మనము ఈ సమావేశంలో, ఈ కాన్ఫరెన్స్ లోపల గుర్తించవలసినటువంటిది పరమేశ్వరి తత్వాన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. ఈ పరమేశ్వరి లక్ష్యం మనకు ఎట్లా ప్రాప్తిస్తుంది? గుడ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ. ఈ బ్యాడ్ కంపెనీ వల్ల మనకు బ్యాడ్ థాట్స్ ఏ వస్తాయి. కనుక గుడ్ కంపెనీతో చేర్చే గుడ్ థాట్స్ మనకు డెవలప్. ఈ గుడ్ థాట్స్ కంపెనీ వల్ల అభివృద్ధి అయినప్పుడు గుడ్ మ్యాటరే మనలో ప్రవేశిస్తుంది. అది ఏ సృష్టి యొక్క రహస్యము? సృష్టిలో సర్వము మంచిదే, చెడ్డ పదార్థం అనేటువంటిది లేదు. ఆ సత్యాన్ని నీవు గుర్తించాలి. ఏది చెడ్డది కాదే, అంతా మంచిదే. ఏదో నీకు మాత్రం కొంత చెడ్డ కావచ్చును, ఆ చెడ్డ ఇంకొకరికి మంచి కావచ్చును. నిజముగానే చెడ్డ ఉంటుంటే అందరికీ చెడ్డనే కావాలి. కానీ అందరికీ చెడ్డ చెడ్డ కావటం లేదు. కొందరికి చెడ్డ, కొందరికి మంచి అవుతుంది. కనుక ఇది సత్యం కాదు. సత్యం అనేటువంటిది అందరికీ ఒకటిగానే ఉంటుండాలి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఎంతమంది అయినా కూడా చెప్పుకోవాలి, అది ఒక్కటిగానే రావాలి. 2 + 2 = 4 ఇది పాకిస్తాన్ వాళ్ళు చెప్పని, రష్యన్స్ చెప్పని, చైనీస్ చెప్పని, బ్రిటిష్ చెప్పని, అమెరికా చెప్పని, ఇండియన్స్ చెప్పని, ఎవరు చెప్పినా గానీ ఇది రైటే రైటే రైట్. దేశకాల పాత్రకు అతీతమైనటువంటి ఒక తత్వము ఈ సత్యము. ఏ దేశం వాళ్ళకైనా సత్యం సత్యమే. ఈ సత్యాన్ని ఒక్కటిగానే భావించి మనము నిత్య జీవితంలో కూడా దీన్ని అనుభవిస్తూ రావాలి.
2: భజన బినా సుఖ శాంతి నై.

0: రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో ఈరోజు స్వామి సందేశ సారమైన సమస్తలోకా సుఖినో భవంతు అనే దివ్య వాక్యమే అంతఃసూత్రంగా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మీకందిస్తున్నాం.
1: ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతిలోనే పరమాత్మను దర్శించి ఒకరికొకరు తోడుగా వసుదైక కుటుంబంగా నిలిచి జీవన సౌఖ్యాన్ని జీవన లక్ష్యాన్ని సాధించాలనే సందేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తున్నాం.
0: భగవత్ సృష్టిలో భాగమని గ్రహించి ప్రకృతితో సహజీవనం చేయటమే శ్రేయస్కరమని, ప్రకృతితో చెలగాటం వినాశకరమని చెప్పారు మన భగవాన్. పరమాత్మను చేరుకోవాలంటే ప్రకృతి ఆరాధన తప్పనిసరి అన్నారు.
1: మనిషి ప్రకృతి ప్రాధాన్యతను, వ్యక్తిగా తన కర్తవ్యాన్ని, సమష్టి కృషిలోని ఆనందాన్ని, ప్రయోజనాన్ని గుర్తించాలి.
0: 24 గంటల తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవం సందర్భంగా రేడియో సాయి సగర్వంగా అందిస్తున్నటువంటి నేటి ఆసక్తిదాయకమైన విజ్ఞానదాయకమైన కార్యక్రమాల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల ఈ అంశాలనే స్పృశిస్తూ సాగుతోంది. నేటి కార్యక్రమాల కదంబంలో ప్రప్రథమ పుష్పంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి తత్వాన్ని ప్రేమామృత వృష్టిగా అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.
2: స్వామి సామీప్యాన్ని అనుభవించి సాయి సంస్థల్లో సేవలందిస్తూ సాయి సన్నిధి బృందంగా స్వామి చేత పిలువబడిన స్వామి విద్యార్థులు భగవాన్ పాదాల వద్ద సమర్పిస్తున్న కదంబంలోని సురభిల పారిజాతం, నాదబ్రహ్మకు నీరాజనం అనే సంగీత కార్యక్రమం. ఇందులో శ్రీయుతులు శ్రీనివాసులు, రవికుమార్, అశ్వత్ నారాయణ్, అనిరుద్, ప్రభాకర్లు పాల్గొంటున్నారు.
3: ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనందరికీ ఎంతో చిరస్మరణీయమైన సుదినం. ఇది రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవ శుభదినం. సాయి భగవానుడి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మనం ఎన్నో సందేశాత్మకమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ముఖ్యంగా వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి తత్వాల మధ్య గల అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ సమస్తలోకా సుఖినో భవంతు అన్న మహోన్నత ఆశయాన్ని ఫలింపచేసుకోవడం ఎలా అన్న అంశంపై ఈ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వ్యష్టి సమష్టిలో అంతర్భాగమై ఉన్నట్లు, సృష్టి పరమేష్టి రెండు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని స్వామి వివరించారు. సృష్టి సృష్టిలో పరమేష్టి అంతర్లీనమై ఉన్నాడు. కానుపించడి జగతిలో కానరాక అందు వెలుగొందు చైతన్యమాత్మరూపు, మణులయందలి సూత్రము మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు అన్నారు స్వామి. అయితే ఈ కనిపించే జగత్తులో కనిపించని పరమేష్టి తత్వాన్ని, దివ్యత్వాన్ని ఎలా అనుభూతికి తెచ్చుకోవాలి, ఎలా దర్శించాలి? అందుకు స్వామి సూచించిన మహోత్కృష్టమైన సాధనం భక్తి సంగీతం. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు అంటూ గానము ద్వారానే భగవంతుడిలో లీనం కావచ్చు అని వివరించారు భగవాన్. స్వామి గానప్రియులే కాదు, సంగీతమే స్వామి నుండి ఆవిర్భవించింది. స్వామి శ్వాసయే సామవేదంగా రూపొందింది. ఇక్కడ నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తోంది. ఒకరోజు సాయంకాలం స్వామి భజన హాల్లో పిల్లలతో మాట్లాడుతున్నారు. అది ఆ రోజుల్లో భజన సాయంత్రం 6 గంటలకు మొదలయ్యేది. భజనకి కొద్దిసేపు ముందు స్వామి అక్కడ నిలబడి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఇంతలో భజనకి సమయం అయినట్టుగా గడియారం గంట మోగించింది. వెంటనే స్వామి పిల్లల వైపు చూసి భజన ప్రారంభించవలసిందిగా సైగ చేశారు. వెంటనే పిల్లలందరూ, దాదాపు అందరూ కళ్ళు మూసుకుని ఓం అంటూ ప్రణవోచ్చారణ మొదలుపెట్టారు. అప్పుడు స్వామి నవ్వుతూ తన ఎదురుగా కూసిన ఒక విద్యార్థిని చూసి, చూడ్రా వీళ్ళెంత అమాయకులు, సాక్షాత్తు ప్రణవస్వరూపుణ్ణి నాదబ్రహ్మని ఎదురుగా పెట్టుకుని వీళ్లు కళ్ళు మూసుకుని ప్రణవోచ్చారణ చేస్తున్నారు, వీళ్ళెంత అమాయకులు అన్నారు.
4: అవును, ఈ నాదబ్రహ్మ స్వరూపమైన స్వామి ముందర మనందరికీ భజన పాడే అవకాశం దొరికిందంటే ఎంత భాగ్యమో మనది. ఈ భాగ్యం దొరికిందంటే మనకు అది మనం చేసిన ఏమి మంచి పనులు కాదు, అది స్వామి ప్రేమయే దీనికి
3: మూల కారణం
4: కదా. అందరూ అగ్రీ అవుతారు దానికి. ఈ స్వామి ప్రేమ అంటే మనలాంటి పిల్లల్ని మాత్రం కాదు, ఎంతో మందిని అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అని
3: హృదయ పరివర్తన తెచ్చింది స్వామి ప్రేమ.
4: స్వామి ప్రేమే అది, అదే పాసిబుల్ అన్నమాట. స్వామి ప్రేమయే అది దానికి మూల కారణం. అంటే మనలాంటి పిల్లలు మాత్రం కాదు, మనం అందరం వినుంటాం శ్రీరంగపట్నంలో ఇప్పుడు స్వామి మందిరం చూసుకుంటున్నారు ఒక
3: హాలగప్ప గారు.
4: హాలగప్ప గారు యాక్చువల్లీ ఈ లైఫ్ లోనే ముందర ఆయన పెద్ద డెకాయిట్ అని,
3: బందిపోటు దొంగ.
4: అలాంటి వారినే స్వామి ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఇక్కడ పిలిచి పుట్టపర్తికి పిలిచి మళ్ళీ ఆయన లైఫే
3: మారిపోయింది
4: స్వామి. అది స్వామి ప్రేమ వల్లే. ఏ పోలీసు కానీ ఏ మిలిటరీ కానీ ఇది చేయలేరు, కానీ స్వామి ప్రేమే ఇది చేస్తుంది. సో ఇలాంటిది అంటే బందిపోటు దొంగలను మాత్రం కాదు, మనలాంటి పిల్లలను మాత్రం కాదు, ఆస్తికలు నాస్తికులు
3: యోగులు భోగులు అందరూ స్వామి ప్రేమకి దాసులైపోయారు.
4: కరెక్ట్.
3: నాకు ఈ సందర్భంలో నాస్తికులంటే జ్ఞాపకం వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో నల్లి ధర్మారావు గారని ఒక కమ్యూనిస్టు నాయకులు, హేతువాది ఉన్నారు. ఆయన గొప్ప గేయ రచయిత కూడా. ఒక పర్యాయం శ్రీకాకుళం జిల్లా వారు పర్తియాత్ర సందర్భంగా స్వామి సన్నిధిలో భక్తి సంగీత మాలికను సమర్పించదలచి ఎవరన్నా ప్రముఖ గేయ రచయితల చేత కొన్ని పాటలు రాయించుకుందాం అనుకున్నారు. కొంతమంది నల్లి ధర్మారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా స్వామిద మీరేమైనా 2-3 పాటలు రాయగలరా అని కోరారు. ఆయన అన్నాడు, అయ్యా నేను నాస్తికుణ్ణి, హేతువాదిని, నేను దేవుణ్ణే నమ్మను, ఇంకా బాబా మీద ఏం పాట రాస్తాను చెప్పండి, దయచేసి నన్ను అడగండి అని చెప్పి పంపించేశారన్నమాట. సరే వీళ్ళు తిరిగి వచ్చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఒక 3-4 రోజుల తర్వాత నల్లి ధర్మారావు గారే మన సాయి భక్తుల్లో ఒకరికి శ్రీకాకుళంలో ఫోన్ చేసి, అయ్యా రాత్రి బాబా గారు నాకు కల్లో కనిపించారు, నా మీద ఒక పాట రాయి బంగారు అంటూ ప్రేమగా ఒక పండు నాకు ప్రసాదించారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంతో ఆనందంగా కూడా ఉంది. నేను స్వామిది తప్పకుండా ఒక పాట రాస్తాను. అయితే స్వామి గురించి నాకు ఎక్కువగా ఏమీ తెలియదు, స్వామి జీవిత చరిత్ర పుస్తకాలు ఏమన్నా నాకు తెచ్చిస్తే అవి చదివి ఒక పాట ఖచ్చితంగా వ్రాస్తాను, దయచేసి ఇవ్వగలరా అని అడిగాడు. వెంటనే మన సాయి భక్తుల ఆనందానికి ఆశ్చర్యానికి అవధులేవు. వాళ్ళు సత్యం సోమసుందరం సంపుటాలని తీసుకెళ్లి నల్లి ధర్మారావు గారి చేతికి అందించారు. ఆయన వాటిని చదివి ఒక చక్కని మేలుకొల్పు పాట రాశారు. అది ప్రకృతి పరమాత్మలకు, సృష్టికి పరమేష్టికి ఉన్న అవినాభావ సంబంధానికి అద్దం పడుతుంది. ఆ పాట ఇప్పుడు విందాం.

0: ఎంత అద్భుతంగా వ్రాశారు నల్లి ధర్మారావు గారు. ఈ పాటని స్వామి సన్నిధిలో పాడిన తర్వాత ఒక భక్తుడు ధర్మారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎంత చక్కగా రాశారు సార్ మీరు ఈ పాట అంటే, ఆయన అన్నారు, అయ్యా ఈ పాట నేను రాసింది కాదు, బాబావారే నా చేత రాయించారు అన్నారు. హృదయ పరివర్తనకు ఇంతకన్నా సాక్ష్యం నీది కావాలి. కమ్యూనిస్టు అన్న మాటని స్వామి కమ్ యూ నెక్స్ట్ అన్నారు. ఇది ధర్మారావు గారి పట్ల అక్షరాల సార్థకమైంది. నీ కంటి చూపులో ఏ చలువ ఉన్నదో ఆనంద బాష్పాలు జాలువారు, నీ మందహాసాన ఏ మహిమ ఉన్నదో పాషాణ హృదయము పరవశించు అన్నారు ఆదూరి శ్రీనివాసరావు గారు. స్వామి ప్రేమ ఎడారిని నందనవనంగా మార్చగలదు.
1: స్వామి మనసు వెన్నపూస వంటిది. ఈరోజు వేకవజామున స్వామి సంస్మరణ ఎంత ఆనందంగా ఉందో. కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు అంటూ ఉంటారు ఆయన పద్యంలో, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు, అలకనందలోన జలకమాడినట్లు, నవ వసంత లక్ష్మి నాట్యమాడినట్లు నిత్యశాంతిదాయ సత్యసాయి అని. మాకు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి స్వామి దగ్గర. మేము స్వామి దగ్గర బుర్రకచ్చేసే అవకాశం వచ్చినప్పుడు మేము నా తోటి అరవింద్ సాయి, డాక్టర్ సాయి రఘురామ్, మళ్ళీ మా గురువు గారు ఉన్నారన్నమాట కృష్ణ భాస్కర్ సార్, మేము ముగ్గురం ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చుని ఉన్నాం. ఆయన రామాయణం బుర్రకథ రాసుకుని వచ్చారు స్వామి దగ్గరికి. స్వామి ముందు కూర్చుని ఆయన మొత్తం వల్లే వేస్తున్నారు ఏమేమి రాశారో పాటలు పద్యాలు. సో అంతా అయిపోయాక స్వామితో ఆయన అన్నారనమాట మాస్టర్ గారు, స్వామి ఈ కథలో పాటలు పద్యాలు మాటలు దర్శకత్వ నిర్వహణ అంతా మీరే స్వామి అని. అప్పుడు ఆ శరణాగతి భావం అన్నమాట స్వామి చూసేది. వెంటనే స్వామి అన్నారు, అవునరా బంగారు, నీ చేతికి, ఆయన చేతికి ఒక రింగ్ ఉండేది చిన్న ఉంగరం స్వామిది, సిల్వర్ రింగ్ అనమాట. అప్పుడు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఆయన కొనుక్కుని పెట్టుకున్నారు చేతికి. సో అనుకున్న ఆయన స్వామి అప్పుడే వెంటనే అన్నారు, నువ్వు ఎప్పుడు రాసినప్పుడు, నువ్వు రాద్దామని అనుకున్నప్పుడల్లా ఆ రింగ్ లోకి వచ్చి నేను రాయిస్తున్నాను పాటలు, అందుకే అంత బాగుంటున్నాయి నీ పాటలు అన్నారు స్వామి. అంటే అది స్వామి ప్రేమ అట్లా ఉంటుంది. సో ఆ శరణాగతి భావం అనమాట ఆయన.
0: మీరు ఆ బుర్రకథలో ఎన్నో పాటలు పాడేవారు కదా.
1: అవును సార్.
0: ఏమన్నా మాకు
1: అందులో
0: స్వామి స్వయంగా మీ దగ్గరుండి మీకు నేర్పించారని విన్నాను, వాటిని ఏమన్నా ఒకటి.
2: ఇది ఆయన రాసిందేనా, మీ మీ బుర్రకథ గురుగారు
1: ఆయన రాసింది? ఆయన
2: అంటే స్వామి రాసింది ఆయన?
1: అది కరెక్ట్ ద్వారా, ఆయన ద్వారా. చాలా ఆణిముత్యాలు అందులో. ఒక్కొక్క పాటలో ఆ భావుకత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మిన్న దైవమగు సాయి మనసే వెన్నపూసరన్నాను ఓ పాట.

0: ఆహా, ఎంత అద్భుతమైన పాట ఇది. అంటే ఇది షూర్ గా స్వామి చెప్పినట్టు ఆయన మీ గురుగారు రింగ్ ద్వారా వచ్చి రాసిన పాటే, ట్యూన్ చేసిన పాటే ఇది డెఫినెట్ గా. అంటే ఈ పాట గాని మన శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఆయన నల్లి ధర్మారావు గారు రాసిన పాట, ఆ సంగీతము ఆ సాహిత్యము రెండు కలిసి అలా వింటుంటే డెఫినెట్ గా అది స్వామి హృదయానికి
1: తాకుతుంది. కరెక్ట్,
0: డైరెక్ట్ గా అది
2: ఉజ్జలైపోయేటట్టు చేస్తుంది.
0: అవును, ఎందుకంటే స్వామి అంటారు ఇది మనం ఊరికే ప్యారెట్ లాగా
1: చిలుక పలుకల్లాగా పాడితే
0: అలాగే పాడితే గానీ టేప్ రికార్డర్
1: మాదిరి
0: అవును అలా పాడకూడదు. అంటే దాంట్లో భావం ఉండాలి కదా, భావం ఉంటేనే అది డైరెక్ట్ గా స్వామి హృదయానికి చేరిపోతుంది అని స్వామి అంటారు. ఈ సందర్భంగా ఒక మన కాలేజ్ లో ఒక సీనియర్స్,
1: అవును జ్ఞాపకం ఉంది, అనిల్ కుమార్ గారిని మా సీనియర్ ఒక ఆయన ఉండేవారు. స్వామి అన్నారు, మన ప్రభాకర్ చెప్పినట్టు స్వామి మన నుంచి ఆశించేది ఏమిటి, స్వామి ఎప్పుడు తనది ఇచ్చే చేయే గాని పుచ్చుకునే చేయి కాదు, కాకపోతే స్వామి మన నుంచి ఆశించేది భావం, ప్రేమ భావము, భక్తి భావము. ఓ రోజు స్వామి భజన హాల్లో ఇలానే పిల్లలతో మాట్లాడుతూ, ఒరే మీరు టేప్ రికార్డర్లా యాంత్రికంగా భజన చేస్తే చాలదు, మనసులో స్వామి రూపాన్ని స్మరించుకుంటూ నాలుకతో స్వామినామాన్ని ఉచ్చరించాలి, భావం చాలా ప్రధానం. భావం ఎందుకు ప్రధానమని స్వామి అంటారంటే, భావం ద్వారానే స్వామి మనలోనే ఉన్నారు అన్న అనుభూతి మనకు కలుగుతుంది. సో స్వామి చెప్పిన మాటని స్మరించుకుంటూ అనిల్ కుమార్ గారు బయట ఒక రోజు వరండాలో కూర్చుని భజన జరుగుతోంది. ఆ రోజు స్వామి కారులో బయటకు వెళ్లారు భజన టైంలో. ఈయన కళ్ళు మూసుకుని స్వామి మాటలను స్మరించుకుంటూ స్వామి రూపాన్ని ధ్యానిస్తూ భజనకి స్వామి ఏ విధంగా అయితే స్పందిస్తారో అలా నిలబడి అలా ఊగుతూ చేతి వేళ్లు కదుపుతూ స్వామి భజనకి ఏ విధంగా స్పందిస్తారో ఆ రూపాన్నే ఊహించుకుంటూ ఈయన భజనలో లీనమై ఉన్నారు. కొద్దిసేపటికి ఆయన భుజం మీద ఎవరో తట్టారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఎదురుంగా స్వామి సాక్షాత్కరించారు. ఈయన మనస్సులో ఏ రూపాన్ని ఏ విధంగా స్వామి ఆ భజనకి స్పందిస్తారని ఊహించుకుంటూ ధ్యానిస్తున్నారో స్వామి అదే విధంగా ఆ భజనకి స్పందిస్తూ అదే విధంగా ఊగుతూ ఆయన కళ్ళెదురుగా కనిపించారు. ఈయన ఒక్కసారి ఆశ్చర్యంతో ఆనందంతో నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు స్వామి ఆయన చూసి చిరునవ్వు నవ్వుతూ, ఇన్సైడ్ స్వామి అవుట్ సైడ్ స్వామి ఒక్కరే అంటూ, అంటే లోపల ఉన్న స్వామి బయట ఉన్న స్వామి ఒక్కరే అంటూ ఆయన బుగ్గ మీద తట్టి అలా ముందుకు వెళ్లిపోయారు.
2: అద్భుతంగా ఉంది సార్.
0: అవును, అంటే అదే భావంతో పాడితే, భావంతో స్వామి అదే అన్నారు, బయట ఉన్న స్వామి లోపల, అంటే భావంతో పాడే వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఎందుకు భావంతో ఎందుకు పాడాలంటే బయట చూసే స్వామి ఫైనల్ గా మనం లోపల మనం హృదయంలో చూసుకోవాలి.
1: ఆయన అంతర్యామి అనే అనుభవం చూసుకోవాలి,
0: అదే చేయాలి మనం. సో ఈ భావంతో మళ్ళీ మన
1: మళ్ళీ అశ్వత్ నారాయణ గారు, మీరు రామదాస్ నాటికల్లో రామదాస్ పాత్ర పోషించారని విన్నాను, మీకు కూడా ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాయి, మాకేమన్నా వివరిస్తారా?
3: 2008 సంవత్సరం కాన్వకేషన్ డ్రామా టైంలో మాకు ఒక అవకాశం వచ్చింది, రామదాస్
1: భక్త రామదాస్ డ్రామా,
3: ఒక మిథాలజికల్ పాటలో నేను యాక్ట్ చేశాను యాక్చువల్లీ. సో అప్పుడు ఏమైందంటే స్వామికి పాటలన్నీ ఫస్ట్ ప్రధానం చాలా ముఖ్యం, స్వామి ఇస్తారు పాటలు
1: చాలా ప్రాధాన్యత ఇస్తారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలోకి పిలిచి పాటలు నేర్పించేవారని, పాటలు కరెక్ట్ చేసేవారని విన్నాను నేను.
3: డ్రామా సెషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ స్వామి అడుగుతారు పాటలు ఏముంది, ఏమేమి పాటలు ఉంది. సో అప్పుడు ఆ సెషన్స్ లో డిసైడ్ అయింది పాటలన్నీ. సో రామదాస్ కంపోజిషన్ ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఆ పాటలు డిసైడ్ అయింది.
1: స్వామి ముందర పాడి వినిపించారు అది,
3: పాడి సో అది పాట స్వామి దగ్గర
0: కొన్ని లైన్లు పాడి వినిపిస్తారు. ఇప్పుడు కొన్ని లైన్
3: రామదాస్ పాటలు చెప్తారు, రామనామం ఎంత మధురం ఉందో దాన్ని వివరిస్తారు ఈ పాటలు, డిస్క్రిప్షన్

0: ఈ పాటలో సెకండ్ స్టాన్స్ వస్తుంది, దాంట్లో ఒక లైన్ స్వామి కరెక్ట్ చేశారు,
1: రామదాస్ కీర్తన్ స్వామి మార్చారు.
0: అదే అదే. సో ఒరిజినల్ గా ఒక లైన్ వస్తుంది, అది నేను ఇప్పుడు
1: పాడండి ఒకసారి.

0: సో ఒరిజినల్ గా
1: కదలి ఖర్జూరపు, ఓకే,
0: కదలి ఖర్జూర ఫలముల కదికము పతిత పావన నామేమి రుచి, అదే ఒరిజినల్ గా
1: రామదాస్ గారు రాసింది
0: రాసింది స్వామి ఇది చెప్పారు. ఫలముల కదికము కాదు, కలకండముల కదికము చెప్పు.
2: కలకండ కంటే అధికం,
0: రామనామం ఎంత మధురం,
2: కలకండ
3: అంటే స్వీట్,
0: అదే స్వీటెస్ట్ థింగ్,
1: దానికన్నా స్వీట్ గా ఉండేది రామనామం.
0: అలా మీరు పాడాలి,
2: ఇలా మార్చి పాడారు.

0: ఉత్తరముదాస్ గారి రచనలో ప్రతి అక్షరము భక్తి భావంతో ఎంతో మాధుర్యంతో తుణికిసలాడుతూ ఉంటుంది. అయితే స్వామి ఈ కదలి ఖర్జూరంని కలకండానే పదాన్ని చేర్చి ఆ విధంగా మార్చడం ద్వారా ఆ మాధుర్యాన్ని ఆ రుచిని అమృతోపమానంగా తీర్చిదిద్దారు. ఎంత చక్కగా ఉంది కదా. తర్వాత ఇంకో ఒక ఇన్సిడెంట్ ఏదో
1: జ్ఞాపకం, ఇదే సేమ్ డ్రామాలో యాక్చువల్లీ ఇంకొక పాటలు కూడా డిసైడ్ అయింది ముందగర. ఆ పాటలు ఏమంటుందే, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలు కవి రామచంద్ర. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చాలా
0: నొప్పి భరించలేక రాముని కూడా నిందిస్తాడు ఆయన.
1: సో అదే ఒక వన్ ఆర్ టూ లైన్స్ పాడతాను.

0: అలాగే వస్తుంది పాటలు. ఈ పాటలు ఏమంటుంది, ఐ థింక్ మీరు మీకు అందరికీ తెలుసు,
1: ఈ పాట విన్నా
0: స్వామి రామదాస్ గారు
1: రాముణ్ణి
2: నిందిస్తారు.
0: ఫస్ట్ ఈ పాటలు ఉంది డిసైడ్ అయింది, కానీ ఇంకొక సెషన్ లో స్వామి చెప్పారు ఈ పాటలు వద్దు స్వామి, నాతో చెప్తారు నువ్వు నన్ను తిట్టుతారా అలాగే అడగారు స్వామి.
3: శ్రీరామచంద్రుడు
1: ఆ రోజుల్లో రామదాసు నన్ను తిడితే తిట్టాడు, ఈ రోజు నువ్వు కూడా నన్ను తిడతావా స్వామి. నిజంగా ఎంతో యథాలాపంగా ఆనాటి సాకేత రాముడే ఈ రోజు సాయిరాముడిగా అవతరించాడని నిజంగా ఎంత గొప్పగా సూచించారు. నిజంగా స్వామి చెప్పే ప్రతి మాటలో ఏదో ఒక అంతరార్థము, ఎంతో గూఢార్థము దాగి ఉంటుంది. నేను రవికుమార్ గారు, మీరు కూడా రాధాభక్తి డ్రామాలో పాత్ర పోషించారు, ఆ సందర్భంలో మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో కలిగి ఉంటాయి, స్వామి తన దివ్యత్వాన్ని వ్యక్తం చేసినవి, ఏదైనా మాతో పంచుకుంటారా?
2: అవును, యాక్చువల్లీ స్వామి 60th బర్త్డే టైంలో 1985లో రాధభక్తి అనే డ్రామా వేశాము. దాంట్లో నేను స్కూల్లో నన్ను స్కూల్ పిల్లలందరూ గోపిక

0: వేషం వేశాం. దాంట్లో ఫైనల్ డే స్వామి యాక్చువల్లీ త్రూఅవుట్ ఆ డ్రామా మొత్తం నేర్పించింది స్వామి. అప్పుడు
1: చాలా ఆసక్తి తీసుకుంటారు డ్రామా.
0: అవునవును. అప్పుడు అంజలిదేవి గారు వచ్చి మనందరికీ డ్రామా ఎలాగ వేయాలి, డాన్స్ ఎలా చేయాలి అన్ని ఆమె నేర్పించింది మనందరికీ. అవును. సో పాటలన్నీ నేర్పించారు, ఇంటర్వ్యూ రూమ్ పిలిచి నన్ను గాని రాధా వేషం వేసిన మన ఎల్డర్ బ్రదర్ కి స్వామి పాటలన్నీ నేర్పించారు. మొత్తం ఈ యాక్చువల్లీ రాధభక్తి పాటలన్నీ స్వామియే రాశారు, స్వామియే ట్యూన్ చేశారు, స్వామి మమ్మల్ని అందరికీ నేర్పించారు. లాస్ట్ డే ఏమైందంటే మనం అందరూ బ్యాక్ స్టేజ్ లో మేకప్ చేసుకుంటున్నాము. సో అప్పుడు స్వామి వచ్చేసారు. స్వామికి అది
1: స్వామి కొంతమంది భక్తులు కూడా
0: వచ్చారు బ్యాక్ స్టేజ్ కి. సో స్వామి ఎంత కేర్ తీసుకుంటారంటే వచ్చి మేకప్ పర్సన్ పిలిచి వీడికి చూడు ఇంకా కొంచెం పౌడర్ వేయి, చూడు ఈ బింది కరెక్ట్ గా లేదు, అది సరిగా వేయండి, ఈ డ్రెస్ సరిగా లేదు, ఇక్కడ పిన్ చేయండి, అలాగే మొత్తం
1: ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ చేసినా పరిపూర్ణంగా ఉండాలి.
0: సో అవన్నీ చేస్తూ అందరూ రెడీ అయిపోయిన తర్వాత స్వామి నించున్నారు. ఆ భక్తులు వచ్చారు స్వామితో పాటు బ్యాక్ స్టేజ్ కి. స్వామి భక్తులను అడిగారు ఎలాగున్నారు నా గర్ల్స్ అని అడిగారు స్వామి. సో ఆ భక్తులు చూసి ఆహా స్వామి చాలా బాగున్నారు అని చెప్పారు. అప్పుడు స్వామి అన్నారు ఏ ఇది గర్ల్స్ కాదు ఇది నా బాయ్స్ అన్నారు స్వామి. ఆహా అని అందరు నవ్వారు. ఇలాగే అందరు నవ్వారు అక్కడ స్టేజ్ లో. తర్వాత స్వామి అన్నారు ఈ బాయ్స్ ని నేను గర్ల్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేశాను, నేను మార్చాను నా బాయ్స్ ని గర్ల్స్ గా. మళ్ళీ అందరు నవ్వరు. ఇలాగా నవ్విన తర్వాత కొంచెం సైలెన్స్ ఉంది. మీరు చెప్పినట్టు స్వామి ఎంత జోక్ గా చెప్తే కూడా దాంట్లో ఎండ్ లో ఒక సందేశం అంతరార్థం ఏదో ఒకటి ఉంటుంది. సో అంత సైలెంట్ అయిపోయిన తర్వాత స్వామి అన్నారు బాయ్స్ ని గర్ల్స్ గా ఏంటి, నేను స్కై ని ఎర్త్ గా, ఎర్త్ ని స్కై గా నేను మార్చగలను అని స్వామి అన్నారు.
1: తానే జగదీశ్వరుణ్ణి అనే విషయాన్ని స్వామి నిజంగా
0: అవును
1: ఈ ఒక్క మాట ద్వారా వ్యక్తం చేశారు.
0: సో ఇలాంటి నేర్పించారు. ఆ డ్రామా టైంలో పాటలు కూడా నేర్పించారు. అంటే పాటలతో ద్వారా ఏం స్వామి నేర్పించారంటే ఎలాగ ఇమోషన్ ఉండాలి, ఆ పాటలు
1: భావం
0: ఎలాగుండాలి అని అది కూడా నేర్పించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక సత్యభామ పాట ఉంటే అది పాడుతూ స్వామి అన్నారు ఇది నువ్వు పాడతావు కరెక్టే ట్యూన్ గాని నువ్వు భజనలాగా పాడుతున్నావు, అలా కాదు, సత్యభామకు చాలా జలసి
1: అసూయాభావాన్ని కూడా పాటలో వ్యక్తం చేయాలి,
0: భావం కూడా అది తీసుకురావాలి అని స్వామి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది
1: పాటిస్తారు అసలు అసూయాభావం పాటలో ఎలా వ్యక్తం అవుతుందో మాకు వినాలని కుతూహలంగా ఉంది. అది స్వామి మిమ్మల్ని పిలిచి నేర్పించారంటే మాకు ఇంకా చాలా ఆసక్తిగా ఉంది.
0: ఆ పాట ఇలాగ వెళ్తుంది ఒక్క

0: నయ్యా నన్ను చల్లనైన చూపులతో చూచినావా, నన్ను చల్లనైన చూపులతో చూచినావా.
1: నిజంగా స్వామి సత్యభామ పాడితే ఏ భావాన్ని వ్యక్తం చేస్తుందో కరెక్ట్ అదే భావం ఈ పాటలో.
0: సో ఇదే సత్యభామ భావం ఎలాగుండాలి,
1: రాధాభావం ఎలా ఉండాలి?
0: రాధ, ఎందుకంటే ఈ డ్రామా రాధ భక్తి గురించి. సో ఒక ఒక ఆలాప లాంటిది ఒక ట్యూన్ ఉంది,
1: స్వామి
0: నేర్పించారు,
1: స్వయంగా స్వరపరిచారు కూడా.
0: అవును, ఇది ఎలాగా అంటే కృష్ణుడు రాధను వదిలేసి దూరం వెళ్లిపోయిన తర్వాత ఆ
1: విరహ వేదన
0: ఎలాగా చూపించింది పాట ద్వారా అని అది కూడా నేర్పించారు.
1: ఒకసారి మాకు వినాలి ఉంది,
0: ప్లీజ్. ఒక పాట

రాధకి కృష్ణ పరమాత్మ పట్ల గల ఆర్తి, ఆ హృదయ వేదన ఈ పాటలో ఎంత చక్కగా వ్యక్తమైందో కదా. స్వామి చెప్పారు, రాధకి ఆధారం ధార ఆరాధన. రాధ అనే పదాన్ని తిరగవేస్తే ధర అవుతుంది. అంటే రాధ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని వదిలి పరమాత్మ కాని, పరమాత్మను వదిలి ప్రకృతి కాని ఉండడానికి వీలు కాదు. కనుకనే రాధ అంతటి అనన్య భక్తితో కృష్ణ పరమాత్మను సేవించి తరించింది. స్వామి చెప్పారు, రాధ భక్తియే మనందరికీ ముక్తి సాధనమని. ఈ పాట కూడా స్వామి రాశారని విన్నాను. స్వామి స్వరపరిచారని కూడా విన్నాను. ఆ పాటతో విని మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.

0: మీరింతవరకు సాయి సన్నిధి బృంద సభ్యులైన శ్రీయుతులు శ్రీనివాసులు, రవికుమార్, అశ్వత్ నారాయణ్, ప్రభాకర్లు పాల్గొన్న నాదబ్రహ్మకు నీరాజనం సంగీత కార్యక్రమం విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org పంపవచ్చు. శ్రోతలు 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. గురుకుల సాంప్రదాయంలో ప్రకృతి ఒడిలో అనుశ్రుతంగా ఋషులు అందించిన సంపద వేదవాంగ్మయం. ఆ వేదమే ప్రమాణంగా ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వేద ప్రామాణ్యం ప్రకృతి ప్రాధాన్యం అనే కార్యక్రమంలో శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారితో శ్రీ రాంభట్ల లక్ష్మీ నృసింహ శర్మ గారి సంభాషణ వింటారు.
1: ఓం శ్రీమత్సాయి గణాధిపతయే నమః.

0: పరమ ప్రేమైక ఆధ్యాత్మిక భావుక పట్టభద్రులైన రేడియో సాయి శ్రోతృమండలికి పంచమ వార్షికోత్సవ శుభ సందర్భ మంగళాశంసలు. సాయినాథుని కరుణాపూర్ణ దృక్చరణంతో వాగ్వాహిని నిరంతరం ప్రపంచ శ్రేయోదాయకమై ప్రవహించుగాక. వేద ప్రామాణ్యం ప్రకృతి ప్రాధాన్యం అన్న అంశాన్ని ఈరోజు ఒక ప్రధాన చర్చా విషయంగా నిర్ణయించారు స్వామి. వేదోఖిలో ధర్మమూలం ఈ మాట మనందరం వింటున్నదే. వేదం సర్వజ్ఞానమయోహి సహ, వేదం సర్వజ్ఞానమయం. ఇది సంస్కృతంలో శ్లోకపూర్వకంగా లోకానికి అందిన అచ్చతెనుగులో వేదంలోనే అన్నీ ఉన్నాయి అన్న మాట వరాల మూటగా మన చేజిక్కిన భావం ఒకటి. అయితే ఈ వేదం అన్నదానికి ప్రామాణికత ఏమిటి? అసలు వేదానికి సంబంధించి వేదం ఒప్పుకుంటేనే ఏదైనా సబబు అన్నది లోకవాక్యం. కాని వేదమే ప్రమాణం అన్నదానికి ఏమిటి అంటే, సుప్రసిద్ధ వేద పండితులు చిర్రావూరు శివరామకృష్ణ శర్మ గారు ఈ వేద ప్రామాణ్యం అంటే ఏమిటో మరి వారి అభిప్రాయంలో మనం తెలుసుకుందాం. శర్మగారు, వేద ప్రామాణ్యం అంటే ఏమిటంటారు? అసలు ఆ పదబంధానికి అర్థం భావం.
1: భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలను సమర్పిస్తూ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భారతీయ వాంగ్మయానికి అంతకీ కూడా వేదంలో మూలాలు కనబడతాయి. ఈ సమగ్రమైన భారతీయ వాంగ్మయానికి ఒక ఏకత్వాన్ని కలిగించేది మూలం వేదం. కాబట్టి ఈ మొత్తం వాంగ్మయంలో ఏ విషయానికైనా సరే ఇది ప్రమాణమా అప్రమాణమా అని ఆలోచించాలి అంటే దాని మూలం వేదంలో ఉందా లేదా అని ఆలోచించవలసి వస్తుంది. దీనివలన భారతీయ కళలలోనైనా కావ్యాల్లోనైనా స్మృతుల్లోనైనా భగవత్ సంబంధం అనేది తొలగిపోదు, అంతర్లీనంగా ఏర్పడుతోంది ఈ వేద ప్రామాణ్యం వల్ల. దీనికి ఒక ఏకత్వం కూడా ఏర్పడుతోంది. మనకు వేదో నిత్యమధీయతాం అంటారు శంకర భగవత్పాదాచార్యుల వారు. మునులు కూడా నిత్యం వేదాధ్యయనం చేసేవారు. ఆ వేదాధ్యయనం చేసేటప్పుడు వాళ్ల గోచరించిన విశేషాలే తర్వాత ధర్మశాస్త్రాలుగా, ఆ తర్వాత వేరు వేరు కళలుగా విద్యలుగా వికసించాయి. కనుక వేద ప్రామాణ్యము అనున్నప్పుడు మొత్తం సంస్కృతికి సంబంధించి ఒక మూలాధారం వేదము, దాన్ని వదలి దూరంగా రావడం అనేది పనికిరాదు, దాని విరుద్ధంగా ఉండడం పనికిరాదు. ప్రధానంగా విశ్వానికే మొట్టమొదట దేవుడు ఉన్నాడు, ఆయన్ని ధ్యానం ఎక్కడ చేయాలి, ఆయన ఎలా ఆరాధించాలి, వీటన్నిటికీ కూడా వేదమే మొదట జవాబులు చెప్పింది. కాబట్టి మన సంస్కృతిలో ఏకత్వాన్ని ఏకేశ్వర తత్వాన్ని నిలబెట్టడం కోసమని వేదాన్ని మూలంగా తీసుకున్నారు.
0: మూలాన్ని మనం ప్రమాణంగా కూడా అంగీకరిస్తున్నాం.
1: ప్రమాణంగా అంగీకరించడమే కాదు, దానికి విరుద్ధమైన వాటిని పక్క పెట్టారు. దానికి అనుసరించినవే ధర్మశాస్త్రాల ప్రమాణాలు, దాన్ని అనుసరించినవే ఆచారాల ప్రమాణాలు.
0: జగద్గురు శంకరులు కూడా వేదాన్ని ప్రమాణంగా అంగీకరించిన వాళ్లతోటే వాదానికి ఒప్పుకుంటాను అని ఒక నిబంధన పెట్టారు. ఎందుకంటే వేదమే భారతీయ ఆర్ష ధర్మానికి ప్రామాణికమైనది అని వారు ఉద్దేశించింది. ఇప్పుడు మనం అనుకుంటున్న మాట కూడా అదే, వేదం పరమేశ్వరం, వేద యదీతి వేదన వేదస్త్వం అన్న మాట ఒకటి జనబాహుళ్యంలో ఉంది. అంటే ఇప్పుడు ఈ శుభప్రాప్తి సాధనమైనటువంటి అర్థము అంటే ఇక్కడ ధనము అనో లేకపోతే మనం ఆంగ్లంలో చెప్పుకునే మీనింగ్ అనే భావంతో కాకుండా అర్థం అనేదానికి వేదార్థ ప్రకారము ఒక ప్రామాణికత ఉంది. దానికి పరమేశ్వరుడు అన్నది ఒక రూఢి అయిన అర్థం. కాబట్టి సుఖరూపుడై శుభాకారుడై అందరి చేత ప్రశంసలు పొందేటటువంటి పరమేశ్వర తత్వం ఏదైతే ఉందో అర్థ అని మనం ఆరాధిస్తున్నామో దాన్ని జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని వేదస్ అని అటువంటిది ధనంగా భావించి ఆరాధిస్తూ ఆరాధ్యకారకుడై తృప్తి ప్రారకుడైనటువంటి ఆ ఈశ్వరత్వానికి, ఈశ్వరతత్వ కారకునికి ఏదైతే ఒక ఉపనామం ఉందో దాన్ని శృతి అని మన పెద్దలన్నారు. కాబట్టి వేదవాక్కుతో వేద విహిత ధర్మ ఆది ఆచరణంతో సిద్ధించే ధనానికి వేదం అని ఒక తాత్పర్యాన్ని చెప్పి ఋగ్వేదం శృత్యం అని కీర్తించడం ద్వారా వేద ప్రామాణాన్ని సర్వజన హితంగా, విశ్వ ప్రామాణికంగా, లోకశ్రేయస్కారకంగా తీర్మానించింది శర్మగారు. అయితే ఇది వేద ప్రమాణం సరే, మరి ప్రకృతి ప్రాధాన్యం ఏమిటి? మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనకు అన్ని కూడా వేదంలోనే ఉన్నాయి, వేదమే అన్ని ఇస్తోంది, అన్ని శక్తులు కూడా వేదంలోనే ఉన్నాయని. అంటే ఇప్పుడు ఈ వేద ప్రామాణ్యము ఈ ప్రకృతి ప్రాధాన్యాన్ని కూడా పరికల్పిస్తోందంటారా ప్రపంచానికి?
1: ప్రకృతి ప్రాధాన్యం అంటే మనదైన సంస్కృతిలో ప్రకృతిని రెండు కోణాల్లో చూస్తాం. ఒకటి దివ్య ప్రకృతి, రెండు జడ ప్రకృతి.
0: జడ ప్రకృతి.
1: దివ్య ప్రకృతి అంటే ఇప్పుడు మనం దేవతామూర్తులుగా ఆరాధించేటువంటి లక్ష్మి, మహాలక్ష్మి, దుర్గా దేవి, సరస్వతి, ఉషోదేవి, అదితి, లలితాదేవి, ఇవన్నీ కూడా దివ్య ప్రకృతి యొక్క రూపాలే. ఈ ప్రకృతులు చైతన్యంతో కూడిన ప్రకృతి రూపాలు.
0: అచేతనములు అని రెండు, అందులో ఇది చేతనం.
1: చేతనాలు, పరమాత్మ శక్తులు, పరమాత్మ మూర్తులు కూడా, వీటిని సంహిత ఉపనిషత్తులు కూడా వర్ణించాయి. రెండవది జడ ప్రకృతి. జడ ప్రకృతి ఎలా ఏర్పడింది అనే విషయం కూడా వేదం చెప్పింది. ఈ జడ ప్రకృతి భగవానికి దేహం, దీన్ని ధ్యానించే పద్ధతిని బ్రహ్మోపస్థానం మంత్రాల్లో చెప్పారు. ఈ ప్రకృతిలో ప్రాణులు ఎలా పుట్టాయి, భగవాన్ నుండి సృష్టి ఎలా ఏర్పడింది, దాన్ని కూడా మనకు వేదాలు వర్ణించాయి. పంచభూతాల యొక్క వర్ణన కూడా వేదంలో ఉన్నది. ఇలాగా
0: నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, ఈ ఐదు,
1: ఐదింటి వర్ణన వేదంలో ఉంది.
0: ఈ ఐదింటి గురించి చెప్తున్నప్పుడు మనకి వేద విభాగంగానే వెళితే అసలు ఉన్నది ఒకటే, దాన్ని నాలుగుగా చేసి తర్వాత ఐదు సంహితులుగా చేశారు, ఋక్, యజు, సామ, అథర్వ వేదాలు. అయితే వీటిల్లో అగ్ని గురించి, అలాగే జలం గురించి, మరి ఆకాశం గురించి, భూమి గురించి, ముఖ్యంగా భూమి విషయానికి వస్తే, ఎందుకంటే మనం ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న మన భూమికలన్నీ కూడా భూమి మీద ఆధారపడి చరించేవే భగవంతుని ఈ జగన్నాటక సూత్రధారి తత్వంలో. కాబట్టి అసలు ఈ భూమి అనేదాన్ని ఎలా అంటే ధాత్రి, ధరిత్రి, ధరిస్తోంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది. చాలా దివ్యమైనటువంటిది. భూసూక్తం అని కూడా చెప్పుకున్నాం. సరే ఈ సూక్తాల్లో చెప్పుకున్న ప్రకారం ఇవన్నీ కూడా వేదంలో మూలం. ఎందుకంటే ముందే శర్మగారు మీరు ఒక మాట అన్నారు, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానామని కఠోపనిషత్తు మాట ప్రకారం పరమాత్మతో పాటు నిత్య పదార్థాలు, జీవుడు, ప్రకృతి, ఈ రెండూ కూడా ఇందులో ఉన్నాయి. జీవుల మనం, ప్రకృతి మన చుట్టూ ఉన్నది, దీనికి ఆధారభూతమైనటువంటిది ఈశ్వరుడు. స్వామి ఒక మాట చెప్పారు, ఏమిటి అంటే దేవుడికి జీవుడికి మధ్యన ఉండే సేతువే ప్రకృతి, దీని మీదుగా దేవుణ్ణి చేరుకోవచ్చు. కానీ ఇవాళ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ జీవుడు ప్రకృతి పట్ల వికృతిగా మారడంతో దాని ఆకృతి పూర్తిగా మారిపోయి ఒక పరమ అగాధం ఏర్పడింది భగవంతునికి మనకి మధ్య ఈ ప్రకృతిని నాశనం చేయడం వల్ల. కాబట్టి ధర్మాన్ని సంరక్షిస్తే ప్రకృతి సంరక్షించబడుతుంది. ప్రకృతి ధర్మాలకు మూల ఉపాధి అయినటువంటి వేదం ఆ పని చేస్తుంది. కాబట్టి వేదాన్ని మనం నిత్యం రక్షించుకుంటూ ఉండాలి, ఉంటే వేదం మనల్ని సర్వవేళలా కూడా రక్షిస్తూ ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఈ పంచభూతాత్మకమైన వాటిలో ఈ జీవుడు నడిచేది భూమి మీద, కాబట్టి భూమికి సంబంధించి ఎటువంటి విలువైన మాటలు ఉన్నాయంటారు మన వేద వాంగ్మయంలో?
1: అథర్వణ వేదంలో పృథ్వీ సూక్తం ఉంది, దాంట్లో భూమిని దేవతగాను భూమండలం రూపంగా కూడా చెప్పడం జరిగింది. భూత, భవిష్యత్, వర్తమాన పదార్థాలని భూమి రక్షిస్తోంది. భూమి రోగాలను దూరం చేసే అనేక ఔషధులను ధరిస్తోంది. ఈ భూమిపైన మహాసాగరం, అనేక నదీ నదాలు, ఫలాలు, శాఖలు ఉన్నాయి. భూమి గోవులు, గుర్రాలు, పక్షులు మొదలైన ప్రాణులకు విశేష సుఖమిస్తోంది. ఈ భూమి మనకు విజ్ఞానం, జ్ఞానం, ఐశ్వర్యం, తేజస్సు, శౌర్యం ప్రసాదించాలనే ప్రార్థన అక్కడ ఉంది. ఈ భూమిపై ఉండేటువంటి ప్రాణులందరినీ పోషిస్తోంది. ఇక్కడ బంగారం, వెండి, రత్నాలు మొదలైన వస్తువులన్నీ కూడా లభిస్తున్నాయి భూమి అందే. కనుక ఈ జంగమ ప్రాణులు అంటే స్థావరాల కంటే భిన్నమైన ప్రాణులు, ఈ ప్రాణులకు పదార్థాలకి భూమి నివాస స్థానం. ఈ భూమి మనకు మాతృమూర్తి. తల్లి ఎలా పిల్లలకు పాలిస్తుందో సంతానమైన ప్రాణులందరికీ కూడా ఆహార పదార్థాలను ఇవ్వాలి అనేటువంటి ప్రార్థన మనకు.
0: భూమి మీద పారేటటువంటి నదులన్నీ కూడా భూమాత మనకి ఇచ్చేటువంటి క్షీరమే.
1: అవును, అంతే అంతే.
0: నేరం క్షీరమవుతోంది.
1: అంతే అంతే. ఓ ధరణిమాత, మంచు చేత కప్పబడిన పర్వతాలు వనాలు కూడా మాకు సుఖాన్ని కలిగించాలి అనే ప్రార్థన ఉంది. భూమి మా తల్లి, మనమంతా ఆమె పుత్రులం. ఉత్పాదకుడైన పర్జన్యుడు తండ్రి. వీరు మనను పరిపూర్ణులను సంతుష్టులను చేయాలని ఈ పృథ్వీ సూక్తం విశ్వమానవ సోదర భావాన్ని ఉపదేశించింది. మానవులంతా సోదరే అంటాం, ఎలా సోదరులు అవుతారు?
0: వసుధైక కుటుంబకం
1: అన్నట్టు. వసుధ తల్లి అయితే మనమంతా సంతానం అవుతాం. శుభాలను సుఖ సాధనాలను ఇచ్చే మాతృభూమిని మేమెప్పుడు సేవిస్తాం అనే దేశభక్తి భావం కూడా మనకి పృథ్వీ సూక్తంలో ఉంది. ఈ సూక్తంలో నువ్వు ఏ గమనంతో ఆకాశంలో కంపిస్తూ పయనిస్తున్నావో ఆ వేగం మిక్కిలి తీవ్రం అంటూ భూమి యొక్క గమనాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. పృథ్వీకి మధ్య భాగంలో అగ్ని ఉంది అనే భౌతిక శాస్త్ర విషయం కూడా అక్కడ చెప్పారు. భూమిలో గంధం అనే గుణం ఉంది,
0: అది ఔషధుల ద్వారా పువ్వుల ద్వారా మనకు అందుతోంది
1: అని తర్కశాస్త్రం చెప్పిన విషయానికి కూడా ఈ పృథ్వీ సూక్తంలో ఉండేటువంటి వాక్యాలు మూలమవుతున్నాయి. నిద్ర నుండి లేచిన వెంటనే మనం భూదేవికి నమస్కారం చేస్తాం.
0: అవును, మనం నిరంతరం పాదాలతో దాని మీద పరిభ్రమిస్తున్నప్పుడు ఆ తాడనానికి పీడనం కలగకుండా కలిగినా క్షమించమని
1: అని ఆ రకమైన నమస్కారం చేయడం కూడా మనకి ఆ భూసూక్తంలో కనబడుతుంది. భూమి క్షమాస్వరూపిణి, పరమ పావని, పుష్టి అన్నరసం బలం ఇస్తుందని ప్రశంసించారు. భూమాతకు కూడా హోమం చేయడం జరిగింది. ఆమె మనుషులకు దుఃఖం తొలగిస్తుంది, కోరిన పదార్థాలు ఇస్తుంది. భూమిలో ఎక్కడ తవ్వినా మళ్లీ ఆ గొయ్యి పూడిపోయేలాగా ప్రజాపతి చేస్తాడు అంటూ మనకు వేదంలో భూమిని భౌతిక రూపంగానే కాకుండా దానికి అధిష్టాన దేవతా రూపంగా కూడా ప్రార్థించడం కనబడుతుంది.
0: చాలా చక్కటి మాట ఒకటి అన్నారండి, ఏమిటంటే ఈ భూమి అంటే మాతృమూర్తి వసుధ, ఒక్కో నది సుధ అమృతం. మరి నీరు కదా నది అంటే, నీరు కూడా మనకి ప్రకృతిలో భాగమైనటువంటి పంచభూతాల్లో ఒకటి. మనం యజుర్వేదంలో ఒక మాట పండితులు మీరు చెబుతూ ఉంటారు, ఓం శన్నో వాత పవతాగం శన్న స్తపదు సూర్య శన్న కవి అని. ఈ సూర్యకిరణాలు, ఈ జలం, ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా వర్షం వల్లే మనకి నీరు వస్తుంది. సూర్యుడి వల్లే ఈ నీరంతా పైకి వెళ్లి వర్షంగా మారుతుంది. అటు విజ్ఞాన శాస్త్రాన్ని, ఇటు మామూలుగా మనకుండే భౌతిక శాస్త్రాన్ని, ఆధ్యాత్మికతను, ఈ శాస్త్రాలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది. తర్కానికి అందనటువంటిది, భౌతికమైనటువంటి విచక్షణకు లొంగనటువంటిది, మానసికమైనటువంటి ఒక ఉపరితల అంతస్తులో మాత్రమే ప్రకాశించే ఆధ్యాత్మిక వాతావరణంలో గాని వెడితే ఈ ప్రకృతి సమతౌల్యం కోసం ఇవాళ మనం బాహిరంగాను అంతర్గతంగాను చాలా బాధపడుతున్నాం, సాధన చేస్తున్నాం. సాధ్యపడిన వాళ్లు, బాగుపడిన వాళ్లు యోగులుగా ఋషులుగా మారుతున్నారు. వారు కొత్త కొత్త అంశాలని మనకి అందిస్తున్నారు. అందించడము అంటే ఏది తయారు చేయడం, సృష్టిలో ఉన్నదాన్ని కనుక్కోవడమే. స్వామి ఏదైతే సృజించి వదిలారో దాన్ని భజించి సాధించడం అన్నది మానవాళి యొక్క ముఖ్య కర్తవ్యమైంది. భూమి గురించి మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు నీరు లేదా ఆకాశం, ఇంకా ఈ నాలుగు పంచభూతాల్లో ఉన్న నాలుగింటిలో దేని గురించి అధికమైనటువంటి ప్రాధాన్యంతో ప్రామాణ్యంతో వేదం మనకి చెబుతోంది?
1: అథర్వణ వేదంలో జల సూక్తాలు ఉన్నాయి. యజమానునికి సోదరి వలె సహాయం చేసేవి జలదేవతలు. ఇవి తమ మాధుర్య రసం, సోమం, పాలు మొదలైన వాటితో కలుపుతూ యాగభూమిని చేరతాయి అంటారు. జలాలు ద్యులోకా నుండి వర్ష రూపంలో వస్తున్నాయి. ఈ నీరే చెరువులలో, నదుల్లో ఉంటే గోవులు మొదలైన ప్రాణులు తాగుతున్నాయి. ప్రవహించే శీలం గల ఆ జలదేవతల నుండి పాలు, నెయ్యి ఏర్పడుతున్నాయి. అంటే ద్రవద్రవ్యాలకన్నిటికీ నీరే మూలం. నీటిలో మరణాన్ని దూరం చేసే అమృతం ఉంది.
0: అమృతత్వం.
1: అన్నం వల్ల ప్రాణులు బ్రతుకుతున్నారు. అన్నానికి మూలం జలం. నీటి వల్ల ధాన్యం పండుతున్నాయి. ఇలా నీరు మరణం దూరం చేస్తోంది. నీటిలో రోగాలను దూరం చేసే ఔషధ శక్తి ఉంది. మూర్ఛపోయిన వాడికి ముఖంపై నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది.
0: అవును,
1: ఆయుర్వేదంలో వేడి నీటితో చన్నీటితో చికిత్స చేసే పద్ధతి ఉంది. మంచి నీటి వల్ల వేగం బలం పొందాలి. ఆవులు మంచి పాలు కలిగినవి కావాలి. జలదేవతలు వీటన్నిటికీ సుఖం కలిగిస్తారు. నీటిని త్రాగడం వల్ల ప్రాణం స్థైర్యం పొందుతుంది. జలదేవతానుగ్రహం వల్ల ఇహపర సుఖాలు కలుగుతాయి. జలదేవతలు తల్లులు, ప్రాణులు పుత్రులు. తల్లులు ప్రేమతో పాలిచ్చి పిల్లలను పోషించినట్లు మమ్మల్ని ప్రార్థించమని, మమ్మల్ని పోషించమని ప్రార్థన మనకు ఆ సూక్తంలో కనబడుతుంది. జలదేవతలను సస్యాభివృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించమని ప్రార్థన చేశారు. అన్ని ధనాలకు మూలం నీరు. జలాశయాలు కలచోట మనుష్యులు నివసిస్తారు. ప్రకాశింపచేయడమనే సుగుణం జలాలకు ఉంది. అందుకే స్నానం చేస్తే ముఖం తేటగా ఉంటుంది. జగత్తుకు సుఖాన్ని కలిగించే విశ్వశంభువు నీటిలో ఉన్నాడు. విశ్వశంభువు అంటే లోకానికి సుఖాన్ని కలిగించేవాడు. సముద్రంలో బడబాగ్ని, మేఘాలలో పిడుగు, మెరపు రూపాల్లో అగ్ని ఉంది. మరుభూమిలో నీరు, నదులు, చెరువుల్లో నుండి పాత్రతో తెచ్చిన నీరు, ప్రతి ఇంటిలో నీరు, వర్షత్తులో నీరు మాకు సుఖం కలిగించాలని ప్రార్థన ఉంది. అంటే మొత్తం అన్ని రకాల జలాలని కూడా మనకు సుఖం కలిగించేలా శుద్ధంగా ఉంచుకోవాలి అనేటువంటి ఉపదేశం మనకిక్కడ అందుతోంది.
0: జలానికి రెండు లక్షణాలు ప్రధానంగా మన వాళ్ళు చెప్తారు. ఒకటి ఏమిటంటే శరీరాన్ని శుభ్రం చేయడం, ఇంకొకటి మనస్సుని నిష్కల్మషంగా ఉంచే దోహదము అని. ఇది భౌతికము, ఇంకొకటి ఆధ్యాత్మికము. ఆ రెండూ కూడా మీరు ప్రస్తావించారు శర్మ గారు. మంత్రభాగానికి గానీ వెళితే ఆ ఉదాత్త అనుదాత్తాల్లో దాన్ని ఉచ్చరించడం ద్వారా కూడా మనం ఆ నీటిని ఎంత సుసాధకం చేసుకోవచ్చు, ఎలా ఉండాలి అంటే, పూర్వం ఒక విన్నామంటే ఒక కథనం ప్రకారం, ఓం ఆ బ్రహ్మన్ బ్రహ్మణో నికామే నికామే నః పర్జన్యో వర్షతు యోగక్షేమో నః కల్పతాం అన్న ఈ సూక్తం వల్ల ఆదర్శమైన దేశంలోట ఎప్పుడెప్పుడు వర్షం పడాలి అని కోరుకుంటే అప్పుడప్పుడు నిశ్చయంగా వర్షాలు పడే అంత గొప్పగా వేద విజ్ఞానాన్ని ఆర్జించిన పండితులు వేదోచ్చారణ ద్వారా దాన్ని సాధించేవారట. అంటే కోరినప్పుడు వర్షం పడ్డం. ఇవాళ మనం కొన్ని రసాయనిక ప్రక్రియల ద్వారా మబ్బుల్లోంచి వర్షాన్ని చెప్పాలంటే పిండుకోవడం, దండుకోవడం చేస్తున్నాం. అలా కాకుండా పూర్వం కేవలం వేద మంత్రోచ్చారణతోటి, అంటే దాని మీద అంత నిష్ట ఉంటే తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మీ మాటల్లో కూడా ఈ వర్షేష్టి ఎలాగ చేస్తారు అన్నది, ఈ నీటి వల్ల ఉపయోగాలు ఏమిటి అన్నది మనకి బాధపడింది. నీటితో పాటు మనం భూమి మీద నిలబడుతున్నాం, ప్రకృతిలో తిరుగుతున్నాం. హాయిగా ఉండడానికి నీటి మీద అత్యధిక భాగంగా ఉండే, ఈ భూమి మీద అత్యధిక భాగంగా ఉండే నీటిని సేవిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఏది పీల్చి వదలలేకపోతే మనం ఈ దేహాన్ని వెంటనే వదిలేస్తాము. అటువంటి ముఖ్యమైన వాయువు, ఈ వాయువు అనేది మనకి పంచభూతాల్లో ఒకటని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ వాయువు ప్రకృతి భాగంగా వేదం దాన్ని ఎలాగ ఒక కాపు కాసిందంటారు. సాధారణంగా వాయుశక్తి
1: మనకు వేదంలో పరమాత్మకు ప్రతీకగా వాయువు అని చెప్పడం కూడా ఉంది. మనకు తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పని, నీవు సాక్షాత్తు బ్రహ్మస్వరూపానివి అని చెప్పని వాయువు యొక్క ప్రార్థన చేయడం కనబడుతుంది. అయితే ఈ వాయువుని గురించినటువంటి సూక్తాలు మరుత్తులు అనే పేరుతో వర్ణన చేశారు. అంటే వాయువు యొక్క వర్ణన ఉన్నది, మరుత్తుల యొక్క వర్ణన కూడా మనకి వేదంలో కనబడుతుందన్నమాట. ఆ మరుత్తులు చాలా గొప్పవి. అవి మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలని కలిగిస్తుంటాయి. ఆ మరుత్తుల గురించి మనకు చాలా మంత్రాల్లో చెప్పడం జరిగింది.
0: అంటే మీరు అన్న మాటల ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు అథర్వ వేదంలో ఒక మాట తోస్తోందండి, పయోధేనూనాం రసమోషధీనాం జవమర్వతాం కవయోయ ఇన్వత శగ్మా భవంతు మరుతోన శ్యోనాస్తే ఓ ముంచత్వం హస. అంటే ఇప్పుడు ఈ ఆవు పాలలో పాలనిచ్చే శక్తిని పెంచేది, ఓషధుల్లో రసాన్ని నింపేది, గుర్రాలు పక్షులు భూమి మీద జీవిస్తున్నాయి అని మీరు ఇందాకలో మాట అన్నారు. అందులో ఈ గుర్రాలలో పరిగెత్తే శక్తిని, వాయువేగ మనోవేగాలతో పాటు జవసత్వాలు అన్నప్పుడు అశ్వవేగాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం, దానికి కూడా శక్తినిచ్చేటటువంటి మరుత్ అంటే గాలి మాకు సుఖశాంతులు ఇవ్వాలి అని వేదంలో ఈ ప్రకృతి ధర్మాన్ని ఎలాగ చేస్తే జనావళికి హితమవుతుంది అన్నది వాయువుకి సంబంధించి అథర్వ వేదంలో ఒక మాట ఉంది.
1: వాయువును గురించి ఉన్నది, వాయువు గురించి అతను యజుర్వేదంలో కూడా ఉంది. ఇందాక చెప్పింది అదే, తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వు సాక్షాత్ బ్రహ్మస్వరూపానివి, నేను నిన్ను బ్రహ్మస్వరూపంగా ధ్యానం చేస్తాము అని. అంతేకాదు మనం ప్రాణాయామం చేస్తాం, ఆ ప్రాణాయామం చేయడంలో ఆ వాయు రూపమైన భగవంతునే ఆరాధనే. అయితే మరుత్ సూక్తాల్లో ప్రత్యేకించి మరుత్తును గురించి ప్రార్థన కూడా ఉన్నది. మరుత్తులు వాయువులు చాలా శక్తివంతమైనవి, ఇవి పర్వతాలను కూడా చీల్చి వేస్తాయి, వనగజాలను కూడా వృక్షాల వలె వృక్షాలని వనగజాలని పెకలించినట్టుగా పెకలించి వేస్తాయి. వర్షం కలిగించడం మరుతుల యొక్క ప్రధాన కర్మ. అవి మేఘాలకు గర్జన ఇస్తాయి, నభోమండలంలో ఉన్న నీటిని క్రిందికి వర్షింపచేస్తాయి, మరుత్తులు గాయకుల వలె గానం చేస్తాయి అంటే శ్రావ్యుద్ధాన్ని కలిగిస్తాయంటూ వాయువర్ణనం మనకి చాలా చోట్ల ఉంది.
0: శర్మ గారు, తెలుగులో ఒక సాగుతుంది, అగ్నికి వాయువు తోడైనట్టు అని మాట అంటూ ఉంటాం. ఇప్పుడు భూమి గురించి చెప్పుకుని, నీరు గురించి చెప్పుకుని, ప్రకృతిలో భాగం వాయువు గురించి కూడా చెప్పుకున్నాం. అగ్నికి వాయువు తోడైతే ఏమైనా ప్రమాదమేమో కానీ వాయువుకి అగ్ని చేరువు అయితే ప్రమోదమే కాబట్టి, ఎందుకంటే వేదరక్ష ఉంది కనుక. మరి అగ్ని గురించి ఏమైనా మనం అగ్ని సూక్తం అని కానీ లేకపోతే అగ్నిహోత్ర ప్రాధాన్యం కానీ వేదోక్తంగా?
1: అసలు వేదం అగ్ని సూక్తంతోనే ప్రారంభమైంది. ఋగ్వేదంలో మొదటి అగ్ని సూక్తమే ఉంది. దీంట్లో అగ్నిని అధిష్టాన దేవత, భౌతిక రూపం రెండు రూపాలుగా కూడా ఆయన ధ్యానం చేయడం జరిగింది. మేము అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేస్తున్నాం, ఆయన దేవతలను ఆహ్వానం చేస్తాడు. పూర్వపు ఋషులు అలాగే నేటివారు ఆయన్ని స్తుతిస్తారు. ఆయనకు మేము ప్రతిరోజు నమస్కారం చేస్తూ ఉపాసన చేస్తున్నాం. అగ్నిదేవ, నీవు కుమారునికి తండ్రి కానుకలు ఇచ్చినట్లుగా మా కానుకలియి అనే విధంగా దేవతారూపంగా చెప్పారు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం సాయంకాలం అగ్నిహోత్రంలో హోమం చేస్తారు కదా, ఆ విధంగా అగ్ని ఆరాధన వేదంలో చాలా ప్రాధాన్యమే
0: పురోహితం.
1: అది మొదటి మొదటి చెప్పిన మంత్రం అదే. ఋగ్వేదంలోనే కాదు సామవేదంలో కూడా అగ్ని ఆయాహి వేతయ్య అని అగ్నిస్థుతితోనే ప్రారంభమైంది. ఇలాగా దేవతారూపంగా అగ్నిని భావన చేయడమే కాకుండా భౌతికంగా అగ్ని మనకి ఉపయోగిస్తున్నాడనేటువంటి ప్రార్థన కూడా దాంట్లో ఉంది. అగ్ని వంటకు ఉపయోగించి అన్నం ఏర్పడడానికి ఉపయోగపడుతున్నాడు.
0: అన్నోద్భవంతి రూపాలి అసలు ఈ మొత్తం భగవద్గీతలో అసలు అన్నం ఎలాగ, అన్నం చేతనే సృష్టి, అన్నమే ఆఖరికి మనల్ని తింటుంది, మనం తినే అన్నమే మనల్ని తింటుంది అని కూడా చెప్పాడు భగవానుడు
1: అని చెప్పారు. అగ్ని శరీరంలో ఉండి శరీరాభివృద్ధికి కారణమవుతున్నాడు, యజ్ఞాల్లో హవిస్సు స్వీకరిస్తున్నాడు, లోకానికి హితం కలిగిస్తున్నాడు. అసలు సూర్యరూపంలో ఉన్నది కూడా అగ్నే, అలా సూర్యరూపంలో ఉండి ఆయన వర్షానికి కారణమవుతున్నాడు. అలాగే మరి అగ్ని విశ్వాత్మకుడు, ఈ విద్యుత్ రూపంలో అంతరిక్షంలో ఆయన వెలుగొందుతున్నాడు అని అగ్నిలో దివ్యత్వాన్ని భావించారు. అగ్నిలో భౌతిక రూపం కూడా వర్ణించడం జరిగింది. అగ్ని వేగంగా వనాలను దహిస్తున్నాడు, నీటి ప్రవాహంలాగా అటు ఇటు వెళ్ళిపోతున్నాడు, యుద్ధానికి వెళ్లే ఒక రథం ఎలా ధ్వని చేస్తున్నాడు అలా ధ్వని చేస్తున్నాడు. ఇతని నల్లని జాడల నడుమ నల్లని అంతరిక్షంలో సంచరించే ఆదిత్యుడిలా ప్రకాశిస్తున్నాడు అని అలా చెప్పడమే కాకుండా మన ఉదరంలో ఉండేటువంటి అగ్ని జఠరాగ్ని, ఆయన ఎలా అయితే ఒక నెట్రాడు పైన మెదుళ్ళన్నీ ఆగి ఆ పైన ఒక పాక నిలబడుతుందో అలాగా ఈ మనుషులందరినీ ఆయనే మోస్తున్నాడు అంటూ అగ్నికి సంబంధించిన ప్రార్థన చాలా సూక్తాల్లో ఉంది.
0: మనం ఇంకా ముఖ్యంగా అసలు దేనికైనా సరే అగ్నిహోత్రం లేకుండా మనం ఏది చెయ్యం. మన సంస్కారమే అసలు అగ్ని ప్రధానమైనది. అగ్ని రుజువర్తనకి నిజానికి సత్యవర్తనకి కూడా మనం ప్రాధాన్యంగా తీసుకుంటున్నాం. అటువంటిది యజ్ఞ నిర్వహణ, ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ్తాని ధర్మాణి ప్రథమాన్యసన్ దేహనాకం మహిమాన సచంత ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవాహని యజుర్వేదంలో చెప్పిన ప్రకారము శ్రేష్ఠులు, ధర్మపరాయణులు, విశిష్టులు అయినటువంటి వాళ్ళు యజ్ఞరూపంగా విరాట్ శక్తిని ఉపాసించడానికి అగ్నిహోత్రంతో పూజించి శ్రేష్టమైన యజ్ఞమయ జీవితాన్ని సాగించాలి. అది వైదిక ధర్మము, అది సనాతన సంస్కృతి, అది భారతీయ ధర్మాచరణ పరాయణత్వము అని మన పూర్వులు అపూర్వంగా ఈ అగ్నిని, ఇంతవరకు మీరు దేన్నైతే వివిధ మార్గాలలో అగ్ని గురించి చెప్పారో దాన్ని యజ్ఞమయ జీవిత పథగాములుగా భారతీయుల్ని తీర్చిదిద్దేలాగా ఈ మాట మనకి యజుర్వేదంలో చెప్పారు.
1: ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఋగ్వేదంలో ఉండే మొట్టమొదటి మంత్రంలో అగ్ని అంటే పరమాత్మ కూడా చెప్పారు. అగ్ని ఆరాధన అన్నారు, మూడు కోణాలు కనబడుతుంది. భౌతికంగా మనకు ఉపయోగించే అగ్ని, రెండవది దివ్యమైన దేవతారూపమైన అగ్ని. దేవతారూపమైన అగ్ని అంటే దేవతలకు హవిస్తులను వహించేటువంటిది. మూడవది అగ్ని శబ్దం చేతి కేవలం పరమాత్మ అని చెప్పారు. అగ్ని అంటే పరమాత్మ అని. పరమాత్మ అన్నప్పుడు ఏమవుతుంది, అగ్ని ఆరాధన అంటే పరమాత్మ ఆరాధన అవుతుంది. ఇక అగ్ని ఆరాధన దగ్గరికి వస్తే ఇంకో అంశం కూడా గుర్తించాలి. ఏంటంటే ఇప్పుడు రోజు హోమం చేస్తారు కదా, దీని వలన వాతావరణం పరిశుభ్రం అవుతుంది అని. వాతావరణం పరిశుభ్రం కావడం వలన మలినమైన పదార్థాలతో చేరకుండా ఉంటాయి. దానికి ఒక భౌతిక నిదర్శనం కూడా ఉంది. ఆ భోపాల్లో ఆ గ్యాస్
0: విషవాయువులు
1: వెలువడినప్పుడు అక్కడ ఆ ఫ్యాక్టరీకి సమీపంలో ఉండే ఒక కుటుంబం అగ్నిలో హోమం చేస్తుంది. అగ్నిలో హోమం చేస్తుంటే ఆశ్చర్యం, ఆ కుటుంబం వాళ్లకు ఏ రకమైన ఆపద కలగలేదు. ఎందుకంటే అక్కడ అగ్నితో హోమం చేసిన పరిశుభ్ర వాతావరణం ఉంది కనుక.
0: అందుకే పంచగవ్యాలతోటి హోమం చేయడం అన్నది విశిష్టంగా చెప్తారు. వాటికి ఆ రసాయన శక్తులు ఉన్నాయి.
1: పాలు నెయ్యి కూడా హోమం చేస్తాం. నెయ్యి కాదు, ఇంకా మరి బియ్యమదైన కూడా హోమం చేస్తారు. మొత్తానికి ఆ అగ్నిలో చేసేటువంటి హోమం వలన భౌతిక ప్రయోజనం, వాతావరణం పరిశుభ్రం కావడం కూడా. అదే భగవద్గీతలో చెప్పిన ప్రయోజనం ఏంటంటే దాని వలన మనకు సకాల వర్షాలు పడతాయి.
0: సకాల వర్షాలు
1: వర్షాలు పడతాయి కానీ లోకానికి హాని కలిగించేవి కాకుండా, అకాలంలోవి కాకుండా సకాల వర్షాలు పడడానికి కూడా ఈ అగ్ని ఆరాధన ఉపయోగపడుతుందని మనకు భగవద్గీత ద్వారా తెలుస్తుంది.
0: అయితే ఈ అగ్ని మండిన ఆ జ్వాల, ఆ ధూమం ఒకవైపే వెళుతుంది. మనకి నీరు వర్ష రూపంలో పడినా అక్కడి నుంచే వస్తుంది. భూమి మీద సకల జీవరాశులు బతకాలంటే సూర్యకాంతి కూడా అక్కడి నుంచే వస్తుంది. అటువంటిది ఆకాశం. ఆకాశము అంటే మామూలుగా శూన్యము, శూన్యము అంటే ఏమీ లేదనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఏమీ లేకపోవడం నుంచే చాలా ఉండడం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనసు ఖాళీగా ఉంటేనే మంచి మంచి మాటల్ని చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది బురదతో నిండి ఉంటే అక్కడ ఏమీ వెళ్ళదు. అలాగే ఆకాశం శూన్యము అంటే అక్కడ ఏమీ లేదు. ఎందుకు అంటే మంచి మంచివి అందించడానికి అది నింపుకుంటుంది. కాబట్టి ఆకాశం అనేది పంచభూతాల్లో ఒకటి, ఇది ప్రకృతిలో ఒక భాగం. దీని గురించి మనకి వేదోక్తంగా అసలు ఏమిటి, ఆకాశము అంటే సర్వ సంపదలకు ఒక అవకాశం. అటువంటిది వేదోక్తంగా ఈ ఆకాశం గురించి మనకి వేదాలన్నింటిలో కూడా ఈ పంచభూతాల గురించి చెప్పిన ఎక్కువగా దేని గురించి చెప్పారు, దేని నుంచి ఆకాశాన్ని పరమాత్మగా భావిస్తాం.
1: ఇప్పుడు ఎక్కువగా చెప్పడము అంటే ఋగ్వేదంలో అగ్ని సూక్తాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉండమాట. ఇక ఆకాశం విషయమైనట్లయితే ఆకాశ పదానికి పరమాత్మ అర్థం అనేది ఉపనిషత్తుల్లో చెప్పింది, దాని బ్రహ్మసూత్రాల్లో నిర్ణయించడం కూడా జరిగింది. ఆకాశోహవై నామరూపయో నిర్వహిత అన్న చోట ఆకాశాన్ని పరమాత్మగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆకాశం అవకాశం అనేది పాశ్చాత్య పద్ధతిలో ఉన్నమాట. అంటే ఆకాశం అనేది ఒక భూతంగా వాళ్ళు పరిగణించరు. మన దేశంలో కూడా చార్వాకులు ఆకాశాన్ని ఒక భూతంగా పరిగణించరు. కానీ వైదిక పద్ధతిలో మాత్రం ఆకాశం ఒక భూతం,
0: మనకు పంచభూతాల్లో ఒకటి.
1: ఎందుకంటే ఆకాశానికి శబ్దమనే ఒక గుణం ఉంది. శబ్దమనే గుణం ఉంది కనుక ఆకాశాన్ని ఒక పదార్థంగానే పరిగణించారు. అయితే ఈ ఆకాశాన్ని కూడా భగవానుడిగా భావన చేస్తాం మనం. కారణం ఏంటి అంటే ఆకాశం నుండి సృష్టి వరుస వచ్చింది మనకి. పరమాత్మ నుండి ఆకాశం ఏర్పడితే ఆకాశాన్ని నుండి ఇక మిగిలిన సృష్టి ప్రారంభమైంది. అందువలన ఆకాశాన్ని కూడా మనం పరమాత్మగా పరమాత్మ నుండి ఏర్పడిన ఒక మొదటి భూతంగా భావిస్తుంటాం. కనుక ఆకాశ ప్రాధాన్యం ఉన్నది.
0: ఆకాశ ప్రాధాన్యం ఉన్నది.
1: ఆకాశాన్ని భగవానుడిగా భావించడం కూడా ఉంది. ఆకాశ పదం చేత పరమాత్మ చెప్పబడుతున్నాడు అనే విషయం బ్రహ్మసూత్రాల్లో నిర్ణయం.
0: శబ్దానికి ఆకారమైనది, శబ్దానికి స్థానమైనది ఆకాశమే. ఆకాశం నుండే మనకి
1: శబ్దం,
0: శబ్ద రూప రసగంధాదులు ఇవన్నీ కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం నుండి ఆవిర్భించింది. కాబట్టి ఇంత వేద ప్రామాణ్యం అనేది ఈ ప్రకృతి ప్రాధాన్యం, ఈ రెండు కూడా జోడుగుర్రాలులాగా సాగితేనే ఈ విశ్వశ్రేయస్సు అనేది నిరంతరం సతతహరితంగా ఒనగూడుతూ ఉంటుంది. మనకి సాంఖ్యదర్శనంలో ఒక మాట చెప్పారు వీటన్నిటినీ ఉద్దేశించి, సత్

0: భూతాని పురుష ఇతి పంచ వింశతిర్గణః. ఈ సత్యం, రజస్సు, తమస్సు అనే ఈ మూడిటి సమాన అవస్థ ప్రకృతి అన్నారు. ఆ ప్రకృతి నుండి మహత్వం అంటే ఈ బుద్ధి, ఆ మహత్వం నుండి అంటే ఈ బుద్ధి నుండే అహంకారం, అహంకారం నుండి పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, పంచతన్మాత్రల నుండి పంచ స్థూల భూతాలు ఉత్పన్నమవుతున్నాయి అని ఈ సాంఖ్య దర్శన వాక్కు. కాబట్టి దేని నుండి ఏది ఉత్పన్నం కావాలన్నా ఆత్మభవమైనటువంటిది ఒకటి ఉండాలి. ఆ ఆత్మభవము నుండి పుడుతుంది, కానీ ఆత్మ నుండి ఏది భవము కాదు, భౌతికమైనవి అని ఒక మాట ఉంది. కాబట్టి ప్రకృతి మొదలు పురుషుని వరకు గల ఈ 25 తత్వాలు, ఇందులో రజస్తమో గుణాలు, వీటన్నింటినీ ఏర్పరుచుకున్నది ఈ పర్యావరణము అని చివరి ఒక మాట అన్నాడు. కాబట్టి ఈ ప్రకృతి ప్రకోపిస్తే పర్యావరణము పాడైపోతుంది. అంటే పర్యావరణం పాడైపోతేనే కదా ప్రకృతి ప్రకోపించడం. అంటే ఈ రెండు పరస్పర ఆధారాలు. ఇది మానవాళి మన చేతుల్లో ఉన్నది. ప్రకృతి ప్రాధాన్యాన్ని మనం పాడు చేసుకోకుండా ఉండాలి అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించాలి. అవునా?
1: ప్రకృతి ప్రాధాన్యాన్ని గుర్తించడానికి వేద ప్రామాణ్యాన్ని అంగీకరించాలి అంటారు. అంత మాత్రమే కాదు, వేద ప్రామాణ్యం ఎందుకు అంగీకరించాలి అంటే మొత్తం సకల జగత్తులో ఆధారంగా పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించడానికి మనకు ప్రకృతి తోడ్పడుతుంది. ఆ విధంగా ప్రకృతి ప్రాధాన్యం ఉన్నది దీంట్లో. ఎలాగంటే ఇప్పుడు మనకి చెప్పినటువంటి ప్రకృతి భాగాల్ని సమష్టిగా భగవాన్ యొక్క శరీరంగా మన వాళ్ళు భావించడం ఉంది. మొత్తం ప్రకృతి అంతా కలిపితే భగవాన్ యొక్క శరీరం అని.
0: వేదోఖిలో బ్రహ్మమూలం.
1: వేదోఖిలో బ్రహ్మమూలం, సరే, వేదమంతా బ్రహ్మమూలంగా కలిపితే ప్రకృతంతా కూడా ప్రకృతికి కూడా పరమాత్మ మూలమని. ఇందాక మీరు సాంఖ్యాన్ని గురించి చెప్పారు. సాంఖ్యంలో పరమాత్మ గురించిన ప్రస్తావన ఉండదు. అయితే వేదంలో ఏం చేశారంటే పరమాత్మ నుండి ఆకాశం ఏర్పడింది, ఆకాశం నుండి వాయువు ఏర్పడింది, వాయువు నుండి అగ్ని ఏర్పడింది, అగ్ని నుండి జలం ఏర్పడింది, జలాన్ని నుండి భూమి ఏర్పడింది, భూమి నుండి మిగిలిన ప్రాణులు ఏర్పడ్డాయి అని మొత్తం అంతకీ కూడా పరమాత్మ మూలము అని చెప్పారు. పరమాత్మ నుండి వచ్చిన ఏ ప్రకృతి అయితే ఉండదో ఆ ప్రకృతిలో ఉండేటువంటి గుణాలు, ఆ గుణాల నుండి మిగిలిన సృష్టి వరుసగా చెప్పడం జరిగింది. అయితే మనకు ప్రకృతి యొక్క ప్రాధాన్యం రెండు రకాలుగా ఉన్నది. ఒకటి మనకు ఉపకరించేదిగా లోకంలో ఉపయోగించేది, రెండవది భగవాను గుర్తించడానికి ఇదొక సాధనము. మనకి ప్రధానంగా ఇదొక అంశం. అంటే వేదం అనేది పరమాత్మతత్వాన్ని పొందడానికి, పరమాత్మతత్వాన్ని చెప్పడానికి, పరమాత్మ ఎక్కడుందో చెప్పడానికి, పరమాత్మను ఆరాధించడానికి సాధనాన్ని చెప్పడానికి ప్రధానంగా వినియోగిస్తుంటుంది. కనుక ఆ కోణంలో మనం చూసినట్లయితే సమస్తమైనటువంటి విశ్వం భగవాన్ యొక్క శరీరంగా భావించడం అనేది ఇదొక అద్భుతమైనటువంటి భావన.
0: స్వామి చెప్పిన మాటలు మనం ఈ చర్చ ఆరంభంలో చెప్పుకున్నాం. ఏమిటి అంటే జీవుడికి దేవుడికి మధ్యన సేతువు ప్రకృతి. దానిని నాశనం చేయకుండా ఉంటేనే ఈ జీవుడు భగవాను చేరుకోవచ్చు అని. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఏమిటి అంటే ఆ పురుషోత్తముడు, ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే ప్రకృతి. అంటే ఆ ఈశ్వరుడు అని ఏ శబ్దంతో, ఈశ్వర శక్తితో ఈ సమస్త చరాచర జీవకోటికి ఆధారభూతమైన సారథ్యాన్ని, సామర్థ్యాన్ని మనం పిలుస్తున్నామో అది అనంత రూపము. కాబట్టి ఈ జీవ జగత్తులు బ్రహ్మం కన్నా భిన్నములు, అభిన్నములు, ఈ రెండు పరస్పర వ్యతిరేక పదబంధాలైనప్పటికీ కూడా ఈ రెండూ కూడా మనం తెలుసుకోవాలి అంటే అది శృతుల వల్లనే వేద్యము అని పెద్దలు చెప్పారు. నాకేషు ప్రత్యక్షమస్తుమేష తపసోవా, ఇది నిరుక్తం. అంటే సాధన తపస్సు వల్లనే ఈ వేదార్థం అవగతము అవుతుంది. కాబట్టి మనం వేద ప్రామాణ్యం, ప్రకృతి ప్రాధాన్యం అన్నదానికి 4 మూల స్తంభాలున్నాయి. వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమిష్టి. పరమమైనటువంటి ఇష్టి అంటే ఆ యజ్ఞం, అది ఏమిటి అంటే ఇదిగో ఆర్షవిద్య. ఆర్షవిద్య అంటే ఋషుల వల్ల అందినటువంటి ఈ వేదం. ఈ వేదం మీద ఆధారపడింది ధర్మం. ఈ ధర్మాన్ని ఆశ్రయించింది ప్రకృతి. ఈ ప్రకృతికి మూలమైనటువంటిది, ప్రకృతి సన్నిభమైనటువంటిది ఈ సృష్టి, ఈ పరమేశ్వర తత్వం. కాబట్టి స్వామి మాటల్ని కొస మెరుపులుగా, తుది మలుపులుగా చెప్పుకుంటే సకల

0: భారతదేశం వేదాత్మ, భారత వాణి వేదవాణి, భారత ఆదర్శం శాంతి, ఫలం బ్రహ్మానంద రూపముక్తి. అవునంటారా చిర్రావురు వారు?
1: ఇది కాదన్నమేమిటి స్వామి మాట శిరోధార్యం. స్వామి ఏం చెప్పినా సరే అది అవునని తీరాల్సిన విషయం అవుతుంది వేదంలాగా.
0: జై సాయిరాం.
2: వేద ప్రామాణ్యం, ప్రకృతి ప్రాధాన్యంపై శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారితో శ్రీ రాంభట్ల లక్ష్మీ నృసింహ శర్మ గారి సంభాషణ విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072కు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.orgకి పంపవచ్చు. శ్రోతలు మరికొద్ది క్షణాల్లో ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలు నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. తదనంతరం నేటి కార్యక్రమాల ప్రధానాంశమైన వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టిపై శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారి ప్రసంగం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్కు ట్యూనై ఉండండి.

ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో చిన్మయి శీర్షిక పేరిట ఆదిశంకరుల వారి జీవిత విశేషాలు, వారి గుణగణాలు, వారి రచనలు మరియు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జీవిత విశేషాలు, వారి గుణగణాలు, రచనలే కాక ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆధ్యాత్మిక మహోద్యమ విశేషాలను ఒక తులనాత్మక పరిశీలనగా ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు మీకు అందిస్తారు.
1: భగవాన్ బాబావారి అపారమైనటువంటి అనుగ్రహ ఆశీస్సుల చేత చిన్మయి శీర్షికతో ధారావాహికగా రేడియో సాయివారు, డిజిటల్ స్టూడియో వారు ప్రత్యేకాంశాలను ప్రసారం చేస్తున్నారు. అందులో అంతర్భాగంగా నేడు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుణ్ణి శక్తిగా ఆరాధించేటువంటి మార్గాలున్నాయి. వాంగ్మయి, జ్యోతిర్మయి, చరాచరమయి, నిత్యానందమయి, ఈ రకంగా భగవతత్వాన్ని పరాశక్తిగా అభివర్ణించి ఆరాధించడం అనేటువంటిది ఒక సంప్రదాయం. ఇదే దృక్పథంలో భగవాన్ బాబావారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రప్రథమంగా తెలుసుకోవాల్సిన విశేషం ఏమంటే, స్వామికి ఉపన్యాసాలన్నీ కూడా అంతరార్థ వివరణలతో కూడి ఉంటుంది. ఒక ప్రక్కన కథాగమనము, వేరొక ప్రక్కన అంతరార్థ వివరణము, రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. ఈనాడు సమాజానికి అంతరార్థ వివరణం చాలా అత్యవసరం. ఆ కారణం చేతనే వారు చెప్పారు, కాల సందిగ్ధ విగ్రహ దిత్తులయ్యుంట భాష్యార్థ గుప్తముల్ పలుకు కొరకు. ఈనాడు విపరీత ధోరణులు సమాజంలో ఉండడం చేత పెడర్థములు విపరీతార్థములు తీసుకుంటున్నారు. కనుక యథార్థమును అంతరార్థమును వివరించవలసిన అవసరం ఉండడం చేత భగవాన్ బాబావారి దివ్య ప్రసంగాలలో అన్నిటికీ అంతరార్థాలు పూర్తిగా ఉంటాయి. అంతరార్థమనే మాట తెలుసుకుందాం. అంతర్ ప్లస్ అర్థము, అంతరార్థము అనగా విశేషమైన అర్థం ఉన్నది, విశిష్టమైనటువంటి అర్థం ఉన్నది, అది ఒక రకం. రెండవది అంతర్ ప్లస్ అర్థము, అంతరార్థము రెండవ వివరణగా కూడా మనం ఒకటి తెలుసుకోవచ్చు. అంతర్ ప్లస్ ఆ ప్లస్ అర్థం, అంతరార్థం. అంతర్ ప్లస్ ఆ ప్లస్ అర్థం. ఇక్కడ ఆ అనగా సంపూర్ణము అని అర్థం. అంటే పరిపూర్ణమైన, సంపూర్ణమైన అంతరార్థ వివరణము అని అర్థం కాగలదు. కనుక అంతరార్థం అంటే లోపల అర్థము, విశిష్ట అర్థము. అంతర్ ప్లస్ ఆ ప్లస్ అర్థం అంటే సంపూర్ణమైన, పరిపూర్ణమైన, సమగ్రమైన వివరణము అని మనకు అర్థమవుతుంది. రెండవ అంశం ఏమంటే, బాబా గారు అంతరార్థాలు తెలియజేయడం మూడు రకాలుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకటి ఆది భౌతిక అంతరార్థాలు, రెండు ఆది దైవిక అంతరార్థాలు, మూడు ఆది ఆధ్యాత్మిక అంతరార్థాలు. మూడు రకములైనటువంటి అంతరార్థాలున్నాయి. ఏమిటవి అని పరిశీలిస్తే, ఆది భౌతిక అంతరార్థము, భౌతిక ప్రపంచంలో మనకు అవసరమైనటువంటి అంతరార్థ వివరణము భగవాన్ బాబావారి యొక్క సందేశాల్లో ఉంటాయి. అంటే జీవితంలో ఎలా బ్రతకాలి. ఉదాహరణ చూడండి, రామకథారసవాహినిలో శ్రీరామచంద్రమూర్తిని గురించి వివరిస్తూ మన నిత్య జీవితంలో ఏ నీతి నియమాలను, ఏ ధర్మాలను మనం అనుసరించవలనో భగవాన్ బాబా వివరిస్తారు. కృష్ణుని యొక్క ప్రేమతత్వం చెప్పేటప్పుడు కూడా మన జీవిత మార్గాన్ని, ధర్మ మార్గాన్ని మనకు సూచిస్తారు. కనుక ఆదిభౌతిక అంతరార్థం అనగా ధర్మ మార్గ జీవితము, ధర్మ మార్గ జీవన విధానం అని తెలుస్తుంది. అది ఒక రకమైన అంతరార్థాలు. రెండు ఆది దైవిక అంతరార్థము. ఏది ఆది దైవిక అంతరార్థం అంటే, దైవ విశ్వాసంతో ధర్మ మార్గంలో జీవించడమే ఆది దైవిక అంతరార్థము. స్వామి చెప్పేవన్నీ కూడా దైవ విశ్వాసాన్ని పెంచుకో, విశ్వాసమే నీ శ్వాస ఉండవలే, భగవంతుడు నీ భారాన్ని వహిస్తాడు, భగవంతుడు నీ జీవితాన్ని నడిపిస్తాడు అని చెప్పడంలో దైవ విశ్వాసం నెలకొల్పేటట్లుగా వారి అంతరార్థ వివరణ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇదే ఆది దైవిక అంతరార్థం. ఇక మూడవది ఆది ఆధ్యాత్మిక అంతరార్థం. ఏది ఆది ఆధ్యాత్మిక అంతరార్థం అంటే, ధర్మ మార్గంలో జీవించు, దైవ విశ్వాసంతో జీవించు. ఆధ్యాత్మానికి వచ్చాడు కల్లా వాసనాక్షయము, మనోలయము, మనోనాశనము, ఆత్మానుగతము, ఆత్మానుభవము ఆ స్థాయికి చేరుకోవాలి. అది ఆధ్యాత్మిక వివరణం. ఈ రకంగా భగవాన్ బాబా వారి యొక్క ప్రసంగాలలో అంతరార్థాలు మూడు రకములుగా ఉంటూ ఉంటాయి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక అని ముందుగా తమకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఆది దైవిక అంతరార్థం. ఇక మూడవది ఆది ఆధ్యాత్మిక అంతరార్థం. ఏది ఆది ఆధ్యాత్మిక అంతరార్థం అంటే,

అది ఆధ్యాత్మికాన్ని ముందుగా తమకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు భగవాన్ బాబా సత్యసాయి బాబా అని మనం ఆరాధిస్తుంటాం. సత్యసాయి అనేటువంటి పదం మనం చూసుకున్నట్లయితే, సాయి అన్న నామము ఋగ్వేదము సాయి అనేటువంటి నామము. ఇంకా సాయి అనే నామంలో మనకు మూడు అక్షరాలు కనపడతాయి. ఏమిటి? సకారము, అకారము, యకారము. సకారము సామవేదమునకు, అకారము అధర్వణ వేదమునకు, యకారము యజుర్వేదమునకు సమానము. అనగా సాయి ఋగ్వేదము, సాయినామంలో ఉన్న మూడు అక్షరములు కూడా మిగిలినటువంటి మూడు వేదములు, సామవేద యజుర్వేద అధర్వణములు, ఇవి అన్నీ కలిపి చతుర్వేద సారము సాయినామంలో ఉన్నది. కనుక సాయి అని మనం కీర్తించేటప్పటికీ, సాయి అని మనం ఉచ్చరించేటప్పటికీ చతుర్వేదమును స్మరించినట్టుగా అర్థమవుతుంది. అయితే బాబా అని కూడా అక్కడ ఉన్నది. సాయి నామానికి మరొక అర్థం ఉన్నది. సా అనగా దివ్యమైన, ఆయి అనగా తల్లి, అంటే జగజ్జనని, విశ్వమాత అని అర్థం వస్తుంది. ఇక బాబా అనగా తండ్రి, జగత్పిత, జగన్నాథుడు అని అర్థం వస్తుంది. కనుక సాయిబాబా నామంలో ఇటు మాతృతత్వం ఉన్నది, ఇటు పితృతత్వం కూడా ఉంటూ ఉన్నది. అంటే 1972 నా జ్ఞాపకం వస్తున్నది, భగవాన్ బాబా వారు బెంగళూరులో బృందావనంలో వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఒక రోజున అన్నారు, అందరిని ఉద్దేశించి, రేపు మీ అందరికీ హూ ఇస్ సాయిబాబా చెప్తానన్నారు. సాయిబాబా ఎవరో మీకు చెప్తానన్నారు. ఇంకా చూడండి, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మళ్లీ స్వామి ఉపన్యాసం వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు చూసుకుని ఎదురు చూస్తున్నారంతా. సాయంత్రం స్వామివారు 5 వస్తే మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను 2:30 వెళ్లి కూర్చున్నా, మళ్లీ సీటు రాదేమో అని 72 సంగతి చెప్తున్నాను. చెప్తున్నారు అక్కడ, సాయిబాబా అనగా ఏమి, సా ప్లస్ ఆయి ప్లస్ బాబా సాయిబాబా. సా అనగా దివ్యత్వము, ఆయి అనగా మాతృతత్వము, బాబా అనగా పితృతత్వము. సాయిబాబా దివ్యత్వముతో కూడుకున్నటువంటి మాతృతత్వము, పితృతత్వము, తల్లి తండ్రి సమన్వయము సాయిబాబా నామం యొక్క అంతరార్థంగా స్వామి చెప్తూ ఏమి చెప్పారో గమనించండి దయచేసి. సా అనగా దివ్యత్వము, అంబ అనగా తల్లి, శివ అనగా తండ్రి, సాంబ శివ అనగా తల్లి తండ్రి దివ్యత్వంతో కూడుకున్నటువంటిది. కనుక సాయి బాబా ఈజ్ ఈక్వల్ టు సాంబ శివ అని చెప్పారు ఆ సభలో. చేతులతో కరతాళ ధ్వనులు చరిచారండి, చేతులు మంటగొట్టిపోయి ఉంటాయి, దిక్కులు పెక్కటిల్లేట్టుగా భక్తులు ఆ కరతాళ ధ్వనులతో పరిసరాలంతా మారు మ్రోగిపోయినాయి, అంతగా ఆనందపడ్డారు. ఇప్పుడు తమకు చెప్పవచ్చేది ఏమి అంటే, సాయిబాబా అంటే అర్ధనారీశ్వర తత్వము, సాయిబాబా అనగా తల్లి తండ్రి సమన్వయము సమన్వితము అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఈ రెండు ఆయనలో ఉన్నాయి. ఒక్క లీల చెప్పి విషయానికి వస్తాను. కొడైకెనాల్లో ఉండగా స్వామి పాదాలకు దగ్గరగా కూర్చోవడం, ఆ అదృష్టం నాకు కలిగింది. ఒకనాడు వారి యొక్క ఎడమ పాదాన్ని గమనించాను నేను. ఆ ఎడమ పాదం పైన పట్టాలు, ఆడవాళ్ళు పట్టాలు వేసుకుంటారు కదండి, ఆ పట్టాలు వేసుకున్నటువంటి ముద్రలు వారి పాదాలపై నాకు కనపడ్డాయి. అంటే ఈ కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు ఈ కళ్ళజోడు ముద్రలు కళ్ళ దగ్గర ఎలా అయితే కనపడతాయో, పాదములకు అవి వేసుకునేట పట్టాలు వేసుకున్నట్టు ఆ పట్టాల ముద్రలు కూడా కనపడతాయి. స్వామి పాదాలుగా ఆ ముద్రలు నాకు కనపడదు, స్పష్టంగా చూశాను. కానీ కొద్దిగా ధైర్యం చేసుకుని కుడిపాదం కూడా చూశాను, అక్కడేమైనా పద్రాలు, ఈ పట్టాల ముద్రలు ఉంటాయేమో కనపడలే. పో నోరు మూసుకొని ఉండలేక అన్నాను, స్వామి ఇక్కడ పట్ట ముద్ర కనపడుతూనే ఉంది, ఈ రెండవ పాదం పట్ట ఎక్కడ జార విడుచుకున్నారు, ఎక్కడో జారిపోయి ఉంటుంది స్వామి అని తెలివితేటలతో నేను మాట్లాడాను అనుకున్నాను. అప్పుడు బాబా అన్నారు, ఏమాడా పిచ్చివాడా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అర్ధనారీశ్వర స్వరూపం అయ్యా, రెండు పాదాలకి పట్టాలు ఎలా ఉంటాయి, అమ్మవారున్న పాదాన్ని పట్ట ఉంటుంది, అయ్యవారున్న పాదాన్ని పట్ట ఉండదు కదా, అర్ధనారీశ్వర స్వరూపం స్వామి చెప్పారు. అది కొడైకెనాల్లో ప్రత్యక్షంగానే చూశాను, నేనే కాదు అక్కడున్న 30-40 విద్యార్థులు చూశారు, పెద్దలు చూశారు. అంటే భగవాన్ బాబాని ఒక మాతృతత్వంగాను, ఒక జగత్పిత భావంతోనూ, అర్ధనారీశ్వర స్వరూపం.

రూపంగా సాంబ శివునిగా మనం ఆరాధించడం నేర్చుకోవాలి. ఇలా మనం ఆలోచించినప్పుడు భాగవతంలో విషయాలు మీకు తెలియజేస్తాను. రెండు మహత్తర గ్రంథాలు ఉన్నాయండి మనందరికి కూడా ప్రధానమైనది. ఒకటి శ్రీదేవి భాగవతము, రెండవది శ్రీమద్ భాగవతము. రెండు భాగవతాలే, రెండు రచించింది వేదవ్యాసుడే. మహర్షి వేదవ్యాసుడు రెండు గ్రంథాలు రాశాడు, శ్రీదేవి భాగవతం రాశాడు, శ్రీమద్ భాగవతము రాశాడు. ఇక్కడ భాగవతం రెండు గ్రంథాలకు సమానమే, అది దేవి భాగవతం, ఇది శ్రీమద్ భాగవతం, రెండు భాగవతాలే. బాబా గారు భాగవతం అంటే ఏం చెప్పారు? ఒకసారి అన్నారు పండితులు అందరూ ఉండగా, దివాకర వెంకటాధాని గారు, జమునుడికి మాధవాశ్రమ గారు, చెరుకుమల్లి కామాధాని గారు, జంజాల పాపయ్య శాస్త్రి గారు, అబ్బో దిగ్దంతులు పండితులు ఉన్నారు అక్కడ. వాళ్ల ముందు అడిగారు భాగవతం అంటే ఏమి చెప్పండి చూస్తాము అన్నారు స్వామి. ఏముంది స్వామి భగవత్ కథ భాగవతం అన్నాడు జమునుడికి మాధవాశ్రమ గారు. సరలేదు బంగారు అన్నారు. అవధాని నీవు చెప్పు చూస్తామన్నారు. అప్పుడు అవధాని గారు అన్నారు స్వామి భగవంతుడు కూర్చున్నటువంటి కథలు భగవత్ తత్వమును తెలియజేసేది భాగవతం అన్నారు దివాకర వెంకటాధారి గారు. సరిలేదయ్యా అన్నారు. ఈ పండితులు చెప్పిందంతా సరిలేదని చివరికి స్వామి అన్నారు మనం బాగవుతాం గనక అది భాగవతం అన్నారు. మనం బాగవుతాం, ఏదైతే బాగు చేస్తుందో అది భాగవతం అని అర్థం. ఈ అర్థం ఎవరన్నా చెప్పగలరా? ఈ అంతరార్థం వివరణ ఎక్కడన్నా ఉన్నదా? అది సత్యసాయిబాబా గారికే సాధ్యము. ఎందువల్ల? మనని బాగు చేయడానికి వచ్చాడు గనుక. ఆ భాగవతం వల్ల మనం బాగవుతాం అన్న విషయాన్ని సూచించినట్లయింది. ఇంకోసారి అర్థం చెప్పారు. భా గా వా తాము ఇన్ని అక్షరాలు ఉన్నాయ్యా. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులను కలిగినదే భాగవతము అని వివరించారు. ఎంత చక్కని వివరణ చూడండి. కనుక శ్రీదేవి భాగవతంలో అన్నదే శ్రీమద్ భాగవతంలో అన్న మనం భాగవతం భక్తి వైరాగ్య సముపేతమైన మాత్ర గ్రంథం అని అర్థమైంది. ఇంకా రెండవ సమానమైన మాట ఒకటి, ఇది శ్రీమద్ భాగవతం, అది శ్రీదేవి భాగవతం. శ్రీ కూడా కామన్, రెండిట్లో కూడా సమానంగానే ఉంది. ఇక శ్రీ అంటే అర్థమేమి? శ్రీ అనగా నశించే తత్వము, మార్పు చెందే తత్వము, ప్రకృతి అని అర్థం. మనం చూచేటువంటి ఈ చరాచర సృష్టి అంతా కూడా శ్రీతత్వము. సృ అనే ధాతువు నుంచి, సృ హింసాయాం అనే ధాతువు నుంచి శ్రీ అనే అక్షరం వచ్చింది. కనుక శ్రీ అనగా ప్రకృతి, నేచర్ అనర్థం. కనుక శ్రీదేవి భాగవతం అంటే అర్థమేమన్నమాట? ప్రకృతిలో ఉన్న దేవి పరమాత్మతత్వము. భాగవతము అనగా అర్థమేమి? భగవంతుని కలది, భగవంతుని కలిగినది అని భాగవతం అర్థం, వ్యుత్పత్తి అర్థం. కనుక శ్రీదేవి భాగవతం అంటే అర్థం ఏంటన్నమాట? భగవంతుని కలిగినటువంటి శ్రీ ప్రకృతి అని అర్థం. మరి దేవి ఎవరు? దేవి అంటే దివ్ అనే ధాతువు నుంచి వచ్చింది దేవి అనే పదం. దివ్ అంటే ప్రకాశము. కనుక శ్రీదేవి భాగవతం అంటే అర్థం ఏమైందన్నమాట? ఈ సృష్టిలో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి పరమేశ్వర తత్వము. అనగా పరమాత్మను ప్రకృతిగా ఆరాధించడమే శ్రీదేవి భాగవతం యొక్క తత్వ సారము. ఇక తర్వాత వచ్చింది శ్రీమద్ భాగవతము. శ్రీ ప్రకృతి, మత్ అంటే కలది, భాగవతము భగవంతునితో చేరినది. ఇప్పుడు శ్రీమద్ భాగవతం అంటే అర్థం ఏంటి? ప్రకృతిలో ఉన్న పరమాత్మ. అనగా పరమాత్మను ప్రకృతిగా ఆరాధిస్తే శ్రీదేవి భాగవతం అయింది. ప్రకృతిలో ఉన్న పరమాత్మను గురించి ముచ్చటిస్తే శ్రీమద్ భాగవతం అయింది. ఇదండి వ్యవహారం. కనుక శ్రీదేవి భాగవతం పరమాత్మ సృష్టి ఎలా ఉందో ఆలోచించండి. ముందుగా తమకు విన్నవిస్తున్నాను, ఈ సమస్తం ఈనాడు మనం జరుగుతున్న క్రియలు చూడండి ఒకసారి, నమ్మ శక్యం కానటువంటిది. ఎలాంటి పథకాలున్నాయి, ఎలాంటి భవనాలున్నాయి, ఎలాంటి
ఆధ్యాత్మిక ఉద్యమం సాగుతున్నది. ఎక్కడో మారుమూల ప్రపంచంలో, మారుమూల ప్రపంచంలో సల్వడార్ వంటి దేశాలలో, మెక్సికో, లాటిన్ అమెరికా వంటి దేశాలలో బాబా నామం బాబా కార్యక్రమాలు సాగుతున్నాయి. అర్జెంటీనాలో సత్యసాయి విద్యా సంస్థలు నిర్వహింపబడుతున్నారు, యూనివర్సిటీ స్థాయి వరకు కూడా. ఎక్కడ దేశాలు ఆలోచించండి, యావత్ ప్రపంచం కూడా సాయి ఆధ్యాత్మిక మహోద్యమ కొనసాగుతూనే ఉన్న ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. అవి స్వామి యొక్క కార్యక్రమాలు. సింగపూర్లో మీరు చూస్తే వృద్ధాశ్రమాలు సత్యసాయి సంస్థలు నిర్వహిస్తున్నాయి, వికలాంగులకు సత్యసాయి సంస్థలు నిర్వహిస్తున్నాయి. నేను స్వయంగా చూచాను, కొన్ని వేల మంది వృద్ధులకు శరణాలయాన్ని నిర్వహిస్తున్నారు మన సత్యసాయి సంస్థల వారు. ప్రభుత్వం గుర్తింపును కూడా పొందారు. శ్రీలంకలో జాఫ్నా అంత బాంబులమయం అది. అక్కడ 6,000 మందికి ఉపాధ్యాయులకు మానవ శిక్షణా తరగతులు నిర్వర్తించారు. మలేషియా, ఇండోనేషియా వంటి ముస్లిం దేశాలలో వాళ్ళందరూ కూడా మన సత్యసాయి సంస్థల కార్యక్రమాలలో పాల్గొంటారు. ముస్లింస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ యొక్క శక్తి, ఆ సాయి శక్తి, అదే శ్రీదేవి భాగవతము. శ్రీదేవి భాగవతం అంటే భగవాన్ బాబావారి యొక్క ఉద్యమము. శ్రీదేవి భాగవతం అంటే బాబావారి యొక్క విద్యా సంబంధమైన కార్యక్రమములు, జ్ఞాన సంబంధమైన కార్యక్రమములు, సేవా సంబంధమైన కార్యక్రమములు, సాంఘిక, ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక కార్యక్రమాలన్నీ కూడా శ్రీదేవి భాగవతం అని మనం చెప్పుకోవాలి. ఈనాడు శ్రీదేవి భాగవతం అంటే ఏమిటి? సత్యసాయి కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్న భాగవతం అది. ఆనాడు మహిషాసురుడు సంహరింపబడ్డాడు, నికుంభుడు నిరంభుడు సంహరింపబడ్డారు దేవీ భాగవతంలో, కరెక్టే. ఇవాళ ఎవరిని సంహరించాలే? ఇక సంహరిస్తే మిగిలేదెవరు? అలా కాకుండా, సంహరణ కాకుండా సంస్కరణ పెట్టారు. ఏ రకంగా అయితే దేవీ భాగవతంలో ఆ ప్రకృతి శక్తి ప్రకాశిస్తున్నదో, సాయి శక్తి వర్ధిల్లుతున్నది ఈనాడు ప్రపంచ వ్యాపితమై. ఎక్కడన్నా చూసుకోండి, ప్రపంచ తెలుగు మహాసభలు మలేషియాలో జరిగాయి. అక్కడ సత్యసాయి సాహిత్యాన్ని గురించి ప్రత్యేక పరిశోధన ప్రసంగ పాఠాలను అందించారు కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్. అందులో పాల్గొన్నారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఎంత భాషా పరిశోధన సాగుతున్నది, స్వామి యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి చూడండి. కనుక సుందరమైన భవనములు, అత్యంత మధురమైన సాహిత్యము, అత్యంత ఆవశ్యకమైన సాంఘిక కార్యక్రమములు, సేవా కార్యక్రమములు, ఇదంతా సాయి శక్తి. అది ఈనాటి శ్రీదేవి భాగవతము అని తమకు తెలియజేస్తున్నా. ఇంకా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా, నేను నేనే సుమా. వీటిని జరిపించే నేను నేనే, ఐఎమ్ ఐ అని ఆ విశుద్ధాద్వైత సామ్రాట్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా, అద్వైత చక్రవర్తి శంకర భగవత్పాదులు, విశుద్ధాద్వైత సామ్రాట్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఎన్ని చేసినా నేను నేనే అనే అద్వైత స్థితిలో ఉంటారు స్వామి. అది శ్రీమద్ భాగవతం. బాబా తత్వము శ్రీమద్ భాగవతము, బాబా మహత్తర కార్యక్రమములు శ్రీదేవి భాగవతం. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు ఇటు దేవీ భాగవతము, శ్రీమద్ భాగవతము రెండు కూడా సత్యసాయి బాబా వారి యొక్క జీవితంలో, వారి యొక్క కార్యక్రమాలలో స్పష్టంగా మనకు అవగాహన అవుతుంది. ఒక తులనాత్మక పరిశీలన చేసినట్లయితే మనకు అర్థం అవుతుంది. అది చాలా అవసరం కూడా. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. కొన్ని లక్షల మంది వస్తారు ప్రపంచ మహాసభలకు, సత్యసాయి సంస్థల ప్రపంచ సమ్మేళనానికి లక్షలాది మంది వస్తారు. ఎట్లా ఆ ఇన్ని లక్షల మందికి ఉదయం టిఫిన్లు,
మధ్యాహ్నం భోజనాలు, మళ్లీ సాయంకాలం అల్పాహార విందు, రాత్రి మళ్లీ పసందైన విందు, హాయే ఇన్ని లక్షల మందికి జరుగుతుంది. అందకపోవటం గాని ఆహార సంబంధమైన విషయములలో ప్రమాణాలు తగ్గటం గాని ఫుడ్ పాయిజనింగ్ గాని ఏక్కడలే లక్షల మంది. ఎలా జరుగుతున్నది? స్వీట్లు హాట్లతో సహా పెడతారు ఇన్ని లక్షల మందికి, అది ఎక్కడైనా సాధ్యమా? పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంటాయి, అది ఇంకెక్కడైనా జరుగుతుందా? ఆలోచించండి. అదే శ్రీదేవీ శక్తి, అదే శ్రీదేవి భాగవతము, అదే సాయి శక్తి. ఆయి అనగా మాతృత్వము, ఆయి అనగా దేవీ, శ్రీ సాయి అనగా శ్రీదేవి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడ సాధ్యం కాదు. అంతేకాదు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. ఈ సమ్మేళనం జరిగిన అన్ని రోజులు, సమ్మేళనమైన మరుసటి క్షణం నుంచి అతి శుభ్రంగా ఉంటాయి. ఎక్కడ కూడా మీకు కాలుష్యం కాని, మాలిన్యం కాని, మచ్చుకైనా కనపడదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఇన్ని లక్షల మందికి సంతృప్తి ఎలా కలిగింది? ఇన్ని లక్షల మంది ప్రయాణం చేసి వస్తారు, విదేశాల నుంచి వస్తారు. ఒక దోమ కుట్టినట్టు గాని, ఒక నల్లి కుట్టినట్టు గాని, ఒక తేలు కుట్టినట్టు గాని, ఒకడు జబ్బు పడ్డట్టు గాని, ఒకడికేదో ప్రమాదంలో ఇరుక్కున్నట్టు గాని, రైలు కింద పడ్డట్టు గాని, బస్సు గల్లంత అయినట్టు గాని, ఏమీ లేదు. ఒక్కడు పెళ్లి కొడుకులాగా వస్తాడు, పెళ్లి కొడుకులాగా వెళ్ళిపోతాడు. చిరునవ్వుతో వస్తాడు, చిరునవ్వుతో వెళ్తాడు. అక్కడి నుంచి తీసుకురావటం దగ్గర నుంచి, వాళ్ళ స్వస్థానం దగ్గర నుంచి తీసుకురావటం, ఇక్కడ వాళ్ళని చక్కగా ఆనందంగా ఉంచడం, తిరిగి స్వస్థానానికి చేర్చటం, అది స్వామివారి యొక్క బాధ్యత. ఎలా జరుగుతోంది? అదే శ్రీదేవీ శక్తి, శ్రీ సాయి శక్తి అని తెలియజేస్తున్నాను. అంతేకాదు విద్యా సంబంధమైన విషయాలు చూడండి. మొన్ననే మన వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు, మూడు రోజుల క్రితం, ఇటీవల సత్యసాయి యూనివర్సిటీని సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన పరిశీలక బృందం వచ్చింది ఢిల్లీ నుంచి. ఆ పరిశీలక బృందం యూనివర్సిటీని అంతా చూచారు. చూచి వారి అన్న మాటలు చెబుతున్నాను, మాకు డబ్బక్కర్లేదయ్యా అన్న ఏకైక యూనివర్సిటీ శ్రీ సత్యసాయి యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా మాకెంత ఇస్తావు, మాకెంత ఇస్తావు అని అడిగేవాళ్లే. మీకు ఇంతే ఇస్తామని వాళ్ళు అంటాం, మాకు అంత కావాలని వాళ్ళు అంటాం. ఇది మనం చూస్తూనే ఉన్నాం. నువ్వు ఇచ్చేది ఎంతయ్యా, మాకు అక్కర్లే. మీరు పరిశీలించడానికి వచ్చారు, పరిశీలించండి, చూడండి, నేర్చుకోండి. ఇది సత్యసాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు చెప్పిన మాట. ధనంతో ప్రమేయం లేదు, మాకు కొండంత అండం ఉన్నారు భగవాన్ బాబా. ఆయన ఉండగా మీరు ధనం ఇచ్చేదేమిటి? అందులో స్వచ్ఛందంగా, యాదృచ్ఛితంగా, ఉచితంగా, సముచితంగా, అద్భుతంగా, జ్ఞాన సంబంధమైన అధునాతన విద్యను అందించేటువంటిది సత్యసాయి యూనివర్సిటీ. దానికి గ్రాంట్లు మాకెందుకు? ఇది ఆశ్చర్యపోయిన నమసక్యం కానటువంటిది. ఆ యూనివర్సిటీ పరిశీలక బృందం అంతా చూశారు, అన్ని విభాగాలు చూసి చివరికి అంటున్నారు, ఇది అత్యంత అరుదైన, మహా విలువైన, భారతదేశంలో నెలకొల్పబడిన ఏకైక విశ్వవిద్యాలయము శ్రీ సత్యసాయి విద్యాలయం అని నిర్ణయించారు. నిర్ణయించినంతటితో ఆగల, దేశంలోని ఇతర యూనివర్సిటీస్ కూడా ఈ ప్రకారం ఉండాలని రాశారు అందులో. అంటే అందరికీ ఆదర్శవంతంగా, అనుసరణీయంగా, ఆచరణయోగ్యంగా, తలమానికంగా, కోహినూరు వజ్రంగా మెరిసిపోతున్నదన్నమాట శ్రీ సత్యసాయి యూనివర్సిటీ. దేనివల్ల? దేనివల్ల? శ్రీదేవి శక్తి, శ్రీ సాయి శక్తి. ఇదే శ్రీదేవి భాగవతం అంటే. ఆలోచించండి, హాస్పిటల్స్ చూసుకోండి, ఏదన్నా చూసుకోండి, ఏ దేశానికైనా వెళ్ళండి, చిన్న పల్లెటూరులో 10 ఐ క్యాంపులు జరుపుతారు చిన్న పల్లెటూరులో. కొన్ని చోట్ల రోజు నిత్యాన్నదానం చేసే ఉన్నాయి. శ్రీకాకుళం అంటే మారుమూల జిల్లాలో, శ్రీకాకుళంలో నిత్యాన్నదానం. అంతేకాకుండా పేదవారికి అమృత కలశం అని చెప్పి ఒక నెల రోజులకి సరిపడా గ్రాసం వాళ్ళకి ఇస్తారు భోజనాలు చేయడానికి. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అంతా? శ్రీదేవి శక్తి, శ్రీ సాయి శక్తి, అదే శ్రీదేవి.
అందువల్ల ఈనాడు శ్రీదేవి భాగవతము, శ్రీమద్ భాగవతము సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీదేవి భాగవతం అధ్యయనం చేస్తే మనకు తెలిసేది ఏంటంటే, ప్రకృతి అంతా పరమాత్మయే, విశ్వమంతా విశ్వేశ్వరుడే, జగత్తంతా జగదీశ్వరుడే, లోకమంతా లోకేశ్వరుడే, ఉన్నదంతా ఈ ప్రకాశమానమైన ఆకర్షణీయమైన ప్రకృతి అంతా పరమేశ్వరుడే అన్న విషయం తెలియజేస్తుంది శ్రీదేవి భాగవతం. కొండలైనా లోయలైనా సూర్యుడైనా చంద్రుడైనా నక్షత్రములైనా సమస్త చరాచర సృష్టి పంచభూతములు అంత ప్రకాశించి ఆకర్షణీయమైన ఆ దేవి తత్వము తెలియజేసేదే శ్రీదేవి భాగవతం. బాబా గారు ఎంత సుందరంగా ఇది చెప్పారో వినండి. భాస్కర బింబే దీప్తం దైవం

ത്രിഗുണിത ഭുവാനേ വ്യാപ്തം ദൈവം. ఎంత మహానుభావుడు, ఎంత సుందరంగా చెప్పారు చూడండి. నాయన సూర్యుని యొక్క వెలుతురు ఏదనుకుంటున్నావు? దైవమే. నీ కంటి చూపులో ఉన్న కాంతి ఏది? దైవమే. చంద్రునిలో ఉన్నటువంటి ఆ శీతల కిరణములు ఏమి? దైవము. ఈ మూడు లోకములలో వ్యాపించున్నది దైవము. ఇదే శ్రీదేవి భాగవతం అంటే.

ఉంది అంటే సృష్టి దైవమే, పోషణ దైవమే, ప్రళయము దైవమే. ఇంకా చెప్తున్నారు,

0: చెప్తున్నారు, శైలే శైలే విహరం దైవం. ఆ పర్వతాలలో విహరించేది ఎవరయ్యా? దైవమే. విపినే విపినే వ్యాప్తం దైవం. కారడవులలో, లోయలలో, పర్వత సణువులలో, వృక్ష సంపదలలో జీవించేది ఎవరయ్యా? దైవమే. గ్రామములలో ఉన్నవాడెవరు? పరమాత్మయే. నగరములలో వసించేవాడెవరు? పరమాత్మయే. ఈ రకంగా దేవీ భాగవత తత్వాన్ని ఎంత సూక్ష్మంగా తెలియజేస్తూ ఉన్నారో అది తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంకో సందర్భంలో అన్నారు, ప్రథమంలోనే తమకు విన్నవించాను, ప్రకృతి అంతా పరమాత్మగా ఆరాధించున్నటువంటి తత్వము శ్రీదేవి భాగవతము. ప్రకృతి అంతా పరమాత్మయే. దీన్ని చెప్తున్నారు, చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. నక్షత్రాలన్నీ బ్రహ్మే, సూర్యుడు బ్రహ్మ, చంద్రుడు బ్రహ్మ, నీరు బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి బ్రహ్మ. స్వర్గం అంటావో వైకుంఠం అంటావో ఏదన్నా అనుకో, మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లి బ్రహ్మ, తండ్రి బ్రహ్మ. భాగ్యమన్నను బ్రహ్మ, వాలభ్యమది బ్రహ్మ. మన సంపదలంతా బ్రహ్మే, మన ధనధాన్యాదులు, నిధి నిక్షేపాదులు అంతా బ్రహ్మమే, మన కలిసొచ్చేటువంటి అదృష్టము సమస్తము బ్రహ్మమే. జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ, సమస్త జీవరాశులు బ్రహ్మే. ఆ జీవరాశులలో ఉన్నటువంటి జీవి కూడా బ్రహ్మ. పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ. పుట్టుక బ్రహ్మము, మనం బ్రతకడం కూడా బ్రహ్మమే. గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ. ప్రళయము నాశనము కూడా బ్రహ్మే. ఆఖరికి గృహిణి కూడా బ్రహ్మమే. చూడండి, కాలమంతయు బ్రహ్మ, ఈ సృష్టి బ్రహ్మ. కాలమంతా బ్రహ్మే, సృష్టి కూడా బ్రహ్మమే. ప్రకృతంతయు బ్రహ్మ, ఆ శక్తి బ్రహ్మ. ఈ ప్రకృతి అంతా బ్రహ్మమే. ఆ పరాత్పర శక్తి, ఈ నడిపించే శక్తి కూడా బ్రహ్మం, ఎనర్జీ డివైన్. సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ. సర్వము బ్రహ్మమే, ఆఖరికి ఈ సభ కూడా బ్రహ్మమే. సత్యమును తెల్పు మాట, ఈ సాయి మాట. సత్యమును తెల్పు మాట, ఈ సాయి మాట. ఈ దేవీ తత్వాన్ని ఆ రవిచంద్రులలో, ఆ తారకలలో, ఆ తల్లిదండ్రులలో, ఆ సంపదలో, ఆ నిధి నిక్షేపాదులలో సమస్తము పరమాత్మయే అని తెలియజేసేటువంటిదే శ్రీదేవి భాగవతము అని తెలియజేసేదే శ్రీ సాయి దివ్యశక్తి అన్న విషయాన్ని మీకు విన్నవించుకుంటున్నాను. అంతా బ్రహ్మము అని చెప్పడంలో మనకి ఏం తెలుస్తుందన్నమాట, సర్వం కల్విదం బ్రహ్మ. ఇది శృతివాక్యం. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. ద వన్ వితౌట్ ది సెకండ్. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఏకం ఏవా అంతే, ఉన్నదొకటే. కనుక దేవీ భాగవతం సారం అంతా ఏకత్వాన్ని నిరూపించే దివ్యత్వమే. బాబా గారు అంటారు, ఏరా నేను అందరినీ నమ్ముతాను, మీరు నమ్మట్లేదు అని స్వామి చెప్పారు. నేను నమ్ముతున్నాను, మీరేమో నమ్మట్లేదు. అంటే స్వామి ఎందువల్ల అని అడిగాం. మీరందరినీ నమ్ముతున్నారు, మాకు ఆ నమ్మకం ఉండటం లేదు, ఎందువల్ల అని అడిగాం. దాని బాబా గారు అన్నారు, నేను ఎందుకు నమ్ముతాను తెలుసా, మీలో ఉన్నది కూడా నేనే కదా, మీలో ఉన్నది కూడా నేనే, అది నాకు తెలుసుకునే నమ్ముతాను, నీకు తెలియదు అన్నాడు నమ్మట్లేదన్నాడు. సమస్తము తాను, అంతా నేనే అన్న భావం ఉన్నవాడు భగవాన్. అలా కాకుండా నాకే నాకే అన్నది మనం, అంతా నేనే అన్నవాడు భగవాన్. అందువల్ల శ్రీదేవీ భాగవతము, శ్రీ సాయి దేవీ భాగవతము ఏం తెలియజేస్తుంది, సర్వం కల్విదం బ్రహ్మ.
1: ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అంత బ్రహ్మతత్వము అనేటువంటి తెలుస్తుంది. మనం ఇటీవలే ఓ 3 రోజుల క్రితం దసరా ఉత్సవాలు జరుపుకున్నాం. దసరా ఉత్సవాలు ఎప్పుడొస్తాయండి? అశ్వయుజ మాసంలో వస్తాయి. అశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి రోజున దసరా ఉత్సవాలు మనం ప్రారంభిస్తాం. అశ్వయుజ అంటే అర్థం ఏమిటి? శ్వా, శ్వా అంటే రేపు, నా అంటే ఉండనిది, రేపు ఉండనిది అంటే మారేది, అంటే నశించేది ఏది? ప్రకృతి. కానీ ప్రకృతిని ఆరాధించే మాసము ఆశ్వయుజ మాసం. ఈ ఆశ్వయుజ మాసంలోనే మనం దేవి నవరాత్రులు జరుపుతాం. అందువల్ల దేవీ శక్తిని ఉపాసించేటువంటి మాసమే ఆశ్వయుజ మాసము. ఆ దేవిని ఆరాధించేటువంటి మాసమే, ఆ యొక్క కాలమే శ్రీదేవి నవరాత్రులు, సత్యసాయి దేవీ నవరాత్రులు. సత్యసాయిని శ్రీదేవిగా ఆరాధించేటువంటి ఆ పుణ్య పవిత్ర దినములు దేవీ నవరాత్రులు అని మీకు తెలియజేస్తున్నాను. అందుకే అన్నారు, అశ్వేన యుజ్యతే ఇది అశ్వయుజం అన్నారు. అశ్వేన యుజ్యతే ఇది అశ్వయుజం అనగా మారేటువంటి ప్రకృతి. ఈ మారే ప్రకృతి ఆరాధనే శ్రీదేవి నవరాత్రులు. అంటే అయితే మళ్ళీ ఇంకొకటి ఉన్నది, సంవత్సరంలో మొదటి భాగంలో ఒక నవరాత్రులు ఉన్నవి, రెండవ భాగంలో వేరే నవరాత్రులు ఉన్నవి. మొదటి భాగం అంటే మార్చి ఏప్రిల్ మాసం, మార్చి ఏప్రిల్లో చైత్ర మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు ఉన్నవి. అవి ఎప్పుడు జరుగుతాయి? సంవత్సరాది నుండి శ్రీరామనవమి దాకా ఉంటుంది. అవి వసంత నవరాత్రులు. అశ్వయుజ మాసంలో ఇప్పుడు జరిగేవి శరన్నవరాత్రులు. అవి నవరాత్రులే, ఇవి నవరాత్రులే. ఇవి అశ్వయుజ మాసంలో జరిగేవి కనుక ప్రకృతి పరమైనది. అశ్వం చెప్పానుగా, శ్వ అంటే రేపు, నా అంటే ఉన్నది. అశ్వేన యుజ్యతే ఇది అశ్వయుజం, మారే ప్రకృతి సంబంధమైనవి శరన్నవరాత్రులు. ఇందులో దేవి ఉపాసన చేత సర్వం కలివిదం బ్రహ్మ అని గుర్తిస్తాం. మరి సంవత్సరం ప్రారంభంలో సంవత్సరాది నుంచి వచ్చేటువంటి ఆ వసంత నవరాత్రులు చైత్ర మాసంలో వస్తాయి. ఏమిటి చైత్రం అంటే? చిత్ ప్లస్త్ర చైత్ర. ఈ చైత్ర చిత్ ప్లస్త్రకు అన్ ప్రత్యయం చేస్తే చైత్రము అవుతుంది. అన్ ప్రత్యయం కలపాలి దానికి. చిత్ ప్లస్త్ర అన్ ప్రత్యయము చైత్ర. కనుక ఈ చైత్రము అంటే అర్థమేమి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. చైత్రం అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానం, జ్ఞానంతో భగవంతుడిని మనం పొందే సమయం, జ్ఞానంతో భగవంతుడిని ఆరాధించేటువంటిది. అందువల్ల జ్ఞానంతో నువ్వు పొందుతున్నావు కనుక అప్పుడు దాని విషయాన్ని ఏం చెప్తున్నారు? అహం బ్రహ్మాస్మి. కనుక వసంత నవరాత్రుల్లో ఉద్దేశము అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమని గుర్తించాలి. శరన్నవరాత్రుల్లో సర్వం కలిదం బ్రహ్మ అని గుర్తించాలి. దసరాలో మనం అనుసరించేది ముక్తి మార్గము, కాని చైత్రమాసంలో వసంత నవరాత్రుల్లో మనం అనుసరించేది జ్ఞాన మార్గము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞాన మార్గం ద్వారా, జ్ఞానం ద్వారా అహం బ్రహ్మాస్మి అని గుర్తింపచేసేవి వసంత నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేవి. సర్వం కలివిదం బ్రహ్మ అని గుర్తింపజేసేది ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటిది. ఈ విషయాన్ని నేను తమకు తెలియజేస్తున్నాను. ప్రకృతి అంతా బ్రహ్మం. ఇంకా రాత్రులు, నవరాత్రులు, అవి వసంత నవరాత్రులు, ఇవి శరణ్ నవరాత్రులు. రాత్రులు అందులో నవ, 9 రాత్రులుట. రాత్రి అంటే ఏమి? చీకటి. ఏ దేశంలో కూడా ఏమన్నా రాత్రివేళ మాకు బాగా వెలుతురు వస్తుందని ఎవరు అండవు. వాడి కంటికి ఏదో రోగం వస్తే తప్ప. రాత్రిపూట నీకు వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? చిమ్మ చీకటి. దీపాలు వేసుకుంటే అది వేరే సంగతి. సహజంగా చీకటి రాత్రి అంటే. కనుక ఈ రాత్రి అనగా చీకటి, ఈ చీకటి అనగా అజ్ఞానము. జ్ఞానమనే ప్రకాశం చేత చీకటి వైదొలుగుతుంది. అందువలే రాత్రి అని పేరు పెట్టారు.
0: కనుక జ్ఞానజ్యోతి వలన అజ్ఞానాంధకారము నుండి విముక్తి చేయినదే రాత్రి దేవీ ఉపాసన. ఇంకా నవరాత్రులు ఎందుకన్నారు? నవరాత్రులు, నవ అనగా తొమ్మిది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే నవ ఆవరణలు ఉన్నాయి మన దేహంలో, శరీరానికి తొమ్మిది రంధ్రములు ఉన్నవి, ఈ చెవులు ముక్కులు ఇవన్నీ కూడా నోరు, ఇవన్నీ రంధ్రాలు, నవరంధ్రాలు. తోలు తిత్తి ఇది, తూటులో తొమ్మిది, తుస్సు మనుట ఖాయం, తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రములు ఒక ఆవరణము, ఒక ప్రదేశమునకు దారితీస్తాయి. ఇదో చెవి రంధ్రము, లోపల ఆవరణము, కన్ను లోపల ఆవరణము. కనుక నవ ఆవరణములు తొమ్మిది ప్రదేశం దేహంలో ఉన్నాయి. ఈ నవ ఆవరణములో ఉన్నటువంటి మాలిన్యమును తొలగించి, అపవిత్రతను తొలగించి, దివ్యమై భవ్యమై నవ్యమై పవిత్రము గావించుకునేటువంటి నిమిత్తమై నవరాత్రి అన్నారు. అందువల్లే దసరా మహోత్సవాలలో యజ్ఞ ప్రారంభంలో నవ ఆవరణ యంత్ర ప్రతిష్ట చేస్తారు. ఆ యజ్ఞంలో, యజ్ఞ సమయంలో మొట్టమొదటి జరిగేది నవావరణ యంత్ర ప్రతిష్ట. ఏమిటి నవావరణములు? తొమ్మిది రంధ్రములు పవిత్రం చేసుకునుట. దీని ద్వారా అజ్ఞానం నుండి వెలుపలికి వచ్చి, ఎలాగా? జ్ఞానజ్యోతి ద్వారా. ఎక్కడ జ్ఞానజ్యోతి? మన మనసులో. అజ్ఞానం ఎక్కడుంది? మనసులో ఉన్నది. మనసులో ఉన్నటువంటి తమోగుణ సంబంధమైన అజ్ఞానమనే అంధకారము తొలగవలను అంటే జ్ఞానజ్యోతి, దేవీ జ్యోతి, సాయి జ్యోతి మనసులో వెలిగించి జ్ఞాన ప్రకాశమును అందుకున్నటే శరన్నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు అని అర్థం. ఈ శ్రీదేవి నవరాత్రుల్లో కొన్ని రోజులు చాలా ముఖ్యం. సప్తమి, అష్టమి, నవమి, దశమి ఇవి చాలా ముఖ్యం అంటారు. సప్తమి చాలా ముఖ్యం. ఎందువల్ల? మన శరీరం అంతా సప్త ధాతువుల చేత నిర్మాణమైంది. రక్తము, మాంసము, మజ్జ, ఎముక ఇలాంటి సప్తధాతువులతో నిర్మాణమైంది. ఈ సప్తధాతువులతో నిర్మాణమైన దేహము పవిత్రము గావించుకునే నిమిత్తమై సప్తమి రోజున దేవిని ఆరాధిస్తాం. ఇక తర్వాత అష్టమి. అష్టమి అంటే ఏమి? అష్టమదములు మనకున్నవి. ఒక మదం కాదు, బహుశా కలి ప్రభావం చేత ఇంకా ఎక్కువ కలిశాయేమో కూడా. ఇది ఓల్డ్ పద ప్రకారం ఎనిమిదే, ఇప్పుడు మోడర్న్ కనుక 80 అయినాయేమో. ఈ అష్టమదములు ఉన్నాయి. ఏమిటవి? విద్యామదము, ధనమదము, సౌందర్యమదము, కులమదము, అన్ని మదాలే. ఈ అష్టమదములు తొలగించుకునే నిమిత్తమై దుర్గాష్టమి, దేవిని ఉపాసించి అష్టమదం నుంచి బయటికి రావడం. ఇక నవమి, మహర్నవమి. నవమి అనగా ఏమి? నవావరణములు పవిత్రం చేసుకున్నది. ఇక విజయ దశమి. దశమంటే ఏమి? పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు వీటిని పవిత్రం చేసుకునుట, శుద్ధి గావించుకునుట, వాటిలో కల్మషమును తొలగించుట, సన్మార్గంలో ప్రవర్తించుట, సేవా కార్యక్రమంలో పాల్గొనుట, సద్గోష్ఠియందు కాలమును గడుపుట, సచ్చింతన చేయుట, సదాచారాన్ని ప్రవేశించుట, ఇదే దశేంద్రియముల యొక్క పవిత్రము. ఆ కారణం చేత విజయ దశమి అని మనం చెబుతాం. ఇది శరన్నవరాత్రుల్లో, శ్రీదేవి నవరాత్రుల్లో ఉండేటువంటి అంతరార్థము అని తమకు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ అంతరార్థాలు బాబా గారు చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు అష్టమి, సప్తమి, నవమి ఇవన్నీ మనం తెలుసుకున్నాము. దేవి అంటే తెలుసుకున్నాం, శ్రీమద్ భాగవతం అంటే తెలుసుకున్నాం, బాబా గారు భాగవతం అని చెప్తారు, ఇవన్నీ మీకు తెలియజేశాను. ఈ అంతరార్థాలు ఎక్కడున్నాయని మీరు అడుగుతారేమో. అంతరార్థాలు వేదంలోనే ఉన్నాయి. వేదంలోనే అంతరార్థాలు ఉన్నాయి, మనం తెలియటం లేదు. ఎందువల్ల? మనం బాహ్యం చూచి భ్రమించిపోతున్నాం. భ్రమలో ఉన్న మనకు బ్రహ్మ అందడు. వేదంలో ఎక్కడున్నది? వేదంలో రెండు ముఖ్యమైనటువంటి వేదాంగములు ఉన్నవి. ఏమిటవి? నిరుక్తం అని ఒకటి, కల్పము అని ఒకటి. నిరుక్తి, కల్పం ఈ రెండు కూడా వేదంలో ఉన్న భాగాలు. ఉదాహరణకు భారతీయ నిరుక్తి. ఈ నిరుక్తంలో వేదం యొక్క పదములకు అర్థం చెప్పాను. వేదంలో ఏ ఏ పదములైతే వాడతామో ఆ పదములకు అర్థాలు స్పష్టంగా నిరుక్తం చెప్పింది. ఒక డిక్షనరీ లాగా ఏమర్థం చేసుకుంటావో కాదురా, దీని అర్థం ఇది, వ్యుత్పత్తి అర్థం ఇది అని చెప్పింది నిరుక్తం. ఇంకా కల్పం ఏం చేసింది? ఇక్కడ ఉన్నటువంటి ఈ పదములన్నీ కూడా చిత్రీకరింపబడినది. అంటే ఉదాహరణ, సత్యము రాముడుగా చెప్పవచ్చు, ప్రేమను కృష్ణుడుగా చెప్పవచ్చు, శక్తిని దుర్గగా చెప్పవచ్చు. చూశారా? కనుక ఈ సృష్టి స్థితులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్తున్నారు. అనగా తత్వమును చిత్రీకరించి వైయక్తిక రూపంలో తెలియజేసేదే కల్పము. కనుక నిరుక్తము కల్పము కూడా వేద వైదిక భాషలో ఉండేటువంటి పదముల యొక్క అర్థాన్ని, అవి ఏ రకంగా చిత్రీకరింపబడేవో వివరించేటువంటివి వేదాంగంలో ఉండేటువంటి భాగము. దాన్ని బాబా వారు చెప్తున్నారు. ఈ అర్థాలు ఎక్కడ ఉంటే బాబా వేద పురుషుడు ఆయన. ఆ యజ్ఞంలో ఆయన కూర్చుంటే తెలుస్తుంది మనకు. ఆ సభా వేదిక పైన, ఆ పూర్ణచంద్ర సభా మండపంలో అంతమంది ఋత్వికుల మధ్య సింహాసనావిష్టుడై కూర్చున్న బాబా సాక్షాత్తు వేద పురుషుడే. అది ఎలా చెప్పగలవు అంటారేమో. వేద విదుడైన వాడు చెరుకుమల్లి కామాధాని గారు, చెరుకుమల్లి కామాధాని గారు జ్యోతిష్ శాస్త్రంలో మహానుభావుడు, వాస్తు శాస్త్రంలో మహానుభావుడు, బ్రహ్మజ్ఞానంలో చాలా గొప్ప పేరున్నవాడు శ్రీ కుప్ప శివరామ భైరాగ శాస్త్రి గారు. నాలుగు వేదములు కూడా అవకోశన పట్టాడా అనిపించుకున్నారు శ్రీ రేమిళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు. ఆంధ్రదేశం అంతా కూడా తన ఆ వైదిక సంప్రదాయంతో, వేద వాంగ్మయంతో చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులుగాంచిన వాడు శ్రీ ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు. వారంతా బాబా అని చూచి, మేం చేసేది వైదిక యజ్ఞలు, యజ్ఞములు, యాగములు, బాబా వేద పురుషుడు అని చెప్పారు. మహామహాపండితులు యజ్ఞములు నిర్వహించేవారే బాబాని వేద పురుషుడుగా గుర్తించారు, వేద పురుషుడుగా ఆరాధించారు. అందుకని ఆ తత్వాన్ని తమకు తెలియజేస్తున్నాను. ఆ వేద పురుషుడు గనుక వేద వాంగ్మయము తన స్వరూపము గనుక వేదము తన నుండి ఆవిర్భవించింది. అందుకే వేదములకు ఏమని పేరు? ఈశ్వరీయములు, అపౌరుషేయములు అని పేరు. ఇతర గ్రంథాలు ఎవరు రాశారో చెప్పవచ్చు, గ్రంథకర్త పేర్లు చెప్పవచ్చు, ఏ ఏ కాలములలో అవి రచయింపబడినవో చెప్పవచ్చు. వేదవాంగ్మయం ఎవరు రాశారు? వేదాలు రాసింది ఎవరు? ఎవరు రాయలే, భగవంతుడి నుంచి వచ్చినటువంటి. అందులో ఈశ్వరీయములు, అపౌరుషేయములు, శృతులు, స్మృతులు అని చెప్పారు మన వైదిక వాంగ్మయం గురించి, సనాతన ధర్మాన్ని గురించి. ఆ ప్రకారంగా స్వామి అంతరార్థాన్ని వివరించడం మనకు జరుగుతూ ఉంటుంది. అయితే ఇక కొన్ని మరికొన్ని విషయాలు తమకు తెలియజేయాలి. మన భజనలలో కూడా శక్తి స్వరూపిణీమా, జననీమా, సాయిమా అని స్త్రీనామాలతో స్వామిని సంబోధించడం మన భజనలో మనం వింటూ ఉంటాం. దీనిలో భగవాన్ పురుషుడు కదా, స్త్రీనామాలతో స్వామిని భజన చేస్తున్నారేమిటి? దుర్గాలక్ష్మి సరస్వతి సాయి జగన్మాత అంటారేమిటి అనుకుంటాం. ప్రారంభంలోనే తమకు తెలియజేశాను, భగవాన్ అర్ధనారీశ్వర తత్వము, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రకృతి పురుషుడు రెండింటి యొక్క సమన్వయము. పాజిటివ్ నెగటివ్ వైర్ల నుంచి కరెంటు వచ్చినట్టుగా బాబాలో ఉన్న ప్రకృతి పరమాత్మ తత్వములు, ప్రకృతి పురుష తత్వములు రెండు కూడా ఈ కాంతిని, ప్రకాంతికి, జ్యోతికి, పరంజ్యోతికి కారణమవుతూ వచ్చింది. అందువల్ల ఈ నామములలో ఈ స్త్రీ శబ్దాలు కూడా ఉంటూ ఉంటుంది. ఇక్కడ స్త్రీ అంటే సాక్షాత్తు మనం లింగభేదంగా చూడకూడదు. ఇక్కడ స్త్రీ శబ్దం అంటే పరాశక్తి, ఆదిశక్తి, ఆకర్షణ శక్తి, కాంతి, ఈ అర్థాలు మనం తీసుకోవాలి. అమ్మవారికి చాలా పేర్లు ఉన్నాయి, కళ్యాణి, కామేశ్వరి, త్రిపుర సుందరి, త్రిలోకేశ్వరి, త్రిభువనేశ్వరి, కాత్యాయని, దుర్గా, కాళీ, శ్రీ మహాలక్ష్మి, ఇవన్నీ అమ్మవారికి పేర్లు. ఆ రోజుల్లో నిన్న అమ్మనటి వరకు మన ఆడపిల్లలకు అందరికీ అమ్మవారి పేర్లు పెడుతూ ఉండేవాళ్ళం నిన్న మొన్నటి దాకా. ఇప్పుడు సంగతి చెప్పనక్కర్లేదు. ఆ పేరు అర్థాలు పెట్టేవారికి తెలియదు, ఆ పేరు కలిగిన వారికి అక్కర్లేదు. పూర్వంతా అమ్మవారి పేరు పెడుతుండేవారు. ఈ రకంగా అన్నా సరే అమ్మవారిని తలుచుకుంటున్నాం, దేవి ఆరాధించినట్టు అవుతుంది అని దేవుళ్ల పేర్లు పెట్టుకుంటుండేవారు.
2: ఇప్పటిదాకా మీరు ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో చిన్మయి శీర్షికలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు. ఈ శీర్షిక తరువాయి భాగాన్ని మీరు రేపు ఇదే సమయానికి వినగలరు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరనాదాలను విందాం.
1: బ్రహ్మస్వరూపము కలియుగ ప్రత్యక్ష దైవము అయినట్టి శ్రీ సత్యసాయి భగవాను చరణకమలములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ, మోక్ష సాధనకు నాదయోగమును మించిన యోగము లేదన్న స్వామివారి దివ్య సంకల్పమునకు ప్రతీకగా నెలకొల్పబడిన శ్రీ సత్యసాయి మిర్పురి సంగీత కళాశాల విద్యార్థులు, అధ్యాపకులము కలిసి సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధన మహోత్సవ సందర్భముగా నివాళులర్పించుకుంటూ, నాదలోలుడు ముగ్ధ మనోహర గానమూర్తి అయినటువంటి మన స్వామివారికి ఆత్మార్థముగా ఈ పంచరత్న కృతి మణిమాలను అర్పించుకుంటూ భక్తిని, శక్తిని, ముక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము స్వామి.

Thank you.